0: జీవుడు నరుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
1: ద ఇండివిజువల్ ఇస్ నర, గాడ్ ఇస్ నారాయణ, బోత్ షుడ్ బికమ్ వన్.
0: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
1: నర ఇస్ ఎ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
0: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
1: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
0: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
1: You are human in form, but you are the very embodiment of the spirit.
0: Deham nandu kudanu nakasika paryantam kudanu atmane sancharistu untundadi.
1: In fact, in the body from top to toe is atma that moves above.
0: Ye pani chesina, ye sankalpamu sankalpinchina, ye yokka maata cheppina, ye karyamlo praveshinchina, anta ikkudu atma tattvam gane roopondutundi.
1: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
0: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రం చాలదు.
1: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
0: దైవానికి అర్పితం కావాలి.
1: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
0: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుడు బింబము.
1: అండ్ గాడ్ ఇస్ ఆఫ్
0: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
1: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
0: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
1: I merely taking in,
0: నామమును స్మరించినంత మాత్రమున,
1: by thinking his glory,
0: ఆకారమును చింతించినంత మాత్రమున,
1: by thinking of his form,
0: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
1: That's not enough. They are only physical.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: That's all the external.
0: ఇది భౌతికము యొక్క చర్యలు.
1: That physical activity.
0: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
1: But one has to go inward.
0: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
1: Then you will understand oneness, the spirit behind.
0: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are always in the external way and we have forgotten the objective of inward path.
0: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
1: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
0: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
1: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
0: అనగా ఏమిటి ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దీస్ ఫైవ్
0: పంచముఖి?
1: ఫైవ్ ఫేస్ వన్.
0: అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
1: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
0: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
1: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
0: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
1: భర్గో దేవస్య ధీమహి.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్
0: ఇది నాలుగో ముఖము.
1: ద ఫోర్త్ ఫేస్.
0: ఇంకా ఐదో ముఖం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫిఫ్త్?
0: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
1: దట్ ఇస్ ది కాస్మిక్ ఫామ్, దట్ ఇస్ ద డివైన్.
0: ఓ భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయ.
0: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
1: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
0: ఈ గాయత్రి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ గాయత్రి?
0: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
0: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
1: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
1: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
1: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
1: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
0: సరస్వతి,
1: సరస్వతి
0: వాగ్దేవతా స్వరూపిణి,
1: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
1: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
0: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
1: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
0: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
1: గాయత్రి ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
1: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ make them one and offer to God.
0: కనుకనే ఇది ఏకత్వమునకు మనం తగినటువంటి క్రిస్టియాలు కాని భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మార్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాము.
1: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral ethical values and leading this physical ephemeral world.
0: భూర్భువస్వహా ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to understand the meaning of భూర్భువస్వహా.
0: అనగా భూలోకము భూర్లోకము స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
1: We think the three words భూలోక భూవర్లోక and స్వర్లోక.
0: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
1: Where are these three worlds?
0: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
1: All the three worlds are within the man.
0: జీవి యందు కూడా ఉంటున్నాయి.
1: Present in
0: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
1: In every living creature.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
1: this truth we are not able to know.
0: భూలోకం వేరు భూలోకం వేరు స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
1: We consider భూలోక సువర్లోక and స్వర్గలోక separate.
0: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
1: భూలోక ఇస్ మెటీరియలైజేషన్
0: అనగా పదార్థం యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
0: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
1: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్ మెటీరియల్.
0: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
1: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
0: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
1: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
0: ఇంకా భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్ కదలిక శక్తి.
1: భూహ ఇస్ వైబ్రేషన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ కదులుతుందాది కానీ ఈ పదార్థములు కదిలింపగలుగుతుందాది కానీ ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి? ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
0: అది ఏ సువహ అన్నారు.
1: That is suvaha.
0: Bhur bhuva suvaha.
1: Bhur bhuva suvaha.
0: Materialization, vibration is suvaha. That is radiation.
1: Materialization, vibration, third one is radiation.
0: Dhanini Vedam nandu prajnanam brahma annan.
1: This in Veda is called prajnanam brahma.
0: That is the constant integrated
1: that
0: awareness.
1: Constant integrated awareness.
0: Ilanti telivitetalu manavudu yandu untunnayi.
1: This constant integrated awareness is in man.
0: Untundadi.
1: This prajnana
0: ilanti vibration manavuni endu untundali.
1: That vibration is
0: ee manavuni yokka dehamlo sarva vyapakamainatundi yokka seva as padarthamulu imidi untunnayi.
1: And in fact this vibration is present all over the body from top to bottom.
0: Pancha bhutamulu leinatundi prapancham ekkada kanaradu.
1: There is nothing in this world where you don't find the five elements.
0: Ee pancha bhutamulaku evaru moolaadharamu?
1: Who is the main one behind the five elements?
0: Kaani adi ye omkaranaadam.
1: That is primordial sound, Omkara.
0: దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
1: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
0: క్లీం అదే పృథ్వీ.
1: క్లీం ఇస్ అర్త్.
0: కృష్ణాయ అదే జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అదే అగ్ని.
1: గోవిందాయ ఫైర్
0: అదే అగ్ని.
1: దట్ ఇస్ ఫైర్.
0: గోపీజన వల్లభాయ అదే వాయువు.
1: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
0: స్వాహా అదే ఆకాశం.
1: స్వాహా దట్ స్పేస్ ద స్కై.
0: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
0: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
0: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
1: In fact the five elements form the life basis.
0: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
1: Five elements spread everywhere.
0: దీనిని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
1: Is what he said, the five elements are present all over.
0: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
1: That which is so vast, that ఈ
0: పంచభూతములు ఏమిటి?
1: Five elements
0: భగవత్ స్వరూపములే.
1: They are all divine essentially.
0: Prithvi bhagavat swarupame.
1: Earth is divine.
0: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
1: As earth is divine,
0: bhudevi ani pilustunnaru.
1: Called bhudevi.
0: Inka rendavadi jalamu.
1: Second water.
0: Idi ganga devi antunnaru.
1: We call water ganga devi.
0: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
1: వి కన్సిడర్ గంగా ఇస్
0: డివైన్. మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
0: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
1: దీస్ ఆర్ ఆల్ ద టీచింగ్స్ బై అవర్ ఏన్షియన్స్ హావింగ్ ఎక్స్పీరియన్స్ దీస్ డివైన్.
0: అగ్ని దేవుడు,
1: దెన్ ఫైర్ గాడ్,
0: ఇంకా గాలి దేవుడు,
1: అండ్ విండ్ గాడ్.
0: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
0: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
1: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
0: దైవం నీ హృదయవాసి.
1: God dwells in your heart.
0: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు.
1: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
0: అస్. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే, నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో, లేక ఇంటి నుంచి వచ్చానో, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
1: When we ask where do you come from, we say from hotel or from home or some place.
0: నీ ఎక్కడి నుంచి వచ్చిన వాడు కాదు.
1: You are not come from any place.
0: నీ స్థానం హృదయమే.
1: Your original place.
0: నీ నివాసం హృదయమే.
1: Your original placement is heart.
0: నీ వచ్చేది ఎక్కడ, పోయేది ఎక్కడ.
1: Where do you come and where do you go?
0: దైవం కూడా ఎక్కడను రాడు, ఎక్కడను పోడు.
1: God doesn't come or nor does he go.
0: ఉన్న చోటనే ఉంటున్నాడు.
1: He remains where he has been.
0: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చు.
1: But to come for grace, he manifested.
0: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
1: When a devotee experiences the manifestation of God there in America, he doesn't mean he has gone there.
0: ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
1: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
1: Divinity neither has its entrance nor exit.
0: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
1: Divinity is present everywhere.
0: విశ్వం విష్ణు స్వరూపము.
1: The whole universe is
0: సర్వం కల్విదం బ్రహ్మం.
1: The whole universe is a very manifestation.
0: అన్ని రూపములు దైవ స్వరూపములే.
1: All forms are divine.
0: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
1: All places are his altar.
0: దైవము లేని స్థానం కానీ, దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
1: There's no place, there's no person where there's no God.
0: అన్ని రూపములు తనవి.
1: ఆల్ ఫార్మ్స్
0: అన్ని నామములు తనవి.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఏక ప్రభువుగా అనేక నామములు.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
0: కనుకనే మన పేర్లను పురస్కరించుకుని, రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
1: We should not entertain a feeling that you are the servant and that God is
0: master. Devudu devudu okkade.
1: The individual and the divine are one.
0: Narudu narayanudu okkade.
1: Narayana narayana are one.
0: Bimba pratibimbam rendu okkate.
1: The object and the reflection are one and the same.
0: Kanukane ee ekatvamlo manam kontha varakunu sadhana sadipi divyatvanni manam gurtinchadaniki prayatninchali.
1: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
0: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యూయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్.
0: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఇన్ దిస్ డ్యూయలిజం యూ విల్ హ్యావ్ దిస్ టూ సైడెడ్ ఎక్స్పీరియన్స్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
1: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
0: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
1: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
0: కాదు కాదు,
1: ఎప్పుడు
0: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
0: అభిషేకం సరిపోయే సమయం లోపల,
1: వైల్ డూయింగ్ అభిషేక,
0: పండితుల వారు,
1: ద పండిట్,
0: ఈ యొక్క పాలతో, పెరుగుతో, తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
1: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
0: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
0: చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ అట్
0: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
1: బై అటైనింగ్ ప్యూరిటీ యు కెన్ ఎక్స్పీరియన్స్
0: డివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి.
1: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
0: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
1: You never offer a flower that is a rotten, that has faded away from God.
0: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నాడు.
1: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్. ఈ శుద్ధి అనేటువంటి
0: కలిగినంత మాత్రమున సరి అయినటువంటి పదం కాదు.
1: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఈజ్ నాట్ ఎనఫ్.
0: ఈ చిత్తశుద్ధి అయినటువంటి యొక్క హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
1: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు గాడ్.
0: అర్పితము అర్పితము అర్పితము.
1: సరెండర్ సరెండర్.
0: అర్చన కాదు, అర్పితం కావాలి.
1: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
0: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
0: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
1: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
0: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
1: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
1: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
1: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
0: అతి సత్తును మనం పొందాలి.
1: We should reach that state of sat.
0: ఎక్కడ పొందాలి?
1: How to do that?
0: మన ఎందు మనం తెలుసుకోవాలి.
1: That sat is to be known within.
0: కొంచెం ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: This eternal principle has got to be understood well.
0: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: We have to join the good company.
0: పొద్దున పండితులు వారు చెప్పారు.
1: Morning పండితులు.
0: పాలలో నీళ్లు చేరినాయి.
1: And the water.
0: నీళ్లు లేకుండా పాలు ఎందుకు? నీళ్లు లేదు.
1: And the milk cannot exist without water.
0: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With in the company of the water, the milk is very happy.
0: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
1: The combination of milk and water is satsanga, good company.
0: అది సరైనటువంటి స్నేహము.
1: That is true ideal friend.
0: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
1: We should sustain this permanent friendship.
0: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
0: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
1: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
0: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
0: ఈ పాల నుంచి నీరు వేరైనంత క్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: The moment water gets itself separated out of the milk, the milk it feels that it cannot lead the life of separation.
0: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
0: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: prapancha sambandhamaitunti yokka aanandamullo munigi
1: because of worldly pleasures that he wants
0: ee pravrutti yokka lakshanaani aasinchi
1: he wants all external pursuits
0: ee dushyakalpitamaina jagattulo padipovatam cheta
1: he gets himself drowned in the world
0: daivudu chaala baadha padtadu
1: and he feels so sad has been away
0: ayyo vadani poyinaadu ee jeevudu.
1: God feels so sad that the individual left him.
0: Anduvallane atti bhagavantunuku itti vicharamu kaakunda cheyatam kosamani
1: in order to see God would not be sad in a moment.
0: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy again.
0: బొగ్గు అజ్ఞానము.
1: And coal is ignorance.
0: అగ్ని జ్ఞానము.
1: Fire is wisdom.
0: జ్ఞానాజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
1: ఇట్స్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ విజ్డమ్ అండ్
0: ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ విత్ గాడ్. రెండు
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
0: కానీ జీవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
0: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సాడ్నెస్.
0: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: గాడ్ ఫీల్ సాడ్ బికాస్ హిస్ ఫ్రెండ్ ఇండివిజువల్ ఇస్ కటింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
0: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్, గాడ్ ఓన్లీ.
0: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించిపోతుండాలి.
1: All worldly friends limit themselves with these three things. Hello, how are you? Goodbye.
0: Kani Bhagavantudu hello anadu, how are you anadu, goodbye in cheppadu.
1: God will never say hello, how are you, goodbye.
0: Kani Bhagavantudu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
1: When once you join one with God, you will be happy and he will be happy.
0: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: When there is separation, God would not stay, but he feels sad.
0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: Why the individual is going in
0: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: Why has he forgotten?
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
1: Why has he distanced from divinity?
0: కోల్పోతున్నాడు?
1: Why has he lost
0: anything? తాను చాలా బాధపడుతుంటాడు.
1: So feeling he feels
0: sad. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
1: God feels sad for devotee.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, is for you.
0: కర్మని ఈ సెపరేషన్ అనేది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫారెస్ట్.
0: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat under a tree.
0: Ramana cheppadu, Lakshmana oka parnasara niyaminchadu ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami?
0: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamainatundi vaakunu taanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
0: Naa ishtam naaku veriga unda?
1: Do you have my own?
0: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
0: naaku prathyekamainatundi oka ishtam ledu.
1: I don't have any choice of my own.
0: Neenu em tappu chesanu?
1: What mistake I committed?
0: Ishtamaina chotu ninnu minchamantunnavu.
1: You wanted me to build where I
0: ani rama ani tala pattukoni kurchunnadu.
1: He went on feeling very sad, bending his heart.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ది
0: లక్ష్మణ, ఎందుకు నీవంతి విలపిస్తున్నావు?
1: లక్ష్మణ, వై ఆర్ యు క్రైయింగ్?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
0: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్
0: బీట్ యు. నీవంతి విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: వై ఆర్ యు క్రైయింగ్ లైక్ దట్?
0: తల్లి, కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరపదు.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: నా ఇష్టమే నా ఇష్టము.
1: He likes for my life.
0: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
1: He left to my choice. Isn't that separation?
0: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
1: I can't bear the suffering of separation.
0: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: That is intensity. That the devotee feels unbearable to bear.
0: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
1: One should not be away from God.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: Your feeling should not be contradicted.
0: దైవ సంకల్పములకు మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: Your thought should not be separate from the divine thought.
0: ఏకంగా ఉండాలి.
1: What should be one?
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
1: The world may last today and may vanish tomorrow.
0: కదిలిపోయే మేఘములే.
1: They are all passing clouds.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: The relationship between the individual and God are like object and the reflection.
0: ఇది సత్యమైనటువంటిది.
1: It is true.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: Eternal.
0: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
1: It is pure, unsullied, unpolluted, pure.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: This Veda says.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
0: గాయత్రి చాందస్వామి మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన,
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
0: రెండవది అర్పితము,
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
0: మూడవది ధ్యానం,
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం,
1: ఓం,
0: ఓ, ధీమహి
1: దట్స్ విజ్డమ్.
0: దియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోనో ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నారు.
1: దియో యోన ప్రచోదయా ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ నాన్డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము ప్రార్థన,
1: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: What kind of description
0: you? భగవంతుడా నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్
0: నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైన్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: We have a son at home.
0: వాడు స్కూల్కి పోతుంటాడు.
1: He is going to school.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: The boy would not come to his father and say, Oh father, you have so many cars, so many houses, why don't you give me one bush coat?
0: Kani akkada aya matramu aa vidhamaina varnana paniki raadu.
1: Well, that such description won't apply.
0: Neeku car undo ledo, neeku enta jeetam ostundo emo naaku teliyadu, naaku bush coat kutti.
1: The son will demand father with the right, I don't know whether you have car or residence, I want bush coat.
0: Adi daivam yokka hakku.
1: That's the right.
0: Hakku yokka hakku.
1: That is the right of a devotee.
0: Bhagavantuni o అనుగ్రహ స్వరూపుడ, అఖండ స్వరూపుడ, విశాల స్వరూపుడ, కరుణా స్వరూపుడ, ప్రేమ స్వరూపుడ, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి, ఇది తప్పింది కాదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ ప్రైజింగ్ గాడ్, ఓ గాడ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్.
0: దైవమును అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: యూ బి రెడీ టు ఆస్క్ అండ్ ప్రే టు గాడ్ విత్ ఆల్ ద రైట్.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుడి పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వము చెప్పాను,
1: భగవాన్ సార్
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: అండ్ హృదయ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకి.
1: రిలేటెడ్
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ.
0: ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on his
0: father's property. Ee purushkarinchukoniye bible nandu kudanu I am the messenger of God annadu.
1: Basing on this in the bible it is said
0: sharirika sambandham ayyindi ganukane messenger ga pettadu.
1: As it is only physical relationship it is said
0: manasikapudu
1: when we look
0: I am the son of God annadu.
1: Psychologically the mental realm he said and the son of God.
0: Tarvata aatma bhavamto kuda I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said I and my father are one.
0: Kanukane manam dehabhimanamto kuda jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment you may consider separate from God.
0: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amshame nenu.
1: At the mental realm you may feel that I am your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
0: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: When once you understand the truth, doesn't matter where you go.
0: నీ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికి
1: your son may be studying
0: in America. నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: You'll be sending money to your son by money order.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: Your son is there in America.
0: ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: What is the relationship? It's a relation of the heart.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should have this
0: intimate. నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: My God is one.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: I am related.
0: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడాను ఈ ప్రాకృతమైనటువంటి సంబంధములే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: The body relationship is only physical, worldly attachment, nothing to do with the spiritual.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: Here is the master.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: Master is one.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: Wife will come and say, ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: Son will come and say, father.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: Daughter-in-law will say, uncle.
0: మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనుమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: It's only the body, the vesture, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
1: We should never go by this body attachment.
0: మరణపు కొంప.
1: It's a dirty one.
0: రోగమున బ్రగ్గడు సేవక గంప.
1: Afflicted by disease.
0: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
1: It cannot cross
0: the line. మనం ఎప్పుడు
1: నేను
0: స్థిరమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది, పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be
0: friendship. స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది?
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవు.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సల్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్ టు బర్న్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తియందు ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara.
0: అంత తానే.
1: Everything God.
0: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, దైవములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేషన్.
0: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్
0: సృష్టి స్థితి లయము.
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్ ఆర్గనైజేషన్.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, దైవానికి ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రే టు ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఎంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
0: నీకు వర్ణించడానికి భాష లేదు.
1: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు కంప్రిహెండ్.
0: నేను చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ venture to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం.
1: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ది సేమ్.
0: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకొని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ది సేమ్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: And God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: It's only wicked man who observes disharmony in thought.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపించేసే నిమిత్తమై ఆలశంకను కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: To tell the humanity what is correct, what is wrong, Adishankara started teaching like this.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆది శంకర స్పీక్ ఆఫ్ దిస్ ఇంత
0: ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు
1: ఎంటర్టైన్ ద పార్ట్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ ద భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్ ఇష్టం
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం. స్టెప్స్
1: ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపల జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: దెన్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాం.
1: యు సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఇస్ నో వేర్ అంటాం.
1: దెన్ యు సే గాడ్ ఇస్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు పూజలు
1: టేక్ యూ టు సెంటెన్సెస్.
0: There is God and tell
1: you say there is God.
0: No, God is nowhere and tell
1: then you say God is nowhere.
0: God is nowhere anukunnappudu deeni padam ekkada nunchi cheyaledu.
1: Well, how do you construct

0: చేసించి ఈ ప్రభుత్వ సంబంధమైన హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తు రావల్ తరువది అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: You understand the underlying principle of unity.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: This is the goal of the
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: This is the aim of spiritual practice.
0: ఇది సాధన యొక్క సారము.
1: It is the essence of spiritual practice.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీని, ఎన్ని వ్రతములు చేసినప్పటికీని, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీని ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గము.
1: Worship of Padukas, observance of rituals, celebrations and festivals.
0: అయితే
1: these are only parts of
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: We have to follow the spiritual practices until we realize the truth God is
0: one. తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: We should not end our lives in these spiritual practices.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది.
1: ఇఫ్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్ వెన్ డు యూ అండర్స్టాండ్
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: Now we stepped into qualified
0: non-dualism. విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాలి.
1: Qualified non-dualism to non-dualism.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: So every step we should think of non-dualism.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటిది కూడా ఏకత్వమే.
1: In fact you find this oneness.
0: ఏమిటి ఇది? బట్ట.
1: What is cloth?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: No, it's thread.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: No, it's cotton.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: This cotton.
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: థ్రెడ్ ఇస్
0: దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ జ్యువలిజం ద జ్యువలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంతకుడు మార్గాన్ని నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు,
1: రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తైనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యువెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యువెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణములు వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యువెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దే ఆర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్
0: పెట్టెలో నగలు పెట్టినట్టు.
1: జస్ట్ ఏ జ్యువెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్
0: ఇన్ బాడీ. చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యువెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికల్లీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది, అది రండి.
1: ఓ మ్యాక్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: విదౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I will give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.

0: ఇట్ ఇస్ నో బౌండరీ.
1: కనుక ఇలాంటి పరిమితమైన ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
0: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
1: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
0: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
1: అద్భుతంగా మీరు నిల్చండి.
0: And stand there.
1: సర్వము తానే అందిస్తాడు.
0: God will grant everything.
1: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
0: But you need to be deserving.
1: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
0: Faith you should develop, grow.
1: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
0: When you don't have faith, you can't offer yourself.
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ అటెంప్ట్స్ అండ్ ఎఫర్ట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: గొప్ప చదువర్లుగా ఉంటుంటారు చాలా మంది.
0: మెనీ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
0: దే రీడ్ మెనీ బుక్స్.
1: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
0: దే నో మెనీ థింగ్స్.
1: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: చదువులన్నీ చదివి
0: Having studied all,
1: చాలా వివేకి అయి
0: బీంగ్ సో ఇంటెలిజెంట్
1: మరి తన్నెరుగుడు మందమతుడు.
0: హావింగ్ స్టడీడ్ హావింగ్ బీన్ సో ఇంటెలిజెంట్
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను దీనిని గుణము మానలేడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హై ఎడ్యుకేషన్ ద మీన్ మ్యాన్ విల్ నెవర్
1: తరచి చదువు చదువ.
0: ఇన్ ఫ్యాక్ట్
1: తర్కవాదమే కానీ
0: ఇన్వాల్వ్ ఇన్
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: యువర్ స్టడీ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ బట్ యుల్ నాట్ హ్యావ్ నాలెడ్జ్.
1: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
0: అట్ ఆల్ హావింగ్ స్టడీ లైఫ్ లాంగ్ అల్టిమేట్ యూ హ్యావ్ టు డై. స్టడీ టు బి మోర్.
1: అమృతస్య పుత్ర
0: యువర్ ద సన్ ఆఫ్
1: సన్మంతరిష్టి. అమృతస్య పుత్ర నీవు అమృత పుత్రుడు ఆయన.
0: యువర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో.
0: అండర్స్టాండ్
1: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
0: అట్టి
1: ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
0: బి ది ఫార్మ్ ఆఫ్ ప్లేస్.
1: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
0: ప్రయత్నించుకోవాలి?
1: కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
0: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
1: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
0: నాట్ ది లో మీన్ డిజైర్.
1: దైవం ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
1: నా హృదయం నందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యువర్
1: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
1: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
0: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
1: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: When all our efforts are directed in this way, you can understand the divinity in
1: experience. ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
0: You pay water tax to municipality for supplying water to you.
1: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
0: When current is supplied to you, pay electricity bill.
1: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
0: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
1: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద విండ్.
1: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు చేత ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద సన్లైట్ లైటింగ్ ద వరల్డ్.
1: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
0: డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
1: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: వాట్ ట్యాక్స్ యువర్ పే?
1: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
0: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
1: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము.
0: ట్యాక్స్
1: అర్పితమే ట్యాక్స్.
0: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
1: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
0: హీ ద ట్యాక్స్ యువర్
1: గాడ్. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
0: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
1: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
0: Where from you got this family?
1: నీవు కల్పించుకుందే కదా.
0: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
1: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
0: యూ వాంటెడ్ సో యూ మ్యారీ.
1: తర్వాత పిల్లలు పుట్టారు.
0: లేటర్ యూ హ్యాడ్ చిల్డ్రన్.
1: కుటుంబం పెద్దదైపోయింది.
0: ఫ్యామిలీ హస్ బీన్
1: గ్రోయింగ్. స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
0: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
1: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
0: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
0: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
1: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ గుడ్.
1: కానీ ఈ మంచిని మీరు అందుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ రిసీవింగ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
0: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
1: చెవికి చేర్చు.
0: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
1: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
0: Such people, can they ever know me?
1: Yanta teliviyunna emi phalamu.
0: What is the use of your intelligence?
1: Emi phalamu,
0: what is the use of it?
1: Manchi maata vinaru manasichi cheppina.
0: Though it is said openly, you don't listen to good things.
1: Chedda maatalatte cheviniyeru.
0: Bad words immediately
1: get into your ear. Direct ga poi cheripothayi ee randramlo.
0: Bad words will go directly into your ears.
1: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
0: Though good words are said repeatedly, you don't listen to them.
1: కనుక మనం చేయవలసింది ఏమిటి?
0: వాట్ షుడ్ వి డూ నౌ?
1: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
1: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
0: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
1: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి
0: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్
1: సమీపత్వానికి పోవాలి.
0: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
1: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
1: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
0: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
1: దైవం నువ్వు కావాలని కోరడు.
0: గాడ్ డజంట్ వాంట్.
1: అది కూడా నీ నిమిత్తమే.
0: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమని.
0: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడాను అమితంగా చూపుతుంది.
0: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
1: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు
0: వెన్ యు వాంట్ టు బి క్లోజ్ టు గాడ్.
1: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
0: యూ డోంట్ నీడ్ టు
1: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
0: నాట్ హైట్,
1: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
0: రీడింగ్
1: ఇది భౌతికమైన తృప్తి,
0: అండ్
1: ఇది లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి.
0: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
1: ప్రవృత్తి తృప్తి,
0: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
1: నివృత్తి తృప్తి కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
1: అది శాశ్వతమైన తృప్తి.
0: దట్ ఇస్ పర్మనెంట్.
1: అది ఏ నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లిస్,
1: పరమానందం,
0: సుప్రీం బ్లిస్,
1: యోగానందం,
0: అద్వైతానందం, నాన్ డ్యువల్,
1: సచ్చిదానందం, అంతా అదే ఆనందం.
0: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటున్నది.
0: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
1: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కర్మ ద్వారా,
0: త్రూ యాక్షన్,
1: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
0: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
1: చిత్త శుద్ధి,
0: ప్యూరిటీ,
1: కర్మ పవిత్రత,
0: అండ్
1: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
0: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
0: ఇఫ్ యు డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
1: మన సంకల్పములు పురస్కరించుకునే మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
0: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
1: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
0: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
1: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
0: హీ గివ్స్ వన్ లెటర్ టు
1: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
0: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
1: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
1: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంత ఉల్లాసపరుస్తుండాలి.
0: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
1: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
0: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
1: వాడు ఇంటంతా ఏడుస్తారు.
0: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
1: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
0: ద పోస్ట్ మ్యాన్.
1: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీడికి ఏడుపుని అందించింది.
0: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
1: భగవంతుడు కూడా అంతే.
0: గాడ్ ఈస్ లైక్ దాట్.
1: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
0: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
1: మనుషులకే కర్మానుబంధిని.
0: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
0: If you follow the truth, you will have the happiness.
1: Satyani anusarinchinappudu Lakshmi manu ventane untuntadi.
0: When you follow Satya, the truth, Lakshmi, wealth will follow.
1: Inka rendodi ee ishya anetundi chaala dukkhanni andistundi.
0: Jealousy that will make you miserable.
1: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
0: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
1: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
0: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
1: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
0: దెన్ యుల్ బి పీస్ఫుల్.
1: మనకు సాధనానుసారిని విద్య అని.
0: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
0: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూల్ బి లర్న్ ఇట్.
1: కర్మానుసారిని బుద్ధి అని.
0: And your behavior depends on
1: ee buddhanta karmaanusaranga vastuntundadi.
0: You act basing on your
1: karmanta sankalpam chethe koodukuntundadi.
0: The fate is based on
1: pavitramaina sankalpam chethe karmanu aacharisthe neeku sanduvamu saanandanga kalustundi.
0: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
1: Durbhavamu chethe ee sankalpanni koodchukunte malagatta dukkhanni andistundi.
0: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
1: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
1: కనుకనే అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
0: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
1: బుద్ధి బలము,
0: ఇంటెలిజెన్స్,
1: దేహ బలము,
0: ఫిజికల్ స్ట్రెంగ్త్,
1: దివ్య బలము, సర్వ బలము నుండి.
0: With all the forms of strength,
1: daiva balamu leka dasudagunu.
0: If we don't have the strength of God, support of
1: God, kadantati vaadu kadapatike emayye.
0: If we don't have support of God, what happened to Karna?
1: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
0: హీ సో స్ట్రాంగ్.
1: బుద్ధి బలం ఉంటుండాలి,
0: అష్ట
1: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి. శాస్త్ర బలం ఉంటుండాలి.
0: దట్ నాలెడ్జ్,
1: అన్ని బలములు ఉంటుండే కానీ దైవ బలం లేకపోయింది.
0: యస్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ అండ్ ఇంటెలిజెన్స్,
1: పతనం అయిపోయాడు.
0: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
1: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
0: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూస్.
1: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
0: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్,
1: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి.
0: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
1: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
0: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
1: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
0: When once you entertain sacred thoughts, you will be spiritual.
1: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత పవిత్రమైన ప్రాప్తి మీకు లభ్యమించింది.
0: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది సెవెరల్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్,
1: పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: మేక్ యూజ్ ఆఫ్, ప్రాపర్ యూజ్ ఆఫ్,
1: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
0: వెన్ వన్స్ యూ మేక్ ప్రాపర్ యూజ్,
1: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
0: ఇఫ్ యూ మిస్ యూజ్, యూ విల్ లూజ్ దిస్ ఛాన్స్.
1: భగవంతుడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఇస్ ఎవరీవేర్.
1: అదే మనం చెప్పాను,
0: వాట్ భగవాన్ సిద్ధార్థ
1: అదే భవనంలో ఉన్నాడు. భవనంలో ఉన్నాడు.
0: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
1: బాటలో ఉన్నాడు.
0: ఇస్ ఇన్ పార్క్.
1: రాతిలో ఉన్నాడు.
0: అండ్ ఇస్ దేర్ నెవర్ విల్ బి.
1: ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
0: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్.
1: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
0: ఇస్ ఇన్ ఎ వర్డ్.
1: సర్వత్రా ఉన్నటువంటి భగవంతుడే.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
0: ఇస్ దేర్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
1: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
0: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
1: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
1: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
0: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
0: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
1: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
0: It's quite natural in the external world.
1: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
0: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్.
1: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
0: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్.
1: పాదుకుల యొక్క భావం పెరగాలి.
0: దట్ పాదుక ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు
0: పాదుక పూజ
1: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
0: దే ఆర్ స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
1: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
0: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
1: తెలుసుకోవటం లేదు.
0: యూర్ నాట్ అండర్స్టాండింగ్.
1: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
0: దే థాట్ ద స్వామి ఈట్ అండ్ దేర్ఫోర్ దే బ్రాట్ సో మెనీ స్వీట్స్ దేర్.
1: డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
0: దే బ్రాట్ ఆల్ దోస్ థింగ్స్ దేర్.
1: ఆపిల్స్ బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
0: ఆల్ ఫ్రూట్స్ ఆర్ కెప్ట్ దేర్ ఇన్ ద షెడ్
1: పూర్ణచంద్ హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి.
0: హోల్ పూర్ణచంద్ ఆడిటోరియం ఇస్ ఫుల్ ఆఫ్ ది స్వీట్స్ అండ్ ఫ్రూట్స్.
1: ఏ నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
0: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
1: ఏ అన్నమైనా కూడా నేను తినను.
0: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్.
1: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
0: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
1: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి వస్తుంది.
0: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్, టు క్యాటగరైజ్, టు సెపరేట్, టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
1: ఎంత కాలం పడుతుంది? ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
0: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
1: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
0: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్స్.
1: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయం పూర్వకంగా ప్రేమిస్తే చాలు.
0: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
1: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
0: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
1: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
0: స్వామి,
1: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
1: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
0: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
1: అది కూడా స్వామి చెప్పారు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
0: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
1: నేను ఏది ఆశించను.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: ఆశించేది ఒక్కటే ఒకటి.
0: హి వాంట్స్ ఓన్లీ వన్,
1: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
0: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
1: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
0: భగవాన్
1: నకసిక పర్యంతము నో స్వార్థం.
0: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
1: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
0: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
1: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
0: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
1: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
0: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
0: హీ ఈజ్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
1: నిన్న రథం అని చూపించారు.
0: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
1: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
1: నా రథం మీ హృదయమే.
0: Your heart, Hrudaya, is his chariot.
1: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
0: When your sacred heart is there, he doesn't need that golden chariot.
1: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చిపెట్టారు.
0: టుడే దే బ్రాట్ దిస్ సింహాసనం.
1: కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
0: They don't tell until they reach it.
1: ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి.
0: Don't bring any such sort of.
1: ఇవన్నీ నాకు ఇష్టం లేదు.
0: Bhagavan doesn't like them.
1: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
0: Swami likes only one thing, that is your love.
1: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి.
0: All these material objects don't bring hereafter.
1: ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
0: All this is bhoot, this material.
1: సువహ నాకు కావాలి.
0: He wants సువహ.
1: అది మన జ్ఞానతత్వము.
0: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
0: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
1: జ్ఞానాదేవత కైవల్యం.
0: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యు టు లిబరేషన్.
1: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
0: అక్వైర్ దట్ విజ్డమ్.
1: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
0: గెయిన్ ఎక్స్పీరియన్స్.
1: ఆ పవిత్రతను మీరు పొందండి.
0: అండ్ రీచ్ దట్ స్టేట్.
1: దైవత్వాన్ని అందండి.
0: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
1: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
0: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
0: దట్ ఆఫరింగ్ మీన్స్
1: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
0: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
1: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
0: దివ్యత్వమైన
1: స్వరూపాన్ని పొందుతాయి.
0: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
1: అంత ఐకమత్యం చాలా అవసరము.
0: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
0: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
1: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
0: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
0: హి ఆల్సో మెన్షన్ అబౌట్
1: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
0: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
1: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
0: And it is the honeybee that brings honey from different
1: flowers. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
0: Honey brought from, collected from different flowers is kept at one
1: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
0: And it cures all diseases, honey.
1: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
0: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
1: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
0: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే
0: యూనిటీ
1: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
0: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
1: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
0: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
1: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
1: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు నిన్నా ఆచరణలో పెట్టడం లేదు.
0: పండిట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
1: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డిడ్.
1: అంధకారం వెల్ల అతమారునే చూడ వస్తువులో దీపపు వార్త వలన.
0: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
1: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విని.
0: బై లిజనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
1: నిర్పేదవాణి పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
0: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిజనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
1: ఎత్తపోతుంది ఇదంతా.
0: వెల్ ద పావర్టీ కన
1: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం విచరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
0: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
1: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
0: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
1: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
0: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
1: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
0: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
1: వర్ణించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
1: ఆరాధించు, అర్పితం చేయి.
0: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
1: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
0: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
1: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
0: దీపావళి
1: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
0: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
1: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
0: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
1: అది ఏ దైవత్వము?
0: దట్ ఇస్ గాడ్.
1: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
0: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
1: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్ ది హోల్
1: యూనివర్స్. అది వెలిగిస్తుందా?
0: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్.
1: అంత జీవన జ్యోతులు.
0: దట్ ఇస్ లైట్.
1: అది ఆత్మజ్యోతి.
0: అండ్
1: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
0: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ది హోల్.
1: కనుక మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
0: అండ్ దిస్ light, this lamp
1: ఈ ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన మరొకటి ఈ జగత్తులో లేదు.
0: అండ్ దిస్ లైట్ ఆఫ్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ ఎక్సెప్ట్.
1: ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి.
0: వేర్ దర్ ఇస్ లవ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
0: డెవలప్ లవ్ మోర్ అండ్
1: మోర్. ప్రపంచ సంబంధమైన పనులు చేసినప్పటికి అవి కూడా పారమాత్మకంగానే మారిపోతాయి.
0: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్.
1: ఆఫీస్ కో పని చేయి,
0: గో టు ఆఫీస్ అండ్ డు
1: వర్క్. బిజినెస్ చేయి, పని చేయి,
0: డు బిజినెస్ అండ్ వర్క్.
1: ఇంట్లో దోషం లేదు,
0: నో మిస్టేక్. మీ
1: కుటుంబాన్ని పోషించుకోవాలి,
0: మెయింటైన్ యువర్ ఫ్యామిలీ.
1: చేస్తున్న సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
0: వాట్ ఎవర్ యు మే డు, ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: అంత భగవత్ప్రీత్యార్థంగా చేయాలి.
0: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: అది నిజమైనటువంటి ఒక భక్తి.
0: దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
0: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
1: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
0: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
1: ఎక్కడైనా మీరు పోండి,
0: యు గో ఎనీవేర్.
1: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
0: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో.
1: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
0: People go to Tirupati and they bring very big crown.
1: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
0: అండ్ ఆల్ ది జ్యూవెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
1: న్యాచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
0: యూ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ న్యాచురల్ ఐడల్.
1: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి బాధ చేసేస్తున్నారు.
0: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ, జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
1: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
0: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
1: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
0: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
1: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
0: వై డూ యూ క్యారీ?
1: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
0: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
1: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
0: యు ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
1: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
0: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
1: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
0: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా.
1: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
0: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
1: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
0: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
1: ఇవన్నీ కాదు ముఖ్యం.
0: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
0: And it is the charity which is the jewel to the hand.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel to the throat.
1: Chotrancha bhushanam jnanam.
0: The listening to the sacred text.
1: Ilanti nagala manukuntunnaga inka deeniki tagilinchukunna nagala enduku manam bharinchali?
0: When these jewels are there, why do you need other jewels?
1: Kanthaniki okati untundali satyam anetuvanti jewel.
0: And you have got this truth.
1: Kanthaniki okati untundali dharmamu dhanamu anetuvantidi.
0: And the charity. Charity and dharma are the jewels.
1: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి.
0: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్.
1: చెవులకు సరైన కంకణాలు వేసుకున్నావు.
0: అండ్ యూ హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
1: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
0: యూ హావ్ గాట్ ద నెక్లెస్.
1: చేతికి కంకణం ధరించావు.
0: దీనికంటే
1: ఇంకేం కావాలి?
0: ఇది
1: ఏ సరైనటువంటి నగలు?
0: అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్.
1: ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఏదో ఒక ఆట.
0: And all these jewels made up of diamond.
1: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్ళే, తీసుకునే వాళ్ళు షో వాళ్ళే. షో
0: those that offer, they speak of show.
1: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
0: They are no devotees at all.
1: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
0: The one who receives is no God.
1: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
0: So God should not receive and devotee should not give.
1: ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి?
0: What is to be given, what is to be received?
1: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
0: Your pure love is to be offered.
1: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
0: And you should
1: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
0: These are things to be transacted.
1: Give and take, give and take. Pure heart to heart.
0: It's only give and take, heart to heart connection.
1: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
0: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
1: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
0: అది ప్రాపర్ జ్యువెల్.
1: పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
0: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
1: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
0: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
1: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
0: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
1: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
0: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
1: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
1: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
0: టీచ్ హియర్ ఇన్ భారత్.
1: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
0: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: కరెక్ట్ రెక్టిఫై ద
1: మిస్టేక్. నీ ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
0: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
1: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
0: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
1: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
0: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
1: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: True spirituality is a connection between heart to heart, love to love.
1: ఇది మనం చేయవలసినటువంటి పని.
0: This is what we are supposed to do.
1: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
0: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
1: నేను నిన్ననే శ్రీనివాస్ చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డూ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
1: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
0: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
1: నేను ఏది తినను.
0: భగవాన్ డజంట్ ఈట్ ఎనీథింగ్.
1: తినేది వినేది ఒక్కటే.
0: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు హిస్ వన్.
1: మంచి మాటలు వింటాను,
0: హి లిజన్స్ గుడ్ థింగ్.
1: మీ ప్రేమను తింటాను.
0: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
1: ఆ రెండింటిని నాకు అందించండి.
0: మిగిలిన
1: ఏది కూడా మీరు తీసుకెళ్ళాలి.
0: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్.
1: ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
0: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లా.
1: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
0: విత్ డివోషన్ అండ్ లవ్ దే యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
1: రాముడు
0: రామ
1: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
0: ఎట్ట
1: పోయి చేరేది,
0: హౌ టు రీచ్?
1: అందరూ వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
0: ఆల్ మంకీస్ అసెంబుల్డ్ దేర్.
1: ఎవరు వానర్లు?
0: హూ ఆర్ మంకీస్?
1: సోకుల వాడు వానరు. నరుడు
0: వానర ఇస్ వన్ విత్ వాలా, ద టెయిల్.
1: వా నర,
0: వా నర.
1: వా అంటే వాలము.
0: వా మీన్స్ వాలము.
1: వాలను తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
0: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్, హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
1: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
0: వాట్ డిడ్ దే వాంట్?
1: హనుమంతుడు పరమ భక్తుడు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
1: స్వామి,
0: స్వామి,
1: మీ నామమే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
0: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
1: అని మొట్టమొదటి రామ రామ రామ రామ అని ప్రాళ్ళంతా వేశారు సముద్రంలో.
0: ఈవెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
1: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంత.
0: ఆల్ ద స్టోన్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
1: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు?
0: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్ వన్ బౌల్డర్ ఓవర్ దే.
1: రెండింటి చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
0: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
1: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసి రెండు చేరుతూ వచ్చేసాయి.
0: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
1: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
0: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం దట్, వేర్ డస్ ఇట్ గో?
1: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
0: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
1: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
0: దీస్ థింగ్స్
1: ఆ యుక్తియే నిజమైన భక్తి.
0: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
1: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
0: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
1: కనుకని నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
0: హౌ షుడ్ వి చాంట్?
1: శాంతంగా స్మరించాలి,
0: పీస్ఫుల్లీ,
1: పవిత్రమైన భావంతో ఉండాలి.
0: సీక్రెట్ ఫీలింగ్.
1: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏంది, ఇక్కడ ఉన్నారు
0: స్వామి, ఈజ్ 73, హౌ ఇస్ హీ?
1: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
0: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
1: పీ ప్యూరిటీ,
0: ఫస్ట్ పీ ప్యూరిటీ,
1: రెండవ పీ పేషెన్స్,
0: సెకండ్ పీ పేషెన్స్,
1: మూడవ పీ పర్సివరెన్స్,
0: థర్డ్ పీ పర్సివరెన్స్.
1: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
0: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హ్యాండ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
1: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
1: ప్యూరిటీని పెంచుకోవాలి,
0: డెవలప్ ప్యూరిటీ.
1: ఇంకా శాంతం పెంచుకోవాలి,
0: డెవలప్.
1: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
0: అండ్ ద పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
1: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
0: వితౌట్ పీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
1: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
0: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
1: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
0: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
1: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
0: వెన్ వన్ దట్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
1: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
1: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
0: గివ్ అప్ ది లో డిజైర్.
1: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
0: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
1: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
0: అండ్ ఎవరీథింగ్ గెట్స్
1: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్.
1: చూడండి ఇదంతా దారాలుగా ఉండ, ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
1: అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందండి.
0: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్ ఇంటర్వెల్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఏకత్వాన్ని మనం పెంచాలి.
0: Develop unity, bring them together.
1: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
0: దేర్ లైస్ ఇన్
1: ఎవరితో ఏకత్వాన్ని, ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
0: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్, లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్.
1: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
1: ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
0: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
1: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
0: లెట్ గో అలాంగ్ ద డివైన్
1: పాత్. సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
0: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
0: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఫోన్ ఎగ్జాంపుల్
1: చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
0: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
1: చాలా మంచిది,
0: వెరీ గుడ్.
1: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
0: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
1: అది ఒకరు చెప్తే వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
1: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
0: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
1: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
0: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
1: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
0: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
1: ఆ అతని యొక్క హృదయం నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
0: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
1: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
1: పోయిన వారము
0: లాస్ట్ వీక్
1: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
0: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
1: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఆయుర్వేద డాక్టర్,
0: ఆయుర్వేదిక్ డాక్టర్
1: అందరూ జాబులు రాశారు.
0: దే ఆల్ సెంట్ లెటర్స్.
1: స్వామి,
0: స్వామి,
1: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
0: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
1: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
0: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమిడియట్.
1: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
0: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
1: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
0: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
1: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
0: భగవాన్ సెట్, భగవాన్ సెట్ హిజ్ భక్తి డివోషన్ మై శక్తి మై పవర్.
1: పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
0: దో హీస్ ఏజ్డ్ బాడీ ప్రెటీ ఓల్డ్ అండ్ సిక్, గెట్ హీస్ ఏబుల్ టు కమ్ హియర్.
1: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
0: హిజ్ డివోషన్ సేవ్డ్ హిమ్.
1: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
0: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
1: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
0: హిజ్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
1: మరొకటి కాదు,
0: నథింగ్ ఎల్స్.
1: కనుకనే తాను కూడా చెప్పాడు.
0: హి ఆల్సో సెడ్,
1: త్యాగరాజు,
0: త్యాగరాజు సెడ్,
1: చాలా కష్టాలు పడ్డాడు.
0: హి అండర్వెంట్
1: భార్య మరణించింది,
0: వైఫ్ డై,
1: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
0: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
1: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
0: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
1: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
1: రాముడి పై కూడా కోపం వచ్చేసేసి
0: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
1: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
0: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు గివ్.
1: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
0: మై డివోషన్ ఇస్
1: సెక్యూర్. నీ శక్తియే వీక్ శక్తి.
0: పర్హాప్స్ యువర్
1: నీలో శక్తి లేదు.
0: యు హావ్ నో పవర్.
1: దూషించాడు.
0: అండ్ హి అక్యూజ్డ్ హిమ్.
1: తర్వాత విచారించాడు.
0: ఇమ్మీడియట్లీ
1: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
0: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
1: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
0: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
1: కపివారది దాటునా,
0: విల్ మంకీ క్రాస్,
1: కలికి రోటగట్టునా,
0: కెన్ ది మోటార్ బి టైడ్,
1: లక్ష్మి దేవి వలచునా,
0: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ,
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ,
1: సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా, అపరామ శక్తి ఎంతో గొప్పరా.
0: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
1: Ayyo, Rama Shakti ichindi kadu. Goppadi, naa balaheenati inta varaku nannu ee baadham pettindi.
0: Rama's power is highest and the greatest and limitless. It is only
1: Daivamuna kante minchinatvanti shakti marokati ledu.
0: The divine power is greatest.
1: Adhe divine power.
0: That is divine power.
1: Aa divyamaina shakti kante minchinatvanti maroka shakti ee jagatlo ledu.
0: Nothing is greater than the divine power.
1: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam ayipothayi.
0: When once you have divine power with you, the rest will follow.
1: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
0: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
1: planets? కనుక అనుగ్రహాల కోసం పాటుపడండి.
0: And work for to earn
1: God's grace. కోసం పాటుపడండి.
0: Work for this.
1: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
0: There lies the true bliss.
1: ప్రేమ ముదిత మనసే కగో.

ರಾಜ್ಯ ಮೇಲಗವಚ್ಚು ಹೇಮ ಗೋದಾನಮು ಯವಚ್ಚು ಗಗನ ಮಂದುನ್ನ

0: అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls, students,
0: vidyokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజానికి ఏ సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకునుకున్నా చదివిన చదువంత ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: Why do you acquire knowledge?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: This learning should not be for selfishness.
0: Saprayojana nimittam kaadu.
1: Nor for self interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu aarjinchamu.
1: In fact you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువుల కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యు డు నాట్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యు బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: ఇస్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంపార్టెడ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ సొసైటీ ఆర్ టు ఎర్న్ ది రెప్యుటేషన్?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెమ్?
0: దీనినే ఒకనొక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చిల్.
0: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except ee
0: charatara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antayikudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యు అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు, కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి ప్రశ్నకు మాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యోర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative,
0: manavuni manaviniga maatrinanta maatramna vidya yokka paripurnata yerpadadu.
1: In fact, if you become a total man, there does not lie the full
0: ee vidya cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్స్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchina puramu vidya samasthalu chaala takkuga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనారస్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ subject taught.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: Each university has taken up their arms in this country.
0: యూనివర్సిటీస్ అనేటువంటిది ఐదో ఆరో ఉండేటువంటివి.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం నందించుకుని తద్వారా

0: ఒకటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాస్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీప అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై ద నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్ బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్ పర్సనాలిటీ.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెడ్ రైట్ ఫుల్ ట్రూత్ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful?
0: వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్య కళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered encourage the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయమందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The Amaravati University encouraged all these disciplines and subjects.
0: Takshashila, inkoka vidyalayam.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila Vishwavidyalayam nandu
1: in this Takshashila University
0: oka vidhamaina ayurvedamu aneetundi oka abhimana shastramanu abhiruddhi parichukuntu vacharu.
1: Ayurveda, the medical science, was speciality.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టాండ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: కాని ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
1: with the development of the modern education
0: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
1: The knowledge of the self declined.
0: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
1: Vidya is called education.
0: Education అంటే ఏమిటి?
1: What is meant by education?
0: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that's to be brought out? ప్రతి
0: ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఈజ్ లేటెంట్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ద ఫిజికల్ ద మారల్ ఇంటెలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్ర

0: అద్భుతమైనటువంటి యొక్క విద్యను నువ్వు మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: వీ షుడ్ అక్వైర్ ద సీక్రెట్ ఎడ్యుకేషన్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిదే ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: ద లాటిన్ వర్డ్ ఇండికేట్స్ దాట్ దోస్ విచ్ ఆర్ లేటెంట్ ఇమ్మనెంట్ మస్ట్ బి బ్రాట్ అవుట్.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావమును బయటకు తీవటం.
1: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: ద ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ మేనిఫెస్ట్ ఇన్నర్ అండ్ అవుటర్ ద లైఫ్ వుడ్ బి ఐడియల్.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఈజ్ ద లైఫ్, అనదర్ ఈజ్ లివింగ్.
0: ఈ జీవనోపాధి తరం నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది నాలెడ్జ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ విల్ హెల్ప్ యూ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్, ద రైటింగ్, ద రీడింగ్.
0: విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: ఆల్ ద సెక్యులర్ నాలెడ్జ్ హ్యాస్ అరిజన్ అవుట్ ఆఫ్ ద హెడ్
0: దీన్ని బుకిష్ నాలెడ్జీ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్
0: నాలెడ్జ్. మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: దిస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మస్తక ద హెడ్ ద
0: పుస్తకం నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: థింగ్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ద హెడ్ అండ్ గాన్ ఇన్ టు ద బుక్ అండ్ దెన్ రివర్స్ ఆర్డర్.
0: కనుక ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఈజ్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: లేటర్
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: After discrimination knowledge comes in the field
0: ee practical knowledge ne manavuniki pradhanamaitvanti knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, general knowledge, ee discrimination knowledge ivanni kudunu kevalam laukikamaitvanti oka jagatuniki maatrame sambandhinchinavi.
1: The bookish knowledge, superficial knowledge, general knowledge and the discrimination knowledge are absolutely worldly.
0: Pravutti lakshanalu tappa nivrutti lakshanalu kaadu.
1: They all stand for the external outlook.
0: Kanukune manavudu swarthamu saprayojanamlo munigi samajam yokka samkshemanni visvaristunnadu.
1: Therefore man is drowned in selfishness, self interest and he has forgotten the progress of society.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: వెన్ వన్స్ యూ డిజైర్ అండ్ స్ట్రైవ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యు విల్ బి సేఫ్ అండ్
0: సెక్యూర్. లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: వి ఫైండ్ లాక్స్ అండ్ లాక్స్ ఎడ్యుకేటెడ్
0: ఎంత మంది మేధావులు లేరు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: యు జస్ట్ డూ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ గ్రౌండ్ ఇన్
0: సర్వీస్. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ye bodalu z varaku kuda degrees teeskunte adi goppa education.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: Ivanta kuda nu kevalam quantity.
1: All the degrees amount to quantity.
0: Quality kavali,
1: but we need quality.
0: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is better?
1: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is enough better?
0: Kanukane ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హ్యాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
0: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ద సబ్జెక్ట్ గ్రామర్ వాస్ డెవలప్డ్ ఇన్ ఎ మానిఫోల్డ్ వే ఇన్ ద కాశి యూనివర్సిటీ.
0: యస్ జ్ఞానదయా సింధు రగాదస్య గగుణ సేవేతా మక్షయోధీరో శశియేచ మితాయిచ సమస్త సమస్యాతి. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
0: అమరా నిజరాదేవ త్రిజా విభుదాసుర సుప్రభాణ సుమనస త్రిజిభౌషాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఉజ్జయిని ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: దేర్ వర్ నో స్కూల్స్.
0: ఒక బిల్డింగ్ అనేటువంటిదే లేదు.
1: దేర్ వర్ నో స్కూల్స్ యాజ్ సచ్.
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.
0: గొప్ప విద్యావంతులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ.
1: ఇట్స్ ఎ బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హూ ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితోనో గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
1: దే ఆర్ ఆల్ సెల్ఫ్ రిలయెంట్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాజ్ గివెన్ కంప్లీట్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kuda okka naya paisa puchukuneetunte vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kuda ichi puchukuneetunte vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where?
0: Deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledhu.
1: There were no specific times like timetables.
0: రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేకప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దేర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డున ఉందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందను.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయమునందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit or squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna, enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara, aanadu papers anetundide ledhu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledhu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata, maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా నువ్వు శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ communicated remains forever and ever.
0: గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: స్టూడెంట్స్ టుడే దే రీడ్ వన్ అవర్ బ్యాక్ దే ఫర్గెట్ రైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈనాటి విద్యార్థులు మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: బికాస్ ద మోడర్న్ స్టూడెంట్ హెస్ లెట్ హిస్ మైండ్ మూవ్ వేవర్ ఫ్రీలీ.
0: ఈ మనస్సును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేషన్ టాట్ దెమ్ హౌ టు కంట్రోల్ ద మైండ్.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ put your mind under
0: మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేయుహు అన్నారు.
1: Basing on this, it is said that the mind is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచిపోవుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయ ఆచరణలన్ని దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్య వేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుక నీ విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact, we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: But the fundamental education, fundamental
0: విశాలమే.
1: It's broad-mindedness.
0: కేవలం నారో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow-minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of rich culture.
0: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యు బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: because of advancement of science
0: bhoomilo undinatvanti oka samasta shaktulu kuda nu velupulu teesi
1: all the faculties of mother earth are brought out
0: aa bhoomi oka balance ni kuda nu tappu chesi
1: and the balance of the earth is lost
0: tadwarane jagat kuda nu aneka pramadamulu teppistunnaru
1: and we are put to danger because of this reason
0: ee naati science chesetundi emti.
1: What is that science?
0: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టే అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్ హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు హైడ్రోజన్ ఒక భాగము మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: ది స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సే దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకనే సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: You have to supply water to society.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన దృష్టిలో పెట్టుకోవాలి.
1: You should keep always in view the welfare of the society.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: If you just limit all your knowledge on selfish
0: ground, బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupees kharchu pettali.
1: You need to spend 5000 rupees
0: inta kharchu petti
1: having spent so much
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti?
1: Having spent so much of money you just get tumbler full of water.
0: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinattu untunnayi ganga yamuna sarasvatulu.
1: We have got many sacred holy rivers ganga yamuna.
0: Ee dhanamunu gaane kharchu petti akkadi nunchi pampulu kottichi teppinchandi.
1: Let the money be spent on these holy rivers irrigated and supplied.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి
1: ద వన్ హూ పర్చేస్ పీనట్స్
0: కూర రెండనాలు
1: ద కాస్ట్ ఇస్ 2 NS
0: కూలి పావలా
1: బట్ లేబర్ చార్జెస్ 4 NS
0: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూలి ఇవ్వాలి
1: టు ఫెచ్ స్పినాచ్ ఫ్రమ్ హోమ్ వన్ హ్యాస్ టు స్పెండ్ 4 NS
0: ఈనాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు
1: దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ
0: డబ్బులు ఖర్చు పెడుతున్నారు
1: వి స్పెండ్ మనీ
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు
1: దిస్ నాట్ ది
0: ఇది పక్క అజ్ఞానమే
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానమైనటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యు ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు
1: టుడే యు థింక్ యు ఆర్ ఎక్స్పర్ట్
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు
1: యు థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది
1: యాజ్ సైన్స్ హస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్ ఈ
0: దాన్ని మీరు చూడటం లేదు
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము
1: అండ్ యు స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యు హావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో
0: సద్గుణములు
1: వర్చ్యూ
0: సద్బుద్ధి
1: గుడ్ ఇంటెలెక్ట్
0: సత్యనిరతి భక్తి
1: డివోషన్
0: శిక్ష కర్తవ్య పాలనములు
1: డ్యూటీ
0: నేర్పునది విద్య విద్యార్థి నేర్చుకోవాలి
1: ఆల్ దీస్ థింగ్స్ 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్
0: ఎవరు నేర్చుతున్నారు
1: Who are teaching these things?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ దే గెట్ బై హార్ట్ పోయమ్స్
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు
1: హీరోస్ ఇన్ రెసిటేషన్
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు
1: ఇన్ ప్రాక్టీస్ దే గెట్ ఓన్లీ జీరోస్
0: ఇది మన చదువు చదువుగా ఉంటుంది
1: కెన్ దాట్ బి ఎడ్యుకేషన్
0: కానీ ఇది నిజమైన చదువు కాదు
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి
1: వీ షుడ్ బి హీరోస్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము
1: వి గివ్ మెనీ టాక్స్
0: గ్రంథాలు రాస్తున్నాము
1: వి రైట్ బుక్స్
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము
1: వి ప్రాపగేట్
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం
1: ద ట్రూత్ మస్ట్ వి పుట్ ఇన్ టు ప్రాక్టీస్
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: You simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డన్
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి
1: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యూ విల్ గెట్ ఇట్
0: ఏమాత్రము లేదు
1: నథింగ్ వాట్స్ ఎవర్
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు ఈ అమాయకుడు విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: Educated man with so much of scholarship.
0: కట్ట కడుపు ఉద్యోగంలో చిక్కగా
1: he could not get a job.
0: ధనం ఖర్చు పెట్టుకుని
1: and he spends money.
0: కట్ట కడుపు పస్తు పరుగుతున్నాడు
1: and he had to fast.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము
1: is that the result of education?
0: కాదు కాదు
1: no.
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ ఆన్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి
1: వాట్ ఫర్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు
1: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ
0: ఏమి ప్రయోజనము
1: వాట్ ఈస్ ది యూస్
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం మనము
1: షుడ్ గో అరౌండ్ ద మనీ
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ
0: ఇది మనకు ధనం కావాల్సింది
1: మనీ నెససరీ
0: గుణధనం కావాలి మనకు
1: ఐ వీ నీడ్ ద వెల్త్ ఆఫ్
0: ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్
0: చదవటము రాయటము ఉద్యోగాలు చేయటము ధనం సంపాదించడం ఇవన్నీ తల నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు
1: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్
0: కానీ రెండవది మనం బయటకు తీవ్రవలసింది ఏమిటి
1: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్
0: అవుట్ ఎడ్యుకేర్ ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
0: అది ఏమని తీవ్రవలసింది దయా ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి
1: వీ హావ్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్ ద లవ్ ఫర్ బేరెన్స్
0: ఏ కంపాషన్ లేదు.
1: దర్ ఇస్ నో కంపాషన్.
0: ఓన్లీ ఫ్యాషన్ మాత్రం బయలుదేరింది.
1: నో కంపాషన్ యూ సీ, ఓన్లీ
0: కంపాషన్ ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్, కరుణ, దయ, ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: కంపాషన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్
0: పేరెంట్స్. వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు, కానీ
1: ఇన్ అవర్ యూనివర్సిటీ యూ డోంట్ నీడ్ టు స్పెండ్, నో ఎక్స్పెన్స్.
0: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000, 20,000 కట్టాలి అక్కడ.
1: ఏ న్యూ బార్న్ చైల్డ్ షుడ్ పే 10,000 రూపీస్ టు రిజర్వ్ ది సీట్.
0: మీకు తెలుసును, డిగ్రీ కోర్సులపై పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి, ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు?
1: యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్.
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: హూ ఆర్ పేయింగ్ ది ఫీజ్?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూఅవుట్ ద డే. దే వాంటెడ్ వాట్? ద
0: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
1: యూ కెనాట్ వాక్, యూ కెనాట్ సీ ద హోల్ హెయిర్ టర్న్ గ్రే.
0: కోటి అని పసివారలు నిన్ను ముసి ముసి నవ్వక కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, నిన్ను తమాషదుడు తోలు బొమ్మ.
1: లైఫ్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ పపెట్. ఎవ్రీబడీ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యు.
0: ఈనాటి మానవుడు కేవలం తోలు బొమ్మ మాదిరి తయారైపోతున్నాడు.
1: అండ్ హ్యూమన్ లైఫ్ హస్ బికమ్ లైక్ దట్ ఆఫ్ ఎ పపెట్ షో.
0: ప్రాణమున్నటువంటి యొక్క, గుణమున్నటువంటి యొక్క, తెలివున్నటువంటి యొక్క మానవుడిగా రూపొందింపచేయటం.
1: అండ్ హి హస్ నాట్ బికమ్ ఎ ట్రూ మ్యాన్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి,
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: కంపెనీ పెంచుకుని,
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి,
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కరెక్ట్ కాబట్టి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్ యూజ్డ్.
0: సంఘంతో చేరాలి.
1: We have to do it
0: since. Jeje dujjana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nerchukovali.
1: These are things we have to learn.
0: దుస్థిన సంసర్గం తొలగించాలి.
1: You have to run away from bad
0: company. Run away from bad company.
1: Run away from bad company.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుంది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
1: యూ లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి, వాడికి మాత్రమే.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరం.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకలవాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాష్మెన్,
0: నీవే ఎందుకు చాకలవాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాష్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టూ.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సీక్రెట్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణములు పెంచుకొని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి ఫలాని కాలేజ్ పిల్లవాడు ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు ఫలాని సొసైటీ ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్ You will be respected, recognized. You have
0: got character and reputation.
1: In fact, uphold your own respect and dignity. If you lose your own respect, how can you uphold the respect of the university? What happens? Institute will lose its respect. You lose your respect.
0: తిట్టి బోడి నెత్తి బోడి తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు
1: మీరు. And what will happen? You lose everything. The pocket is empty with a shaven head ultimately.
0: మొట్టమొదటి నువ్వు తిన్నా తినకపోయినా
1: whether you eat or not,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: Make your parents happy.
0: వారిని తగినటువంటి తృప్తితో మాటలతో మంచి ఆనందపరచు.
1: By talking to them
0: nicely. You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈజ్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గౌరవము
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యు స్టడీయింగ్ హి
0: మంచి మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్ ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు.
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ హౌ డూ యూ మేక్ ద సొసైటీ హ్యాపీ.
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది.
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్ ఇన్ ది ఓల్డ్ డేస్.
0: పూర్తి అభ్యసించి
1: After completing education,
0: ఆచరణలో పెట్టి
1: they practiced.
0: పర్లోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
1: when they have the faculty to
0: గురువులు వారి దగ్గర చేర్చి
1: and they all gathered.
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ది కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: రెసిడెంట్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్
0: ట్వైలైట్. ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలో వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హీ విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్ దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉందని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్ చిన్న ఇల్లు.
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ది హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి మానేసేసాడు.
1: హీ స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హీ స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన
1: అటెండింగ్ హిస్ హోంవర్క్ దట్ గ్రాండ్సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్
0: కానీ అంతటితో ఊరుకోలేదు
1: తాతగారు గ్రాండ్ ఫాదర్
0: ఏంటి మీరు చేస్తుండేది దప్పేగిన అయిపోతే తమ్మడం ఎత్తుకుని తాగకూడదు ఒక
1: స్పూన్
0: ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు తాతగారు గొప్ప తెలివి వంటి వాడు ఈ మోడర్న్ విద్య లేవు అతనికి
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు
1: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు మొండితనం ఒకటి గట్టిది
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్ దే ఆర్ వెరీ ఫూలిష్
0: పెద్దవాళ్లతో వాదించటము
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్
0: లేదు తాత ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు
1: నో గ్రాండ్ ఫాదర్ వై ఆర్ వై డు యు లైక్
0: ఆయన చక్కని ఒక సుదేత్ వేసాడు
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా నీవు రాసుకుంటున్నావు
1: యూ రైట్
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం తిరిగి రాసుకోవటం ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం రాసుకోవటం ఎందుకు ఈ విధంగా అద్దటం ఇంక బాటలే పేపర్ పైన పోయి
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write
0: it. నాయన కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకొని దాన్ని పాద ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు
1: వెన్ యు డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు
1: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్ నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా
1: యు నో వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ డస్
0: భూమిలో ఉండేటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటి భగవంతుడు కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ది మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్
0: లోహములు పదార్థములు అన్నింటిని కూడా దాన్ని వెలుపలిస్తున్నారు
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి ఇది ఒక గ్లోబ్
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్ ఇట్స్ ఎ గ్లోబ్
0: ఇది ఒక గ్లోబ్
1: ఇట్స్ ఎ గ్లోబ్
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి
1: ఇట్స్ రౌండ్
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది తిరిగిపోతుంది
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటిని అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్ల జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్న బ్యాలెన్స్ అంతా బాడు చేస్తున్నారు
1: బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ లాస్ట్ టుడే
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ ద వాటర్ ఇస్ ఆల్సో ట్యాప్డ్
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు
1: అండ్ ఆల్ ది అర్బన్ సూయేజ్ ఇస్ లెటింగ్
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము
1: అండ్ దేర్ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్
0: మంచిది కాదు
1: ఇట్స్ నాట్ ప్రాపర్
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి
1: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ
0: మీకు తెలుసు
1: యు నో ఇట్ వెల్
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు మీరు కూడా సైన్స్ చదివినటువంటి వాళ్ళే
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యు ఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్
0: తెలివితేటలు పెరుగుతున్నాయి
1: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్
0: ఫస్ట్ నాలెడ్జ్
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్
0: అది పైన ఉండేటువంటిది
1: దట్ ద టాప్
0: అదే తల్లో ఉండేటువంటిది
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్
0: రెండవది స్కిల్
1: ద సెకండ్ లెవెల్ స్కిల్
0: మూడవది బ్యాలెన్స్
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్
0: థర్డ్ ఫోర్త్ ది ఇన్సైట్
1: ఫోర్త్ ఇన్సైట్
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది స్వెల్ కాదు
1: When once you remove S out of skill, it amounts to
0: killing your knowledge. Balance tappothundi.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వి ఆర్
0: లీవింగ్ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: ద హ్యూమన్ రేస్ జాతి హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ నీతి మొరాలిటీ. రీతి ఇది
0: సత్యమే నీతి, సత్యమే నీతి.
1: Truth is your morality.
0: Dharma me reeti.
1: Dharma is the procedure.
0: Tyaga me khyati.
1: And sacrifice tyaga is khyati.
0: Sarupa me manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్తంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ద రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: The result of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ద పాస్ట్ ట్రీ ఈస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: దేర్ఫోర్ పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ ట్రీ.
0: పాస్ట్ కు ప్రెజెంట్ కు రెండిటికి ఒక సీడే ముఖ్యము.
1: అండ్ దేర్ఫోర్ ఫర్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ద ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్.
0: నీతి ఏ ఖ్యాతి అన్నారు.
1: అండ్ దిస్ నీతి ద మొరాలిటీ ఇస్ ఖ్యాతి.
0: నీతి లేని జాతి నిర్మూలమైపోతుంది.
1: అండ్ ద హ్యూమన్ రేస్ వితౌట్ మొరాలిటీ ఇస్ బౌండ్ టు రూయిన్.
0: కనుకనే మరి ఎందుకు నీతిని ప్రధానమైనటువంటి ప్రాణంగా తీసుకోవాలి.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ లేకపోతే సంఘం యొక్క సేవనే మనం చేయలేము.
1: వితౌట్ మొరాలిటీ యూ కెనాట్ లివ్ ఇన్ సొసైటీ, నాట్ సర్వ్.
0: కనుక నేను నిన్న చెప్పాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, స్పీక్ ట్రూత్ ఇన్ యాక్సెప్టబుల్ స్వీట్ వే.
0: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్ ఇట్స్ ద మోరల్ వాల్యూ.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైన యొక్క పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: ఈ బ్రాహ్మణికి ఇంకంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్, హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
0: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
1: ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
1: నౌ వి హావ్ షామియానస్ అండ్ వేరియస్ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది.
1: దెన్ దే హావ్ ఫోర్ పోల్స్.
0: ఏదో పచ్చక ఆకులు వేసేది దాంట్లో.
1: అండ్ గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్
0: ద టాప్. ఆకులు పెండాల మాదిరి చేసేది.
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి.
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసం పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
0: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సేల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంటారు.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: ఈ సత్యాన్ని గుర్తించకుండా ఎందుకు పోరాటం కట్టాలి?
1: then we say, why should we tie
0: them up?
1: Why torana they are bunting
0: in plastic bunting?
1: We have plastic green leaves.
0: Plastic we can have
1: plastic
0: leaves.
1: Why should
0: we?
1: And modern students doubt, why should we go out and bring green leaves? Is that wrong? It's wrong.
0: Plastic leaves lopala, ye carbon dioxide ledu, oxygen ledu.
1: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen. Kanukane
0: ee pachana aakulu lopala enta oxygen ostuntari.
1: Lot of oxygen there in green leaves.
0: Manam vadalinatvanti oka chedda garini aakulu teesukuntunnayi, aakulu icheatvanti manchi garini manaku teesukuntunnayi.
1: All the bad carbon dioxide left is accepted by the green leaves and they pass on oxygen to you students.
0: Prachina samskruti chakkaga కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీ చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు కానీ దానితో పాటు
1: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: That was the procedure of ancient education.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: In those days they taught students at one particular.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: And that friendship of the childhood.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: Today there is no friendship.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: వాట్ ఫ్రెండ్షిప్?
0: జోబిలో నోట్ కనిపించంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్ లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం. రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ది ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara.
1: Students.
0: Meeku telusunu.
1: You know it.
0: Prati okkati kudanu oka picture.
1: Everything is a picture.
0: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatuvanti shantiga meeru jeevisthu untaru.
1: So long you are here, you are comfortable, safe and secure.
0: తిరిగి గృహాలకు వెళ్లిన దట్టమే
1: బై ది టైమ్ యూ గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్
0: టీవీ. ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: విద్యకు సంబంధించిన చూడండి.
1: ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదది టీబీగా రూపు పొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయ రోగము.
1: ఇట్ టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వెన్ వీ డోంట్ హ్యావ్ సీక్రెట్ థాట్స్ విదిన్ వాట్ విల్ హ్యాపెన్?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినపడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద సౌండ్.
0: టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ షౌట్ ఎట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి
1: యూ ఆల్సో కోఆపరేట్ అండ్
0: హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది మన యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి.
1: గెట్ హై డిగ్రీ.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి.
1: వెరీ గుడ్ నేమ్.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి.
1: గో అబ్రాడ్.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు.
1: యు మే గో ఎనీవేర్.
0: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోనూ మంచిగా స్నేహం చేయి.
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు.
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో. దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్. బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: లైఫ్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకో.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ డిజైర్.
0: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిప రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద ప్లానెట్స్. తన చేతిలో పెట్టుకున్నాడు, కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: నో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్. హి మాత్రమే వారిలో
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెన్.
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబీ లోబీ లోబీ లోబీ లోబీ.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబీ.
1: స్పేస్
0: కట్టకట్టి ఏమైపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనం కానీ పూర్తి నాశనం అయిపోయాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్
0: ప్లాన్. ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాచర్య, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పడుతుందో యోచన.
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్డ్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
0: యోచన చేసుకోండి.
1: Think well.
0: Cheddavaani chusinappudu neelo unna cheddanta neeku naapu vastundi.
1: When you watch a batsman, you will be reminded of your own bad quality.
0: Kaabatti vaaniki neeku sanni sambandha bandhavyam undi.
1: There lies intimate relationship.
0: Manchi vaani chusukunnappudu neelo unna manchitanam anta bayata padutundi.
1: When you come across a good man, all the good in you will come out.
0: Kaabatti vaaniki neeku sanni sambandha bandhavyam undi.
1: There lies intimate relationship.
0: Kaabatti patti manavuni endu kudanu gunamul cheta bandhavya sambandham untundali.
1: The relationship develops because of the innate qualities common to people.
0: Karu ambariyendu aikamatyam cheyali.
1: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన ఎందున్నటువంటి దివ్యత్వము ప్రకాశమవుతుంది.
1: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: We should not have everybody as a friend.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: Investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody. అంటే
0: దోషం లేదు.
1: Help everybody all the time.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: Bhagavan will be very happy if you get a good name for yourself and good name to the institute.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: In fact, we don't receive single naya paisa.
0: ఏ విధమైన బాధలు లేవు.
1: No suffering.
0: Medical fees లేదు.
1: No medical fee.
0: Institute fees లేదు.
1: No tuition fee.
0: Library fees లేదు.
1: No library fee.
0: Faculty fees లేదు.
1: No sports fee. No laboratory fee.
0: Health fees లేదు. ఏ ఫీజు లేదు.
1: No fees of any kind in Sri Satya Sai University.
0: ఫీజు ఏది లేకపోవటం పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్, యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ Peace is collected in every possible way. So paying fees for in every possible way, where do you get peace? Only
0: peace.
1: So lead a peaceful life.
0: Good people.
1: And lead a good life. Be an ideal man. That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation.
1: Never forget what Bhagavan tells you. That is your life. That's everything in life. Keep God in you. Serve the society thereafter. You are bound to be successful in
0: success. Success.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: be successful that way.
0: మీరు ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్
0: అవుట్. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: They cry usually as they leave.
0: Not modern girls.
1: Not the modern girls.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: The girls in the ancient days cry.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: And in fact as she was taking leave from here she went on crying.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రా అమ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: And Bhagavan said come here again with a child. Don't cry like that.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ రైట్.
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అట్ వన్ టైమ్.
0: లెఫ్ట్ అనేటువంటిది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: లెఫ్ట్ ఆల్వేస్ డస్ బ్యాడ్ యాక్టివిటీ.
0: రైట్ ఆల్వేస్ గుడ్ వర్క్ చేస్తుంది.
1: రైట్ డస్ గుడ్ వర్క్.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరుని తీసుకుని రండి.
1: యూ టు ఎర్న్ మనీ, యూ టు డూ జాబ్, యూ బీ హ్యాపీ బట్ బీ ఐడియల్.
0: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే ఇఫ్
0: ఇది తప్పింది కాదు. రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్ యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో. దట్ కమ్స్ బ్యాక్
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to face the consequences.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulare.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: Second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంక జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ జప ఆర్ పెనన్స్ ఆర్ ధ్యాన మెడిటేషన్ ఆల్సో ఐ కెనాట్ రీచ్ యు.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: నౌ ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు పెర్ఫార్మ్ ఆల్ దీస్ రిచువల్స్ ఐ హావ్ నో కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ అటైన్ యు.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: ఐ హావ్ దిస్ ఇన్నేట్ కన్విక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ దట్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అలోన్ ఐ కుడ్ పాసిబ్లీ సెక్యూర్ యు.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: దేర్ఫోర్ ఓ లార్డ్ బ్లెస్ మీ దస్ దట్ ఐ మే సెక్యూర్ దట్ సబ్లైమ్ లవ్.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material of
1: manishiki vishayamunaku madhyam unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and the material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: Swartharahitamu, phalarahitamu, parishuddhamu ainatunti premani, pavitramaina paramatma premaga nirupinchavachu.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: Indulo ye okkati lekapoyinappatikini, idi paripurnamu kaaneru.
0: If you do not see any of these qualities in it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందటానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమ లేనిటువంటి జీవితము, ప్రేమ లేనిటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్, ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్, ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్, ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: The gopikas would sing out to Lord Krishna thus, O Lord, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: అతి సూక్ష్మమైనటువంటి యంత్రం ద్వారా మానవుని రక్తమునందు కసరించేటువంటి కణములను చూచుటము, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ అండ్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలము ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: సో ఇఫ్ యు విష్ టు రియలైజ్ గాడ్ ఇట్ ఇస్ లవ్ అలోన్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ యు దిస్ రియలైజేషన్.
0: ప్రేమ సాధకులకు అతి సులభమైన మార్గం.
1: లవ్ ద పాత్ ఆఫ్ లవ్ ఇస్ ఈజీ ఆఫ్ రీచ్ ఆఫ్ ది కామన్ మ్యాన్.
0: అయితే ఇది స్వార్థరహితంగా మనము దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: బట్ దెన్ దిస్ లవ్ షుడ్ బి సెల్ఫ్లెస్ ఇన్ నేచర్.
0: ప్రేమ నిమిత్తమే మనం ఉపయోగించుకోవాలి.
1: We should use love for love's sake.
0: ప్రేమ పదార్థ నిమిత్తమే కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Love should not be geared up to a material thing or possession.
0: ప్రేమ అనే రెండు అక్షరముల పదముల లోపలే ఇహ పరములు కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Now these two syllables pre and ma which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: ఆకాశం నుండి కురిసినటువంటి వర్షము పర్వతములపైన పడవచ్చును, నదుల్లో పడవచ్చును, సముద్రంలో పడవచ్చును, భూమిపై పడవచ్చు.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: అయితే ఈ మేఘముల వర్షము సమర్థంగా ఉండినప్పటికీ, పరిశుద్ధంగా ఉండినప్పటికీ, పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకును మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes. But what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: Isukalo varsha jaladhara inkipo.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adi nilchipo.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka jalamu nallaga maaripothundi.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనములో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను పట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్ గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్ బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్ ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: It is because of this that we look upon God as one who has attributes and qualities.
0: భగవంతుని యందు ఎట్టి మార్పును రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఈ మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hrudayasthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: Ye pradeshamulo undinappudiki mana vishwasam anetundidi susthiramai untundali.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: Deenini gopikala daggariki vachinatundi uddhavudu తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వి లుక్ అట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ ఉద్ధవ హు వన్స్ కేమ్ అలాంగ్ టు సీ అండ్ విజిట్ ది గోపికాస్ అండ్ హీ సా ఫర్ హిమ్సెల్ఫ్ ద లవ్ అండ్ ద డివోషన్ దట్ ది గోపికాస్ హ్యాడ్ ఫర్ కృష్ణ అండ్ హీ రిటర్న్స్ టు కృష్ణ.
0: కృష్ణ అత్తను మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఈజ్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme and the husbands are sharpening their knives and swords by way of harming them,
0: norattaru
1: the gopikas would not utter a single word,
0: beetila boru
1: nor are they given to any state of undue anxiety or fear.
0: Karanam కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or moved. Adhi
0: hrudayam anetuvanti yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner in this heart of ours, love should be firmly implanted, it should become part of it.
0: Mana prema rali poyedi పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరిగించాలనుకుంటే ఒక టార్చ్ లైటో పెట్రోనాక్స్ లైటో ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండేటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండేటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండేటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be dirty and impure.
0: Kani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kani andulo pratibimbinchetundi chandrudiki e maatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukane మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: సేమ్ మేనర్ ఇఫ్ అవర్ హార్ట్ వర్ టు బి వేవరింగ్, దెన్ గాడ్ హూ రిసైడ్స్ విత్ ఇన్ వుడ్ ఆల్సో అపియర్ టు బి వేవరింగ్.
0: తమో గుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: లైక్ ఇఫ్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ తమో గుణ, గాడ్ అపియర్స్ టు యు యాజ్ తమస్.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధము కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటియందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: బికాజ్ ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ ఎవర్ రిమైన్స్ యాజ్ ప్యూర్ అండ్ సేక్రెడ్ అండ్ నోబుల్.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మానవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: సో వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ వి టేక్ ఎ లుక్ ఎట్ వాట్ మ్యాన్ ఇస్ అండ్ దేర్ బై పెయింట్ గాడ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: కనుక మనలో ఉండినటువంటి భావములు పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితముగా వించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjalikintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful
0: as to accept.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని బలమును కాని గుణమును కాని ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రమూ ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టి దానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థమును కాని అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కాని భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: It is also a case of sheer illusion on our part to feel God is here or God is there.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: Because God is present everywhere.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఈస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one, the Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one who is influenced or carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean, he is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who's there if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayam lopala chaala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను, సాయి భావములను వేరు వేరు రీతిగా తాను తలంచుకుంటుంటారు.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani, Sai yokka nadakalaku kani, Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu, satyam yokka bhaktamu, ee yokka bhavam yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా
1: that you can
0: అది వేరొక రీతిగా కనిపించినప్పటికి మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily of course you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilashakani abhiruchikani aasakani ledaneetundi satyanni meeku teliyakapoyinappudiki nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడు.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: నాకు 60 లక్షలే కాదు 60 కోట్లు వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్. నన్ను
0: నేనే ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిక్యులర్లీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఈస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపున చెప్తూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్తూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్తూ, మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt, and this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ది సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind What's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు. విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: discussion. వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
1: Now there were these two Panchasika and Risika.
2: వీరు పండితులు.
1: These two were learned scholars, pundits.
2: విశ్వాసం కలవారు.
1: And those who were firm believers. But at the same time, they were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
2: ఈ పంచశిఖులు దిశేకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
2: కానీ జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now, one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
2: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
2: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
2: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika sought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
2: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, oh son, you have a mother.
2: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
2: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతూ వస్తున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
2: వాదనకు సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
2: మన హృదయం కూడాను చెరించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
2: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad,
2: కనుక
1: we also get influenced.
2: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: సాయిబాబా, టీవింగ్ ఆన్ డిజైస్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కానీ నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హు డు నాట్ నో సాయిబాబా.
2: వీరి చదువులు ఉండి గాని ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్. యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూసి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేదు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
2: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
2: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్.
2: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
2: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
2: Trust convener, state president, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దాట్ could be used for the project that they have undertaken. This is my hope.
2: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
2: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
2: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are forthcoming, coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
2: సత్య సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The Satya organization does not misuse even a single paisa.
2: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
2: సత్య సాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sathya organization, their nobility and their virtues.
2: Workers leka aneka samasthalu baadapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramaina hrudayam galinatunte okka workers okka Sathya Sai samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sathya organization.
2: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And the lacks of such workers in our Sathya organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: Along with these countless workers, if the state president and the conveners and other officials come forward, any task could be achieved.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: These state presidents and conveners who are also motivated by this sense of purpose and love, they should also come forward with sacrifice.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: It is this sacrifice that is going to be the main support in your life.
2: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: యు మైట్ ఫీల్ దట్ యువర్ బిజినెస్ కమిట్మెంట్స్ యువర్ జాబ్స్ అండ్ అదర్ అవకేషన్స్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. నో, సూనర్ దెన్ లేటర్
2: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: దే ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. ద వన్ పర్మనెంట్ అసెట్ దట్ యు హావ్ ఈస్ దిస్ సేవా ఆర్ సర్వీస్.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
2: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్

0: ఇదే కాకుండా ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి ప్రేమ సంబంధాన్ని పెంచుకోవాలి.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను అభిప్రాయ భేదములు రాకుండా చూసుకోవాలి.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: Even if some differences were to crop up, you must try and remove them through the medium and through the cement of love.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: It is this unity which is supreme sadhana.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: This is our ideal.
0: ఈ ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: And along with the sense of unity, our own innate purity is important.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: త్యాగమే చేయక పరిశుద్ధమునందు ఏర్పడదు.
1: Without sacrifice, there is no place for purity.
0: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: Without purity, there is no purpose of unity.
0: కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
0: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps. Or light flames that you must show to the world.
0: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha
0: pavitramu,
1: but they are not the ones. The
0: aikyamatyamu,
1: the true purushartas are charity, purity, unity
0: and divinity.
1: And divinity.
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమేలేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the days, in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
0: keep and get. Karuka, ee 60 lakshala mottamunu kodanu, meeru andukoni, mee rashtramlo oka committee ga pettukoni, tadwara deenini aneka reetiluga kodanu, sadvinayogam gavinchalani, kadapati reetiga nenu aashistu, aashirvadistu, naa prasangaanni viramistunnanu.
1: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
0: West Bengal. This feeling on DJs yokka mottam maatrame kaadu inka kudanu aneka mandi.
1: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
0: Samarajana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
0: Santarpana kosam kodanu paapam aneka mandi steel kudanu 10,000 20,000 ee reethiga kodanu andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this, thousands
0: avi kudanu nenu velukku ichi vestunnanu.
1: I am returning even these thousands and lakhs of rupees.
0: Vaari ichinatundi prema naaku cherindi, vaari ichinatundi dhanam naaku akkarledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: Aa prema kante minchinatundi kaadu ee dhanam.
1: I don't want their money.
0: Premaku minchinatundi kaadu ee dhanam.
1: This money does not exceed this love in value.
0: Premaku minchindi prapanchamlone ledu.
1: In fact, there is nothing that can exceed love in value.
0: Kanuka ee mottamato paatu santarpana kosam ichinatundi mottam kuda nu cherchinanu.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
0: Varu varu prantham lopala deenini viniyoginchukoni aanandinchalani kuda nu varini nenu aashistunnanu.
1: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: Uttara Pradesham, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర.

0: மத்தியப்பிரதேஷ், கேரள, கர்நாடக, ஜம்மு காஷ்மீர், ஹிமாச்சல் பிரதேஷ், ஹரியானா, குஜராத், டெல்லி, பீகார், ஆந்திரப்பிரதேஷ், அஸ்ஸாம். కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: Sahi yokka vanchani mi yokka dahanga untundali. Bahya vanchalu leka sahi seva dahame meerundo abhruddhi gavinchali.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever sahi likes. And aspire to quench your thirst by fulfilling what sahi wants you to do.
0: Kanka sahi anchalanu దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
0: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: ఏదో తమాషకు చెప్తాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
0: తల్లికి పిల్లల్ని ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ద ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
0: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్, స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: Queremos.
1: In this world, who can decide that one is good and one is bad? Both are made by the same God. Who can understand the significance behind this?
0: Vidyarthulare.
1: Students.
0: Navina Nagadekata Yugamanandu. Dinadinamulakunu. Aneka vidamaina samasyalu vechi perigipothunnavi.
1: In this modern age of civilization, the problems are ever on the rise. Life has become an endless problem itself.
0: Prayanam yokka saukaryamulu adhikam kavatam cheta prapanchame oka chinnadai poyiradi.
1: The world has become so small because of transport facility.
0: Okka pradeshamulo samasyalu prarambhamainappudu maru chanamunande maroka deshamunandu kodanu ide oka problems samasyalu perigipothunnavi.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere in another country.
0: Manavudu aneka vidhamulainatuvanti sulabha margamulanu kanipettunnadu.
1: Therefore man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించటం లేదు.
1: బట్ ది ఇన్వెంటర్ ఆఫ్ దీస్ డివైసెస్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద ప్రాబ్లమ్స్ బిహైండ్.
0: మార్గములు సులభమైనవే కానీ సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: ద సొల్యూషన్స్ సీమ్ టు బి సింపుల్ అండ్ ఈజీ బట్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సో టఫ్.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్ చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: ఎవ్రీవన్ వాంట్స్ ఎ షార్ట్ కట్, ఎన్ ఈజీ వే.
0: తలనొప్పికి ఒక పిల్ వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: ద మూమెంట్ హీ స్వాలోస్ ఎ పిల్ హీ షుడ్ రిలీవ్.
0: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్స్తోనే సరిపోవాలి.
1: లైక్ వైజ్ హీ ఎక్స్పెక్ట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ విత్ దీస్ పిల్స్.
0: అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day, even liberation should be easily attained.
0: Sulabham ante emiti?
1: What do you mean by easy method?
0: Nivaran ante emiti?
1: What is remedial
0: shortcut
1: measure?
0: Shortcut ante emiti?
1: What is shortcut?
0: Idi kevalam gurtinchukotaniki kudanu chetakaanatundi samasyalu.
1: These are the things, the problems which we cannot know.
0: Ee praktika jagattunandu,
1: in this physical world,
0: ee bhautikamaina jagattunandu,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: ఇన్ దిస్ వరల్డ్ మండేన్ వరల్డ్,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: ఇన్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థమును గుర్తించుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ సింపుల్ వర్డ్స్.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: వర్డ్స్ సీమ్ టు బి సింపుల్ బట్ ది మీనింగ్ ఇస్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: Manasu chaala vichitramainatundi.
1: Mind is mysterious.
0: Ee chaala visishtamainatundi.
1: It is special.
0: Deeni cheriyalu manenta ghanamainatundi.
1: Its activity is also noble.
0: Deeni nadathara chaala aashcharyakaramainatundi.
1: Its attitude is surprising.
0: Deeniki oka vidhamainatundi oka roopam sontha roopam ledu.
1: It has no form of its own.
0: Idi divida ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగానే మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: ఇట్ స్టెప్స్ ఇన్ టు బోత్ ది ఫీల్డ్.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: ఇన్ ఎ మోమెంట్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: నెక్స్ట్ మోమెంట్ ఇట్ విల్ పుట్ యూ టు సఫర్.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఫాలో.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where there is no mind.
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటది.
1: Everywhere you find is only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావము చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Because of the effects of the thoughts, the mind is all pervasive.
0: కనుకనే మనోమూలం విధం జగత్, జగత్తంతా కూడాను మనసు ద్వారానే నిండి ఉంటున్నది.
1: Therefore is the mind That is the cause for the entire universe.
0: కనుక మన సుఖమునకు మన దుఃఖమునకు మన పాపమునకు మన పుణ్యమునకు మన ఆనందమునకు మన ఆహ్లాదమునకు సర్వమునకు మనసే మూల కారణం.
1: Therefore, for the pain in the pleasure, for the merit in the sin, for the delight in the misery, is the mind that is the cause.
0: కనుకనే వేదాంత పరిభాషయందు మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు.
1: Therefore, in
0: మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకు ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: వెన్ వన్స్ వీ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ యూ విల్ నెవర్ సఫర్.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
1: యూ ఇమాజిన్ దట్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: నీ ఆనందమునకు కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
1: యూ ఆల్సో కన్సిడర్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లెజర్.
0: నీ ఆనందమునకు కానీ నీ దుఃఖమునకు కానీ నీవే కారణం.
1: Either for your happiness or misery, you are responsible.
0: నీకు నీ సంకల్పములే మూల కారణము.
1: Your thoughts are responsible.
0: నీ సంకల్పమునకు నీ మనసే కారణము.
1: It's the mind that is responsible for these thoughts.
0: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore, we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge, we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
1: In this world there are 84 lakhs of species.
0: అండజము
1: అండజము
0: పిండజము
1: పిండజము
0: శ్వేతజము
1: శ్వేతజము
0: ఉద్భిజము అని నాలుగు రకములు.
1: 4 varieties of species.
0: అండజము అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
1: అండజ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్ హ్యాచ్డ్ ఎగ్
0: పక్షులు
1: బర్డ్స్
0: కొన్ని క్రిమికీటకాదులు
1: ఇన్సెక్ట్స్
0: చీమలు
1: యాంట్స్
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్డలో పుట్టేటువంటి ఒక జాతులు 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 lakhs.
0: పిండజము పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ
0: గర్భం ద్వారా జన్మించే
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
0: మనుష్యులు మృగములు ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
1: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్
0: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దట్ 21 lakhs.
0: తదుపరి శ్వేతజము
1: శ్వేతజం
0: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో 21 lakhs వెరైటీ స్పీషీస్.
0: ఇంకా శ్వేతజమైంది ఉద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
1: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో మేక్ ఎ టోటల్ 21 lakhs.
0: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
1: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
1: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed and highest. Of all the creatures, human birth is rarest.
0: 84 lakhala jathala jeevarasulu endukodanu 84 lakhala 93 lakhala 99,999 anni manavulu tappa migitha jathulu.
1: Only this very species of mankind, all the rest are the living creatures.
0: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
1: మ్యాన్ ఈజ్ ఓన్లీ నోబ్లెస్ట్.
0: దుర్లభము అన్నారు.
1: ఇట్స్ రేర్.
0: దేని ఎందు దుర్లభం?
1: హౌ డు యూ సే దాట్?
0: ఆకారం నందా దుర్లభం?
1: ఇస్ ఇట్ బై ఫార్మ్?
0: తెలివితేటలు ఎందా దుర్లభం?
1: ఆర్ ఇంటెలిజెన్స్?
0: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
1: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
0: అంద సందములు ఎందా దుర్లభం?
1: ఆర్ బ్యూటీ?
0: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
1: ప్రాపర్టీ ఆర్ మనీ?
0: విద్యాది విహారు ఎందా దుర్లభం?
1: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
0: ఏమీ కాదు.
1: Nothing works.
0: ఇవన్నీ దుర్లభమే కాదు.
1: యూ కాన్ కన్సిడర్
0: మనకు లభ్యమయ్యేటువంటివి.
1: యూ కెన్ ఎక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్.
0: ఒక కోతి కూడాను ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
1: ఈవెన్ ఎ మంకీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ కెన్ రైడ్ ఆన్ ఎ బైసైకిల్.
0: క్రూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
1: యూ కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ ఎ టైగర్ ఇన్ ఎ సర్కస్. రింగ్
0: మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
1: ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద రింగ్ మాస్టర్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్తూ వచ్చినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్
0: మానవుడు కూడా నువ్వు ప్రాక్టీస్తూ వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతనిలో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుంటుంది?
1: దెన్ వాట్స్ ద రేరిటీ హియర్?
0: అనగా
1: మీనింగ్
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు పక్షులు క్రిమికీటకాదులు
1: అనిమల్స్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ కెనాట్ నో దేర్ ఓన్ నేచర్.
0: సత్వాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడి.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ హూ హస్ గాట్ దిస్ స్పెషల్ క్వాలిఫికేషన్ యాజ్ టు నో ది ట్రూ నేచర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నదాని.
1: దేర్ఫోర్ ఫుడ్ స్లీప్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు
0: ఎనిమల్స్. అధికం విశేష
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానేన శూన్య పశువిస్తమాన.
1: బిరెఫ్ట్ ఆఫ్ విజ్డమ్ హిస్ అనిమల్.
0: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడా పశువుతో సమానమే.
1: వెన్ హీ హాస్ నో విజ్డమ్ హీస్ ఈక్వల్ టు అనిమల్.
0: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇదొక్కటే వ్యత్యాసం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అనిమల్స్ బర్డ్స్ బీస్ట్స్ అండ్ మ్యాన్కైండ్.
0: జ్ఞానం అంటే
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
1: ఆర్ సైన్స్?
0: ఇంకే విధమైనటువంటి బుకిష్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ బుకిష్ నాలెడ్జ్?
0: కాదు కాదు.
1: నో.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is true wisdom.
0: Anta okkate aneetundi satyanni gurtinchinatvatide nijamaina gnanam.
1: The primal truth that everything is one is the true wisdom.
0: Ee naadu innyo chadutunnam manam.
1: We read a lot today.
0: Sangeeta, sahitya,
1: literature,
0: chitra, shilpi, physics, chemistry, botany, jewels, innyo vidyalu chadutunnam shastralu.
1: We have so many forms of knowledge today, the music, the literature.
0: Ivanni praakrutamainatundi vidyale.
1: That's all worldly knowledge.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: That's related to this world.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: With this physical knowledge, you can never attain this
0: spiritual knowledge. ఇవన్నీ ప్రవృత్తులు.
1: That's all outward knowledge.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: What we should know, the inward trend.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంటుంది.
1: This body I see.
0: నేను మానవ దేహం అనుకుంటున్నాము.
1: I take this human body.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: Body is human, no doubt.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: Then the skin.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: The blood.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: Bones.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: The hair.
0: గాలికి ఏమి జాతి?
1: Air.
0: గగనానికి ఏమి జాతి?
1: Sky.
0: నీటికి ఏమి జాతి?
1: Water.
0: నిప్పుకు ఏమి జాతి?
1: Fire.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: Sky, space.
0: ఏది జాతి లేదు.
1: What community, caste they belong to? Nothing whatsoever.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: You say that the body is human, but how about the skin?
0: Skin ku skin jate.
1: Skin belongs to skin only.
0: Blood ku blood jate.
1: Blood belongs to the race of blood.
0: Bone ku bone jate.
1: Bone belongs to the group of bones.
0: Manav jate.
1: And human belongs to human race.
0: Aithe ee manav jati emitadi?
1: Then what is this human race?
0: Adi e nijamainatu divyamaina jati.
1: That is a divine race.
0: Dehanni aadharam cheskoni.
1: Basing on the body.
0: దేహిని ఆదర్శంగా తీసుకుని
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ది ఐడియా.
0: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: We have to propagate the principle.
0: దేహము క్షేత్రము.
1: Body is the field.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: And the indweller is known.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రంన నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: But the simple reason you travel in a car, you are not the car, you are the
0: driver. వేరు.
1: Car and driver are different.
0: కాబట్టి నీ దేహం కారు.
1: So your body is a car.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the
0: driver. దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పాంచభౌతికము.
1: Body is a five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహిని రామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. హీ డజంట్ క్యారీ ఎనీ ఇన్సిగ్నియా విత్ ఇట్.
0: దేహియే దేవదేవుడని.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహియే దేవదేవ.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
0: కానీ ఈనాటి ఆధునిక యుగమునందు
1: ఇన్ దిస్ మోడర్న్
0: దేహమునకే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
1: దే అటాచ్ వాల్యూ టు ద బాడీ,
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: దే ఫర్గెట్ ది ఇండ్వెలర్,
0: అది ఏ దుఃఖములకు కారణము.
1: దట్ ఇస్ ద కాజ్,
0: అది ఏ పాపములకు కారణము.
1: దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: ది సిన్, అది కష్టములకు కారణము.
1: దట్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: అది ఏ విచారములకు కారణము.
1: అండ్ యాంగ్జైటీ,
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ వీ షుడ్ నో ద ఇండ్వెలర్.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ యూ కెన్ ప్రొసెస్ అండ్ ఎక్వైర్ ఓన్లీ విత్ లవ్ ఫర్
0: గాడ్. కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది, సున్నంత విశ్వే అమృతస్య పుత్రః, ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతస్య పుత్రః,
1: యు ఆర్ నెక్టరైన్ ఇమ్మోర్టల్.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself
0: నీవు అల్పునిగా నీవు చింతిస్తున్నావు.
1: You consider yourself
0: low. నేను చాలా హీనుడిని భావిస్తున్నావు.
1: You think you are mean.
0: ఇది నీ వీక్నెస్.
1: Is your weakness.
0: ఇది నీ బలహీనత.
1: Is your weakness.
0: అమృతం కంటే కూడా నువ్వు అధికమైనటువంటి వాడవు నీవు.
1: You are more than the nectar, the amruta.
0: నీ ముందు అమృతం పెడితే ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: That nectar would be tasteless in front of you.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి మహాభావము నీ హృదయమునందు ఉంటుందని.
1: Such a mighty taste in the power, feeling are in you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know clearly the divine power.
0: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాం.
1: We think that we commit sins without the knowledge of anybody.
0: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
1: Others may not know and watch, but God, does he not know this?
0: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
1: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో.
0: మన దోషంలో మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: బికాస్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
0: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
1: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
0: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ ద కాజ్.
0: కాదు కాదు కాదు, చేసిన కర్మములు తప్పినది కాదు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.
0: కర్మదాటవశమా నరుడా, కర్మదాటవశమా, కర్మదాటవశమా.
1: ఓ మ్యాన్, కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ? ఈజ్ ఇట్ పాసిబుల్?

0: కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా.
1: యు మే బి ఎ గ్రేట్ స్కాలర్, హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డెయిటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. You may undertake penance, but you cannot escape from the destiny.
0: Chinna chellimilo munchina gaani, enni samudramu ninchina gaani.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora neeranteera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva radura karma daata vashama, naruna karma daata vashama, karma daata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto etanti karmalaina daatavachchu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size of
0: mountains.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time. You should the recipient of God's grace. You should receive God's grace. You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the result.
0: ఎప్పుడో ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవులయందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space.
0: పట్టణమునన్న,
1: in a city.
0: పల్లెనున్న,
1: a village.
0: గుట్ట మీద నున్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్.
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ.
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా,
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ. వేర్ ఎవర్ యూ మే బి, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యూ మే బి ఎనీ వేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ది రిసిపియంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: దట్ షుడ్ బి ది అచీవ్మెంట్ ఇన్ దిస్.
0: ధనము రావచ్చు పోవచ్చు.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: జన్మములు కూడా ఎన్నో ఎత్తవచ్చు ఎత్తకుండా పోవచ్చు.
1: యూ మే బి బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: కానీ దైవం అనేటువంటి ఒక తత్వము ఒక్క తూరి వస్తే పోదు.
1: బట్ యెట్ ద డివినిటీ వెన్ వన్స్ ఇట్ ఇస్ దేర్ ఇట్ షల్ నెవర్ వానిష్.
0: పోదు ఒకటి.
1: వన్ థింగ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ డజంట్
0: గో. పోతే రాదు.
1: అనదర్ ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: పోదు రాదు.
1: అనదర్ అండ్ నెదర్ ఇట్ గోస్.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు నో ఆల్ దీస్ త్రీ.
0: వస్తే పోదు ఇంకా.
1: ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ నెవర్ గో.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: అది ఏ జ్ఞానము?
1: దట్ ఈస్ విజ్డమ్.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదు. అది
1: ఇఫ్ యు సే విజ్డమ్ హస్ కమ్ ఇట్ వానిష్డ్ ఇట్స్ నాట్ విజ్డమ్.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: వెన్ వన్స్ విజ్డమ్ కమ్స్ ఇట్ విల్ నెవర్ లీవ్ యు.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: ద సెకండ్ ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: అదే అజ్ఞానం.
1: దట్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: పోదు రాదు.
1: నెక్స్ట్ నైదర్ కమ్స్ నాట్ గో.
0: దివ్యత్వము ప్రేమ.
1: దట్ ఈస్ ది డివైన్ లవ్.
0: పోయేదికంటే కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ గోస్ నర్ కమ్స్.
0: ఒక్కసారి నీ హృదయంలో ప్రవేశించినా అయిపోయింది.
1: When once it is there in your heart, that comes to stand.
0: ఈ మూడింటిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: Students should know all these three.
0: కొంతకాలం భక్తి, మరి కొంతకాలం దానికి విరక్తి, ఈ విధంగా రాకూడదు.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: ఇది భక్తియే కాదు.
1: It's no devotion at all.
0: రాకపోగలిగినటువంటి అజ్ఞానమే.
1: That which comes and goes is ignorance.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: Ignorance comes and goes.
0: అది అహంకారము.
1: That is ego.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: Ego comes and goes.
0: ధనము కలిగిన నాడు, కలిమి కలిగిన నాడు, కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi nilichipova kanapadu daivambu.
1: When money goes, then he will see God then.
0: Adi undinanta varaku kailasapatinaina dhikkarinchi paapi tiruguchundu.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: Dhanamu adi kaadu.
1: It's not the money that's.
0: Guname mana dhanamu.
1: The character is the true wealth.
0: Ee prakrutamainatundi dhanamulu enniyo maarutuntadi.
1: The worldly money changes.
0: Ee naadu mee tandi garu ఏదో 500 rupees నీకు మనీ ఆర్డర్ చేశాడు.
1: Supposing a father sends you 500 rupees by money order.
0: 500 rupees చేతిలో పట్టుకుని నోటును ఇది నాది అని ఆనందపడుతుంటే.
1: Watching the 500 rupee note, you feel happy.
0: ఆ 500 rupees నీ ముఖాన్ని చూసి నవ్వుతుందట.
1: The 500 rupee note starts laughing at
0: you. ఒరే పిచ్చివాడ, సాయంకాలానికి నేను ఇంకొక అంగడికి పోతున్నాను.
1: The 500 rupee currency note tells you,
0: "Oh, man, శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని కాను.
1: I will not stay with you permanently.
0: ఇలాంటి ముఖాలు ఎన్నో చూచాను, ఇంక ఎన్నో చూడబోతాను.
1: I have seen so many faces like you, and also in future.
0: కాబట్టి నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట.
1: And the note tells you,
0: ధనం ఒక దగ్గర నిలుస్తుందా?
1: Money will not stay with anybody.
0: కాళ్ళ కింద నీళ్ల వలె కదిలిపోతుంటది.
1: It is something like a flowing water, ever flowing water.
0: కానీ ధనం ఏ ధనము?
1: But what is that wealth?
0: అనుగ్రహ ధనము.
1: It is the wealth of grace.
0: ప్రేమ ధనము.
1: That's the wealth of love.
0: అదియే ఆశీర్వాద ధనము.
1: That is the wealth
0: of
1: blessing.
0: అనుగ్రహ ధనము.
1: That is the wealth of grace.
0: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోదు ఇంకా.
1: That wealth, when once it comes, it will
0: vanish. దాన్ని మీరు సంపాదించుకోవాలి.
1: That we should acquire.
0: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
1: It's because of a crude merit of the past lives you could be born here.
0: Past life నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును. ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్, బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 రూపాయలు నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చు.
1: యూ మే స్పెండ్ ఆల్ ది 10,000 రూపాయలు,
0: కానీ ఈ 10,000 రూపాయలు ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 రూపాయలు అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: ఆఫ్టర్ 10,000 రూపీస్ ఆర్ ఎగ్జాస్టెడ్, యూ బికమ్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 రూపీస్ గివెన్ టు యూ బై యువర్ ఫాదర్, యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమందు చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్, ద సోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఎర్త్.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: ద మూమెంట్ ద మెరిట్ డిమినిషెస్, యూ ఆల్సో లూజ్ ది స్టేట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: ఎ స్టూడెంట్ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
0: దాంతో జయం అయిపోయింది.
1: హి వన్ ది ఎలక్షన్.
0: అసెంబ్లీలో పోయాడు.
1: హి వెంట్ టు ది అసెంబ్లీ.
0: అసెంబ్లీ హాల్ లో కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఇన్ ది అసెంబ్లీ హాల్.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: నౌ హి ఇస్ ఎన్ ఎమ్మెల్యే.
0: ఎంత వరకు?
1: హౌ లాంగ్?
0: 5 ఇయర్స్.
1: 5 ఇయర్స్ ఓన్లీ.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 ఇయర్ పాసెస్, నదర్ ఇయర్ పాస్.
0: 5 సంవత్సరాలు పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది, అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 ఇయర్స్ ఓవర్, హీ మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: నీకు ప్రాప్తించింది ప్రాప్తి.
1: You could have this deservedness because of past
0: life.
1: With all sacred thoughts you can develop the accrued merit of the past.
0: Present, rendu cheri future ku plus plus plus aipothundi.
1: Therefore the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్ ఎ
0: సేక్రెడ్ లైఫ్. అందుకున్నటువంటి గ్రేస్ను, ప్రేమను, ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ డు,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you really try to achieve that?
0: దొంగ ఉండినాడు.
1: There's a thief.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: He commits a theft and he'll be imprisoned.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: Really he killed one person and committed burglary.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: He was taken, kept in a prison for 3 years.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 years completed.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: The jail superintendent came.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over.
0: నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You will be released tomorrow.
0: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage. Baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకున్నాడు. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: అండ్ దెన్ ప్రిజనర్ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
0: తిరిగి ఏపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: ద ప్రిజనర్ సేడ్, సార్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, బెటర్ ఐ కీప్ మై బ్యాగేజ్ హియర్.
0: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: హిస్ ఐడియా ఈస్ టు రిపీట్ ద సేమ్ థెఫ్ట్.
0: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything to
0: ఒక్క తోడి మనం జైలుకి పోయినవా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why should you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగం నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: పోనీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease.
0: You
1: may
0: have another disease.
1: Then you need another medicine later.
0: మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేనికోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: Why do you appear for exam?
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: In order to see that you don't appear again.
0: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం, ఫెయిల్ కావటం, పరీక్ష పోవటం, ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: If you appear for examination now, supplementary examination later,
0: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we have to know the answers clearly and conduct ourselves.
0: పిల్లలందరూ కూడా నువ్వు ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: a small word.
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: We say that I come every day.
0: నిత్యం అనగా ఏమిటి?
1: What do you mean by నిత్యం?
0: అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది.
1: It has got lot of meaning.
0: నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యం మీన్స్ ఎవ్రీ డే, ఏ డే.
0: నిత్యం అనగా మార్పు చెందినటువంటిది.
1: Nityam means that which is changeless.
0: Nityamainatvantidi.
1: That which is permanent.
0: Satyamainatvantidi.
1: That which is true.
0: Trikala bhadyamainatvantidi.
1: Which is indivisible.
0: Moodu kalamulandu maranatvantidi.
1: That which does not
0: Adi
1: change.
0: Nityamu.
1: That is nityam.
0: Inta goppa arthamuga undinatvanti dani nityam ante oka dinamu ga manu bhavistunnam.
1: It has got such a good lot of meaning.
0: Itta Vedanta paribhashiyandu ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత ఎవ్రీ స్మాల్ వర్డ్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటి పారమార్థిక జీవితం.
1: అవర్ లైఫ్ షుడ్ బి స్పిరిచువల్.
0: కానీ ఇప్పుడు మనం జీవించేది వ్యావహారిక జీవితం.
1: బట్ వీ లీడ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: కానీ దీని ఫలితము ప్రాతిభాషికము.
1: బట్ ది రిజల్ట్ ఈస్ వన్ ఆఫ్ మిస్టేకన్ ఐడెంటిటీ.
0: పారమార్థికము, వ్యావహారికము,
1: వరల్డ్లీ,
0: ప్రాతిభాషికము,
1: ఈ మూడు
0: ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ షుడ్ నో ది యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై త్రికూటం?
0: సముద్రము,
1: ఓషన్.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: దిస్ ఓషన్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి, ఇదే వ్యావహారికము.
1: సో మెనీ వేవ్స్ ఎమనేట్ ఒరిజినేట్ అవుట్ దిస్ ఓషన్.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ఆర్ ద బోర్న్?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: బోర్న్ అవుట్ ది ఓషన్.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: వాట్ ఈ వాట్ టేస్ట్ ఇస్ దేర్?
0: రుచి ఈ వేవ్స్ లో కూడా ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఎ వేవ్.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఆ అలలో తెలుపు ఉంది? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమాత్మికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాసికము నురుగుంటుండాలి.
1: దెన్ వీ ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: Therefore, the ocean, the wave, and the foam.
0: అప్పుడే ఇది సముద్రంలో అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: Then only you can call it, it's a wave.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of
0: mankind.
1: So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వము ఆనందము.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ ఆనంద బ్లిస్.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ BA BA.
1: Baba has got double degree, B-A-B-A.
0: B, first B, bliss, being.
1: First B, being.
0: Being.
1: B.
0: A, awareness.
1: A, awareness.
0: B, bliss.
1: B, bliss.
0: A, ఆనందం.
1: A, ఆనందం.
0: చూసావా? సత్, చిత్, ఆనంద స్వరూపమైనటువంటిది ఈ బాబా.
1: Baba is the very embodiment of Satchidananda, being, awareness and bliss.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ నాలుగింటి యొక్క తత్వం ఉంటున్నాయి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ క్రీచర్ దేర్ ఇస్ దిస్.
0: మన కంటెదురు ఎంతమందో మరణిస్తున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అస్. కానీ నేను ఉంటాను అని నమ్ముతున్నాడు.
1: బట్ వన్ ఫీల్స్ దట్ ఈస్ పర్మనెంట్.
0: అనగా అదే బీయింగ్ చెప్తుండాలి, మరే నీవు చచ్చేటువంటి వాడు కాదు.
1: యూఆర్
0: దేహం పోతుండాలి, నీవు చావవు.
1: ఇట్స్ ద బాడీ దట్ డైస్ బట్ నాట్ యూ ది స్పిరిట్.
0: కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: సో దిస్ ఆత్మ ఇస్ పర్మనెంట్. It has no death.
0: Aite.
1: However,
0: ee dehaniki kudanu alanti tattvam raavali.
1: The body also should know this nature.
0: Ante emiti?
1: What does it mean?
0: Deham chaavakunda undala?
1: Kaadu.
0: Deham poyina tirigi janmam ledu.
1: Even if the body dies, one will not be born again.
0: Atti daiva prema anetunte amrutanni taaginatunte vaaniki no janmam. Punarjanma navidyate.
1: Therefore the one who drinks the nectar of the divine grace will not be born again.
0: పునరపి జననం, పునరపి మరణం, అది కాదు మనకు.
1: ఇది లైఫ్ షుడ్ నాట్ బి ది రిపీటెడ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: వడ్లగింజ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ఎ ప్యాడీ.
0: ప్యాడీ,
1: ప్యాడీ.
0: ఈ ప్యాడీని మట్టిలో వేస్తే
1: ఇఫ్ యూ జస్ట్ సో ఇట్ ఇన్
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం.
1: యాజ్ ప్యాడీ గ్రెయిన్స్ ఆర్ సోన్ దే గ్రో అగైన్ అండ్ అగైన్.
0: ఆ హస్క్ తీసివేసేయండి.
1: రిమూవ్ ద హస్క్.
0: మట్టిలో పెట్టండి.
1: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
0: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్, ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
0: రాదు ఇంక జన్మ.
1: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: ఆ హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద,
0: హరి
1: గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్, హరి గోవింద.
1: దైవాన్ని స్మరించు,
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు,
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు,
0: ఆల్సో డ్రింక్
1: ఆనందాన్ని అనుభవించు,
0: బి బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు,
0: షేర్.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you construct a
1: house. Oye, lopala, otti chetantone povali.
0: As you leave this world, you must go empty.
1: Ye okka chinnadi kuda nu venta teesukovadaniki veelu kaadu.
0: You cannot take even a minute thing.
1: Inta mattaina mana venta teesukoni potite Bharatadeshamlo matti kuda nu ration ochinteetuvittadi.
0: If there is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచరు ఎవరు.
0: The body will not be kept in this house where which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు, ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్ బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఐన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: The spiritual knowledge is supreme of all the forms of knowledge.
1: ఈ సంబంధమైన విద్యలు అన్ని కూడా కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: The secular knowledge is just like a small lake.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: All rivers merge ultimately in an ocean.
1: సముద్రము ఆధ్యాత్మిక విద్య.
0: Ocean is spiritual knowledge.
1: నదీనాం సాగరో గతిహి.
0: All rivers merge in ocean.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: Rivers don't go anywhere.
1: అయితే
0: however
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: However every river should have certain bunds.
1: దీనికి గట్టు లేకపోతే
0: without bunds
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: River without bunds may flow in any direction so that the whole area is marooned and
1: చాలా వేగంగా పోతుంటది.
0: Because this flow of life runs very fast.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటది.
0: It is so deep.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్, అనదర్ ఆన్ ద
1: అది ఏ అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే, నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సంశయం కాకూడదు. సంశయాత్మ వినశ్యత ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యత.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా కేవలం టేప్ రికార్డు, గ్రామ్ ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు.
0: Who can imagine what is kept in store for you at what moment? At what moment of time what is going to happen? Who can imagine? So we should be very careful every minute, every moment of time.
1: Jagrata, jagrata, jagrata.
0: Therefore, be careful every moment. But the gramophone plate will not cry. What is going to happen? What moment?

0: జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: దేర్ఫోర్ బి కేర్ఫుల్ ఎవ్రీ మూమెంట్.
0: మీ వైస్ ఛాన్సలర్ చెప్పారు.
1: Your vice chancellor said.
0: ఆదిశంకర్ల విషయమే చాలా బాగా చెప్పాడు.
1: He also explained ఆదిశంకర్.
0: అతను కాలడి అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టినటువంటి వాడు.
1: He was born in a village by name కాలడి.
0: కానీ అతని పీఠాధిపతిగా చేసినప్పుడు,
1: but when he is made head priest,
0: ఆదిశంకర్లకు ఎట్టి అహంకారము లేదు.
1: ఆదిశంకర
0: ఎట్టి మమకారము లేదు.
1: నో అటాచ్మెంట్.
0: ఎట్టి అసూయలు లేదు.
1: నో జెలసీ.
0: కానీ తర్వాత వచ్చినటువంటి వారికంతా కూడా మధ్య మధ్య వారికంతా ఇవన్నీ ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బట్ ద ఫాలోవర్స్ దేర్ ఆఫ్టర్ దే హ్యాడ్ ఆల్ దీస్ ట్రేట్స్.
0: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
1: శంకరాచార్య కుడ్
0: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
1: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
0: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
1: హీ అసైన్డ్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్.
0: దండం చేతిలో పట్టుకోవాలి.
1: అనదర్ ఆన్ ద అదర్ సైడ్.
0: దండం చేతిలో పట్టుకోవాలి.
1: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
0: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
1: So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence.
0: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
1: Then came the third శంకరాచార్య.
0: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చాడు.
1: Then immediately there appeared 2 people walking in the opposite direction, repeating be careful.
0: Tu poyaru o shankarla vara ee ahankaranik avakasam ivaddu, jagrata jagrata jagrata jagrata ani aa pewans hecharistu vacharu.
1: It only means they were cautioning him, never be egoistic, be careful.
0: Adiye meelo kudunu atte jagrata undali.
1: You should have that kind of caution.
0: Bhagavantuni naamam anetvanti okka thread tho,
1: with the thread of God's name,
0: rope,
1: with the rope of God's
0: thread,
1: not thread rope,
0: naam anetundi very strong rope,
1: this name is a strong rope,
0: ee naamam anetundi thraduto,
1: with this rope of God's name,
0: naami ane bhagavantuni katti,
1: and you have to bind the God himself,
0: naalukane gootaniki baaga bigichali,
1: and the tongue must be tied up to a post tightly,
0: kanukane ee naamam anetundi thradu naalukaneetundi gootaniki chakkaga katteste bhagavantudu మీ దగ్గర నిలిచిపోతాడు.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్,
0: నామము త్రాడు,
1: అండ్ గాడ్స్ నేమ్
0: రూపము,
1: అండ్ గాడ్ ఈస్ ఫార్మ్,
0: కూటము నాలుక,
1: అండ్ ఈస్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
0: కనుక మీకు నాలుక కట్టి వేయాలి.
1: సో హ్యావ్ టై అప్ దిస్ టంగ్.
0: జిహ్వే
1: ద టంగ్
0: రసగ్నే
1: నోస్ ది టేస్ట్
0: మధుర ప్రియత్వం
1: కెన్ స్పీక్ స్వీట్ వర్డ్స్
0: హితం త్వం
1: ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
0: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను.
1: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసునా?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి. మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: The word Madhava has got lot of meaning.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: He is the master of this illusion.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: The master of wealth.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటున్నాడు.
1: The master of this nature.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్
0: కేర్ఫుల్లీ. జిహ్వే,
1: ఓ టంగ్,
0: రసగ్ని.
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: నీకు రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ ప్రెజెంట్, ఆర్ నాట్ ప్రెజెంట్.

0: anywhere.
1: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
1: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనుభవించకూడదు.
0: ఇఫ్ ఎనీ డెలీషియస్ ఐటమ్
1: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
0: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
1: చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
0: బట్ if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
1: Inka deeni yokka chama
0: forbearance,
1: chama satyam
0: forbearance,
1: chama vedam,
0: it is veda,
1: chama dharmam,
0: it is dharma,
1: chama yogam,
0: it is yoga,
1: chama yajnam,
0: chama
1: sarvasvambu sarvalokamulandu.
0: Forbearance is everything in all the world.
1: Aa chama okka nalukku maatrame untunda.
0: It is this forbearance that the tongue has.
1: Yes, Lord.
0: How
1: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
1: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
0: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ ద సాఫ్ట్ టంగ్.
1: ఏ కొంచెం అటు ఇటు తెలిపోయినా కట్ చేస్తాయి టంగ్.
0: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
1: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్య లోపల తని నాలుక జీవిస్తుంటుండాలి.
0: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఏ లైఫ్ సాఫ్ట్ లైఫ్.
1: జీవించాలి.
0: యూ షుడ్ బి లైక్ దాట్.
1: దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి.
0: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్ లైక్
1: మధ్య లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్ట జీవించాలి.
0: జస్టిస్ విభీషణ lived in the midst of the demon.
1: నాలుక ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుక ప్రబాణం దేవుడు.
0: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
1: కానీ మొట్టమొట్ట పడిపోయేది మన పండ్లే.
0: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్
1: ఫస్ట్. ఆ దుర్మార్గాలే మొట్టమొట్ట పడిపోతాయి.
0: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
1: శాంతం కలిగినటువంటి నాలుక ఇప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
0: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
1: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
0: బట్ ది టంగ్
1: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
0: ద టంగ్ విల్ నాట్ విజిట్, will not go around the room to room like cat and rat.
1: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నించుకుంటుంది. గాని అని ముందుకు ఏ మాత్రం రాదు.
0: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్
1: తన ఇల్లు వాకిలి దాటి బయటికే రాదు పాపం.
0: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్ ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్. ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
1: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
0: You may speak for any length of time, tongue will not come out.
1: దాని గౌరవంగా ఉంటుంటది.
0: It keeps up its own respect.
1: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: Keep up that.
1: అందువల్లే జిహ్వే రసజ్ఞే మధురప్రియత్వం ఎంత గొప్పదానవి నీవు.
0: How noble, how great you are.
1: కనుకనే అట్టి నోబెల్ ప్రైజ్ మనం పొందాలి.
0: So we should get that noble prize of that time.
1: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
0: అండ్ వీ షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
1: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్
1: దైవ ప్రేమను మనం పొందాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
1: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
0: వీ షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
0: వీ షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటూ వన్ నాట్ టూ.
1: Unity in diversity.
0: We should recognize unity in diversity.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: Then only our life should be redeemed.
1: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
0: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
1: Dualism ఉండకూడదు.
0: There is no dualism.
1: A man with a dually mind is half blind.
0: The man with dual mind is half blind.
1: He half blind ga undakoddu.
0: You should never be half blind.
1: Unte purti blind ga undu.
0: Let you be totally blind.
1: Lekapothe purti drushtini penchuko.
0: Or have vision, total
1: half
0: vision.
1: Half blind pettukunte itu potavu atu potavu.
0: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
1: Kanuka manamu హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
1: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
0: వెన్ యూ బికమ్ హాఫ్
1: బ్లైండ్. ఈ హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
0: వాట్ ఈస్ ది మీనింగ్?
1: క్రో, కాకి.
0: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
1: చాలా పొడవుగా వస్తుంది.
0: ఇట్ హస్ గాట్ లాంగ్ బీక్.
1: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
0: సో this eye cannot watch what is happening
1: to the other side. Itu vaipu ee kannu choodaledu.
0: And this eye cannot watch what is happening other side.
1: Sarsariki kaaki
0: therefore the crow moves its head that side and this side repeatedly.
1: Straight ga chudaledu.
0: It never looks straight.
1: Kanuka manamu atu itu tirigatame chanchalattamu ani.
0: So moving the head that side this side is a sign of every nature.
1: Chanchalattam anetundi oka crow gudamu.
0: This wavering nature is the quality of a crow.
1: ఇలాంటి animal birds ఇది మనం ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not have animal qualities.
1: I am man. Not animal or not bird.
0: We should remind ourselves, every one of us, that I am man. I am not animal. I am not bird.
1: విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చంచలత్వం మనలో ప్రవేశించదు.
0: Then once we develop such a strong faith, we'll never waver.

everybody. Mira que

0: let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిదియని చెప్పంగగలరుగాని దేనిదిది అని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inadu nutra samvatsaramani andaru entayo nuruvutalukutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commences this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadantayunu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తును గురించి కానీ, గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
2: వి జస్ట్ స్పెండ్ ద ప్రెసెంట్ మోమెంట్ ఇగ్నోరింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవల కంటే మించినటువంటి సాధన మనకుటి లేదు.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్నేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: We spend our time thinking of the 9 parts of devotion, like singing, listening, worship, salutation, surrender, and so on.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: ఆది పురుషులు ఇట్టి సేవల చేతనే ధన్యులైపోయారు.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: మనం నిరంతరం కూడాను పరలోక సేవ చేస్తూ రావాలి.
2: We have to offer incessant services to everybody.
1: అందు నిమిత్తమే ఈ కాయమును భగవంతుడు అనుగ్రహించాడు.
2: For that purpose this body is gifted.
1: ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
2: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సేవలో పాల్గొనాలి.
2: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: All noble souls had their lives realized, redeemed, liberated through service only.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore participate involved in service activity.
1: భజనా సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది.
2: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
2: What is that you think about service?
1: ఏదో పరులకు కష్టాల సమయంలో తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
2: You consider that the service meant to be of some support to the poor and the needy at the time of hour.
1: కాదు కాదు.
2: No.
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు ఎందే దీన్ని అంకితం గావించాలి.
2: The body must be dedicated to service.
1: మాడి లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవి కాని మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటిది.
2: ఇట్ ఈజ్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatnapurvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meenu nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: If you find anyone suffering, be of some help to them.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకు మనం సహాయం చేయాలి.
2: The suffering need not necessarily be in ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్ సర్వీస్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండది.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మన సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: By running after these comforts and luxuries, man is actually running after the suffering thereby.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: You can never get happiness out of happiness. It is only the suffering that gets fructified ultimately in conferring happiness.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: That's the reason why the ancient rishis are far from the madding crowd, away from the cities and towns, spend their lifetime in forests.
1: కనుక సేవలు చేయండి.
2: So serve.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది, ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందే ఆనందం కానీ పూజలయందు కానీ త్యాగములందు కానీ ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
1: ఈ నయా పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that
1: amount? సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: భగవాన్ వాంటెడ్ దెమ్ to deposit money in the bank and out of the interest they should serve the community.
1: Dhanam chethi e maatramo manaku gunamlu peragu.
2: In fact, virtues cannot be developed purely out of money.
1: Tyage neki amrutva manasu tyagamulande manaku yogam untundali.
2: It is only the tyaga, the sacrifice, which is yoga, the spiritual.
1: Kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: It is the bhoga, the plenty and prosperity that will put us to roga, the suffering.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: It is out of tyaga, the sacrifice, you develop the spirit of yoga, the spiritual path.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally, you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: is not enough if you merely think of God.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: This thought on God may give you temporary satisfaction.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి ఎందున్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos, is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: దేహ దేవాలయ ప్రక్తో జీవో దేవ సమతః.
2: The very body is the temple and the indweller is the divine, the ancient.
1: భగవంతుడు నిజమైన మందిరము మన దేహమే.
2: Really the body is the true temple of God.
1: అతని యొక్క ప్రతిష్ట మన హృదయమే.
2: And God is installed in the heart.
1: కనుకనే దీనికి హృదయము అని పేరు పెట్టారు.
2: And hence it is called hridaya.
1: Hrit plus daya, hridayamu.
2: Hrit plus daya is hridaya.
1: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kanuka hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామే అనిపెట్టి ఈ దేవ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulu nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam ye maatram sugaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే ఆర్ అదర్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఐదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకనే ఏక వేద పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే ఇది జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కానీ ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of your God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను నీ దగ్గరకు వచ్చినప్పటికి హలో బ్రదర్ అని పుచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషి కూడాను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్టకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టుతాడు.
2: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: Respect everyone.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: When you respect, you will be respected.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
2: Man wants to be respected everywhere.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: When you do not respect others, how do you expect to be respected?
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: Therefore respect others and be respected in turn.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకు రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కాని గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కాని మన దేహము గౌరవం పూర్తిగా రాదు.
2: Therefore we are with this body in human form in order to be respected by everybody and to show respect to everyone.
1: అది ఈ నాడు మనం సాధించవలసినటువంటిది.
2: That is to be achieved today.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: When we talk softly and sweetly, you will also have such words in
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒకరిని నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
2: Body is full of dirt.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
2: అండ్ దిస్ బాడీ ఈస్ దేర్ సింప్లీ టు సర్వ్.
1: జాత సంచలనము బంధు దుంప.
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: అయ్యాలపు లేని కంప.
2: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ థార్నీ బుషెస్.
1: ఈ థార్నీ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: అండ్ సింప్లీ పో సింప్లీ డోంట్ నాట్ అక్రూ.
1: ఈ దేహమును పరుల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
2: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్డ్ అండ్ సస్టైన్డ్ టు సర్వ్.
1: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been gifted.
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమి ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయేసమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉన్నటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే చూస్తాం.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయం ఒకరికి సర్వీస్ చేయాలిపోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust the word, dust thou return.
1: కానీ గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును.
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకుని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్త డ్రెస్ లేదు.
2: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకుని పోయేటువంటివాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్ క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavani ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: And mother beckoned the son.
1: నాయనా ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
2: You don't need to worry and cry for this.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని అన్నాడు.
2: It's going to help you for your future.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: Do not attach the value to anything, calling it costly, be that be.
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: You go on respecting everyone you
1: meet. నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: Then everyone will start respecting you.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పుడు కొట్టేటువంటి వారి దగ్గర కూడా పోయి ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler, he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు పుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్చిస్తున్నాడు.
2: In fact, you are supplying the footwear, which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మన ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే
2: as days went on like that,
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను నాయన నేను బీదవాణ్ణి నాకెవరిస్తారు ఓటు నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ పూర్ హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
2: having responded to his
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధని నాకు ఇంత గౌరవాన్ని అందించింది.
2: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని మంచి పేరును సంపాదించేటువంటిది.
2: In fact, it's mother who is the cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
2: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: Father is the indweller, the spirit.
1: మదర్ ఫాదర్ రెండింటిని మనం గౌరవిస్తురండి.
2: సో యూ మస్ట్ రెస్పెక్ట్ మదర్ అండ్ ఫాదర్.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
2: నేచురలీ యూ విల్ ద గుడ్ నేమ్.
1: ఈ విధంగా పోయినటువంటి క్లింటన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: లైక్ దట్ లింకన్ వాజ్ హైలీ ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్.
1: ఈనాడు మనం ఏం సంపాదిస్తున్నాము?
2: టుడే వాట్ ఇస్ ఇట్ వి ఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వి గెట్?
1: కాదు కాదు.
2: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్ if other person is in need of your blood.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూసి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసు.
2: యు ఆల్ నో
1: చర్చిల్.
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: భారతీయులు
1: గొప్పవారిని పూజపెట్టుకుంటుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: Indians are highly reputed and they were respected.
1: కానీ వారు చేసేది ఏమిటి?
2: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
2: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనంను ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
2: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
2: With all this, we should see that the parents will get a good name because of us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
2: As he was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
2: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
2: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
2: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు.
2: It's not because of money.
1: గుణం వల్లనే.
2: It's because of virtue.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
2: There are many rich people in this world, but we need men of character, or else the money is useless.
1: ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
2: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్,
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
2: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
2: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించిందంతా ఏం చేస్తున్నాడు?
2: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంతా దుర్వినియోగం చేస్తున్నాడు.
2: హీ మిస్యూజెస్, వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
2: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ, వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
2: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
2: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
2: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
1: శాంతి ఎక్కడ ఉంది?
2: వేర్ ఇస్ పీస్?
1: మానవంలో ఉంది.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
2: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
2: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఈజ్ మీ ఎందు.
2: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
2: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
2: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
2: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
2: యు వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దేనిదనం సంపాదించేటువంటి ఎంత కూడా వ్యర్థమైపోతుంది. అది
2: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది. అది
2: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
2: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
2: ద వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
2: Is not the nothing great being rich.
1: Guname chaala pradhanamainatundi.
2: The character which is most important.
1: Aa gunamku minchinatundi dharam lokamulo ekkada manaku tavinchadu.
2: There is no other property which is much more than that of virtue.
1: Kani prema swaroopulara,
2: embodiments of love.
1: Vidyarthulara,
2: students.
1: Vidyarthiniulara,
2: boys and girls.
1: Meer dharam nimittame mee ento chaduvu chadutunnaru.
2: You are highly educated to earn money.
1: Deeni kosam ee education?
2: What for is this education?
1: ధనం సంపాదించే కోసమని.
2: Is it only to earn?
1: ధన సేవకులు కాదు, దైవ సేవకులు కాలేదు.
2: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God అనేటువంటిది ప్రధానమైనటువంటిది.
2: To be the servant of God is most important.
1: Servant of money అనేటువంటిది నిన్ను పతనం చేస్తుంది.
2: If you are the servant of the money, you will ruin yourself.
1: పతనం ఉండొచ్చుందే కొంతవరకు.
2: Money is necessary to some extent.
1: కానీ అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటిది ప్రేమ అనే ధనమును పెంచుకోవాలి.
2: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనమును పెంచుకోవాలి.
2: వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుకొని సత్య ధర్మవంతమైన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకుల నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్లు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
2: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ వాట్ ఫార్ ఇస్ ఇట్ వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తేనా మన వెంట రాదు.
2: As we leave this world, you cannot take money with you.
1: Raja,
2: this is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
2: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాడిని.
2: I am rich man.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
2: I am very rich
1: affluent. అని పెరుగుతూ పోయాడు.
2: And he was priding himself.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
2: And then the Alexander came here to invade this country.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
2: Alexander went round Bharat.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
2: He didn't find any good here in this country.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
2: In fact, he could conquer the whole world.
1: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
2: while leaving India,
1: హార్ట్ అటాక్ వచ్చింది.
2: He had a heart attack.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
2: And he called everybody to come close to him there.
1: నాయన మీరు రండి.
2: You come here.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
2: I am suffering now.
1: మా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
2: యూ షుడ్ హెల్ప్ మీ, హీ సెడ్.
1: ఏమిటి మీ బాధ?
2: వాట్స్ యువర్ సఫరింగ్?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
2: దే సెడ్ యు ఆర్ రిచ్ ఎనఫ్, యు గాట్ హార్సెస్ అండ్ ద చారియట్స్, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు సర్వ్ యూ.
1: మీకేమి తక్కువ?
2: వాట్ ఈస్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: చెప్పాడు అప్పుడు అతను.
2: అండ్ దెన్ అలెగ్జాండర్ సెడ్,
1: నాకు కావలసినంత ధనం ఉంది, రాసులు రాసులు ధనం ఉంటుంది, నాకు కావలసినంత సుఖం ఉంది, కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
2: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
2: అండ్ దేర్ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
2: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఆశిస్తారు, ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
2: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికీ.
2: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
2: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
2: I could conquer the whole world.
1: ఏవి నాకు సహాయం చేయలేదు.
2: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
2: I realized that it is only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతో మనం ధనాన్ని తీసుకుని పోము.
2: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచి పెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
2: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
2: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
2: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
2: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
2: And have more and more the deposits of wealth of love.
1: పెంచుకోండి.
2: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
1: కనుకనే దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధానం మీకు శాంతి చేకూరుస్తుంది.
2: When you have this wealth of love and wealth of truth, naturally you will be liberated, you will be successful.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగట్టుకు ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
2: As you know that there are many rich people who leave this world in disappointment. As they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
2: So what we are supposed to do is to serve those who are in need of our service.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
2: We have to help all those who are weak in every respect and serve them.
1: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని నువ్వు సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
2: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
2: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
2: God is in you.
1: With you, in you, around you.
2: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
2: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
2: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
2: What is that you get at the physical level?
1: కనుకనే మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
2: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్రిఫైస్.
1: నసుక రబ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానస్.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెనీ, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత,
2: బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్,
1: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
2: లెట్ us have the noble qualities.
1: ఏమిటి ఆ కొత్త బుద్ధులు?
2: వాట్ ఆర్ దే?
1: త్యాగము,
2: సాక్రిఫైస్,
1: ప్రేమ,
2: లవ్,
1: సత్యము,
2: ట్రూత్.
1: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యునిగా విస్తుంది.
2: దీస్ త్రీ విల్ టేక్ ఇట్ టు ద అల్టిమేట్ ఎక్స్పీరియన్స్.
1: ఎదురుగా వచ్చినటువంటి మానవుని నేను ప్రేమించు.
2: Just love the person in front of you.
1: అతని దగ్గర మంచి మాటను మాట్లాడు.
2: And talk to him softly.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
2: Help him in every way.
1: ఇంతకంటే మించినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
2: There is no other spiritual path more than this.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
2: This is true spiritual practice.
1: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
2: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
2: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
2: బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
2: దీని వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
2: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And that indweller is God.
1: ఆ దేహదేవుణ్ణి మీరు మీ దగ్గర పెట్టుకున్నారు.
2: You have God in you, with you.
1: నువ్వు ఎక్కడ పూజిస్తున్నావు?
2: And how?
1: ఎవరిని నీవు పూజిస్తున్నావు?
2: Whom are you worshiping?
1: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
2: Whom are you worshiping?
1: నిన్ను నీవే ఆరాధన చేసుకోవాలి.
2: You are worshiping your own self.
1: నిన్ను నీవే గౌరవించుకోవాలి.
2: You respect yourself.
1: నిన్ను నీవే అవమానం చేసుకుంటున్నావు.
2: Do not humiliate yourself.
1: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్. Be ready to sacrifice.
1: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
2: Out of sacrifice you can accomplish everything.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
2: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి శాంతి శాంతి శాంతి.
2: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: People from all over the world pray for peace.
1: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
2: What is that they get?
1: ఏమీ లభించడం లేదు.
2: Nothing whatsoever.
1: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
2: They are just despondent, disappointed, frustrated, depressed.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
2: What for is our worship then?
1: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
2: The eternal divinity is within us.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: God is within you, in you, above you, below you, around you.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
2: వీ ఫర్గెట్ ది గాడ్ విథిన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివిన చదువును,
2: ఆల్ ది స్టడీ,
1: మీ సంపాదించేటువంటి ధనమును,
2: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
2: షేర్ ఇన్ ది నేబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
2: And then who is the master of your money?
1: Kari ee dharmam adhikari daivame.
2: The master of your money is God himself.
1: Kaaraka idantha daiva trust.
2: And your so it belongs to God's trust.
1: Ee trust ku daivame president.
2: And the money belongs to God's trust and God is the president.
1: Athani nee trust ga teeskoni ee dharmam entaina nee sadhan cheyi.
2: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
2: embodiments of law.
1: Kanuka meeru dharmulu kaani inkee vidhamaitundi vastu aanadulu kaani aasha pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
2: డోంట్ గో ఆన్ డెవలపింగ్ ది వరల్డ్లీ డిజైర్స్ టువర్డ్స్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ టెన్సిల్స్ అండ్ ట్రాష్.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
2: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
2: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క ఈ ధర్మం ఎంతైనా నీవు సాధన చేయి.
2: వర్షిప్ గాడ్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక మీరు ధనములు కానీ ఇంకే విధమైనటువంటి వస్తువు ఆనాదులు కానీ

0: ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసుని ఎందుకు మీరు పూజిస్తారు?
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
0: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
1: టుడే వి ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
0: ఎందుకు?
1: వై?
0: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
1: దేర్ఫోర్ వి కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
0: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
1: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
0: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
1: After all, the morsel of food is enough.
0: ఆ పిటికెట్ లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి
1: అండ్ జస్ట్ సర్వ్ మార్సల్ ఆఫ్ ఫుడ్.
0: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
1: యూ జస్ట్ కీప్ అప్ ది లైఫ్ ఆఫ్ ద అదర్ పర్సన్.
0: ఇదే నీ పెద్ద సాధన.
1: దిస్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఇట్ సాధన వదిలిపెట్టి
1: యూ గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
0: సులభమైన సున్నితమైన ఈ ప్రేమతత్వాన్ని వదిలిపెట్టి
1: యూ జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
1: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
0: అంతా కూడా కేవలం వెరితనము.
1: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
0: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
0: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
1: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్
0: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
1: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
1: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
1: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
0: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
0: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
1: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
0: అంతా నీ నుంచి వచ్చినవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
0: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
1: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
0: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ ఎక్కడొప్పించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
1: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ దే కమ్ టు యూ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
1: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
0: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కనుక
1: సో
0: చర్చిల్
1: చర్చిల్
0: చర్చిల్ ఎంతో పోషించాడు.
1: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్.
0: అందరి కూడా దూషించాడు.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
0: ఇదంతా కేవలం కట్టగడపటికి ఏం చేసింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: కట్టగడపటికి అతనికే ఈ బాధ అందించింది.
1: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
0: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
1: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
0: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
0: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
1: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
0: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకేమాత్రం సహాయం చేయదు.
1: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
0: కించిత్ సహాయం చేయి.
1: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
0: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
0: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
0: కనుక ఎవరిని దూషించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
0: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
1: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
0: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
1: బ్రదర్హుడ్ ఆఫ్
0: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
1: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
0: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తుంది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్.
0: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
1: భారతీయ ఆర్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్.
0: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
1: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
1: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమనే ఉండింటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
0: కనుక మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
0: అది మనల్ని రక్షించేస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
2: ప్రేమ ముదిత మనసే కహో రామ.

0: ప్రేమ స్వరూపురాల, ప్రేమ స్వరూపురాల. నోరిచ్చినటువంటి బుద్ధులు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చిండేది.
1: ద హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్స్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత,
1: భారత,
0: భా
1: భా
0: భక్తి,
1: భక్తి డివోషన్,
0: రా
1: రా
0: రాగము,
1: రాగము ట్యూన్,
0: త్యా
1: తా
0: త్యాగము,
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: సో యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: Inta goppa dharam manam daggara pettukoni enduku manam baadha padali?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: Kanaka prema swarupulara,
1: embodiments of love,
0: ee chalive chadavulu,
1: all the education,
0: rase vradalu,
1: all your writing,
0: chese panulu,
1: the deeds,
0: anni bhagavat karyalaga meer bhavinchukondi.
1: All of them be offered, dedicated to God.
0: Sarva dharma parichyajya mamekam saranam vacha.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెడికేట్ అవర్సెల్వ్స్ టు గాడ్.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి పీస్ఫుల్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. బాబా డిక్లేర్డ్ దట్ ద మనీ వి ఎర్న్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్ అండ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ట్రస్ట్. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ది ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ may be compared to different types of caste and religions which are there.
1: Dhinna tegalunu vruttulu avi enni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanamu nandajeyu divyajyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharatadeshamu anadi kalamu nundiyu ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందూ ల్యాండ్ ఈజ్ that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharat deshamunandu janminchinatuvanti bharatiyulu yokka sukritamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra shirsha purushah sahasraksha sahasrapad. అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
1: మొదటివి మూడైనటువంటి సత్ చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
0: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్ చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నామ రూపములు కల్పితములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ created ones.
1: Nijamuga manavuni yokka swabhavamu chaala pavitramainatundi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatundi,
0: extremely pure.
1: Nisvarthamainatundi,
0: absolutely selfless.
1: Kani ప్రాకృత దోషమును కొట్టడం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: It is only the knowledge of Atma which can remove ignorance from the heart.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment
1: మానవునకు లభించేటువంటి యొక్క సంతోషము కాని ఆనందము కాని సుఖము కాని ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ but they go away from us.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: Manavuni yokka dehamu neeti budaga vantidi.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: We should not take shelter under that and go on living a life.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకును అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యము కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ truth and permanent entity. It transcends all the things which relate to a particular situation and a country.
1: Atma jnana vicharame sanatana dharmamu.
0: Sanatana dharma is basically enquiry into atma jnana.
1: Itti atma jnana vicharana swarupamainatunti yokka sanatana dharmamunu anusarinchadame jeevuni yokka kartavyamu.
0: The responsibility of human being is to follow this sanatana dharma.
1: Anta vanta ive dukkha dehaha. Ee deham yokka tattvam anetundidi antamayetundidi.
0: The principle of the body is one that comes to an end. It is not going to be permanent.
1: Malinapu kompa.
0: It is full of dirty odors.
1: Rogamuna vraggedu sevaka gampa.
0: It is a basket which consists of a number of diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Bhavasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalammu manam eppudalampa.
0: If you want to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chilamani nammaboku manasa hari padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Pancha bhutamulu pancha bhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: Pavitramainatundi manavattvamu.
0: Humanity is essentially sacred.
1: Jeevinchadaginatundi manavattvamu.
0: Humanity lives forever.
1: Lakshyamunu veedaka.
0: Without forgetting the goal of life.
1: Manavattvamunu sarthakam gavinchukotame tama yokka kartavyamu.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: Shariramu, manasu, ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట తెలుసుకునుట ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మార్గం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు అనుసరించుచు ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatundi okka karanamu ee okka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతయి కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కానీ వ్యక్తి కానీ విషయము కానీ ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కానీ మార్పుల చేత కానీ మార్పు చెందినది కాదు.
0: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దాట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: బైబిల్ హెస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ డివినిటీ ఓన్లీ వెన్ యూ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్.
1: పవిత్ర కార్యములు ఆచరించి హృదయమును నిర్మలమైనటువంటి స్థితిలో ఉంచుకోవటమే దివ్యత్వమైనటువంటి దైవత్వము అని మహమ్మదీయులు అనగా ఖురాన్ బోధిస్తూ వచ్చినది.
0: ఖురాన్ ఆల్సో హెస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ బై ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్ విత్ సచ్ యాక్టివిటీ విచ్ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ యూ కెన్ ఫైండ్ డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: సద్భావముల చేతను, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క కర్మము, దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi desamunuku maatrame sambandhinchinadi kaadu hrudayamunuku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atmaswaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchipoyi chanikamainatvanti shudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisipoyi bhagavantunni marchipothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti darini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్, హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్.
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్, not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intatito tana yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavuni yendu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులను కూడాను పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి ఒక జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam, dharmamu annintiki ni moolamainatundi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu,
0: dharma is a great virtue.
1: Dharma managa kevalamu మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యం గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావముచే, అహంకార సూత్రముచే తట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: భాష్యమైన, లౌకికమైన, ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విత్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దేర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మములు మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ ఎనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రెఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్. మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకమవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యు గో అగెన్స్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ, విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
1: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మనకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ, వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
1: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
0: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష, దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు,
0: మా రెఫర్స్ టు నో,
1: నవ అంటే కొత్తది,
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ,
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్, వెరీ ఓల్డ్ వన్.
1: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
0: ఇఫ్ యూ గోన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్, వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్?
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్టేక్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ ఓన్లీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
1: సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
0: వీ హావ్ టు మేనిఫెస్ట్ ద ఈశ్వరతత్వ ఇన్ ద సొసైటీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: Swargamananu Brahma, Vaikunthamadi Brahma,
0: water
1: Taliyananu Brahma, Tandri Brahma.
0: Water is Brahma, heaven is Brahma, Vaikuntha is Brahma, father is Brahma, mother also is Brahma.
1: Sampadantayu Brahma, Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma and good objects are Brahma.
1: Puttinchutadi Brahma, Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Puttinchutadi Brahma, Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma, Kayambuadi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti antayu Brahma, pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, mariyu ee sabhayu Brahma.
0: Everything is Brahma, and this assembly itself is Brahma.
1: Satyamunu Brahma,
0: Ruth is Brahma.
1: Telupu ee Sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamunu Brahma Mayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku వేరైనటువంటి ఒక పదార్థం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ.
1: సర్వము భగవత్స్వరూపకంగా ఉండినప్పుడు మనం వెతుకుట ఎక్కడ, తాను చిక్కుటెక్కడ?
0: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ, వేర్ హావ్ టు సర్చ్ బ్రహ్మ అండ్ హౌ కెన్ యూ బి ఫౌండ్ ఎల్స్వేర్.
1: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ?
0: ఇఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiram ainappudu veediki inkekkada sthanam unnadi? Veediye lenappudu inka vaakali deeneke enduku?
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
1: Veena tantrulu meedi prana tantrulu naati ఆనంద భాష్పముతో ఆత్మార్పణము చేయ, అది ఏ వైకుంఠము, అది ఏ దైవత్వము.
0: ఇఫ్ యూ ప్లే అపాన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా అండ్ ఆఫర్ యువర్ ఓన్ హార్ట్ టు హిమ్సెల్ఫ్, దెన్ యూ విల్ ఫైండ్ వైకుంఠ దేర్ ఇట్సెల్ఫ్.
1: భగవంతుని యొక్క సంపదలు కాని, భగవంతుని యొక్క ఐశ్వర్యములు కాని మనకు అనుకూలమైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చాడు.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: Aishwaryamunuku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
1: Aishwaryam emito meeru gurtinchadaniki prayatninchali.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: Kaayikunnatti aishwarya sampadalaku.
0: The wealth and properties of Sai,
1: aishwaryamunnadi echotanaina.
0: The Sai's wealth and properties,
1: Sai aishwaryamemanna swartha rahita nitya nirmala premaye nijamu nijamu.
0: If you ask what is the wealth and properties of Sai, it is only love.
1: Sai yokka aishwaryamulu ee bhavanamulu ee yokka mandiramulu ivi kaadu. Sai aishwaryamulu, Sai yokka aishwaryam anetuvantidi nissarthamaina nirmalamaina pavitramaina prema okkati maatrame.
0: Sai
1: aa premaku meeru varasulai, aa premanu meeru anubhavinchi, ఆ ప్రేమని మీరు అందుకొని, ఆ ప్రేమని మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తును చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and enjoy
1: it. Sarvajnudainatundi, sarvashaktimainatundi, bhagavantuniki meeru arpitam chesedi emtunnadi.
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
1: Bhranti matrame. మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు గావిస్తూ వస్తున్నారు.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యూఆర్ ఆఫరింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ విచ్ యూఆర్ హ్యావింగ్. ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ దట్ యూఆర్ ఆఫరింగ్ థింగ్స్ టు ద లార్డ్.
1: బ్రహ్మాండమంతట ప్రబలు చుండెడి తనకు ఆలయం మర్చ అలవియగున.
0: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ cosmos, can you construct temples for such a one?
1: Koti suryula kaanti meti galgina tanaku pramida dvipamu nevaru pattagalaru.
0: Who can hold a small lamp to the one who is the very embodiment of effulgence of a billion suns?
1: Ajaharadulakaina alavikani tattvamu అలది రాజులకైన అందని వాడును తన రూపు గనుగొననెవరి తరము.
0: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజాహ అండ్ హరా టు ఫైండ్ అవుట్.
1: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ who is moving in all the
1: brahmandamantayu bojjalonunnatti bachche bojjamu tanaku pettadaguna.
0: For the one in whose stomach the entire cosmos is there, how can you offer any food for such a one?
1: Bratuku kosamu bahu badha badulairi.
0: It is only for the sake of your own life you are bound.
1: Idi kevalamu manava jeevitam yokka dhanyata kosamai ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ ప్లేస్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయము చేత, ఏ వాంఛన చేత ఆరాధింతురో, ఆచరింతురో, ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
1: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
1: ఎవరు ఆర్థి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానిని తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్థి, అర్థార్థి, జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్.
1: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. To reach God, it is only love which is the most appropriate instrument.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లైటో, ఏ అరికెన్ లంటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: If you want to enjoy the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy the effulgence of moon.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: As God is the very embodiment of love, you have to recognize God only through love.
1: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that it is the love which is our life.
1: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపజేసేటువంటిది, ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
0: Right from the beginning, it is the only love which manifests itself.
1: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
0: It is only later on the other qualities have emerged.
1: కనుక ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
0: Therefore, యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
1: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
1: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కాని ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ 9 ప్లానెట్స్ నవగ్రహాస్, దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్. ఇట్ ఇస్ నాట్ దీస్ 9, ఓన్లీ 2, దట్ ఈస్ రాగ అండ్ ద్వేష.
1: శంకర వారి శిష్యుల్లో తోటకుడు అనేటువంటి వాడు ప్రశ్నిస్తాడు. ఒకటి
0: తోటక ఏ డిసైపుల్ ఆఫ్ శంకర క్వశ్చన్ శంకర దస్,
1: గురుదేవ ఈ జగత్తులో దిగ్విజయమును సాధించినటువంటి వారు ఎవడు అన్నాడు.
0: హీ ఆస్క్ ఓ మాస్టర్ హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
1: కేవలము రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
1: హిమాలయ పర్వతం నెక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్ పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
1: సముద్రము ఎదురగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హీ స్విమ్స్ ద ఓషన్.
1: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
1: హిరణ్యకశిపుడు సముద్రములందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
0: హిరణ్యాక్ష వాజ్ వన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ కాంకర్డ్ ద ఓషన్.
1: మిన్ను నుండి మన్ను, మన్ను నుండి మిన్నును కూడా జయించినటువంటి వాడు.
0: ఈస్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ ద ఎర్త్ అండ్ ద స్కై టుగెదర్.
1: కానీ సర్వత్రా కూడా తాను సంచరించి దైవత్వాన్ని గుర్తింపు చేయడానికి తగినటువంటి కృషిని చల్పినటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ వెంట్ రౌండ్ ఆల్ ద వరల్డ్ టు ఫైండ్ అవుట్ వేర్ డివినిటీ ఈజ్.
1: కానీ అట్టివాడు కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: ఈవెన్ దాట్ వన్ వాజ్ నాట్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ బికమ్.
1: నిజమైనటువంటి విజయుడు ఎవరు?
0: హూఈస్ ద వన్ హూ హాస్ అచీవ్డ్ రియల్ విక్టరీ.
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు.
0: ఓన్లీ ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్ ఈస్ ద వన్ హూ హాస్ సక్సీడెడ్.
1: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
0: ప్రహ్లాద హూ వాజ్ ఎ స్మాల్ బాయ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
1: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
0: యు ఆర్ ద వన్ హు హాడ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్ యువర్ ఓన్ చిత్త.
1: తండ్రి, క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు.
0: ఓ ఫాదర్, యు హావ్ బీన్ ట్రైయింగ్ టు కాంకర్ ద వరల్డ్స్ విచ్ ఆర్ టెంపరీ విచ్ ఆర్ ఆఫ్టర్ ఆల్.
1: యుద్ధములో అడవిలో సంచరించేటువంటి మృగమును కదా చంపినట్టుగా మానవుల్ని చంపినంత మాత్రమున వీరుడు కానేరడు.
0: వన్ డస్ నాట్ బికమ్ ఎ హీరో బై మియర్లీ కిల్లింగ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ మియర్లీ ఎనిమల్స్ టు బి హంటెడ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
0: ఓన్లీ వెన్ యు డిస్ట్రాయ్ ద ఎనిమల్స్ ఇన్ సైడ్ యువర్ ఓన్ హార్ట్ యు వుడ్ బి ఏబుల్ టు.
1: నీ దుర్గుణములు అనేటువంటి ఇంద్రియములను నీవు మొట్టమొదట జయించమన్నాడు.
0: హీ ఆస్క్ హిస్ ఫాదర్ టు కాంకర్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అండ్ హిజ్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులనెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈస్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
1: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈస్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్.
1: అసాధ్యము,
0: దిస్ ఇస్ ఇంపాసిబుల్.
1: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
1: Kanuka prema chetane mana yokka jeevithamunu saarthakam gaavinchukoni prema chetane manaku addu tagileyatvanti yokka ee arshadvargamunu jeyinchukoni divyattamaina daivattanni manam pondadaniki tagina krushi cheyatamu atyavasaramu.
0: Conquer all our inner enemies, and we have to conquer the six enemies which face us and establish our own selves firmly.
1: Manuja anaga manu chakravarti yokka santati varu manujulu ani deeniki artham.
0: The word manuja tells us that
1: atani yokka santati varu atani yokka aastine manamu aashrayinchali.
0: We belong to the lineage of manu, and we have inherited all the wealth.
1: Dharmamu satyamu prema sahanamu sanubhutulu yokka gunamule atani swabhavamulu.
0: His nature is morality, truth, love, compassion, patience and perseverance.
1: Ilanti dinni manam anusarinchinappude atani santatiki atani viniki manam varasuluga avadaniki adhikaram untundi.
0: Only when we follow this particular path can we claim ourselves to be the inheritors of and the persons belonging to the lineage of Manu.
1: Prema swarupulara,
0: embodiments of divine love,
1: andaru bhagavantuni biddale,
0: all are the children of one God.
1: Roopa naamamulu endukani vesha bhashalu endukani veru veru margamulu anusarinchinappatikini andaru kudanu andariki okka prabhu maatrame unnadu.
0: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord,
1: tandri okkade,
0: there is only one Father.
1: Kanukane brotherhood of man, fatherhood of God, ఈ రెండింటిని మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగునీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
1: ఇలాంటి దుష్ట పరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాస్త్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితమును సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: At such a time when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace etc in the world.
1: Kevalam dehamune aashrayinchakandi,
0: don't take shelter only in the body.
1: Dehamunu maatrame kaaka manasunu kudanu meer abhivruddhi gaavinchukoni manavatvanni saarthakam gaavinchukune nimittame premaastramunu chetabatti divyamainatvanti samajamulo praveshinchi సేవకావృత్తి ఎందు ఈ జీవితమును సాధ

0: Don't take shelter only in the body.
1: దేహమును మాత్రమే కాక మనస్సును కూడాను మీరు ఆశ్రయించకండి.
0: You don't even accept the mastership of mind.
1: దేహ మనస్సుల యొక్క తత్వము చేత ఆత్మను ఆశ్రయించండి.
0: Taking body and the mind, take real shelter only under Atma.
1: అట్టి ఆత్మను ఆశ్రయించినటువంటి వాడే ధన్యుడు కాగలడు.
0: Only that one who takes refuge with Atma would be able to sanctify his own life.
1: అది ఈనాడు మనం చేయవలసినటువంటిది, జరపవలసినటువంటిది సేవలు.
0: This is the real service which we'll have to undertake and perform.
1: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: You may not be able to undertake any other activity, but sanctify your life undertaking service as the activity.
1: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్య స్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: Among the 9 types of devotion, it is the service which comes very close to the last one.
1: ఈ సేవ ద్వారానే ఆత్మార్పితము జరుగుతుంది.
0: It is only through service one would be able to offer his own Atma to the Lord.
1: ఈ ఆత్మార్పితము జరిగినప్పుడే స్నేహం ప్రారంభమవుతుంది.
0: Only when one offers oneself completely, one would be able to perform
1: ఈ స్నేహము చేతనే ఐక్యతకు చేరుతుంది.
0: Only through service one would be able to achieve unity.

0: Pravanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Pada Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Endukudanu, Prakashinchetuvanti Paratattvamu, ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యూ విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్ ఇన్
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబేసన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతునికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్.
2: ప్రేమ ముదిత మనసు కహో.

0: ही संसार सगरोतारे
1: To cross the ocean of family, neither the performance of tapas, nor visiting pilgrimage centers, nor learning shastras and undertaking japas will help. If you want to cross the ocean of family, the only path is the service to good people and dedicate yourselves to service to good people.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయి ఎడునాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారం మృంగబోడు.

పల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో తుదకు

0: సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
2: Prema swarupanaina swayam sevakulara manavatvam ati pavitramainadanna vishayamu meeku andariki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
2: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam anetuvanti yokka vidya uttamainatuvantidi.
1: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
2: Sarvotkrushtamainatuvanti yokka paropakaramu సర్వ విద్యల కంటే కూడా ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
1: దట్ టు హెల్ప్ అదర్స్ ఈస్ ది మోస్ట్ డిస్టింగ్విషింగ్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఈస్ వాట్ వీ షుడ్ రికగ్నైజ్ టుడే.
2: పరోపకారం అనగా కేవలము తోటి మానవులకు దీనులకు సహాయము చేయటము పరులకు సహాయం చేయటము అన్న విషయం మాత్రమే ఈనాడు మనం గుర్తిస్తూ ఉన్నాం.
1: Today, we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
2: Paropakaram anaga, deeni arthamu inta maatrame kaadu.
1: The words helping others do not carry with them only this simple meaning.
2: Anantamaina arthamuto kudukonna paropakaram anetuvanti padamunaku manam ee naadu divyamainatuvanti bhavyamainatuvanti నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైస్ ఎ సేక్రెడ్ మెథడ్.
2: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
1: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
2: పర అనగా కేవలము మనకు పక్కన ఉన్నటువంటి మానవుడని కాని మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
2: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ are being referred to not simply as bodies but as dehatma.
2: Mana pranamunaku jeevatma ani pilustunnam.
1: The life in this body is being referred to by us as jeevatma.
2: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
1: But the atma in us is being called by us as paramatma.
2: Para anaga kevalam atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kaadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
2: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
1: Here all the service we do to other human beings under the name Paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
2: Para anaga sarva jeevulu yendu kudanu atma sthayi yendu ananda sthayi yendu antarbhukam nandu prakatinchi vikasinchi varinchi tarinchi brahminchi raminpachesetunte oka tattvam.
1: The word para here refers to a location which is the location of the atma in a human being, and it refers to the fact that it is the place of ananda. It is the inner place of self which is the place of ananda.
2: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatvanti margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
2: Manam ye sevaku poonukunnappatikini swartha bhavam kaaka paratta bhavam cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self, and without thinking of the benefits of the work that you do.
2: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetvanti oka bhavamu mana sevalo ye maatram kodanu teradadu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
2: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
2: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
2: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
2: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
2: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
2: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
2: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
2: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్
2: కౌస్
1: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
2: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకే ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
2: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షం వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
2: Swarthamu aneetvanti yokka tenubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
2: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
2: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పర్ఫార్మింగ్ ది జర్నీ?
2: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
2: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
2: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
2: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మెన్ అట్ దట్ చౌల్ట్రీ.
2: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
2: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
2: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మెన్.
2: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మెన్ తో మనకు పని అవసరం.
1: While the pilgrim stays in the chowdhury, there is need for us for the watchman.
2: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరము.
1: The need for the chowdhury also lasts only so long as you make the next journey.
2: ఈనాడు మనము ఈ ఛత్రమునకు ఈ కాపలాకారికి ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: Today we are creating a close connection between the chowdhury, the watchman and the pilgrim.
2: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing to do.
2: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: It is because of this mistake which we are committing, we are binding ourselves with various types of bondages.
2: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు. తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: This jiva, who is indeed sanatana, quite ancient, in making this journey in this world of myth, he is living in this chautri only for a short while.
2: Aithe ekkadiki priyanam?
1: Where is he going to end this journey?
2: Yetchata nundi vachano mari achchatiki eguta naijyamu prani kotiki. Ekkada nunchi vachado akkadiki maatrame priyanam chestunnadu.
1: For all the living beings it is natural to go to the place from where he has originally come.
2: Kani ee chatramulo matram kontha kalamu nivasistunnadu, vishranti teeskuntunnadu.
1: But he is living and taking rest in this chautri for a short while.
2: Enduvalla aa pradeshaniki vellali?
1: Why should he go to the place from where he has come?
2: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayalu deri vellutam manam.
1: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
2: Kani tana panin taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini aa manushi aa pradeshamlo shashvatanga jeevinchadaniki prayatnam cheyadu.
1: After finishing the work which he has undertaken, however beautiful and useful and attractive the town may be to which he has gone, the man would not undertake to live in that town.
2: Tirigi tana yokka swagramaniki vachi chere enta varaku tanaku shanti vishranti shunyam.
1: He will have no rest of mind and peace till he returns back and reaches the original town to which he belongs.
2: Kanukane ee manavudu tana swasthanamunaku chere enta varaku kudanu shanti vishranti chikkadu.
1: So also this human being, until he reaches his place of origin, he will not have peace of mind.
2: Kanukane భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మై.
2: సర్వభూతములు కూడాను సర్వజీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
1: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ have only started and originated in me as amshas.
2: కనుకనే గీతావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: దట్ ఈస్ వై
2: ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
2: Manamu yachchata nundi vachitimo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
1: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
2: Yekavata mana vachina sthanamu atma sthanamu.
1: Be that as it may, the place from where we have come is the place of atma.
2: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
1: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
2: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
1: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
2: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయము చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
1: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
2: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
2: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీన పురుషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
2: Tapas anaga ee naadu vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
1: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
2: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
2: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
1: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
2: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
1: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
2: శారీరక, వాకు, మానసిక తపస్సులు.
1: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
2: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
1: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
2: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: Again, in the bodily type of tapas, there are five different kinds.
2: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
1: To worship God with your body is one type of tapas.
2: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchadamu rendo tapasu.
1: Cleansing internally and externally with your body is
2: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
1: The third type of tapas is to find the path of truth.
2: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
2: ఐదవది అహింస అన్నారు.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
2: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
2: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
2: ఈ పెద్దలను దర్శించటం చేతను పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: బై వర్షిపింగ్ అండ్ పేయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అండ్ టు గ్రేట్ పీపుల్ అవర్ ఈగో విల్ బి ఎలిమినేట్.
2: నీవే తప్పని తప్పరం మెరుగాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డో నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
2: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్.
2: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
2: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
1: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ some attachments and likeness, then you will not have any amount of obedience.
2: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ us కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
2: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
2: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురికానక్కరలేదు.
1: Tapas does not mean that you should torture yourself in many ways.
2: Aakale annalu nee odalu visarjinchanakkaraledu.
1: You do not have to give up your food.
2: Aranyamulo ponakkaraledu.
1: Don't have to go to the forest.
2: Toti manamulu jende manam samanamaina samaja seva chesinappude nijamaina tapasuga maarutundi. Idi deha tapasulo mottamodatidi.
1: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
2: Inka rendavadi antar bahistuddhi. Idi rendava శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
2: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
2: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
2: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
2: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
2: Kevalam dehamunu bhavamunu parishuddha chesukundinanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kudanu parishuddhanga untundali.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
2: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: వెన్ వీ కెన్ కీప్ అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్, ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ దెన్ టు బ్రీత్ గుడ్ ఫ్రీ క్లీన్ ఎయిర్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్ క్లీన్.
2: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
1: హియర్ కీపింగ్ దిస్ బాడీ క్లీన్, ది మైండ్ క్లీన్ అండ్ ది ఎన్వైరన్మెంట్ క్లీన్ ఇస్ ఆల్సో వన్ తపస్.
2: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్.
2: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
2: Yuktito marokarini mosapuchadam kani, kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani, sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee ruju margamulo ye matram kodano pravesha pettakoddu.
1: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
2: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyukti kindane cherutundi.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
2: Sankuchita bhavamu, sankuchita bhavam anaga chinna choopulu, chillara bhavamulu మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
2: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
2: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
1: దిస్ ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
2: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
1: ది inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
2: Sarva jeeva namaskaram kesavam pratigacchate brahmacharya.
1: The obeisance you do to all the jeevas will go to kesava.
2: Andari endu kudanu daivattam unnadaneetundi ikka satyanni vishwasinchadame brahmacharya.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
2: ఇది దేహ తపస్సులో నాలుగవది.
1: This is the fourth type of tapas related to
2: ahimsa. ఐదవది.
1: The fifth one is ahimsa.
2: అహింస అనగా ఇతరులను బాధ పెట్టటము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
1: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
2: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు తప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
1: ఇఫ్ జస్ట్ యు టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
2: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
1: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
2: సహనమే అహింస.
1: To be patient is ahimsa.
2: Kanuka ee sahanam anetundi darini manam ye naadu abhirudhi ganchukundumo adi sariyinatundi ahimsa.
1: The day when we can promote this patience in us to be able to withstand other
2: mana indriya nigrahamunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
1: The practice by which we can control our sensory organs, that will become
2: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
2: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ?
2: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
2: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
2: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
2: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
2: ఈ యొక్క పదములు ప్రేమమయమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
2: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
2: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
2: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియల్లీ ప్రే.
2: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: with the feeling that truth is truth. We should not utter, even if it is truth, we should
2: calm down. Satyam brujat. Priyam brujat.
1: Speak the truth. Speak that truth which causes...
2: Premata undali. Na brujat satyam apriyam.
1: Unpleasant truth do not be uttered.
2: Kanukane Bhagavad Gita yandu anvudvegakaram vakyam satyam priti hitam cheyattannadu. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
2: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
2: పరమ శాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: With great peace and with no force and with love, the truth must be one which will be given pleasure.
2: Idi vak tapasu annaru.
1: This has been described as the tapas of the world.
2: Mana nitya jeevitamulo mana uchcharincheetundi prati padamulu kudanu tapasu kindane parinaminchi povali.
1: In our daily life, all the words that we utter should take the form of a tapas described as now.
2: Mana vakunu ee naadu aneka vidhamulainatundi pedamargamulo praveshapettunnam.
1: The words we utter today are being put along several wrong paths.
2: Manayaku doshamulanu manam kappipuchukune nimittamai satyam vale daniki konni rakamulainatundi oka shape ichi asatyanni viniyogapettunnam.
1: To cover our own faults, we are using truth for giving some kind of a form, an outer cover, and we are using truth for
2: manaku kashtamulanu tappinchukune nimittamai asatyanni kunu satyam ga roopandipa chestunnam.
1: To escape from troubles and difficulties, we are giving a form of truth for untruth as well.
2: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapasu kinda manamu danini anubhavinpa cheskovali.
1: It does not matter even if we are subjected to pain and loss. We must
2: satyamunaku adarsha purushudu Harishchandrudu.
1: We must use truth for a good purpose. The
2: idea of satyanni tanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవించుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: ద ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హీ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
2: తన ఇల్లాలను తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
1: హీ సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
2: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
1: At the very end, he sold himself for that purpose.
2: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyavaramunu pettukoni sunkamunu chellinchadaniki chetakaneatundi paristhitilo yedustu untundali.
1: At the death of the son, the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
2: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు శుంకము లేకుండా ఆ యొక్క కలేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
2: Kanukane Harishchandrunaku Satya Harishchandrudu ani sarthaka naamam nilichipoyindi.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
2: Etti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukoddu.
1: Under no circumstances should we give room to utter untruth.
2: Lokam satyam ani bhrantito naa illalu naa kumarudani emto allaadina ee deham ippudi kattalanu kaalchuto ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్డ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body కేమ్ థౌజండ్స్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఓన్లీ అప్ టు ది బెరియల్ గ్రౌండ్.
2: నిప్పు పెట్టారు, అందరూ ఇండ్లకొచ్చారు.
1: ది బాడీ వాజ్ సెట్ ఫైర్ టు బిఫోర్ క్రిమేషన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ రిటర్న్డ్.
2: కొంతసేపు అయిన తర్వాత ఎవ్వరూ లేరు. ఆ దేహం ఏం చేసింది? ఈ వేడి వల్ల అటు లేచింది. పైన కాలం బొంగటం వల్ల
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలమ్ ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
2: ఇక్కడ కావిలి కాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
2: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరూ లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ దేర్ అండ్ హెవ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
2: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
2: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
2: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
2: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
1: When one is not born, who is the mother and who is the son?
2: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
1: When the marriage did not take place, who is the husband?
2: పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
1: It's only after marriage one becomes a husband.
2: పుట్టిన తర్వాతనే తల్లి కొడుకు.
1: It's after birth we talk of a mother.
2: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
2: అందరూ దైవాంశ సంభూతులే.
1: All are simply relations of God.
2: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
2: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
2: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరం అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
2: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
2: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకులు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
2: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ ట్రూత్.
2: మన ప్రేమనే తల్లి,
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
2: మన జ్ఞానమే మన కుమారుడు,
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
2: మన శాంతమే మన పుత్రిక,
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
2: మన భక్తి మన సోదరుడు,
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
2: యోగులే మన మిత్రులు,
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
2: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
2: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
2: ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
2: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
2: ee prema manamulu edabati cheyatundi prema ka talli kaadu.
1: This is not the type of mother who will separate from you.
2: Mana jnanamu, wisdom is son,
1: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
2: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
2: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
1: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్.
2: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
1: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
2: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
1: ఇఫ్ వీ హావ్ లాస్ట్ ఇట్ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ హస్ గాన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్.
2: ఇది పోదు రాదు ఇది మూడు ఉన్నాయి.
1: దిస్ డస్ నాట్ గో దిస్ డస్ నాట్ కమ్.
2: ఈ మూడు కూడాను మన హృదయంలో నివసిస్తున్నాయి.
1: దీస్ త్రీ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్.
2: ఒకటూరి వచ్చినా పోదు అది జ్ఞానం.
1: వాట్ కమ్స్ వన్స్ విల్ నాట్ గో దాట్ ఈస్ విజ్డమ్.
2: ఒకటూరి పోయినా తిరిగి రాదు అజ్ఞానం.
1: Once it goes, it won't come back to you again. That is ignorance.
2: Godu radu. Idi Brahma tattvam.
1: The aspect of Brahma neither goes nor
2: idi
1: comes.
2: Idi Atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
1: This is the aspect of Atma. It is that
2: kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are. The one others think you are. The one you really are. You are not one person. Ani manam aneka paryayam chaduvutuntam.
1: In this context we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are.
2: Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
1: The one you think you are relates to the body. This is the material body.
2: The one others think you are, idi nee yokka jeeva tattvam.
1: The one others think you are, this is the jeeva aspect in you.
2: The one you really are, అది ఆత్మతత్వం.
1: The one you really are is the aspect.
2: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
2: ఇంకా దేహతత్వములన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: In the bodily aspect it may grow, it may become decadent.
2: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్ ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్ దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది ప్యూర్
2: తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
2: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reeti lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
1: The same has been expressed by Jesus by saying from the bodily aspect I am a messenger of God.
2: Oka Jesus e kaadu messenger meerandaru kudanu messenger.
1: Not only Jesus is a messenger in the form of
2: kaani ee messengers anta ee naadu misindians ga mayaraipothunnaru.
1: But you are all messengers. Unfortunately today all these messengers are turning into misindians.
2: Indians ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
1: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
2: ఈ మెసెంజర్ ని మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
2: మొట్టమొదట I అనుకున్నాం. నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి ఒక నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
2: కానీ నేను నువ్వు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
2: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
2: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
1: ఇన్ దిస్ మేనర్ వీ జాయిన్ హిమ్ ఇట్ విల్ బికమ్ వీ ప్లస్ హీ. The we will disappear, the I has already disappeared, only he remains.
2: Kanukane mottamota manamu I am the messenger of God anetundi I nunchi manu start cheyali.
1: The starting point therefore is in the first instance.
2: Nenu neevu ani itharuku seva cheyadaniki potre I plus you we aipothu.
1: But once you go to do service to others then I plus you will become we.
2: Ee vidhanga I plus you I plus

0: and the messenger of God అనేటువంటి ఐ నుంచి మనం స్టార్ట్ చేయాలి.
1: The starting point, therefore, is in the first instance to tell yourself that you are the messenger of God.
0: Tadupari, I am the son of God.
1: The next step is, I am the son of God.
0: Karanam emanaga, messenger vere unnadu. Master vere untunnadu. Master ku messenger ku chala duranga untundadu.
1: In the first instance, there is a messenger and there is a master. There is a distance between messenger and master.
0: Relationship kuda ekkuvaga ledu.
1: There is not such close relationship.
0: ఇది క్రమక్రమేణ ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంటాడు.
1: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: రెండవ దీంట్లో లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రికి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ when we tell ourselves I am the son of God, there is a close relationship between you and the wealth of the father, the form of the father, the blood of the father. You become
0: kramakramena perigipotu I and my father are one annar.
1: Gradually growing in this manner, he said, I and my father are one.
0: Ade vidhamgane manam ee naadu motta mota oka vidhamainatvanti oka margamlo manam praveshinchi tadwara nenu messenger anetvanti dantlo manam sevana cheyali.
1: In the same manner, today we should enter a path and as a messenger we should do service.
0: Deenine divine annaru last lopala I and my father are one anetundi danni ee atma shakti divyamaina margamu cheptu vacharu.
1: This path has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the atma.
0: Work without love deplorable. Work with love, desirable. Love without duty is divine.
1: Work without love is deplorable. Work with love is desirable.
0: Love without duty is divine.
1: Love without duty is divine.
0: Kanukani ee moodinti margam lopala manamu love without duty. Duty means emtante duty anedantlo mana pani ankokurdu manam. Ika duty anaga force. Inkokari balavattam lenatunte pani ani oka artham.
1: Here duty means duty with force, with compulsion from outside, but duty without compulsion from outside.
0: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: You have to take three types of
0: meaning. మన భారతీయులు యందు కర్తవ్యం ఒకటి.
1: In our language, in our context, duty is described in three ways. One is కర్తవ్యం.
0: సంబంధం మరొకటి.
1: The second one is connection, సంబంధం.
0: నిర్బంధం ఇంకొకటి.
1: The third one is compulsion or నిర్బంధం.
0: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం మూడు విధములైనటువంటి పదములతో భారతీయులు తమ జీవితాన్ని సాగిస్తూ పోతున్నారు.
1: ఇన్ త్రీ డిఫరెంట్ వర్డ్స్ దే హ్యావ్ బీన్ టేకింగ్ దర్ లైఫ్ ఇన్ త్రీ వేస్, కంపల్షన్, కనెక్షన్ అండ్ కర్తవ్య.
0: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధములైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
1: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే అన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
0: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
1: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ then this worker who is works in the office has got 104 degrees.
0: Anadu leave iskovataniki veelu kaadu.
1: He cannot take leave that day.
0: Edo konni pills aina tinesi doctor daggara poi injection ne teeskoni nirbandhanga poiye teerali endukante visit chestunnadu tana files anta kuda check up chestunnadu.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: Idi tana yokka control lo ledu.
1: Here this leave is not in his control that day.
0: Ini duty.
1: This is duty.
0: Inka rendo margam em tanaga ee naadu sunday avutundi. Sunday ainappudu holiday ga undadanukoni taana mitrulantarni intiki dinner pilchala ante anukunnadu.
1: The second type is today happens to be a sunday. He wanted to enjoy a holiday on sunday and invite several friends to his home.
0: Tariga sadan ga tellavar lechinappudiki itaniki jwaram vachesestundi annadu 4 degrees.
1: Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever, 104 degrees.
0: Tachan my friends ku phone chesadu, na dinner cancel chesukunnanu, naaku health sarledu annadu.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not

0: Well, my health is not good, I cancel the invitation.
1: Idi sambandham, tana control lo undi.
0: This is a
1: connection cheyachu, like cancel chesukovachu.
0: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
1: kaani office duty matram tana control ledu. Officer aagna prakaram nadchukoni tirala. Idi duty.
0: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
1: Inka kartavyamu ante emte ade ee naadu manavuki ati pradhanamainatundi.
0: The third type, kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
0: In one home, wife and husband for some reasons quarreled with each other.
1: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
0: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
1: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
0: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
1: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
0: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
1: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీస్ స్మైలింగ్.
1: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
0: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
1: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
0: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
1: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
0: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
1: karanam emiti tana yokka samsaram yokka guttu baiti vaniki teliyakurdu ee gauravam kosam prakatistunnadu.
0: What is the reason? The reason is the intricacies and troubles of his family should not be known to an outsider. It is this that
1: friend daggara free ga unnattu illaluku teliyakurdu.
0: The wife should not know that he is free and well with the friend.
1: Ee vidhamainatundi gauravanni pochinchukuntu raavatam valane సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
1: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
0: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
1: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
0: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
1: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
0: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్ దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు. God duty.
0: Today, the duty of our sevakas is not that of the government, it is that of God.
1: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీసు లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: In the office, there may be several masters.
1: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
0: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
1: Kanuka ee naadu manava sodaratvanni daiva pitrutvanni motta motta manam bhavinchi sevaklo manam palgonali.
0: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
1: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
0: Gradually we should also develop the idea of one atma in everyone.
1: Kanukane ee naadu manamu మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైన రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
0: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
1: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
1: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
0: టుడే ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్.
1: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ నో కంట్రోల్, దేర్ ఇస్ నో బండ్ ఫర్ దిస్ రివర్.
1: కనుకని ఈనాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు, ఈ రెండు గట్టును ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: టుడే వీ విల్ హావ్ టు బిల్డ్ ఏ బండ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ బండ్ ఆన్ ది అదర్ సైడ్.
1: ఒకవైపున అష్టాక్షరనామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షరనామం.
1: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
0: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షరనామం విచ్ వీ హ్యావ్.
1: ఏమిటి అష్టాక్షరనామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Renda vaipana Ashtakshara Namo Saddhavam Labhate Gnanam.
0: The second side again, the Ashtakshari is Saddhavam Labhate Gnanam.
1: Anaga oka vaipana Saddha, oka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనము జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: One who has no self-confidence cannot do even a small, tiny task.
1: Tanapaina tanaku vishwasame ledu, daivanni manaku sakshatkarinchukovali antuntaru.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: Kinda punade lekapothe paina manamu roofi ee vidhanga veyagalamu.
0: When there is no foundation, how can we put a roof on the top?
1: గోడనే కట్టకపోతే మనం రూప్ ని ఏ రీతిగా ధరించగలం?
0: If we have not built the walls, who is going to bear the roof?
1: కనుకనే self-confidence foundation.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction anede goda.
0: Self-satisfaction are like the wall.
1: Self-sacrifice ade roof.
0: Self-sacrifice is the roof.
1: Self-realization is life.
0: Self-realization is the life.
1: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
0: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
1: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
0: First step is to promote confidence.
1: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam, kaani endukosam nu sai ram antunnam?
0: While performing this seva or giving service to all, we say sai ram.
1: Ee sai ram sai ram anetundi ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jeyakoddu, yantra roopunto undakoddu.
0: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
1: Yavariki manam Sai Ram anna, Sai Ram poi chertundi aneetundi bhavamto andulo Sai Ram unnadu aneetundi vishwasamto manam chestunnam.
0: With the thought that to whomsoever you utter these words, Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
1: Ganukane manam upanishattulu undaikunnu sarvajeeva namaskaram keshavam pratigacchate, yavariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
0: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
1: Yavariki manamu namaskaram chesina ye vidhanga bhagavantuniki poi cherutunado ade vidhangane sarvajeeva tiraskaram keshavam pratigacchati. Yavarini manamu tiraskarinchina, yavarini manamu avmanam chesina, yavarini manamu badhinchina adi kuda bhagavantuniki cheripothundi.
0: Just as to whomsoever we make obeisance, it goes and reaches God, so also whomsoever you cause harm and hurt, that will also go and reach God.
1: Kanuka manamu evarini kudani himsinchakunda, evarini badhinchakunda, evani kashta pettukokunda andanni kudanu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapas kinda gaani manas tapas kinda gaani samsiddhinga nerpadutundi.
0: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
1: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti mana yokka kartavyalu visarjinchi aranyaniki povatam kaadu, vaak tapastu manam cheyali, mano tapastu manam pavitramaina bhavalato ee yokka indriyanni arikattukovali, deha tapastu పవిత్రమైనటువంటి మహర్షులకు, మహనీయులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
0: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
1: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
1: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
0: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
1: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అని చెప్పొచ్చు బాగా.
0: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
1: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
0: We should not take that path. We are sacred human beings. We are naras.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: We should also understand the difference between a nara, a human being, and a vanara, a monkey.
1: Vanara, ఇది మూడు అక్షరాలు. Nara, రెండు అక్షరాలే.
0: Vanara, monkey has got three letters. Nara, man has got two letters.
1: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
0: Vanara can be explained by saying it is because there is a tail. Va. Vanara is one who has a tail.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
0: Since man has no tail, the letter va goes and he becomes nara.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
0: Only the tail is absent, but all the conduct of a monkey are present in a man.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామ సేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
1: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
0: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్, యట్ ఇఫ్ వి డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్.
1: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి, మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
0: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
1: Nijinga manamu adhyatmikam adhyatmikam anaga pratyekamainatuvanti oka sthayi kaadu.
0: Truly when we talk of adhyatmika or spirituality, it's not as if it is a distinct.
1: Mana nitya jeevithamlo manam anubhavincheetundi prati kriyalu kodanu adhyatmika sambandhinchinatundivi.
0: Every event which we experience in our daily life is connected closely with spirit.
1: మనం సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఆధ్యాత్మిక వేరు, మన డైలీ లైఫ్ నిత్య జీవితం వేరు అని దాన్ని విభాగం చేస్తున్నాం.
0: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండూ ఒక్కటి.
0: Daily life and spirituality are together one.
1: ధర్మ అర్థ కామ మోక్షములోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ వాట్ ఫర్ డూ యూ వాంట్ టు హ్యావ్ వెల్త్ అర్థ ఫర్ కమ్ ఫర్.
1: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్సు ఒక డాలర్స్ మాత్రమే కాదు.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: Mana yokka deha balam yokka dharmame dhaname.
0: Our bodily strength is also
1: kanuka dhanam anaga emti deha balamu manobalamu buddhi balamu aadhyatmika balamu sarva balamulu kudanu dhanamulu kindane lekka.
0: What is wealth? Bodily strength is wealth, mental strength is wealth, spiritual strength is wealth. All these are different types of wealth.
1: Satchilamu dhaname, sadacharamu dhaname, aishwaryamu dhaname, sarvamu dhaname.
0: Good character is wealth, good conduct is wealth. All these things are wealth, they constitute wealth.
1: Kanukane aa dhanamunu manamu dharmamu cheyali annadu.
0: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్ దిస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ.
1: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
1: ఇంకా అర్థ కామము,
0: ది అదర్ టూ పురుషార్థాస్ అర్థ కామ.
1: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
1: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
0: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
1: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్ స్పిరిట్.
1: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: Idiki threads kadu, idi cotton.
0: This is not threads, this is
1: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
0: First is cotton, then come threads, then come cloth.
1: Taruka deham anetundi cloth.
0: Body is like the cloth.
1: Mana thoughts anetundi threads.
0: Our thoughts are like the threads.
1: Mana atmane cotton, pure cotton.
0: Our atma is the base cotton.
1: Daniki no shape.
0: ఆత్మ
1: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: అదే క్లాత్
0: దట్స్ ది క్లాత్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
1: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ ఏ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే.
0: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
1: Veeriki inka kudunu chala avasaramainatuvi, chala important ainatuvi, dehamu, indriyamulu, manasu. Ee moodinti yokka cheriki chetane ee dehamu, ee jagattu binna roopamuga gocharistu vastunnayi.
0: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
1: feel. ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmikam spashtanga artham avutundi.
0: It's only when we can understand the nature and the aspect of these three can we understand spirituality.
1: kanuka ee dehamu indriyamu ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
0: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
1: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
0: Spirituality does not consist of a separate path unconnected with the living
1: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
0: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
1: Tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam anakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
1: Yavanamu, baljamu, kaumaramu, vardakyam anetuvanti yokka style kudano avasaram ledu.
0: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
1: thing. Deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudano akkaraledu.
0: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam chesukuntanam kaani kaalamulku ee maatram kodano haddu ledu.
0: It is for our convenience that we fix a time, but time has no limitations.
1: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulku ee maatram artham ledu.
0: We call this evening, it has no meaning at all.
1: Suryudu bhoomi kinda povatam cheta sayankalam anukuntunnam, suryudu bhoomi paina praveshinchata cheta tellavaru anukuntunnamu.
0: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
1: Nijanga setting rising rendu levu sunku.
0: Truly sun neither rises nor sets.
1: Kevalam manaku kanipinchukunda poyinanta maatramna danni munigipoyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
0: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
1: అదే విధంగా ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
1: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
0: when the body is seen by us, we say death.
1: దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
0: When the body falls down, we say death.
1: కానీ ఆత్మకు no birth, no death.
0: But ఆత్మా has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు. అతడే మానవుండు, అతడే గురువు.
1: If one cultivates the harvest, the crop of love in the field of his heart, he is a true Christian, Sikh, he is Hindu, Muslim, he is true man in the strict sense of the word, he is also Guru, the teacher.
0: భగవంతుడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వి సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ and God is Invela, has all got the powers and capacities, so also we find the five elements spreading all over and so powerful.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములతోనే నిండి ఉన్నది.
1: The whole world is filled with these five elements.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: The world is bound by these five elements.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: In fact, it runs, is conducted by the five elements.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచప్రాణములు.
1: Therefore, every man should consider the five elements as the five life principles.
0: వీటి శక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకునలేరు.
1: Nor can comprehend.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: Every man must necessarily know the significance and the importance of the elements.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: In fact, he is liberated, redeemed, if he knows the value. And in fact, he is the meritorious one, if he knows. It amounts to knowledge of the objectives of the world.
0: And
1: hence, it is the duty of everyone to know the value and the significance are the five elements and behave.
0: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhootamule moola karanamulu.
1: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
0: Kanuka manam sukhapadavalanna panchabhootamulu chetane sukhapadali.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: Manam dukkhamulo munagavalannannu ee panchabhootamulu chetane manam munagali.
1: The misery is also due to these five elements.
0: ఇవి పేర్లకు కాని ఆకారమునకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును, కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: This might appear to be so little and fragmental, but yet then and now they are mighty powers.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age and advancing years and leaves this world.
0: ఈ పెరుగుటకని విసర్జించుటకని ఏది కారణం?
1: For growth and death, what is the cause?
0: ఈ పంచభూతములే.
1: The five elements are responsible.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణువు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: The five elements are spread right from microcosm to the macrocosm.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించడం అత్యవసరము.
1: It is most essential to know the secrets behind the five elements.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: Buddha made use of his intellect, his understanding and experience and stepped into the society, thereby shared his wisdom.
0: మొట్టమొదటి తన ఈ పంచభూతములు యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: In fact, he has total control over his vision, over his looks.
0: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
1: Why has he exercised control on his looks?
0: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వి హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణా కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
0: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
0: ఇవన్నీ కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ for the lifespan that is cut short.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని యందు ఉన్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: By casting bad looks, many lakhs of light rays are lost.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
1: That's the reason why we develop eye defect.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
0: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ it is cataract, but it is the effect of bad looks.
0: ee chedda drishti yokka prabhavamu tana yokka drishti yandu cheri aneka vidhamuluga tana shakti ni kolipopu chestunnadi.
1: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
0: Kanuka manam drishti ni motta mota arikattali.
1: So we have to control our vision.
0: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఏ స్టేట్ ఆఫ్ సేక్రెడ్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్ ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
0: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సల్పుతున్నాము.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
0: ధ్యానం కాని, జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
1: Practices like meditation, dependence, concentration give you only temporary pleasure, happiness.
0: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
1: They do not give you a kind of guarantee.
0: Srushtini rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
1: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
0: Kanukane mana drushtiye mana yokka srushti.
1: Therefore, the vision is the creation.
0: Mana netrame mana nijamainatvanti shastramu.
1: Netra, the eye, is the shastra, the sacred text.
0: కనుక మన ఎందుకున్నటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పోవు చేస్తుండాలి.
1: Therefore, the bad look is responsible for all the defects of the eye.
0: ఇంకా రెండవది,
1: the second,
0: నాలుక,
1: the tongue.
0: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: There are taste buds.
0: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 300,000 of taste buds.
0: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తిని అంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
1: నాట్ దట్ వీ సింప్లీ ఈట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టంగ్, వీ ఆల్సో అటర్ యూస్లెస్ వర్డ్.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింప చేస్తున్నాము.
1: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ వీ హర్ట్ అదర్స్.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: హార్ష్ వర్డ్స్ ఇంజర్ ది అదర్ మ్యాన్.
0: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుండాలి.
1: It is the tongue that's responsible for the lifespan that's cut short.
0: ఇది విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడంపై మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There lies, there begins, emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, it's only out of our look and the good taste in the word you get the power more and more.
0: Manam chaala porabadi pothunnam.
1: We are very often mistaken.
0: Mana nitya jeevithamlo edo chinna padamulu kadani manam upayoga pedutunnam.
1: We use all sorts of words recklessly.
0: Kanukane manamu rasagnata teliginatti vaalam manam.
1: Therefore we don't have proper taste.
0: Jihvem rasagnem

0: సవేతి. ఓ నాలుక, రుచి కలిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ప్రసగ్ధమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యూఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: You are not, O tongue, you are not able to understand, recognize the word that hurts others.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not separate.
0: అందులో కూడాను ఉన్నది నీవే.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురియందు ఒక్కటే ఉన్నది.
1: Bodies are different, but the spirit is same.
0: బాధ పడునది బాధ పెట్టునది రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain, are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుటగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: Bhagavan tells us
0: talk less అని.
1: Bhagavan tells us.
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: But you neglect the teaching.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: You do not know right now the kind of hazards that you would suffer by talking too much.
0: See good.
1: See good.
0: Kani nee cheddanu chudavaddu.
1: Never see bad.
0: Nee manchini chudu.
1: See good only.
0: Appude neeku netram kudanu pavitramainatundi shaktini pondutundi.
1: Then the eye will earn the sacred power.
0: Divyamainatundi visvaswarupanni kudanu chupagalugutundi.
1: You will also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ డిపెండ్ ఆన్ ద మోర్ అండ్ మోర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ యూ ఎక్సర్సైజ్.
0: ఈనాటి మానవుడు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన సాధనలకు మరిగి దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive and temporary.
0: Bad habits.
1: They are all bad habits of mankind. You think that you have achieved something out of these practices. Nothing you would get out of them. First you should exercise sense control. The five senses have got to be under check.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: Never listen to anything that's bad.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: Never listen to bad.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: Never look bad.
0: చెడ్డ మాటలు వినియోగి పెట్టవద్దు.
1: Never use bad words.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నువ్వు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డూ దట్ ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్, స్పెంట్ లైఫ్ ఇన్ ఐసోలేషన్, ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన.
1: స్పిరిచువల్ ప్రాక్టీస్, ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ టు హావ్ సెన్స్.
0: ఇంద్రియాలను అరికట్టుకునకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ యూస్లెస్ ఇఫ్ యు డోంట్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్స్.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్ విత్ ద టంగ్ యూ కెన్ రిపీట్ గాడ్స్ నేమ్ రామ కృష్ణ గోవింద.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపములను ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ హిస్ సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: But there lies, in a hidden way, the consequences which you have to face.
0: కనిపించనిది తినిపించును నీ కర్మల ఫలమును మర్మజీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండ ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ది సెన్సెస్ ఆఫ్ ది లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ది సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలము చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
0: స్వీట్
1: షార్ట్ అండ్ స్వీట్.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ శాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రతను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be
0: exemplary.
1: We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: Whatever
1: you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏదో ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మానిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదావదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ ద రియాలిటీ.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: నథింగ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం. మనం
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనము ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్
0: చాలా మంది భావిస్తుంటారు.
1: Many think,
0: కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
1: దట్ ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్స్.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: యుల్ నెవర్ బి హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్.
0: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: యూ విల్ బి రియలీ బ్లిస్ఫుల్ వెన్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: ఎ బ్లిస్ఫుల్ పర్సన్ ఈస్ రియల్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ by controlling his desire.
0: Korikalanu nerveechukodaniki prayatnam chesinatunte vaadu maha ashantiki guri avutunnadu.
1: Fructification of the desire will make you restless.
0: Emiti ee korikalu?
1: What is this desire?
0: Ee korikalu anni kudunu prapanchaku sambandhamainatunte prabhutva yojanale kada.
1: Desires are worldly and outward.
0: Ee prabhutva lopala ye matram kudunu sukham ledu.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ you should make your senses
0: so
1: sacred.
0: See no evil, see what is good.
1: Therefore to begin with, see no evil, see what is good.
0: Nee manchini chudu,
1: see good.
0: Cheddanu chudavaddu,
1: never see bad.
0: Manchini maatadu,
1: talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: బుద్ధ విజిటెడ్ మెనీ నోబుల్ సోల్స్.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: హి హస్ గాన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: అనేక సాధనలంతా చలిపినాడు.
1: హి డిడ్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనలు చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ivanni kudunu pravrutti yokka lakshanale.
1: He has known that all that is outward.
0: Annadu aa pustakala pakkana pettadu.
1: And has given up all the books.
0: Ee peddalu darshinchadam maanivesadu.
1: He has discontinued visiting elders.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: హి స్టాప్డ్ లిసనింగ్ టు దట్ టీచింగ్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకం గావించుకోలేదు.
1: హి హస్ డిసైడెడ్ టు మేక్ హిస్ ద ఎలిమెంట్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకం గావించుకొనుకున్నా, ఇంకా దేని నేను సాధన చెయ్యాలి?
1: ఇఫ్ ఐ డు నాట్ రియలైజ్ ది సాంక్టిటీ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, వాట్ ఫార్ ఇస్ మై లైఫ్?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా నాశనం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యూ అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: Taanu ee indriyalu arikettukodaniki prayatnam chesinappude,
1: when he made every attempt to control,
0: chinna chinna viruddhi pondindi aanandamu.
1: Yes, all the happiness that he enjoyed,
0: aanandam
1: so far,
0: tanu minchipoyindi.
1: It has become much more.
0: Aanandamunu kudunu taanu bharinchukolekapoyadu.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: అండ్ హి హగ్డ్ ఆనంద, హిస్ కజన్.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హి సెడ్ ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హిస్ కజన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారులు కార్చాడు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యూ అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: అండ్ ఇట్స్ నోవల్.
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనం దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంత తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం మనం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కూడా పోయి పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి గాంగనే తనను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ రిలీజ్,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషమును తిరిగి దాంట్లో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sins.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించడం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: People have been going through all the sacred texts to make use of sacred words.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. క కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు
1: హీ వాంటెడ్ టు హ్యావ్
0: నిశ్చయ్ఞానదయా సింధు రఘాదశనగాకు సేవితా మక్షయోధీర శశి అమృతాజిత ఈ విధంగా భావించాడు అమరా నిత్య రాదేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది అవకాశ ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నిటి కూడాను అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద అకేషన్
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించడం లేదు
1: Buddha has not contradicted Vedas.
0: Meme avivekamulo padi dinni mem khandinchukuntunnamu.
1: And in fact we are contradicting the Vedic text.
0: Buddha ee satyanityamainti yokka padamulu chakkaga uchcharistunnadu.
1: Buddha repeated that eternal truths of Vedas.
0: Ilanti danni manamu tappuga bhavistunnamu.
1: We think it's a mistake.
0: Madaro manmutho maram padyamlo meeniketanha kandarpo dappakonanga kama pancha annadu. Ee kamamulu jeinchatam aneetundi enta goppadi.
1: To be desireless is the highest thing.
0: Madano manmato marakkajjamno meeniketana evaru dinni sadhinchagalaru
1: who can achieve this
0: idi kevalam oka buddhudu matrame sadhinchagaligadu
1: only buddha could accomplish
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు
1: ఇట్ విల్ నెవర్
0: మదనో మన్మతో మారం పద్యంలో మేనకేతన కందర్పో దప్పకోనంగా కామ పంచ అన్నారు ఈ కామములు జయించడం అనేటువంటిది ఎంత గొప్పది

0: forget yourself. It will never pressure you.
1: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
0: ఫర్ రూపాయి మనీ లోపాయి విత్ ఆల్ అన్లాఫుల్ మీన్స్ వీట్ ఆల్ డర్టీస్ట్ ఆఫ్ ద గ్రాస్.
1: రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా.
0: లైక్ ఎ థీఫ్ వీ అటర్ గాడ్స్ నేమ్ అండ్ అల్టిమేట్లీ వీ లీవ్ అన్నోటిసింగ్లీ. Is that what we are supposed to do? No.
1: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth.
1: దీన్ని మనం జయించాలి.
0: We should win.
1: దీన్ని మనం సాధించాలి.
0: We should achieve.
1: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
0: Without knowing that we don't deserve the success, yet we want control.
1: మీరు యువకులు,
0: you are youngsters.
1: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక పాత్ర.
0: The main thing to be done at this age is to control.
1: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
0: Happily you can exercise control.
1: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
0: You can make use senses in a sacred way.
1: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
0: You can do it in a meritorious way and redeem your life.
1: చాలా అదృష్టవంతమైనటువంటిది.
0: And it's really lucky thing to do that.
1: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
0: If you know the proper path, you'll never give up.
1: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
0: Why sacred words are mentioned there in Veda?
1: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
0: These words can be brought to reality by cultivating virtues.
1: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
0: How to develop virtues?
1: సదాచారమే ముఖ్యము.
0: Good life, good behavior, good practices.
1: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
0: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
0: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
1: కొన్ని వస్తూ ఉంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతూ ఉంటాయి.
0: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
0: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దెం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పూర్ణిమ అంటారు.
0: వి సే గురు పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
1: ఏ దినము? గురు పూర్ణిమ.
0: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
1: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
1: గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ గురు?
1: కానీ ఈనాటి గురువులు కాదు.
0: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
1: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
0: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
1: ఇది కాదు గురుత్వము.
0: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్
1: గురు. గుకారో గుణాతీత, టుకారో రూపవర్జిత. రూపవర్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
0: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
1: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
0: ద ప్రిసెప్టివ్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ God who is beyond attributes.
1: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
0: Since it's so difficult to get right guru, when do you say God as guru?
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
0: Guru is everything for me.
1: అతనే విష్ణువు.
0: హీఈస్ విష్ణు.
1: అతనే శివుడు.
0: అండ్ హీ శివ.
1: అతనే బ్రహ్మ.
0: హీఈస్ బ్రహ్మ.
1: అతనే సర్వము.
0: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
0: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై
1: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈస్ డివైన్ కాస్మిక్.
1: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
0: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్.
1: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
1: విష్ణు. విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
1: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
0: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్.
1: ఆ పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
0: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్. దేర్ ఫోర్
1: కోట్లు పెరిగినాయి.
0: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
1: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెడ్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
1: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
0: whom so you offer salutation,
1: ishara sarvabhutanam namaskaram chesevaru,
0: it amounts to obeisance to God himself.
1: Sarvabhuta namaskaram.

0: కేశవం ప్రతిగచ్చతి.
1: Whomsoever respected amounts to respecting God.
0: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
1: You may do namaskar to anybody.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరునికే అందిపోతుంది.
1: Ishwara will receive all namaskars that you do.
0: ఎందుకోసం? ఈశ్వర సర్వభూతానాం.
1: Why? Because God is
0: indwelling in all.
1: The entire world is
0: divine. The
1: whole universe is divine.
0: కనుకని ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు.
1: డివినిటీ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఏ ప్లేస్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
1: ఓన్లీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇక్కడ, హియర్, అక్కడ, దేర్, ఎక్కడ,
0: ఎనీవేర్. ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే.
1: ద డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క విష్ణుత్వం ఒక్కటే.
1: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ,
1: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
0: దైవంలో ఎట్టి భేదములు లేవు.
1: దే ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
0: సర్వం కల్విదం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువును సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది.
1: వాళ్ళు
0: అనుభవించవలసి వస్తుంది. చిన్న ఉదాహరణ, రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు,
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని స్విట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ స్ప్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు.
1: బట్ యూఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యూ కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే,
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
0: సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్సి అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్.
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
1: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని నువ్వు మొట్టమొదటి వదిలిపెట్టిపో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది.
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ.
0: ఈర్ష్య వచ్చేస్తుంది.
1: ఆర్ జెలస్.
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ. యాంగర్
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీ.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్.
0: కూర్చో ఒక చోట.
1: సిట్ అసైడ్.
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు.
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, Go all alone and move about.
0: అర్థమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: మెనీ ఈజీ టెక్నిక్స్ ఆర్ గివెన్ టు కాంకర్ యాంగర్.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్ ఈ
0: సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: దిస్ ఇస్ ద రైట్ టైం టు బ్యాంగ్ హిమ్, అక్యూజ్ హిమ్, ఆర్ ఎల్స్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ.
0: వాడి ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేద్దాం.
1: లెట్ మీ స్టాండ్ దేర్ అండ్ సీ టు ఇట్.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: ఓ ఇట్స్ మచ్ వర్స్ దాన్ ద అదర్
0: సెన్స్. మంచిది కాదు.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ ట్రై టు పాసిఫై, కూల్ డౌన్.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ వీ కెన్ బి రీడ్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మొట్ట మొట్ట మన దృష్టిని నాలుకను అత్యధికపోండి.
1: In the first instance, control your sight and the tongue.
0: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
1: The eyes are responsible for many of the bad sins.
0: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
1: We experience the consequences of the sins.
0: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
1: We see many scenes around.
0: ఆ దృశ్యములొక ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: And we are experiencing the
0: results. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
1: And we have children of the same sort.
0: కలుగునే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్
0: మీకు ఇంత తెలియదు.
1: యూ డు నాట్ నో.
0: ఆడవారికి తెలుసును.
1: విమెన్ నో దిస్.
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి
1: ఇన్ ఎ ఫ్యామిలీ వే 9 months
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా
1: దే సీ టు ఇట్ దే డోంట్ సీ
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్
0: భగవత్ కథలు చెప్పుకుంటూ
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ
0: వాళ్ళకు శ్రీమంతాలని మంచి వంటలు మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్ దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు పిల్లలు తప్పగా అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్ దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: You know this.
0: Subhadra garbhanga untunnappudu
1: and Subhadra was pregnant.
0: Kani Arjuna vachi Padma vyuhalu gurinchi cheptunnadu
1: and the entire mystery of Padma vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నా.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ ఎట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్
0: సుభద్ర? సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్ ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to proceed further,
0: aa padmavyuham vesinchenta varaku telisindi tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanya could know to get into padmavyuha and he does not know the way to get out, therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుడు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసు.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములన్నీ కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వీ మేక్ యూస్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ 5 fingers.
0: ఈ 5 వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: ఎస్ యూ ఆర్ ట్రై టు బీట్ విత్ ఆల్ ద 5 fingers జాయినింగ్ టుగెదర్
0: కానీ కొట్టవద్దు.
1: బట్ నెవర్ బీట్.
0: కొట్టవద్దు.
1: నెవర్ బీట్ పీపుల్ అటాక్ పీపుల్.
0: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
1: వెల్ ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్
0: స్లాప్ వేలుతో కొట్టు.
1: జస్ట్ ట్రై టు స్లాప్ విత్ వన్ లిటిల్ ఫింగర్.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? 5 వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ 5 fingers.
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
1: హి విల్ ట్రై టు హిట్ యూ విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ హిస్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్.
0: నువ్వు దూరమైపో.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: వి కమిట్ ఎ సిన్ అండ్ వి ట్రై టు అటోన్ ద సిన్స్ కమిటెడ్. బెటర్ యూ డోంట్ కమిట్ ఎ సిన్ అట్ ఆల్.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము.
1: దర్ ఇస్ అనదర్ పాయింట్.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
1: యూ మే ఫీల్ బ్యాడ్.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని
1: యూ నో దిస్ ట్రూత్.
0: నేను ఈనాటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: Bhagavan is not going to grant namaskara.
0: Endukatte meeru nenu okate.
1: Because you and I are one.
0: Karaga meelo meeru namaskaram cheskondi.
1: And you salute yourself.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను పట్టాలని చూస్తున్నాను.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
1: Yes, do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
0: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: సిన్స్ భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటే ఆత్మ.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలవచ్చు.
1: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు
1: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
0: కానీ చెవులను ముయ్యవచ్చు కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదే.
1: యు వన్ ఇస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కార్ ది అదర్ వన్ వుడ్
0: బి. యొక్క భేదభావం కూడాను పెరిగిపోతున్నాయి. ద్వేషాలు కూడా
1: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్ భగవాన్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు డూ నమస్కారం.
0: ఎక్కడ ఉంటున్నా గానీ మనసులో చేసుకోండి.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అదే ఆనందము.
1: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: కానీ మొదటి నుంచి ఉండి నేను చెప్తూనే ఉన్నాను కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈశాస్య డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణన్లు చేయటము,
1: ఎక్స్ట్రోలింగ్
0: ఇవన్నీ కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురుపౌర్ణం నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గ్రూప్
0: ఈ పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
0: పరమశాంతిని పొందండి
1: అండ్ be peaceful and have that eternal divine state.
0: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
1: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైన దేహం చేత.
1: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
0: అది అన్నగత ప్రాణమైన దేహం చేత ప్రారంభమైంది.
1: The body born out of the food has got the life.
0: ప్రాణమయమైపోయింది.
1: It is full of life.
0: మనోమయమైపోయింది.
1: And there lies the mind thereafter.
0: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
1: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
0: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
1: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధనలు చేసుకోండి.
1: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
0: ఈ విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము అగ్ని ఉంటుంది. అగ్ని చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
1: being close to Swami,
0: Swami yokka manotattvaniki meeru samipanga ayinappudu aa manotattvam meelu kuda praveshistundi.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: Nee mind kuda nu prakashavantanga untadi.
1: Your mind also illumines.
0: Akkada kuda mee andhakaranni dooram chestundi.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
0: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
1: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
0: ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము
1: అండ్ ది పాద నమస్కారం,
0: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసే కోసం.

0: తెలివిగలిగియు తెలివిగలిగియు మానవు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమములు గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్ ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. బట్ వాట్ అబౌట్ ద మ్యాన్ who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: ముని జన వన చిత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చిత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: The story of Vishnu is very unique and most sacred. It sanctifies all the three worlds and it cuts asunder the bondages of bhava and it makes the lives of all the people friendly and happy. It is a thing which is liked by munis and all the people who are sacred and noble.
0: Srushti chitrambulanta vichitramayya.
1: The creation is rather strange.
0: Ye lokamunandu kani, ye kalamunandu kani, ye iruvuru manushulu yokka roopakalamulu, telivitetalu, prajnana vijnanamulu samamuga undutaledu.
1: It is so strange that whatever place you see and in whatever time you see, no two persons are alike, either in their form or in their intelligence or in their understanding or in any one of their characteristics.
0: Bhautikavadulu ekatvam yokka anekatvanni viriviga pracharam cheyatamu idi prapancham yokka sahajam.
1: Materialists tend to find out the distinctions between different people. This is natural for them.
0: Kani anekatvamuloni ekatvanni praturinchetunti yokka vyaktulu chala arudu.
1: But it is rare to get people who try to find the unifying oneness among the diverse factors.
0: Pavitra drishtito suvishalamainatunti yokka prajnanamuche పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: When you inquire with a feeling of sacredness and with broad-mindedness, then only you will be able to understand the unifying oneness, the one which is common among all the diverse things.
0: ప్రాపంచికంగా, నైతికంగా, మానసికంగా, వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వర వరకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్, బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్, బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి, మత, వర్ణ, వర్గ, దేశ, కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: Kathopanishad teaches the principle of unity and the principle of commonness, which is common to all people irrespective of their caste, creed, religion, country, nation and all sorts of differences which might exist for people.
0: Adi atmanam ratnam viddi shariram ratameyavacha prati shariram kulanu ratham vantidani ee ratamunandu rautu ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని, ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి ఒక చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ అండ్ మేకింగ్ దిస్ పర్టికులర్ బాడీ టు ఫంక్షన్ హీఈస్ ఆల్సో కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
0: దుష్టమైన కామ క్రోధ లోభ మోహ మదమాచ్చినటువంటి ఈ అరిషద్ వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ ద ట్రూత్ ఇన్ హిమ్ అండ్ గివింగ్ అప్ ద డివినిటీ అండ్ ద డివైన్ వే అండ్ దస్ సఫరింగ్ అన్టోల్డ్ సఫరింగ్ బికాస్ హి ఇంట్రొడ్యూసెస్ లైఫ్ ఇన్ ద రాంగ్ పాత్.
0: మానవుని యొక్క కాయమును కాలమును కర్మను సంపదను సద్వినియోగపరచి
1: మ్యాన్ బై మేకింగ్ గుడ్ యూజ్ ఆఫ్ హిస్ బాడీ ద టైమ్ అవైలబుల్ టు హిమ్ ద వెల్త్ అట్ హిస్ డిస్పోజల్
0: నీతి నిజాయితీలే జాతి యొక్క లక్షణమని భావించి
1: కన్సిడరింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్
0: వీటిని పరోపకార దీక్షగా విశ్వసించి
1: బిలీవింగ్ దెమ్ టు బి యూజ్డ్ ఫార్ ది గుడ్ ఆఫ్ అదర్స్
0: తన కర్మలను పవిత్రము గావించుకోవటమే ఇది దైవత్వం యొక్క తత్వమని.
1: మేకింగ్ యూజ్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ ఇన్ ది డివైన్ వే దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ డివినిటీ.
0: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావమో అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: These scriptures are infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: These are the mines of wisdom.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: Sun God is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: ee naadu ee vidhamuga suryudu nityamu kudanu samudra janamunu anekanga anantanga aaviriga maarchukunnappatikini ee samudramu kinchit maatram kudanu taanu taggipovatam ledu.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, the ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhanga aneka nadulu pravahinchi సముద్రము నందు చేరుచున్నప్పటికీ సముద్రము కించిత్ మాత్రం కూడా నువ్వు పెరుగుటలేదు.
1: ఈవెన్ వెన్ ఎ నంబర్ ఆఫ్ రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషన్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరీ తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్ ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచట చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ దెమ్సెల్వ్స్ హావ్ నాట్ రికగ్నైజ్డ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఆఫ్ భారతీయ కల్చర్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ అన్చేంజింగ్. దేర్ ఫార్ ఫారినర్స్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కల్చర్ దే మేడ్ యూజ్ ఆఫ్ ది good things about this culture and got the benefit.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame prachurinchatam kaaka viluvainaatunti vaigyanika tattvani kudanu sankethika vigyana shastramunu kudanu viriviga prakatinchadaniki unukunnadi.
1: Vedas and vedangas are not merely full of spiritual wealth and spiritual knowledge, they have also contained in themselves the science and technology in an extraordinary way.
0: Vedamulaku puttinillu Bharatadesham.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదం యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ దే ఆర్ ప్రాస్పరింగ్ అండ్ థ్రైవింగ్ ఇన్ ఫారిన్ కంట్రీస్.
0: వేదములో నాలుగవ వేదమైనటువంటి అధర్వణ వేదము,
1: ద ఫోర్త్ వేద అధర్వణ వేద,
0: ఇది జపానులో చేరి జర్మనీకి బయలుదేరి అనేక విధమైనటువంటి విదేశములు యందు ఇది అనేక విధములుగా కూడాను వారికి ఉపయోగకరంగా వినియోగిస్తుంటున్నారు.
1: This Adharvana Veda first went to Japan and then travelled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: Ee Vedamu Khagola Shastramu.
1: This Veda gives astronomy
0: Shastramu, Silpi Shastramu, Chitra Shastramu, Aneka Vidhamainatuvanti Yokka Padartha Shastramu Tho Koodinatuvantidi.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: This has earned a great name even in the science of mathematics and palmistry.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: The extraordinary things contained in this Veda with reference to the astronomy have been recognized by many foreigners.
0: Okanoka samayamlo goppa tattavetta ainatunti Sir W. Hunter aneetunti vaadu ee yokka adharvana vedam yokka khagola shastram yokka tattvanni gurtinchi Greece deshamulaku minchinatuvantidiga untunadani deenini aneka vidhamuluga varnistu vachadu.
1: Once upon a time one Mr. Hunter recognized the contents of this particular Veda with reference to astronomy and described this Veda to contain more advanced things than things which have been expounded in Greece.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: But we have not been able to recognize the extraordinary valuable things which this particular Veda contains.
0: రష్యా దేశములో,
1: in Russia,
0: ఉత్తర దిశయందు,
1: in north,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళ దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ which contains a number of texts taken from India.
0: Adi Kaja Patanam.
1: Name of that city is Kaja.
0: Ee Kaja Patanamulaku 4000 mile samipam lopala.
1: To this particular city of Kaja, at a distance of 4000 miles,
0: Sukha Nadi anetvantidi pravahistu untundadi.
1: There is a river by name Sukha Nadi which is flowing.
0: ఈ నాడు ఆ సుఖానదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
1: ది సేమ్ రివర్ సుఖానది ఇస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అథర్వణ శాస్త్రం ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అథర్వణ శాస్త్ర అండ్ బై అథర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ లాడీ వాస్టాస్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: లాడీ వాస్టాస్
1: విచ్ గోస్ బై ద నేమ్ లాడీ వాస్టాస్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అథర్వణ వేదం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ, when they inquired into on the basis of the Atharvana Veda, they were able to locate 69 very rich gold mines.
0: Kani bharatiyulu yokka pavitratanu varu gurtinchi ilanti mahabhagyam maaku labhyamainadani varu entayo danini varnistu daniki krutagnita roopamlo pala daniki oka chakkani bharatiyulu yokka naamamnu uchcharistu vacharu.
1: Those people recognized the richness of Bharatiya culture and they, out of gratitude for the benefits which they have got from this Atharvana Veda, gave an Indian name.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: The name of this is Mahanidhi. Is it not an Indian name?
0: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అథర్వణ వేదం యొక్క అనుగ్రహమే ఇదని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అథర్వణ వేద హాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్, దే హావ్ గివెన్ దిస్ పర్టికులర్ నేమ్.
0: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వం మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితులు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్, బట్ దెన్ they have been practicing the truth and morality.
0: ee vidhamain neethi nijayathile vaari jeevithamulaku jaatiga roopanduthu vachinayi.
1: They have taken truth and morality as the very basis of their communal life.
0: manava jaatiki pradhanamainatunte lakshyame mana yokka seelamu.
1: The most important purpose of human life is our character.
0: ee vidhamain neethi gunamulu sariyin nadatale lekundina idi manavatvame kaaneradu.
1: If there is no good behavior and good character, you cannot describe a person as a human being, and that
0: manavuni yokka viluva dhanakanaka vastuvahanadato ledu, manavuni yokka nadatatone untunnadi.
1: The value of man does not depend upon the material objects and possessions and such as gold, but it depends only upon his behavior and conduct.
0: Kanuka manavuni yokka neeti tattvanni chakkaga gurtinchadaniki prayatninchali.
1: Therefore we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
0: Neeti galugu jati nijamaina jatira annadu.
1: It has been said that only that particular caste is a true caste in a community.
0: Ee neeti manavattu yokka tattvanni gurtinchadaniki tegaletvanti yokka viluva,
1: that is morality is a true measure of human nature.
0: Enni vidhamulainatvanti yokka margamulalo bharatiya sanskrutulu bodhinchi తద్వారా నీతియే ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతిగా విశ్వసిస్తూ వచ్చారు.
1: ఎన్సిస్టర్స్ బిలీవ్ దాట్ నీతి ది మొరాలిటీ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్. దే టాట్ ది సేమ్ థింగ్ ఇన్ ఎ నంబర్.
0: సరియైన గుణ ప్రవర్తనే లేకుండినా ఇది మానవత్వమే కాదని కూడాను దానిని విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యుమానిటీ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
0: కనుకనే మానవుని యొక్క శీలమనగా మూడు విధమైనటువంటి యొక్క తత్వములతో కూడినటువంటి దాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ మొరాలిటీ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్స్ లైఫ్ మస్ట్ బి బేస్డ్ అపాన్ త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: మొదటిది పవిత్రము.
1: ద ఫస్ట్ వన్ ఈస్ సేక్రెడ్నెస్.
0: రెండవది సహనము.
1: ద సెకండ్ వన్ ఈస్ పేషెన్స్.
0: మూడవది పట్టుదల.
1: ద థర్డ్ వన్ ఈస్ పర్సివరెన్స్.
0: కనుకనే దీనిని పర్సివరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి P+P+P+C అన్నారు.
1: అలాంగ్ విత్ దిస్ వర్డ్
0: పర్సివరెన్స్ అండ్ ప్యూరిటీ ప్లస్ పేషెన్స్,
1: త్రీ పీస్, పర్సివరెన్స్, ప్యూరిటీ అండ్ పేషెన్స్
0: ఈజ్ ఈక్వల్ క్యారెక్టర్ అన్నారు.
1: దీస్ త్రీ ఆర్ ఈక్వల్ టు సీ, సీ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్.
0: కనుకని ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
0: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
1: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
0: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
1: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ మెజర్ దీస్ డేస్.
0: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత, సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సివరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి యొక్క తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హెస్ బీన్ గివన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఈస్ అండర్లయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
0: సహనము దేని నిమిత్తమై? సహనము ఇది మన యొక్క స్వభావము.
1: పేషెన్స్ ఫర్ వాట్ పర్పస్ ఈజ్ పేషెన్స్ టు బి యూస్డ్? దిస్ ఈస్ అవర్ వెరీ నేచర్.
0: మానవత్వంలో ఉండేటువంటి సహనమే దివ్యత్వంగా మారి అదే దైవత్వంగా రూపొందుతుంది.
1: ఇట్ ఈస్ ది పేషెన్స్ విచ్ ఈస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ.
0: ప్రతి ఒక్క కష్టమునకు, నష్టమునకు, దుఃఖమునకు, నిందలకు, నిష్ఠూరకు కూడాను మనం సహనాన్ని వహించాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ పేషెన్స్ ఇన్ టైమ్స్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సహనమే లేకుండా జీవితమే సాగదు.
1: Without patience, your life will not move.
0: కనుక సహనం అన్నదేటువంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: Patience, therefore, is a very important characteristic of Bharatiya culture.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Today's man does not know what virtue means.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: He is not even making an effort to understand the meaning of virtue.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: Even when he makes an effort to understand, he is only misunderstanding and the wrong interpretation.
1: కేవలం మానవుని యొక్క ఆకారమున మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man is giving up his divine nature. Only in form he is remaining as a man.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. టు విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరియైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరియైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ అండ్
1: కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరియైనటువంటి యొక్క ఫలితమని అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ then nature also will be giving what is good for us.
1: Cheppu matalaku cheyu panulaku

0: అనేటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
1: డే టు డే హీఈస్ గెటింగ్ డీజెనరేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొరాలిటీ.
0: ఈ యొక్క నైతికమైనటువంటి జీవితమే లేకుండా ఇది జీవితమని అనిపించుకోదు.
1: ఇఫ్ లైఫ్ ఈస్ డివైడ్ ఆఫ్ మొరాలిటీ, యూ కెనాట్ కాల్ ఇట్ లైఫ్ అట్ ఆల్.
0: నైతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నువ్వు ప్రచురింపజేసినటువంటిది మన యొక్క సంస్కృతి.
1: అవర్ కల్చర్ ఈస్ వన్ విచ్ హెస్ ఆల్సో పుట్ స్పిరిచువల్.
0: ఈ సంస్కృతిని మనం గుర్తించడానికి సంస్కృతము అనగా సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
1: If we want to really understand that particular life and that particular culture which is based upon spirituality and morality, we have to understand Sanskrit.
0: Germany lo, Russia lo, America lo, ityadi pranthamulu yendu kudanu ee Bharat desham nunchi konipoyinatundi okka veda grandhamulanu gurtinchukoni nimittamai tappani sariga aneka vidya viswavidyalayam lopala ee samskrutamunu abhyasinchadaniki aneka vidhamainatundi prayatnalu jarugutunnayi.
1: In countries like Germany, Russia and America, in order to understand the texts which have gone from this particular country to those countries, they are trying to learn Sanskrit compulsorily.
0: Mana prachina grandhamulanni kudanu sanskrutam nande likhinchabadinatuvi.
1: All our great texts of the olden days are written in Sanskrit.
0: Aa sanskrutam nunchi aavirbhavinchinatuvve samskruti.
1: The culture, the samskruti has come from this language sanskrutam.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ గివెన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్ వైల్
0: ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
1: From times immemorial, the country of Bharat has occupied the position of the master and the preceptor for the entire world.
0: ee sanskrutam nandunnatundi sanskruti yokka tattvanni videshilu kuda entho shraddhato bhaktito irini anubhavinchadaniki prayatnistunnaru.
1: A number of foreigners are making efforts seriously to understand and experience the truths contained in this particular culture through understanding the Sanskrit language.
0: Videshi jeevitamane manam anubhavinchadaniki prayatnistunname kaani స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ రియల్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ అవర్ ఓన్ లాంగ్వేజ్ ఆల్దో వీఆర్ బ్లైండ్లీ ఇమిటేటింగ్ ది ఫారినర్స్ ఇన్ దేర్ వే ఆఫ్ లైఫ్.
0: ఎన్న భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటి మరొక దేశంలో ఏమాత్రం కూడా కనిపించవు.
1: దెర్ ఈస్ నథింగ్ విచ్ ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్ భారత్ which is not available in Bharat.
0: Bharat deshamuleni roopamulu kaani naamamulu kaani ye padarthamulu kaani chaala pavitramainatundi vani kudanu andaru gurtistu vacharu.
1: Everyone recognized in the past that all the things that are contained in Bharat, in whatever form, in whatever name things exist, they were all sacred.
0: Greek deshapu raju Bharat deshamunu prayaanamai vachutundaga aa Greek yokka mata guruvu ee rajulaku okka ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
1: ఎ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. హిజ్ ఓన్ స్పిరిచువల్ మాస్టర్ అడ్వైజ్ హిమ్ దస్.
0: రాజా, నీవు పవిత్రమైనటువంటి భారతదేశంలో పాదం పెట్టుచున్నావు, కానీ నా యొక్క చిరకాల వాంఛను కొంతకాలం నీవు తీర్చగలవని నేను విశ్వసిస్తున్నానన్నాడు.
1: ఓ కింగ్, యూఆర్ గోయింగ్ టు ఎంటర్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్. ఐ హావ్ ఎ ఫ్యూ లాంగ్ స్టాండింగ్ డిజైర్స్.
0: పవిత్రమైనటువంటి గంగా జలమును ఒక్క పాత్రలో తీసుకుని రమ్మన్నాడు.
1: హీ రిక్వెస్టెడ్ ది కింగ్, ఓ కింగ్, యు గెట్ వన్ స్మాల్ వెసల్ ఆఫ్ గ్యాంజెస్ వాటర్.
0: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొని రమ్మన్నాడు.
1: యు ఆల్సో బై వన్ సేక్రెడ్ భగవద్గీత ఫర్ మీ.
0: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
1: హి ఆల్సో సెడ్ దట్ గెట్ ద సేక్రెడ్ డస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్ ఫర్ మీ.
0: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
1: హీ ఆల్సో జస్ట్ సెడ్ ఎనీ టెక్స్ట్ విచ్ గివ్స్ ద సుప్రీం డిస్క్రిప్షన్ ఆఫ్
0: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడా బోధించాడు.
1: ఏ కాపీ ఆఫ్ మహాభారత్ విచ్ కంటైన్స్ quite a few things which are sacred and which are unique, which are very beneficial.
0: Vidhi Bharatam.

0: రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే, మన భారతీయులు భారతం అంటే ఏమిటింటే వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
1: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat, or you want to eat
0: Mahashrimantudu dhanavantudainatvanti vaadu kuberudu bharatadeshamlo.
1: They compare this particular text only to a sweet.
0: కనుకని ఇండోనేషియా లోపల కూడాను ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడా పేరు పెట్టుకున్నారు.
1: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా, హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
0: ఈ ఎయిర్లైన్ కంటే కూడాను గరుడా అని కూడా పేరు పెట్టుకున్నారు.
1: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
0: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది, విష్ణు వాహనం అని కూడా వారు గుర్తించారు.
1: దే హావ్ రికగ్నైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగిల్ గరుడ. And therefore they have given that
0: Vishnu name. Vishnu sarva vyapakudu sarva gudainatundi vaadu ee garuda vaahunudai sarvatra vyapinchutunnadu aneetundi satyanni kudanu vaaru artham chestunnaru.
1: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular garuda also is all pervasive, that is how they have given that name.
0: Kaani ee naadu manam garuda ante pachiga bhavistunnamu,
1: but today what we are doing is we are considering garuda only as
0: nivuga manam bharatiyulamani cheppukovatam kudanu chaala sigulu chetuga untunnadi.
1: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
0: Okanoka samayam lopala,
1: once upon a time,
0: America vellinappudu,
1: when a person went to America,
0: okani peru Chaturveda Shastri ani,
1: that particular person had the name of Chaturveda Shastri.
0: Ee Chaturveda Shastri anaga nalugu vedamulu kodanu gurtinchinatundi vaadu ani deeni oka artham.
1: The meaning of this particular name is the one who has mastered four Vedas.
0: ee nalugu vedamulu gurtinchinatundi vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
1: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
0: Okanoka samayamlo bharata vedanni kontha varaku tarjuma chestu,
1: while translating Veda,
0: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
1: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
0: ee maximullaru ee vidhamainte arthamulo nimittamai aneka vidhamuluga kudanu vicharistu vachadu.
1: Maximullar tried to find out the correct meaning and he contemplated over that.
0: Videshamulaku vellinatundi prati okkaru kudanu motta motta maximullarni chusi vacheyatundi varu.
1: Those people who visited that particular country, they would first pay a visit to Maximullar.
0: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనుకకు తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపల పంపించాడు.
1: దిస్ చతుర్వేద శాస్త్రి, యాజ్ హి హాడ్ కంప్లీటెడ్ ది అసైన్మెంట్ ఫర్ విచ్ హి హాడ్ గాన్, హి వాంటెడ్ టు రిటర్న్ టు హిస్ కంట్రీ, దట్ ఇస్ ఇండియా. బిఫోర్ హి రిటర్న్డ్ హి వెంట్ టు మాక్స్ ముల్లర్ అండ్ సెడ్ టు హిమ్,
0: పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
1: మాక్స్ ముల్లర్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ జాయస్ అండ్ హి వాస్ ఇన్ ఎక్స్టసీ టు సీ దట్ పర్టికులర్ విజిటింగ్ కార్డ్.
0: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని భావించాడు.
1: మాక్స్ముల్లర్ థాట్ దట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్, బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాన్జాస్ ఆఫ్ ఎ వేద,
0: తక్షణమే ఈ యొక్క మాక్స్ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
1: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
0: Lopala praveshinchina tachchadame edo bhagavastrupudu vachinattuga bhavinchadu Maximullar.
1: Maximullar thought that God himself has come when he saw this particular person.
0: Adaku tea biscuitilto thaniki sairenti tripti parichadu.
1: He extended all hospitality and gave him a cup of tea.
0: Meeru ekkadi nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
1: He questioned him, from where do you come sir? He said, from Bharat.
0: మీ పేరేమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
1: మాక్స్ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ చతుర్వేద శాస్త్రి.
0: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు, మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ముల్లర్.
1: మాక్స్ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
0: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
1: ఇమ్మీడియట్లీ మాక్స్ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
0: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
1: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
0: ఈగో పలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
1: చతుర్వేద శాస్త్రి సేట్ దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష.
0: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
1: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
0: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
1: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్ స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్.
0: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
1: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
0: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్థ బ్రాహ్మణులు అన్నారు.
1: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
0: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారత దేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారత దేశం నందే అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
1: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
0: ఈ విధముగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
1: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
0: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్నట్లు అనేక విధమైనటువంటి శ్రద్దా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుంది తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
1: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి ఎందుండినటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
1: ఇన్ భారతీయ కల్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వర్చ్యూ.
0: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
0: కనుకనే పూర్వం యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
1: దోస్ పీపుల్ firmly believe that if one loses character, it is as good as one losing one's life.
0: If character is lost, everything is lost.
1: They believe that if character is lost, everything is lost.
0: If wealth is lost, nothing is lost.
1: They also believe if wealth is lost, nothing is lost.
0: If health is lost, something is lost.
1: They also believe if health is lost, something is lost.
0: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
1: These three are important principles which govern.
0: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉండినట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ గోయింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్.
0: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
1: టుడేస్ మ్యాన్ బిలీవ్స్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: If wealth is lost, everything is lost.
1: If wealth is lost, everything is lost.
0: Ide dhanamoolam midam jagattu. Ide amane yokka bharatiya samskruti. Dharmamoolam midam jagattu. Ide nijamaina samskruti.
1: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
0: dharma
1: upon dharma.
0: Dharma rakshinchataku evvaru kuda mundanja veyatam ledu.
1: For protecting dharma, no one is coming forward.
0: కానీ అధర్మమును ఆచరించుటకు ముందంజ వేస్తున్నారు.
1: But for practicing adharma, people are coming forward in great measure, in great number.
0: కనుకనే దేశము పాప భూయిష్టముగా మారిపోతున్నది.
1: That is why the country is becoming rather sinful.
0: కనుక పాపములకు మనము గురి కాకూడదు, పుణ్యమును ఆచరించాలి.
1: We should not be responsible for acts of sin.
0: దీనినే భారతీయ సంస్కృతికి పుణ్యశ్చ ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నా పాప ఫలముచ్చంతి పాపం కురువంతు ఎత్తతః అన్నారు. అనగా పుణ్యము చేయటము చాలా మంచిదని చెప్పుతున్నాము.
1: దట్ మీన్స్ వీఆర్ అటరింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఇట్ ఇస్ సేక్రెడ్ టు డూ వర్చ్యూస్.
0: పుణ్యఫలము కావాలని ఆశిస్తున్నాము.
1: We want to get the fruits of virtue.
0: కాని పుణ్యకర్మలు చేయటం లేదు.
1: But we are not undertaking acts of virtue.
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
0: నా పాప ఫలమిచ్చంతి పాపం కురువంతు ఎత్తతః. పాప ఫలము నాకు వద్దు అని అంటున్నాము.
1: We are praying that we do not want the fruits of bad deeds.
0: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం పాపకర్మలు.
1: బట్ వీఆర్ పర్ఫార్మింగ్ సింపుల్ డీడ్స్.
0: పాపకర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సింపుల్ డీడ్స్ యూ విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వీ గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వీ పర్ఫార్మ్.
0: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
1: ఎవరీ వన్ మస్ట్ టేక్ ఎ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
0: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to understand how sacred human life is.
0: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to also understand the sacred values of భారతం
0: చేసుకుంటూ కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: We may not be able to understand, but we should not misunderstand it.
0: వీటిని హాస్యాస్పదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
1: We should not go forward to make fun of them.
0: గౌరవించడానికి ప్రయత్నించాలి.
1: We should always try to honor these values.
0: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
1: We also cultivate a sense of gratitude towards them.
0: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
1: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
0: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
1: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
0: కేవలం మాటల యందు మాత్రమే చెప్పి క్రియల యందు మాత్రమే వీటిని వినియోగించకుండిన ఇది మానవత్వమునకు విరుద్ధమైనటువంటి తత్వము.
1: It would be contrary to human nature if only they utter by words and they do not practice such great virtues.
0: కనుక ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ దాట్ యూ ప్రాక్టీస్ డ్యూరింగ్ యువర్ లైఫ్ అండ్ శాంటిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
1: ఇఫ్ వీ కెన్ గెట్ 10 such sacred students, that would be sufficient for us.
0: Jagatunanta manamu pracharam salpavachu.
1: We will be able to control the entire world.
0: Pracharamunaku mundu neevu mottamota acharinchu.
1: Before you preach, you must practice.
0: Anushtinchu.
1: Practice them.
0: Anubhavinchu.
1: Enjoy.
0: Anandinchu.
1: And enjoy.
0: Tadupari 10 mandiki panchu.
1: And then distribute the same
0: mana yokka kattavanga meeru kankanam kattukovali.
1: This particular duty will have to be cultivated by you.
0: Kartavyanni nirvartinchukovatame mana yokka pradhanamaina dharmanga manu suchinchali.
1: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
0: Kalam ati veganga prachanda maratam vale kadilipovutunnadi.
1: Time is moving fast.
0: Deham yokka jeevita pramanam anetundi manchugadda vale channa channamunaku nu karigipovutunnadi.
1: The quantum of life is becoming less and less day by day.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
1: బిఫోర్ మ్యాన్ రికగ్నైజెస్ వాట్ ఈస్ డ్యూటీ
0: మానవుడు బాడీ దీని ఫలితం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది యూజ్ అండ్ పర్పస్?
0: దేని నిమిత్తమే నీవు పుట్టావు?
1: వై ఈస్ మ్యాన్ బోర్న్?
0: తిండి నిద్రాల కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ అండ్ స్లీప్ మ్యాన్ ఈస్ బోర్న్?
0: భయమైనాల కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్ ఇండల్జింగ్ ఇన్?
0: కాదు కాదు. ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాణి జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువు సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువునే చెప్పవచ్చు.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్ విచ్ ఆర్ యునిక్ ఫీచర్స్ దెన్ యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: ఆహార నిద్ర భయ మైదనాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
1: ఈవెన్ అనిమల్స్ విల్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ఫుడ్ ఎ డిజైర్ ఫర్ స్లీప్.
0: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
1: For the sake of indulging in such useless things should man's life be obtained?
0: Kaadu kaadu aadarshamantamaina jeevithanni anubhavinchali. అందించాలి.
1: నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ వన్ షుడ్ లివ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ వన్ షుడ్ ఆఫర్ ఐడియల్స్ ఫర్ అదర్.
0: అందులో విద్యార్థులు ఎందు ఇది ప్రధానమైనటువంటి లక్షణంగా భావించాలి.
1: అండ్ ఈవెన్ దేర్ అమంగ్ పీపుల్ అమంగ్ స్టూడెంట్స్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్.
0: వారే భవిష్యత్తు యొక్క నాయకులు.
1: దీస్ ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక వారి యొక్క భావములను సున్నితమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
1: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
0: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
1: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
0: Prema mudita manase ka

మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా. వినుడు భారతీయ వీరసుతుడు.

0: words. Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Inati prapanchamunandu. Manasunandu kati. Matiyandu marakati. Undutu chetane. ఈ ప్రపంచంలో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ అండ్ రెస్ట్లెస్నెస్ బికాస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ వీ ఫైండ్ దర్స్ నో యూనిటీ బిట్వీన్ వాట్ హీ సేస్ అండ్ వాట్ హీ థింక్స్.
1: ప్రతి మానవుడు శాంతి కావాలని ఆశిస్తున్నాడు. శాంతి నిమిత్తమై తమ కాలమును, తమ కాయమును, తమ కర్మను కూడాను వినియోగపరుస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ పీస్. హీ స్పెండ్స్ హిస్ టైమ్ అండ్ హిస్ యాక్టివిటీ టు రిమైన్ పీస్.
1: అయితే ఈ శాంతి అంటే ఏమిటో, ఇది ఎక్కడ ఉన్నదో, దీనిని పొందే విధానం ఏమిటి అనేటువంటి విషయం మాత్రము ఎవ్వరు కూడా విచారించటం లేదు.
0: బట్ నోబడీ థింక్స్ ఆఫ్ దిస్ పీస్ వేర్ ఇట్ ఈస్, హౌ టు గెట్ ఇట్ అండ్ వాట్ పీస్ ఈజ్ యాక్చువల్లీ.
1: శాంతి అనేటువంటిది ప్రాకృతమైనటువంటి శాంతియా లేక అంతర్శాంతియా అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: వి హావ్ పుట్ అవర్సెల్వ్స్ ఎ క్వశ్చన్, వాట్ డు యూ మీన్ బై పీస్? ఈజ్ ఇట్ వరల్డ్లీ ఔటర్ పీస్ ఆర్ ద పీస్ విదిన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ వరల్డ్లీ పీస్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ ఎ మోమెంట్ అండ్ ఇట్ వుడ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డెల్యూడ్స్ దట్ దిస్ ఇస్ ది ట్రూ పీస్.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: పీస్ ఇస్ దట్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: పీస్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దీస్ టు ద అటాచ్మెంట్ హేట్రెడ్ ఈజ్ టెంపరీ.
1: ప్రశాంతి, ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: ప్రా మీన్స్ బ్లాసమింగ్.
1: శాంతి అనగా కేవలము రాగద్వేషరహితమైనటువంటిది.
0: పీస్ ఇస్ దాట్ విచ్ నైదర్ హ్యాస్.
1: ప్రశాంతి అనగా రాగద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని ప్రకటింపచేయటమే ప్రశాంతి. ప్రకటింపచేయటమే ప్రశాంతి.
0: ప్రశాంతి ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కానీ ఇలాంటి శాంతి లోకములో ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ అండ్ గో.
1: ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: ఇట్ ఈస్ అన్ ఇన్నేట్ పవర్.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: హౌ టు ఎక్వైర్ ఇట్?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: యు కెన్ గెట్ పీస్ అవుట్ ఆఫ్ పీస్ ఓన్లీ.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: థార్న్ దట్ హెస్ గాన్ ఇన్ టు లెగ్ కెన్ బి టేకెన్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ అనదర్ థార్న్.
1: అదే విధంగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: డైమండ్ కట్స్ ఎ డైమండ్.
1: కర్మను కర్మ చేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: యాక్షన్ గివ్స్ యు రిలీఫ్ అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తువాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నావా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియన్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకన మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హస్ నో పీస్ విద్ ఇన్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయి ఉన్నాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: We have to remove all this mud.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only you can acquire this peace.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమే అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యూ షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యూ డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేయకూడదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెర్రితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యూ విల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: Ade vidhamgane prati vyakti kudanu evariki varu tama shanti kosamai aneka vidhamainatvanti yokka durgunalu duram cheyataniki prayatninchali.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: Idi tallidandrulu yokka aasti valle okarikokaru panchukovadaniki veelu kaanatuvantidi.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కనుకకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్
1: మనస్సులో కలతలు ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవస్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవస్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ ఆర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్. దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisons in there.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles that desire.
1: Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: So you should not have more of luggage the desires.
1: Andulo ee prema prakasham untundali.
0: Because you should have the light of love.
1: Appude indulo ee vidhamainatvanti yokka durgunamulu praveshinchadaniki veelu undadu.
0: Then only these wicked qualities cannot enter.
1: Vidyarthulara,
0: students,
1: shanti aneetvantidi kevalamu rendu aksharamula padamuga kanipistundadi kaani ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఎ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: Why should we say three times?
1: ఎందుకు నాలుగు తూలు చెప్పకూడదు?
0: Why not four
1: times? లేక ఎందుకు రెండు తూలు చెప్పకూడదు?
0: Why not twice?
1: మూడు పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: Why should we say thrice?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: There are three levels: ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: Peace is required at three different levels: the body, the mind, and the spirit.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: It's not enough if there is peace at the body level. The mind needs peace.
1: లేక మనసు శాంతితో ఉండినంత మాత్రమున దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: It's not enough if mind is in the state of peace. The body also needs peace.
1: కనుకని ఈ మూడు మార్గములు ఎందుకు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: The inner significance of this prayer is to pray to Lord to give us peace in these three levels: body, mind, and spirit.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్.
1: అదే విధంగా నేను అనేక పర్యాయం చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this: I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారా అనేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ animal qualities అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly: I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnav kaani bayata nunchi praveshinchadam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sangha dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company
1: kaani aa sanghamunukunu tana taarchukunu konni sambandham baddam untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావమునకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడాను సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manlopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlu ante emti? Kevalam daiva naamamule.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక
0: నామం. వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిజ్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: వెన్ వన్స్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్, వెల్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ లైక్ బ్యాడ్ థాట్స్.
1: ఒకే హార్ట్, ఒకే చైర్.
0: ఇట్స్ ఓన్లీ వన్ హార్ట్, సింగిల్ చైర్.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: వెన్ వన్స్ దిస్ చైర్ ఇస్ ఆక్యుపైడ్ బై ద డివైన్ లవ్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తుంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంఘదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇది రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నాడు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేసుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వి డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యు విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుందా? అది నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have
1: not put it there. అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుంటాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా నీ శాంతి నీ హృదయ స్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములు అనేటువంటి మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు వ్యాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతిగా లేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కాని మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యుల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of
1: attachment. చూస్తే మనం ఎట్లా పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తన పాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకొని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెలలేదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుండాలి.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తావంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధ పవిత్రతలే.
0: All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: You may do anything, it only purifies our mind.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడాను ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావం కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి.
0: Look
1: up, no aim is crime.
0: In order to have that permanent peace, we should have very high aim, low aim is crime. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity. That should be your high aim.
1: జీవితం అంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంత కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాం. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాల. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కాని ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేవంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: Acquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి

0: లేటర్ నాన్ డ్యువలిజం
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఎన్ని దేహం ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ అరౌండ్.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: బట్ కరెంట్ ఈజ్ వన్.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యువలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛన అనేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యూ మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్. యూ హ్యావ్ టు స్టడీ వెల్, యూ హ్యావ్ టు లిసన్, అండ్ యూ హ్యావ్ టు అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ, అండ్ యూ షుడ్ స్టడీ.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజర్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు.
0: వెన్ దిస్ ప్రొసీజర్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ యూ విల్ సర్టన్లీ పాస్.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీడింగ్ కావాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీడింగ్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడా చదువులంతా కూడా చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ రివర్.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దీస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా? నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బిఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలో నీ వెళ్ళు.
0: యు మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్,
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ డే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ద పర్మనెంట్ పాత్ వేర్ విల్ యూ రీచ్? వీ కాంట్ డిసైడ్.
1: కనుకనే మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి యొక్క స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ట్రూత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొలుపుతూ రావాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ రిపీట్.

0: parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని ధర్మాన్ని శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not. The goal is
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి. అది మేలుకుంటుంది.
0: Give it. Awaken it and then only the externals would sleep.
1: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: Spiritual power is like a tiger.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటిల్ గా నడుస్తుంటుంది.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లే అది సింహం వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ లయన్.
1: మృగరాజు.
0: ఇట్ ద కింగ్.
1: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణము అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
1: ఈ షీప్స్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంతా భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటి బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత భయ ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: We should make every effort.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: To have the divinity.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: There is fear.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: Where there is mistake, there is fear. Where there is dharma, there is no fear.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: Where there is dharma, there is quality virtue.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: Where there are virtues, there is discipline.
1: ఎక్కడ డిసిప్లినో అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: Where there is discipline, there is
1: peace. ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: Where there is fear, there is no peace.
1: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: Where there are no virtues, there is no peace.
1: శాంతి కంటే మూల కారణం గుణములే.
0: Therefore, for peace, the virtue is the cause.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం మనం పోషించుకోవాలి.
0: Therefore, we should develop these
1: virtues. గుణవంతుడు కావాలి.
0: We should be one of character.
1: అందువల్లే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know what Hanuman is.
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: అగస్త్యుని తల్లి.
0: The mother of Agastya.
1: శ్రీరాముని తల్లి.
0: And mother of
1: హనుమంతుని తల్లి.
0: And mother of Hanuman.
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna?
0: You know my son,
1: samudrananta kudunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డి నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదట భగవత్ నామము, దానికంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటియెస్ట్, మోస్ట్ పవర్ఫుల్.

0: జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం ఓంకారం తత్వమాసితం తత్సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం జగత్సర్వం సత్యాదీనం చు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naati samajamunaku ramayanam atyavasaram.
1: For the modern society, Ramayana is very essential.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: Today we don't have children who revere their fathers.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: Itti sthitilo ramayanamu anni rangamulu yendukodanu aadarshanni andinchetuvanti oka pavitramaina charitra.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandru tandrulu ee vidhanga melagali.
1: At home, how parents should conduct themselves.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి.
1: How children should grow in an ideal way.
0: అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకూడను మనకు కానరావటం లేదు.
1: Not even a trace of this is noticed at any residence today.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి.
1: How
0: కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: హౌ బ్రదర్స్ షుడ్ మింగల్ విత్ ఈచ్ అదర్, హౌ చిల్డ్రన్ షుడ్ కీప్ అప్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, వెల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ నోటీస్ టుడే.
0: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
1: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
0: గౌరవ మర్యాదలే అడుగంటిపోయినవి.
1: The courtesy and respect are totally gone.
0: కానీ స్వేచ్ఛ మితిమీరినది.
1: We find the freedom is more and more.
0: పరేచ్ఛకు విరుద్ధమైనది.
1: It's quite against the other's feelings.
0: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగములు యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
1: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
0: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రమూ చేయటం లేదు.
1: Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
0: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపను ఏ విలేజ్ స్కూల్ లోపను చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
1: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
0: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
1: In fact, for a child, a home is the first school of learning.
0: ఆ పాఠశాల యందే పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
1: There, the child is taught how to respect elders, how to speak truth.
0: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
1: How to follow dharma, how to speak truth are taught at home.
0: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: There in the school, how one should behave.
0: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
1: How one should respect one's own teacher.
0: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: How to conduct, how to mingle among friends.
0: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
1: Nobody is bothered about these aspects of life.
0: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
0: ఇంతే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: We should also take into cognizance the regulations of the institution.
0: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
0: ఈ విధమైనటువంటివి సత్యంత్యమైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
0: నామము నామిని చూపుతుంది.
1: The name will direct you to the person.
0: నామ రూపంలో రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
1: The name and form speak of the conduct, the behavior.
0: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
1: These two aspects must be realized, understood in full and practiced in life.
0: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
1: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని జలకమాడి ధరించి చలిది భుజించు.
1: They attend to the calls of nature, they will have their bath.
0: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలో నీకు.
1: They will consume the food in a limited way, in a palatable way.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
1: They go to school in all humility and learn.
0: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
1: Never move about in rain.
0: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
1: Never be anywhere near.
0: దరి నుండి నీయకు దానకీడగును. దరి నుండి నీయకు.
1: Never be anywhere near that.
0: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
1: And then participate in games, run well.
0: సరియైన వేళలో సలుపుచునుండా.
1: If you act at the right moment,
0: పై రీతులన్నీ పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించవు.
1: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: We have to maintain our perfect health before we go to learning.
0: దశరథనకు లేకలేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
1: దశరథ హ్యాడ్ 4 సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
0: యజ్ఞదీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథం దగ్గరికి రావటం చేత
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: దశరథ, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
0: కాని దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పుతున్నారు.
1: బట్ దేర్ కాన్స్టెంట్ ఇంటర్ఫేరెన్స్ బై ద డెమన్స్ ఇన్ దట్ ఏరియా.
0: నాకు శక్తి లేకపోలేదు.
1: ఐ డూ హ్యావ్ పవర్.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ ద వెపన్స్.
0: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ కెపాసిటీ.
0: కానీ యజ్ఞదీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపై ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సీక్రెట్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
0: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
1: At this stage, I am not supposed to punish anybody.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: దశరథ వాజ్ షాక్డ్.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడాను వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కసిగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamna enta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions
0: of army. Maatram ee yajnamulu kaigi teesukoni ponakkarledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయం పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meeru ichina karyam emto nenu tappaka nerveristanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chaala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
1: One has to be very careful as you deal with swami and paamu the snake.
0: Then ye shapamlo ostado emo?
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasishtha.
0: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: దశరథ వాజ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
1: Because of your worldly physical attachment and affection, you are losing this sight.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: From your point of view, they are your
0: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: In fact, they are mighty and very powerful.
0: వారి శక్తి సామర్థ్యం నీవే మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You're not making an attempt to know their capacities, their potentialities.
0: రాములను పిలిపించాడు.
1: And then he asked Rama to go there.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: And Rama will be followed by Lakshmana.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: This has been the practice.
0: ఇద్దరు కూడా వచ్చి
1: both came.
0: తండ్రికి నమస్కరించారు.
1: They did namaskara to
0: him. గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
1: Also Vasishtha.
0: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
1: And Vishwamitra was introduced by Dasaratha to both of them.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: They stood there silently.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్.
0: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెమ్.
0: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెమ్.
0: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
1: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార
0: అని తనలో తాను నమస్కరించుకొని
1: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెమ్.
0: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
1: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి,
1: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్,
0: ఎక్కడికి పోయినప్పటికీ
1: వేర్ ఎవర్ దే గో,
0: రాముని వెంట లక్ష్మణుడు,
1: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణుడు,
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్నుడు,
0: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
0: దీనికి కారణమేమిటి,
1: వై,
0: దీని ముందు చరిత్రను మనం కొంత విచారించినప్పుడే
1: when once we investigate
0: ee kaaranaalu manaku chakkaga artham avutayi,
1: we know the mystery behind it.
0: Putrakameshti yagam jarigin tarvata
1: at the end of putrakameshti
0: yaga prasadam entundi payasamanu
1: when the sacrificial food is
0: offered vasishtha tecchi
1: vasishtha brought
0: తండ్రి అయినటువంటి దశరథుని చేతికి ఇచ్చారు.
1: అండ్ ఆఫర్డ్ టు దశరథ ద ఫాదర్.
0: దశరథుడు కౌశల్య చేతికి ఇచ్చి మీరు ముగ్గురు పంచుకోండి అన్నారు.
1: దశరథ గేవ్ దిస్ పాయస ద పుడింగ్ టు కౌశల్య, వాంటెడ్ టు షేర్ విత్ అదర్ టూ.
0: కౌశల్య పట్టపురాణి.
1: కౌశల్య ఇస్ ద క్వీన్.
0: ఆమెకు పుట్టినటువంటి బిడ్డకు తప్పక రాజ్యం చిక్కుతుంది అనేటువంటి ధైర్యం ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ఫుల్ కన్విక్షన్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
0: పెండికి పురము
1: prior to the wedding
0: KK Raju daggara pramanam teeskunnadu Dasaratha Maharaju.
1: In fact, Dasaratha made a promise to the KK king,
0: mee kumartiki puttinatundi pillaniki nenu rajyam pattabhishekam chestan annadu.
1: He made a promise that her son would be coronated.
0: Deeni valla veeriddaru kudunu aanandanga teeskunnaru.
1: So both of them received this news in a good way.
0: Sumitra chala gunavanturalu.
1: Sumitra is virtuous lady.
0: Pavitramainatundi hrudayam kaliginattu.
1: She is sacred hearted.
0: ఆమెకు కూడా ఇచ్చారు.
1: అండ్ షీ టు హ్యాడ్ హర్ షేర్.
0: ఆమె తెలుసుకుంది లోపల.
1: షీ వాజ్ థింకింగ్ విత్ హిమ్,
0: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము.
1: వాట్ ఫార్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిగాటన్ ఆఫ్టర్ పార్టేకింగ్ దిస్
0: ప్రసాద్. పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
1: ద సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బి బోర్న్ వుడ్ హ్యావ్ టు సర్వ్ అదర్స్, దే హావ్ నో ఇండిపెండెన్స్.
0: ఏ పలుకు పలకలేదు.
1: షీ డిడ్ంట్ అటర్ ఎ సింగిల్ వర్డ్.
0: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
1: షీ కలెక్టెడ్ ద కప్ విత్ ద రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ద టెరెస్.
0: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు, హెయిర్ రిగోర్లు ఇలాంటివంతా లేవు.
1: షీ హ్యాడ్ హెడ్ బాత్, దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
1: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
0: తక్షణమే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: In the meantime, kite came over there and collected the cup.
0: చాలా భయపడిపోయింది సుమిత్ర.
1: She was very much afraid of the situation.
0: నేను అలక్ష్యం చేయటం వలన,
1: because of my negligence,
0: అజాగ్రత్తగా ఉండటం చేతను,
1: because of my negligence,
0: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
0: క్రిందికి వచ్చింది.
1: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
0: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
1: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్ దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
0: కౌశల్య కైకేయి చాలా గుణవంతులు.
1: కౌసల్య కైకార్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్,
0: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు,
1: హైలీ రిప్యూటెడ్
0: యజ్ఞయాగాది కథల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
0: సెక్రెటరీ నేర్చినటువంటి కైక,
1: ఇన్ఫాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
0: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
1: ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
0: కైక చాలా గుణవంతురాలు.
1: కైక ఇస్ హైలీ వర్చువస్.
0: అక్కడ పిలిచింది.
1: She called her sister.
0: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మనం ముగ్గురు ఒక్కటే.
1: All the three of us are one.
0: అందరం ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
1: Let us share what all lot we
0: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
1: Do you find that mentality today?
0: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము, ఈ అహంకార హీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
1: How sacred the unity, the harmony and the sisterly feeling among those people.
0: Tane kappulo ardanni ame kappulo posindi.
1: And she shared half of her lot.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Amma mana mugguru samanule.
1: All the three of us are same.
0: Igo nadi kudinu ardham postunnanani ame kappulo ardham payasamu Sumitra kappulo posindi.
1: And she also shared her half.
0: Ee mugguru kappulu teesukunnaru.
1: All the three collected cups.
0: Vastra var daggariki velli
1: they approach of a sister,
0: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి,
1: they paid all respect to the altar,
0: ఆజ్ఞని పుచ్చుకున్నారు,
1: and they got permission.
0: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
1: Vasishtha permitted them to go ahead.
0: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
1: All the three did namaskar.
0: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
1: Closing their eyes in all humility and prayerfulness, they consumed prasad.
0: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
1: కొన్ని
0: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
0: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
1: దే వర్ సో హ్యాపీ విత్ దెం.
0: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
1: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
0: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
1: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
0: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
0: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
1: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
0: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
1: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: ఆ చిన్నపిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
1: Surprised, worried why the kids were crying all the time.
0: Guruji,
1: and approached Vasishtha to know the reason.
0: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
1: She said, Guruji,
0: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
1: Do they have any pain or any complaint?
0: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
1: Or am I not taking care of them?
0: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
1: Please let me know the reason why they cry.
0: ఆయన కన్నులు మూసుకున్నాడు. యోగ దృష్టితో చూచాడు.
1: He closed his eyes and he could have vision.
0: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
1: యు ప్లీజ్ అండర్స్టాండ్, లక్ష్మణ ఇస్ ద స్పార్క్ ఆఫ్ రామ.
0: కౌసల్య అర్థ పాయసం నుంచి పుట్టినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మణుడు.
1: అండ్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ దట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్
0: కైక. అర్థ భాగం నుంచి పుట్టినటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ బోర్న్ బికాస్ ఆఫ్ హాఫ్ షేర్ ఆఫ్.
0: కనుక శత్రుఘ్న యొక్క అంశము ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
1: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
0: లక్ష్మణుడు రామ అంశము.
1: లక్ష్మణ ఇస్ ద పార్ట్ ఆఫ్
0: రాముడు. దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
1: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి.
1: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
1: దే విల్ స్లీప్ వెల్.
0: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
1: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
0: ఏ విధమైనటువంటి ఒక కథలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ హూ డిడ్
0: పాడుకుంటూ ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ సో నైస్లీ.
0: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
1: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
0: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
1: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
1: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
0: అక్క,
1: సిస్టర్,
0: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
1: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: లేకపోతే నాకు బిడ్డలు ఎక్కడ?
1: ఆల్స్ ఐ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్.
0: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను, ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
1: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ,
0: భరతం యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
1: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
0: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
1: They are your property.
0: నేను నిమిత్తం మాత్రమే.
1: I am only an instrument.
0: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
1: And these children are your gift.
0: వీరు సేవలు చేసే నిమిత్తమే నా గర్భంలో పుట్టారు.
1: They are born to serve them.
0: నేను ఎంతో ధన్యురాలను.
1: I am really
0: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
1: I'm really lucky to have children who are ready to serve.
0: తనలో తాను ఎంతో ఆనందించుకొని,
1: she was so happy with them.
0: భరతుని వెంట శత్రుఘ్నిచ్చింది.
1: And she gave Shatrughna to follow Bharata.
0: Ramulu venta Lakshmana ichindi.
1: And Lakshmana was to follow Rama.
0: Ante inga Ramulu ekkada adigu pedithe Lakshmana ekkada povali.
1: Right from that moment Lakshmana followed Rama.
0: Bharatudu ekkada adigu pedithe Shatrughna ekkada povali.
1: So also Shatrughna followed Bharata.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ వచ్చారు.
1: That has been the pattern of life.
0: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు.
1: They're not merely servants.
0: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
1: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
0: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
0: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
1: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
0: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
1: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
0: భరతుడు కూడా అంతే.
1: సో ఆల్సో భరత.
0: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
1: అంటిల్ శత్రుఘ్న అరైవ్ దేర్ Bharata never accepted any food.
0: Kanukane Bharatunni vivahamaina tarvata,
1: so after the wedding of Bharata,
0: tana menamamainatundi Kaikeyi Raju,
1: his own uncle the king of Kaikeyi,
0: anaga Kashmir Raja,
1: the Raja of Kashmir,
0: aina tana kumartanu tana intiki teesukoni poyyadu.
1: And he has, in fact has taken his daughter along with him.
0: Appudu
1: then
0: Bharatunni maatrame pilchadu kani Shatrughna pilavaledu.
1: It was only Bharata was supposed to go.
0: భరతుడు కూడాను శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
1: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు లేదు.
1: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడాను వెంట పోయాడు.
1: వెన్ రామ వాస్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి, వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
1: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
0: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
1: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: పితృదేవో భవ ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
1: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా.
0: లక్ష్మణుడు వెళ్లాడు రాముల వెంట.
1: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా వినలేదు.
1: హీ డిడ్ పే హీడ్
0: శత్రుఘ్నుడు అంతే.
1: సో ఆల్సో శత్రుఘ్న.
0: శత్రుఘ్ని యొక్క గుణగణములు రామాయణములు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
1: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
0: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
0: ఎక్కడే కాని రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
1: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
0: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
1: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్లాడు.
1: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
0: తండ్రి గారింటికి.
1: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
0: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అన్అకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
1: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది. అనగా
1: మిథిలాపురం
0: నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
1: ఆఫ్టర్ ద హోలీ వెడ్డింగ్ దేర్ ఇన్ మిథిల ఆల్ ద ఫోర్ సన్స్ రిటర్న్ టు అయోధ్య.
0: దశరథుడు చెప్పాడు.
1: దశరథ సెడ్,
0: నాయన ఈ నలుగురిని నేను చూచి అష్టగ్రహాల వలె ఎనిమిది నేత్రములను నేను చూచి ఆనందిస్తున్నాను.
1: Watching all four suns, I feel as if I am watching the eight planets.
0: కాని వారి వెంట సతులు కూడా వచ్చి వారి కూడా అష్టగ్రహాలు అనగా ఎనిమిది నేత్రములు.
1: And you are followed by wives also.
0: ఎనిమిది ఎనిమిది పదహారు ఈ పదహారు కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
1: 8 + 8 = 16 aspects.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్ళు కూడా నాకు కుమార్తెల బలే చూసుకుంటున్నాను.
1: ఐ విల్ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
1: దే ఆర్ ఆల్సో హైలీ వర్చువస్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ యూ సెడ్,
0: ఎంతటి అదృష్టము నా ఇది.
1: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలము యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలా పుంపురి ఉండినటువంటి వారు ఎక్కడ, అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ.
1: దే ఆర్ ఫ్రమ్ మిథిలా, మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ సన్నిధి సంబంధ బాంధవ్యమంతా ఇది భగవత్ అనుగ్రహమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
0: అని చెప్పి,
1: సో సే
0: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
1: అండ్ హీ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
1: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
1: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవి శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
1: మాండవి శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవి శృతకీర్తి.
1: మాండవి శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
1: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ సీత. ది సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
1: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు కాని పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దట్ నోబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
0: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
1: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ ద పర్మిషన్ ఇస్ obtained from Vasishtha. And he never said no to the proposal. And in fact, they followed the command of the mother.
0: రాములతో బయలుదేరాడు.
1: అండ్ హీ ఫాలోడ్ రామ.
0: వెళ్లిన తర్వాత సరయూ నది తీరం లోపల,
1: వెరీ క్లోజ్ టు సరయూ రివర్,
0: ఇంకా సిద్ధాశ్రమానికి చేరవలసి వచ్చింది.
1: వీఆర్ వెరీ క్లోజ్ టు సిద్ధాశ్రమ.
0: మీకు ఒక మంత్రోపదేశం చేస్తారా.
1: అండ్ దెన్ ఐ విల్ టీచ్ యు ఏ మంత్ర.
0: మాయా, ఇది ఏ మాయా.
1: దిస్ ఇస్ ఇల్యూజన్.
0: సర్వజ్ఞుడు రామకృష్ణుడు రామచంద్రులు అని తెలిసి కూడాను,
1: హీ నోస్ రామ ఇస్ ఓమ్నిషియన్,
0: సర్వశక్తిమయుడు రాముడు అని తెలిసి కూడాను,
1: హీ నోస్ రామ ఇస్ ఆల్ పవర్ఫుల్,
0: తిరిగి ఏదో మంత్రోపదేశం కోసం ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు.
1: యట్ విశ్వామిత్ర వాంటెడ్ టు టీచ్ ఎ మంత్ర.
0: ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడాను.
1: అండ్ ఈవెన్ సేజెస్ వర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ డిసిల్యూషన్మెంట్.
0: నాయన, ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడాను మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
1: ఇన్ సిద్ధాశ్రమ until all the demons are killed, no one should pass
0: into nidranika avakasam undadu.
1: You will not have any time.
0: Ahar nidramulu rendu kuda nu jayinchukune nimittamai
1: you have to sacrifice your food and drink and sleep.
0: Bala ati bala ani rendu mantralu icchanu.
1: Now he taught them
0: bala nidranu sadhistuntadi.
1: Bala will help you to conquer sleep.
0: Aharanni sadhistu aakalni sadhistundi.
1: Ati bala will help you to conquer hunger, appetite.
0: Aakali dappunu lekunda, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
1: అండ్ దిస్ ప్రిసెప్టర్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్.
0: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు.
1: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
0: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు.
1: We have children at every
0: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
0: కానీ దశరథ మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
1: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ.
0: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
1: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్ పార్టీ.
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైన నిమిషించేటువంటి వారు కాదు.
1: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
1: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అండ్ ఎ ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
0: కనుకనే రాములను అందరూ కూడా అనుసరిస్తూ వచ్చారు.
1: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
1: Therefore, they demonstrated what unity is, what harmony is.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
1: One wife is enough to give enough of problems.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
1: With two wives beyond estimate.
0: ముగ్గురు భార్య ఉంటుంటే ఇంక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
1: Three wives, conflict all the time.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రము లేదు.
1: But at the restaurant దశరథ, nothing was
0: said. తలచవచ్చును కైకి ఈ విధంగా కోరింది కదా, కైకి ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో, కానీ కైకకు చేసింది కానే కాదు.
1: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బూన్స్.
0: ఇది కేవలము రాక్షస సంహార నిమిత్తమై
1: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్.
0: రాములు రాక్షస సంహారం గావించాలి.
1: రామ హ్యాస్ టు కిల్ ద డెమన్స్
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
1: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
0: మందర్ చెప్పింది, ఆ మందర్ బోధించడం చేత ఈమె చెడిపోయింది అని అనేక రకాలుగా మనం భావించుకుంటుంటాం.
1: బట్ వీ కన్సిడర్ దట్ కైక లిసన్ టు ఆల్ ది బ్యాడ్ వర్డ్స్ ఆఫ్ మందర.
0: మందర మాట చెప్పినటువంటి వినేటువంటి కైక కాదు.
1: కైక ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ సో యాజ్ టు హియర్ చీప్ వర్డ్స్ ఆఫ్ మందర.
0: గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ హైలీ వర్చువస్.
0: సాధ్యమణురాలు.
1: షీ ఇస్ చెస్ట్ఫుల్ లేడీ.
0: శీలవంతురాలు.
1: ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈమె కేవలము దైవాజ్ఞగా భావించి
1: షీ కన్సిడర్స్ గాడ్స్ కమాండ్.
0: రాముని ఈ విధంగా అరణ్యానికి పంపితే గాని రాక్షస సంహారం జరగదు.
1: అన్లెస్ రామ ఇస్ ఇన్ ద ఫారెస్ట్ డెమన్స్ విల్ నాట్ బి కిల్డ్.
0: రావణ మర్దం జరగాలి.
1: రావణ హ్యాస్ టు బి అన్హిలియేటెడ్
0: కనుకని దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
1: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్
0: చేసుకుని కట్టగడిపడి రాక్షస సంహారం జరిగించింది.
1: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భరతుని కంటే రామును అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక.
1: ఇన్ఫాక్ట్ కైక లవ్డ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు
1: సంఖ్య
0: భర్తలు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్ హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్.
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి.
1: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
0: సెడ్ నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్రత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు God's master plan, we are not independent.
0: అని చెప్పి కట్టగడిపై అందరికి సమాధానం గతించింది.
1: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి.
0: ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు.
1: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్.
0: అప్పుడే
1: దెన్
0: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
1: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
0: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
1: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయన నా కుమారుడు పుట్టాడు.
1: I have a son.
0: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
1: He is so young.
0: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
1: He can carry on the responsibility.
0: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడ లేదు.
1: And he has got that capacity.
0: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
1: And I cannot even estimate his capacities.
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి
1: అండ్ హీ పాస్డ్ ఆన్ ద మెసేజ్
0: మీరే విచారించండి అన్నారు.
1: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అతనికి మరణం కావాలి.
1: అండ్ హీ వాంట్స్
0: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది.
1: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
0: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
1: దట్ ఓన్లీ దశరథ సెడ్.
0: దేవతల చేత గాని
1: ఐదర్ బై ఏంజెల్స్
0: యజ్ఞ యాగాది క్రతువుల చేత గాని
1: ఆర్ బై సెక్రెట్ రిచువల్స్
0: కిన్నెర కింపురుషుల చేత గాని
1: ఆర్ కిన్నెర అండ్ కింపురుష
0: ఒకనొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
1: రావణ ప్రేయర్ దట్ హి షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్
0: ఆఫ్ ఎనీ. నేను ఆ రావణుకి నేనే వరం ఇచ్చాను.
1: దట్ వాస్ ద బూన్ ఐ గ్రాంటెడ్
0: దేవతల చేత గాని కిన్నెర కింపురుషుల చేత గాని రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
1: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
1: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
0: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
1: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ ఈజ్ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
0: రాములు మానవాకారము.
1: Rama is in a human form.
0: రాముని చేతనే అతని మరణం జరుగుతుంది.
1: So his death is at the hands of Rama.
0: కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు.
1: It's not to happen the hands.
0: కిరుల చేత జరిగేటువంటిది కాదు.
1: Or others.
0: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
1: Or కింపురుష.
0: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
1: By no other way or beasts or whatsoever.
0: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
1: He considered that man is so low.
0: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
1: And he thought that man is so low and he was so proud.
0: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా వీడిని చూసుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్డ్.
0: విష్ణువు కూడా అతనికి వరం ఇచ్చాడు.
1: విష్ణు ఆల్సో గేవ్
0: దేవతల చేత కానీ
1: Either by angels.
0: నరుల చేత కిరణుల చేత కాని
1: ఫామ్
0: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
1: సో హిస్ డెత్ ఇస్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
0: కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టు హ్యాపన్ ద హ్యాండ్స్
0: కిరణుల చేత జరిగేటువంటిది కాదు.

0: also gave
1: దేవతల చేత కానీ
0: either by angels
1: కిరణం చేత కానీ
0: or కిన్నెరా
1: కింపరుషు చేత కానీ
0: or కింపురుష
1: రాక్షసుల చేత
0: కానీ
1: నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు.
0: You are not going to die.
1: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
0: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ద సీక్రెట్.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
0: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
1: దీనినే లంకకు చేరినప్పుడు
0: క్లోజ్ టు లంక
1: హనుమంతుడు పోయినప్పుడు
0: హనుమంత
1: లంకని చెప్తుంది.
0: లంకని స్టార్ట్ టెలింగ్
1: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
0: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
1: ఒక కోతి వచ్చి
0: ఎ మంకీ విల్ బి హియర్.
1: ఈ లంకని కొట్టినప్పుడు
0: అండ్ వెన్ లంకని ఇస్ హర్ట్
1: ఆమె తల తిరిగి పడిపోయింది.
0: అండ్ షీ విల్ ఫాల్ విత్ ఈ
1: లంకని సులభంగా పడేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ షీ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
0: ద మూమెంట్ షీ ఫెయింట్స్
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
0: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్
1: లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
0: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకని పోయి రావణ్ చెప్పింది.
0: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
1: ఈ హనుమంతుడు ఎక్కడే వాడు
0: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్
1: అది కూడా మనం తెలుసుకోవాలి.
0: వీ హావ్ టు నో దాట్.
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
0: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
1: తీసుకుని పోయి అంజనీదేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
0: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీదేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
1: అంజనీ కాదు అంజనీదేవి.
0: షీఈస్ అంజనీదేవి.
1: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
0: And she has received that pious.
1: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
0: And Hanuman is born because of the grace.
1: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
0: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామ కార్యములోపల పాల్గొంటూ వచ్చాడు.
0: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
0: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ
1: వెతికి చూచిన వాడు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
0: if you inquire clearly
1: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏ మాత్రమే ఉండదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్
1: ప్రతి కుటుంబములకు
0: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ
1: ప్రతి అన్నదమ్ములకు
0: ప్రాబ్లమ్
1: ప్రతి అక్క చెల్లెండ్రులకు
0: సిస్టర్
1: ప్రతి తల్లిదండ్రులకు
0: పేరెంట్స్
1: అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
0: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
1: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి
0: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి
0: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
1: అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణం.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
0: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ
0: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్
1: మాటనే
0: our soul command
1: satyanni paatinchali
0: and one has to follow
1: vidyanni pradarshinchali
0: and you have to be humble
1: vidyatanni nirupinchali
0: and you have to be obedient
1: nijamaitundi aadarshanni manam andinchali
0: and you have to be true ideal
1: prathi manavudu kodunu oka aadarshanni andinchi nimittame janminchadu kaani edo alankaranga jeevinchadam kosamani janminchaledu.
0: Every man is born to be an ideal not to simply live.
1: Prathi vyakti kodunu
0: every person
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: The best of his ability should be an ideal.
1: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
0: And everyone deserves this status.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
0: And how mother should take care of the child.
1: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి.
0: And how the child should respect
1: mother. ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
0: Our guests are to be received in respect.
1: ఇవన్నీ కూడాను ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
0: All these norms are to be observed in every family.
1: ప్రపంచమంతా ఒక ఇల్లు.
0: The whole world is one home.
1: మానవులందరూ ఒక కుటుంబమే.
0: The humanity belongs to one family.
1: కనుకనే ఈ ఒక కుటుంబమైనటువంటి మానవులు ఈ విధమైన భేదభావాలకు అవకాశం ఇవ్వకుండా
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యూమానిటీ దిస్ నాట్
1: మన దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుందో
0: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ
1: చెయ్యి పని చేస్తుంది
0: ది హ్యాండ్ వర్క్స్
1: కన్ను చూస్తుంది
0: ఐ వాచెస్
1: చెవులు వింటుంది
0: ఇయర్స్ హియర్
1: ఎవరు మాట్లాడుతుంది
0: థంగ్స్
1: కానీ ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ
0: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్
1: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారం ధరిస్తుంది.

0: In fact, every limb of the body represents a human being in society. In fact, the entire society are the limbs of this cosmic personality. This has been the standard of the ancient times. Since good old days, passing on the ideal life, the children of one
1: మరొక తల్లికి అన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు,
0: and when once they got married,
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
0: Parents never cried that the daughter is going to another place.
1: ఇది మా కర్తవ్యం.
0: It's our responsibility.
1: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
0: My daughter has to go to in-law's house and serve there.
1: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
0: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్
1: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్ టు
1: అత్తగారి ఇంటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
0: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
1: నారములు అంటే నీరు.
0: నారము మీన్స్ వాటర్.
1: నయనములు అంటే కన్నులు.
0: నయన మీన్స్ ఐ.
1: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని.
0: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
1: ఇది శోక భాష్పం కాదు.
0: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ.
1: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
0: ద టియర్స్ ఆఫ్ జాయ్.
1: కనుక కంటి ధారలు అంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటి ధారలు.
0: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ should flow, not the tears of misery. దుఃఖంతో
1: పరిచపించేటువంటి ధారలు కాదు ఇవి.
0: They are not the tears of misery out of sadness.
1: కనుక
0: సో
1: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండే.
0: Those days were highly sacred.
1: ఒక్కొక్కరి వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
0: Everyone discharged one's own duty. It was so surprising.
1: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నారంటే ఎంత బాధపడాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
1: మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
0: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
0: కౌసల్య నెవర్ క్రైడ్.
1: నాయన నీవు పుట్టావు.
0: You are born.
1: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
0: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
1: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
0: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్నెస్ టు డిశ్చార్జ్. అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
1: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నువ్వు
0: ఆర్ యు కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్?
1: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
0: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
1: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
0: సో దట్ ఫారెస్ట్ ఈస్ యువర్ అయోధ్య.
1: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
0: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈస్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
1: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
0: దట్ వాస్ ద ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక
0: సో
1: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే,
0: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్,
1: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
0: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్.
1: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
0: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్, అస్టానిషింగ్.
1: దశరథుడు వస్తున్నాడు.
0: దశరథ వాస్ కమింగ్.
1: కానీ చూచినాడు.
0: హీ నోటిస్డ్.
1: తల్లి పడక ఇంట్లో లేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
1: రాములు ఉన్నాడు.
0: రామ వాస్ దేర్.
1: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
0: వాట్ ఈస్ దట్ రామ వాస్ డూయింగ్?
1: చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
1: చూచాడు దశరథుడు.
0: దశరథ నోటీస్.
1: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
0: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
1: Noppulu levu.
0: No pain at all.
1: Endukosam?
0: Why?
1: Ee kaala yokka swabhavamu.
0: And this is the nature of the body.
1: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
0: అండ్ ది బాడీ హ్యాస్ టు బి మసాజ్.
1: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
0: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
1: పరులు నా పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
0: ఇఫ్ అదర్స్ ఆర్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్. ఐ యామ్ ఏ మాస్టర్.
1: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
1: ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవరీ వన్.
1: కరెక్ట్. అందరూ సమత్వమే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
1: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
1: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
0: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
1: లావణ్యమని,
0: లావణ్య
1: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
0: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
1: దశరథుడు,
0: దశరథ
1: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
0: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
1: కాబట్టి దశేంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
0: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద టెన్ సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
1: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియములు అనుగ్రహించుకోవాలి, ఇంద్రియములు అదుపుకుట్టుకోవాలి.
0: సో ఇఫ్ యూ ఆర్ టు హ్యావ్ ఎ సన్ ఆఫ్ రామా టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
1: కైక,
0: కైక
1: చాలా మందర మాట విన్నట్టు,
0: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్,
1: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా,
0: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద థింగ్స్ సెడ్ బై మందర. అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
1: కాదు కాదు,
0: నో,
1: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
0: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
1: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి,
0: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్డ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
0: కైక ఇస్ హైలీ కరేజియస్.
1: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
0: డూ యూ థింక్ దట్ షీ విల్ బి సో లో ఇన్ మీ?
1: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
0: డూ యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్ షెడ్
1: టీర్స్? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి,
0: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
1: ఇది ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
0: యాజ్ ద టైమ్స్ పాస్డ్ బై ది స్టోరీస్ ఆల్సో ఆర్ డైవర్టెడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
0: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
1: అదే సౌశీల్యము.
0: దట్ ఇస్ సౌశీల్య.
1: అదే అతని యవనముకు మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
1: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
0: దర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఎట్ ఆల్.
1: వృద్ధాప్యమే లేదు.
0: నో ఓల్డ్ ఏజ్.
1: ఎప్పుడు యవనుడే.
0: హి వాస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
0: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ద గ్రాండ్ ఫాదర్?
1: నో, ముసలివాడే కాలేదు.
0: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
1: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
1: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
0: హౌ కెన్ హీ బి ఓల్డ్?
1: కాదు కాదు.
0: నో.
1: రాముడు,
0: రామ,
1: రామును కూడాను అంతే.
0: సో ఆల్సో రామ,
1: రామును కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
0: హీ వాస్ ఆల్వేస్
1: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
0: ఎనీ ఏజ్ హీ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
1: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్
1: దేహానికి 77.
0: భగవాన్ ఈజ్ 77.
1: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
0: నో, హీస్ నాట్ వీక్ ఎట్ ఆల్.
1: చాలా క్విక్ గా నడుస్తాను.
0: హీ కెన్ వాక్ క్విక్లీ.
1: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
0: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
1: నేను నడచడం లేదు.
0: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
1: చిన్నపిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిలీజ్.
1: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
1: నేను పరిగెత్తితే ఇప్పుడు అక్కడ నవ్వుతారు.
0: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హిమ్. భగవాన్
1: అనుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
0: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ద ఏజ్.
1: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
0: నో వీక్నెస్ ఎట్ ఆల్, నో ఇల్ హెల్త్ ఎట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
1: ఏ అవతారమునకైనా సరియే.
0: ఎనీ ఇన్కార్నేషన్.
1: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
0: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
1: నాకేమైనా మడతలు పడ్డాయా?
0: యూ ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
1: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
0: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
1: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
0: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
1: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
0: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
1: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
0: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ దిస్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
0: భగవాన్ హాస్ గాట్ ది ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు అచీవ్. నా శరీర
1: శక్తియా ఎవరికీ తెలియదు.
0: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎనీబడీ.
1: ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
0: హి విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
1: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను.
0: హి విల్ ఇన్ ఎక్సెస్ హి విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
1: ఇది ఎట్లా ఉంటాదంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటా చూడండి రోడ్లో.
0: ఇట్స్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
1: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
0: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
1: కొన్ని దగ్గర రెండు రెండు పెట్టేస్తారు.
0: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
1: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
0: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
1: అంతేగాని కార్ లో దోషం లేదు.
0: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
1: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
0: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై
1: స్పీడ్. ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
0: ద సైన్స్ ఆఫ్ డివినిటీ,
1: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: వెన్ డు యు నో,
1: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
0: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
1: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
0: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
1: దేహం మానవాకారమే కానీ
0: బాడీ ఇస్ హ్యూమన్.
1: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
0: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్ హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
1: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
0: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: దేహం పంచభౌతికము.
0: ద బాడీ హ్యాస్ టు సెన్స్.
1: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ఇన్ వెలర్ ఇస్
1: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: నిజము చూడ ఐ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
0: అండ్ దాట్ ఈస్ బేసిక్ ఇన్ రామును
1: కృష్ణుడు కూడాను అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
0: దాట్ వాజ్ ద లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
1: కట్టకడపడికి రాముడు పోయాడు.
0: రామ లెఫ్ట్.
1: కృష్ణుడు పోయాడు.
0: దేహాన్ని
1: కానీ ఎట్లా పోయారు?
0: హౌ డిడ్ దే గో?
1: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
0: Many people who do not know they think
1: యాదవుల లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
0: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
1: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: రాములు సరయూ నదిలో దిగాడు.
0: రామ గాట్ డౌన్ ఇన్ టు సరయూ రివర్.
1: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
0: దేర్ హీ డిసపియర్డ్.
1: ముందుగానే సీతను పంపించాడు.
0: హీ సెంట్ సీత ఫస్ట్.
1: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
0: సో ఆల్సో కృష్ణ
1: ద్వారక లోపల పోయి
0: దేర్ ఇన్ ద్వారక.
1: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
0: యాజ్ హీ వాస్ గోన్
1: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
0: హీ సాట్ ఆన్ ఎ ట్రీ.
1: ఉద్ధవుడు చూచాడు.
0: ఉద్ధవ సా.
1: చూచినాడు. ఒక నిమిషంలో అర్ధత్తానమైపోయాడు.
0: అండ్ దెన్ హి హస్ విత్డ్రాన్ వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
0: ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
1: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కాంప్రిహెండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: మీతో పాటు తిరుగుతూ తింటూ
0: భగవాన్
1: తిరుగుతూ మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
0: భగవాన్ మూవ్ సమిట్
1: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
0: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
1: ఇది మానవత్వంగా భావించిన పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్.
1: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
0: అండ్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
1: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
0: భగవాన్ హాస్ నో వీక్నెస్.
1: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
0: సమ్ విమెన్
1: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అటు నడుస్తూ ఉంటారే అంటారు.
0: విమెన్ సే, స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
1: నాకు ఏ కాలు నొప్పి లేదు.
0: నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను.
0: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్లీ.
1: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
0: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
1: ఇది రోబ్ ఉంటుంది.
0: హియర్ ఇస్ ద రోబ్.
1: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
0: ఇట్ ఇస్ సో లాంగ్.
1: అక్కడ కుట్టి వేస్తారు.
0: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
1: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
0: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
1: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
0: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురలీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్
1: ఫార్వర్డ్. ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
0: ఇఫ్ యు నో ద రీజన్ యు నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
1: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
0: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
1: కనుక నేను నడచడం కూడా ఒక విధమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద పోయింది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
1: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
0: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్ సో బ్యూటిఫుల్.
1: మృదుమధురమైనటువంటి నడక.
0: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మృదువైనటువంటి నడక.
0: అండ్ సో స్వీట్ అండ్
1: రఫ్ గా పోయేటువంటిది కాదు.
0: సో డెలికేట్ నాట్ రఫ్.
1: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
1: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
0: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
1: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
0: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
1: ముందు ముందు మీకు తెలిపి
0: భగవాన్ విల్ టీచ్ యు.
1: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
0: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: The third aspect being the purpose of education.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: The fourth is the responsibility of all of us to teach the significance of education to our students.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: The fifth aspect is to know the benefits, the rewards of the education we received.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: When once we know all these five aspects, we'll be knowing all the details of education.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ద మీనింగ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: వి అక్వైర్ బై టూ ప్రొసీజర్స్.
0: ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకుని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించటం.
1: ద ఫస్ట్ మెథడ్ ఈజ్ టు కలెక్ట్ ఆల్ ద డేటా అండ్ ద స్టాటిస్టిక్స్ of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga lopalu nunchi antarbhavam nundi aavirbhampa cheskoni dalini vidyarthulaku vipulanga vivarinchali.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: Kani ee naati vidya kevalamu ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: టుడే వీఆర్ టీచింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికి మనం అభివృద్ధి పొందలేము.
1: వీ కెనాట్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ బై మియర్లీ receiving education. It's only culture that helps us to grow.
0: Kanuka ee vidyaku samskaram kudano atyavasaram.
1: Therefore education requires culture.
0: Ee naati samskaram lenetunte vidya chellani kaasu vantidi.
1: Education without culture is a fake coin.
0: Ee chellani kaasunu bichchagaadu kudano andukoledu.
1: The fake coin will not be received by even a beggar.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులు లేనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: How do you expect experienced experts to accept this kind of education?
0: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధిగర్చుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga dinni maroka reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు.
1: డార్క్ రూమ్ విల్ బి ఇన్హాబిటెడ్ బై బ్యాట్స్ ఓన్లీ.
0: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo,
1: where it would fall,
0: evari kompalo kulustundo,
1: where it will fall,
0: ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo,
1: what harm it is going to do to others.
0: Kalukane deeni yokka manchi chedalu evaru kudunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kalukane chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: Samskaram anaga emiti?
1: What is culture?
0: Nitya jeevithamulo manam anubhavinchetuvanti yokka manchi cheddalu paapa punyamulu satya satyamulu దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked.
0: సద్భావములను సచ్చింతనలను సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: Anaga samskaram emanaga cheddanu manamu dooram chesi manchini manu sweekarinchali.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: Inta maatrame kaakunda ee oka samskaram anetundidi goppa vishalamu gaavistundi.
1: Culture will help you to have broad mindedness.
0: Ippudu kontha mandi paatalu paadaru. I and you are one anyaru.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: Narrow mind yokka lakshanam. Narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one anetundi chaala baaguntadi.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualist.
0: Deenni మొట్టమొదట జీసస్ కు ఆకాశవాణి బోధించింది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ టీచింగ్ టు జీసస్ ఫ్రమ్ ది ఎథీరియల్ లెవెల్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అని.
1: ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కనుకనే మన యందు ఈ విశాలత్వాన్ని పెంచుకోవడానికి అంతర్భావమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: To develop this feeling of vastness, broad-mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi prapanchika sambandhamainatundi prakrutama sambandhamainatundi laukika sambandhamainatundi laukika vidyale.
1: All the education that we find in the world today is worldly, physical and materialistic.
0: Idi kevalam bookish knowledge.
1: This is all the bookish knowledge.
0: ఇనాడు అందరూ కూడాను ఈ bookish knowledge ని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: Today all have centered around this bookish knowledge.
0: ఇది కేవలము superficial knowledge.
1: This is merely a superficial knowledge.
0: ఈ superficial knowledge చరచరములకు మారిపోతుంటది.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: కనుకనే ఈ bookish knowledge నుంచి కూడాను మన అంతర్భావమైనటువంటి ఒక ఎడ్యుకేర్ అనేటువంటి దానికి ఈ చదువును అందించాలి.
1: Out of this bookish knowledge, we should see that we develop educare with the inner awareness.
0: Ah, educare anetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: Aithe ee yokka superficial knowledge kini practical knowledge kini madhyalo konni steps untuntai.
1: However, between the first step, superficial knowledge, and the final practical knowledge, there are few steps in between.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జి అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జి, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే నిత్య సత్యమైనటువంటి విద్య.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద రియల్ ఎటర్నల్.
0: ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ చేంజ్లెస్.
0: హృదయం ఏ విధంగా యస్యభూషితం నిరంతరము పూజింపబడినట్టుగా ఉంటుందో,
1: జస్ట్ యాస్ ద హార్ట్ ఈస్ వర్షిప్డ్ రిసీవింగ్ అడోరేషన్.
0: సదయం హృదయం అన్నాను.
1: ఇట్ ఈస్ సెడ్ ద హార్ట్
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: ఇఫ్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ రిసార్ట్ టు ఈవిల్ డీడ్స్.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: ఎడ్యుకేషన్ విద్య ద మీనింగ్ ఇస్ జ్ఞాన.
0: ఎట్టి జ్ఞానము?
1: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: ప్రాకృత నాలెడ్జ్?
1: ఆర్ ఫిజికల్ నాలెడ్జ్?
0: లేక జనరల్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ దట్ జనరల్ నాలెడ్జ్?
0: కాదు.
1: నో,
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ఎఫ్టర్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు.
1: ద మ్యాన్ ఇస్ స్పాయిల్డ్ టోటలీ బికాస్ హీ రిలైస్ ఆన్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: You can have it experience so long you have memory.
0: ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జ్ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: It's not at times possible to experience it in the practical field.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ తల నింపుకొని
1: filling our head with the bookish knowledge
0: examination hall varaku matram postundi
1: will help us to proceed up to the examination hall.
0: Aa examination hall lopala ee tallo unnatundi vishayam anta kudanu paper lo gummaristadu.
1: We empty our head there in the examination hall.
0: Tirigi venukoku vachesamlo kuda empty head tho vastadu.
1: And as he returns he'll be empty headed.
0: Idi eppudu empty gaane untuntadi.
1: The head continues to be empty anyway.
0: Kaaranam emiti?
1: Why?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ గా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: బికాస్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
1: టు రీచ్ ద స్టేట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ద జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి.
1: జనరల్ నాలెడ్జ్ రిక్వైర్స్ ఇంటెలిజెన్స్.
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల
1: ఇన్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: కామన్ సెన్స్ కూడా ఉంటుంది.
1: కామన్ సెన్స్ ఈజ్ నెసెసరీ.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి.
1: వెన్ జనరల్ నాలెడ్జ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కామన్ సెన్స్ యూ కెన్ హ్యావ్ ఆల్ అడ్వాంటేజ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: and heads of institutions,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today is not bookish knowledge. It's necessary, however.
0: ప్రారంభంలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: It's essential at the beginning stages.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: This education will help us to eke out our living.
0: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: Adhyatma vidya vidyanam anindi Bhagavad Gita.
1: Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest.
0: Samudramlo cheretvanti neeru anni neeru cheripothuntai.
1: All rivers merge in ocean.
0: Drainage water kuda cheruthuntadi.
1: Also even the
0: drainage water kuda cheruthuntadi.
1: Drainage water, sewage water.
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటది.
1: Water falls from the mountains, merge in ocean.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ విల్ ఫ్లో లైక్ ప్యూర్ రివర్.
0: లైఫ్ రివర్.
1: లైక్ లైఫ్ రివర్ ఆఫ్ లైఫ్.
0: లైఫ్ అది ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్,
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: బట్ ఇట్ విల్ నెవర్ బి డ్రై వితౌట్ వాటర్.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఇన్ దీస్ రివర్స్ యు ఫైండ్ వాటర్ ఆల్ త్రూ, ఇట్ విల్ నెవర్ బి డ్రై ఎనీ టైం.
0: కనుక ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డెవలప్ క్వాలిటీ టుడే.
0: మనం ఇంత గొప్ప చదువు చదివాం, ఇంత పెద్ద డిగ్రీ తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: డోంట్ గో బై ది క్వాంటిటీ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమై ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: Education is not merely knowledge, it must take you to action.
0: Adi manam yokka education ee naadu kavaliki.
1: That education is needed.
0: Sadhvina ganta kodunu mana practical lo pettali.
1: All that is studied must be put in practice.
0: Adi mandiki deenini panchali.
1: You have to share with others.
0: Vaarini kodunu ee yokka margamlo pravesha pettukovali.
1: You should always help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: వేద కాల్స్ ఇట్ యాజ్ రుతము.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: ఆల్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
1: వీ కాల్ ద టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: Tarvata, what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: Ee aim of education anetundi evaru vicharinchadam ledhu.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
0: కానీ లివింగ్ కోసం యూజ్ చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా నివసిస్తున్నాయి.
1: If education is merely for a living, you find birds and bees, animals.
0: ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: They don't have education.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: For just living, do you need
0: education?
1: To carry out your life, do you need education?
0: దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: You find ants and mosquitoes living.
0: కాదు కాదు.
1: No.
0: మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్.
1: Our education should be for life.
0: ఆ విధమైన చూడాలి. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయము.
1: Not collecting facts and figures, that is not education.
0: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
1: Why collection?
0: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
1: At times we forget that.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: Here you have a washerman in a village.
0: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
1: He visits every resident.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: Dobi washerman collects all clothes.
0: ఒక ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: The master of the house will note down all the clothes.
0: One bedsheet, one shirt, one pant, one banin and raasukuntadu.
1: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and so on.
0: ఒక్కొక్క ఇంటి వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
1: Every householder goes on recording it in exercise notebook.
0: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
1: The washerman doesn't record anything.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: టు ఎవ్రీ హౌస్ హోల్డర్. జనరల్ నాలెడ్జ్,
1: దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటారు జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకని మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవాణికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్, వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: ద జనరల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇట్ రైట్ ఫ్రమ్ బర్త్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో దిస్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే సే ఎడ్యుకేషన్ హాస్ నో ఎండ్.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుంది.
1: There is an end to reading and writing.
0: Kani, end of education is character.
1: But the end of education is character.
0: Ee character lekapothe ee education e maatrame upayoginchadu.
1: Without character, education is useless.
0: Puram rishikulamlantu.
1: Earlier in hermitages,
0: aneka mandi rishulu,
1: many sages,
0: tellavari raatri anetunte samayamnu chudukunda,
1: they didn't go by the timing day.
0: వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి,
1: they were accompanied by disciples.
0: నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు.
1: Even only walking they used to teach.
0: మనది అట్లా కాదు.
1: Ours is not.
0: తెల్లవారు 8 గంటల మొదలుకొని
1: 8 o'clock in the morning.
0: మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్.
1: We have classes till 12 o'clock in the
0: afternoon. తర్వాత 2 గంటల నుంచి
1: from 1 o'clock
0: 5 గంటల వరకు మరి క్లాసెస్.
1: We have classes till 5 o'clock.
0: ఈ విధంగా మనం అవర్స్ ని నిర్ణయం చేసుకుని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జ్.
1: We base our studies on time table and hours. It is limited knowledge.
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: Ours is not limited knowledge.
0: క్యారెక్టర్ కు లిమిట్ లేదు.
1: Character has no limits.
0: కనుకొని ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అదే ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: దిస్ హాస్ టు బి ఇన్ అవర్ బిహేవియర్.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ కాండక్ట్.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్.
0: మాటల్లో ఉంటుండాలి.
1: అండ్ సో
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: ఆల్ అవర్ వర్డ్స్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ స్వీట్ దట్ డు నాట్ హర్ట్ అదర్స్.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: క్యారెక్టర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కాండక్ట్.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in your words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడాను ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లానర్జీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మన అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame to what extent it would help.
0: వంటకు తగిన మంట, మంటకు తగిన వంట.
1: The cooking process వంట requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: anyone visits
0: పెద్దలు ఇంటికి వచ్చారు,
1: elders visited you,
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ,
1: You may not offer any food and drink.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: You can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు దగ్గర వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes, or else no if he is not at home.
0: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Nija the fact, Satya the truth, and ultimate Rutamu.
0: Nijamu.
1: Nijamu.
0: ఏమిటి అది నిజము?
1: What is this Nijamu fact?
0: ఎప్పటికప్పుడు ఏ సమయంలో తాను చూసిన సమయంలో ఏ డ్రెస్ వేశాడో దాన్ని చెప్పడం నిజం.
1: Fact wants you to say things as you see, as you hear.
0: నీవు ఇక్కడికి వచ్చావు.
1: You're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు.
1: You put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: Bhagavan sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth, now it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: బై ది టైమ్ యూ గో హోమ్ యూ విల్ చేంజ్ దిస్ వైట్ డ్రెస్ అండ్ వేర్ బ్లూ కోట్.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not
0: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటివంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth satya?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is satya.
0: త్రికాలం యందు కూడాను ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: కర్ణి దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: ఏమిటి ఆ త్రీ?
1: What are
0: the
1: those?
0: One you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది mind.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అది ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: That which is permanent is rutam.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడాను దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: Veda calls it as rutam.
0: మార్పు చెందనటువంటిది.
1: That which is changeless.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: Attributeless.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: How did they teach this?
0: నిర్గుణం,
1: attributeless,
0: నిరంజనం,
1: ever shining,
0: సనాతనం,
1: ancient,
0: నికేతనం,
1: shining,
0: నిత్య,
1: eternal,
0: శుద్ధ,
1: pure,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: unsullied, pure, crystal
0: clear. అటువంటి రుతం అన్నారు.
1: That is rutam.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: What all that we speak, they may be truthful or untruthful.
0: కనుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
1: వన్ సేస్ దట్ హి హస్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఏమిటి ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్.
0: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ త్రీ?
0: ఐ
1: I.
0: అదే నిజమైనటువంటిది.
1: That I is truth.
0: ఈ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: The three post graduates degrees you received change constantly.
0: ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: Is the same person who acquired these three degrees.
0: ఇది అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: But this is a small example.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల
1: in daytime when you are awake
0: నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు.
1: You go on moving about with your body.
0: అన్ని చూస్తున్నావు.
1: You watch all.
0: అన్ని తింటున్నావు.
1: You eat.
0: అనుభవిస్తున్నావు.
1: Experience.
0: కానీ ఇది ఏమిటి?
1: What's all this?
0: ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు.
1: You say that I am experiencing.
0: అయితే స్వప్నావస్థ లోపల
1: in a dream
0: నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు.
1: You create yourself.
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యూ హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యూ గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
1: యూ హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యూ గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్. ఇట్స్
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ద సేమ్ పర్సన్.
0: స్లీప్ లోపల అంతర్ధానంగా ఉండి ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent
0: in you.
1: In a dream, you
0: create all. In
1: fact, you imagine yourself
0: and
1: experience.
0: This
1: is the dreaming
0: state.
1: In wakeful
0: state,
1: you
0: కాళ్ళ ద్వారా నడిచి, కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ ఇప్పుడు మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుక ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు
1: when Adi Shankara wanted to develop his school of thought
0: manavuniki enyo uhalaga puttuntai
1: he said that man has so many imaginations
0: aa uhalu arikattukune nimittamai oka jagratha avastha lopala
1: in wakeful state
0: ee chetularanu chesi
1: you
0: kala dwara nadichi kanti dwara chuchi chevul dwara vini noti dwara anubhavistunnavu
1: in wakeful

0: ఊహను అరికట్టుకునే నిమిత్తమై ఒక చిన్న ప్రాక్టీస్ పెట్టాడు విద్యార్థులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ టు బి థాట్లెస్.
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి, ఈ విధంగా పోవటం రావటం పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa. Let the duty be
0: jagrata jagrata jagrata jagrata jagrata jagrata ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying jagrata, be careful.
0: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉబ్బెంతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్,
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి,
1: ఐ గాట్ ద బిగ్ హెడ్,
0: ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి,
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్,
0: దీనికంతా నేనే పెద్ద
1: అండ్ ది హెడ్ ఆఫ్,
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త బీ కేర్ఫుల్ బీ,
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu,
1: not only this,
0: jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several many levels in
0: janma dukham, jara dukham, jaya dukham, punah punah, janma dukham, jara dukham, jaya dukham, punah punah.
1: Repeatedly we will have the misery tagged to our birth, old age and withdrawal of this
0: world. Mahadukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata.
1: And hence be careful, be careful.
0: Neenedo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: Ee jagratalo undinanta varaku nee peru pratishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: అట్ ద ఎండ్ యూ సఫర్, ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ సఫరింగ్.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: అండ్ హెన్స్ బీ అవేక్, బీ వేక్ఫుల్ టువర్డ్స్ ద ఎండ్.
0: తరువాత
1: లేటర్
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: హీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూసేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని కొంత యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాతా నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదర.
1: No relations. No brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మా జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful. Be wakeful, watchful of this. Be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమ లోపల ఇలాంటి విద్యనంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: This has been the teaching of the ancient saints to their disciples.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: The students of those days are heads of monasteries today.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతం నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: The education started from the point of
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్
0: కేర్ కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్ల ఏబిసి మూడు ఉచ్చారాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet ABC.
0: మనం అంత్యం గావిస్తున్నాము.
1: And in fact we just end up with
0: అక్షరార్థాన్ని కూడా మనం గురిపించడం లేదు.
1: While teaching alphabets we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికి ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిది.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ లైక్
0: నెగటివ్.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడు దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination, brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్

0: వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you will have all the light that sheds the darkness.
0: కనుకో మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ని కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా కూడా ఉపయోగపెట్టొచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: If the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చును, వంటలు గావించుకోవచ్చును.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండాలి?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric shock.
0: దాని పవర్ అక్కడ కూడా ఉంటుండాలి.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుండాలి.
1: So powerful divinity is in everyone.
0: Adin positive.
1: That is positive.
0: See, positive manavani yandu negative anetundi adhikanga cherchukuntunnaru inaadu.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: Puttadam, chavatam, peragatam, tintam, undatam, anni kudanu negative ne.
1: The birth, growth, death, eating, drinking, all are negative.
0: Kaadu kaadu. Chavu puttukalenatte shashvathundu.
1: But you are eternal, permanent.
0: Adi madhyantarahitudu, anadi vaadu.
1: With no beginning nor the end.
0: Thanu chavaka puttaka champabadaka.
1: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: Atma tattvam.
1: That is the principle of truth.
0: కనుకని ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: Therefore spiritual awareness is the main principle.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: It is beyond the practical knowledge.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: Therefore this spiritual knowledge is much more than general knowledge.
0: Fundamental knowledge. Fundamental.
1: It is fundamental knowledge.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: Therefore today along with the secular knowledge we need spiritual education.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
1: It's no doubt it's great to lead.
0: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: How long can you carry on?
0: మృత జీవితాన్ని గడపాలి.
1: We should lead the life of truth ruta.
0: మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము.
1: You think you are the boss.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఒక తల్లి 25 సంవత్సరం తల్లి ఉంటుండాలి.
1: We have a mother age of 25.
0: 15 సంవత్సరం కుమారుడు ఉన్నాడు.
1: She has a son aged 15.
0: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే
1: this boy soon after he finds his mother dead at the age of 30.
0: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
1: He feels so sad.
0: ఏమని బాధపడుతున్నాడు?
1: In what way?
0: అమ్మా నన్ను వదిలిపోతివా, నన్ను ఆకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలిపోతివా, వదిలిపోతివా, వదిలిపోతివా అని ఏడుస్తున్నాడు.
1: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
0: చక్కగా విచారణ చేస్తే
1: when he inquires clearly,
0: తన్ను వదిలిపోయినటువంటిది ఏమిటి?
1: Who is the one that left him?
0: ఇంతకాలం దేనిని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉంది.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతివా అని ఎందుకు అంటున్నావు?
1: దెన్ వై డు యూ సే యూ లెఫ్ట్ మీ?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: యూ ఫైండ్ దిస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: అండ్ దిస్
0: నన్ను వదిలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: యూ సే యువర్ మదర్ డైడ్ బట్ ద బాడీ ఈస్ దేర్, సో వాట్ ఈస్ దట్ లెఫ్ట్? ఇట్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: దేర్ఫోర్ మై మదర్ ఇస్ నాట్ దిస్ బాడీ, షీ ఈస్ ద వెరీ లైఫ్.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నిటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this there's one basic thing.
0: అది fundamental.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం గడపాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటాది.
1: Having acquired this fundamental knowledge, You can go anywhere, town or village or any other country, you will be safe.
0: కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self is
0: educare.
1: Along with education.
0: ఎడ్యుకేర్ కూడా అత్యవసరము.
1: Educare is very essential.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education you cannot comprehend educare.
0: కనుక
1: సో
0: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
1: యు ఆల్ కమెన్స్ యువర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ.
0: అనేక దేశంలో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: మెనీ స్టడీ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైనటువంటి దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రమే మనం తెలుసుకోవాలి.
1: First, we should know the
0: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే ఏమి?
1: What is education?
0: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వెశ్చన్స్.
0: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
1: దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్
0: పంచతంత్రం యొక్క వివేకము.
1: This is the significance of
0: పంచతత్వం యొక్క విచారము.
1: This is the inquiry of the five essentials.
0: చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి.
1: When you inquire and investigate, you will know the different procedures.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: First you should know what is education.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Not merely bookish knowledge.
0: లేకపోతే బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
1: Not words written on the blackboard.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: We say it's all education.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది
1: ఈ
0: నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: ఇస్ నాట్ మియర్లీ వెర్బల్ ఆర్ వోకల్ ఎక్స్ప్రెషన్.
0: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
1: ద డోర్స్ ఆఫ్
0: మైండ్ యొక్క డోర్స్ ని తెరిపించాలి.
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
0: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్,
0: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేది ఎట్లా?
1: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ ప్లెజర్.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ కన్వీనియన్స్.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ కంఫర్ట్.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యూ కెన్ గెట్ ఇన్.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఎనీబడీ కెన్ బి అషర్డ్ ఇన్.
0: కనుకనే వృతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ ఎక్వైర్ దిస్ వృతం,
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ వృతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ వృత ద ఫండమెంటల్
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ వృత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మీకు, నాకు, వారికి, వీరికి, అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్
0: లైఫ్. యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ uniform in all states.
0: ఆ మైండ్ అందరి ఎందు కూడాను ఒక పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: The mind should be exemplary at everywhere.
0: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: And it should be appropriate to your life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: In the education field there are lots of things to be known.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రం తెలుసుకోవటం లేదు.
1: But we are not making an attempt to know that.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: Education is merely water.
0: Educare, sugar.
1: Educare is sugar.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: Mix the sugar.
0: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
1: Drink once.
0: కానీ నీకు ఆ రుచి తెలియదు.
1: You don't know the taste initially.
0: కానీ ఒక స్పూన్ తీసుకో.
1: Pick up the spoon.
0: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
1: Put it there and mix it up well.
0: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
1: The sugar at the bottom would get mixed up with all the rest of the water in the container.
0: మన హృదయమే టంబ్లర్.
1: Our heart is the tumbler.
0: Divinity is sugar.
1: Divinity is sugar.
0: లౌకిక విద్యలంతా కూడాను కేవలం వాటర్.
1: Secular knowledge is water.
0: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
1: And put the pick up the spoon of wisdom.
0: విచారణ అనేటువంటిది కలుపు.
1: And stirring up, mixing is wisdom, inquiry.
0: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: And this wisdom is all pervasive.
0: కనుక కేవలము.
1: So
0: స్పూన్ కూడా కావాలి మనకు.
1: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
0: అది విజ్ఞానము.
1: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
0: విజ్ఞానం నుంచి మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
1: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ప్రజ్ఞానం
0: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన ద ప్రాపర్ నాలెడ్జ్.
0: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
1: యూ సే యూ ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యూ ఆర్ నాట్ సో.
0: దానికి రూపం లేదు.
1: And wisdom has no form.
0: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
1: No one can demonstrate.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The experience of non-duality is wisdom.
0: ఒక్కటే.
1: All are one.
0: All are one.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
1: The experience in its truth is wisdom.
0: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: We should know the unity in diversity.
0: ఏమిటి?
1: What is it? This kerchief.
0: ఇది ఒక గుడ్డ.
1: This a cloth.
0: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
1: Not so.
0: మరి ఏమిటి?
1: Then what is it?
0: త్రాళ్ళు అంటాము.
1: And with threads.
0: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు.
1: Not threads anyway.
0: కానీ ఇది ప్రత్తి అంటారు.
1: But you say it's cotton.
0: ఈ ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒక్కటే.
1: The cotton, the thread and the cloth are one and the same.
0: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
1: Without cotton you cannot have yarn.
0: థ్రెడ్ లేకపోతే కాటన్ కాదు.
1: Without yarn you cannot have cloth.
0: ఒక గుడ్డ కాదు.
1: And it cannot be a cloth.
0: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
1: The combination of three is unity.
0: కనుకనే మానవత్వములో త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: Therefore it is said, I offer unto God surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
0: Sukham kani, dukham kani.
1: Either pain or pleasure.
0: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni ichchavu ani bhagavantunni nindistamu.
1: You blame God when there is pain in life.
0: Kaadu kaadu.
1: No.
0: Daanlo kuda edo oka sukham pettadu.
1: There must have been some pleasure.
0: This is good for me. This is good for me.
1: You should have a spirit of acceptance that it is good for me.
0: Taravata sukham vachesindi.
1: Then you are happy later.
0: అయ్యో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటాము.
1: You think this God's gift.
0: కాదు కాదు అది కూడా నీ యొక్క మంచి కోసమని.
1: That's also good for you.
0: Pain and pleasure both are your.
1: The pain and pleasure are both are good.
0: Good, good, good.
1: Both are good.
0: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
1: If you proceed along this line, you'll be broad-minded.
2: That was the Supreme Teacher Bhagwan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: అయిని. పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీమ్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశి. జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణము.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ టేక్ టు మెనీ మెనీ సార్ట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఫాలో మెనీ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: Modatidi gunaganamu.
1: The first one is singing the glory basing on the attributes.
0: Rendavadi leela ganamu.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: Moodavadi bhavagnana ganamu.
1: The third one is the one with the feeling.
0: నాలుగవది నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: Some are deluded by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vachchar.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: Idi kevalamu vari bhranti chetane ee guna sankirtana chesi appadikappadiki tripti padutu vastunnaru.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: Nijamuga chuste bhagavantuniki gunamule devu.
1: Truly speaking, there are no attributes in our God.
0: Atti gunarahitudainatundi bhagavantunni గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing his glory and try to attain liberation is just an illusion.
2: వాసుకి చేయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసం ఇవ్వరా. వాసుర కళ్యాణపుర వాసుడౌ శేష గోప దాసుని ప్రోచేటి జగదీశ ఖుషి కేశవేగ శ్రీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర.
0: గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తిపడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and the tributes of the divine.
0: ఇంక లీలాగానము,
1: లీలాగాన, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఇస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడాను వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయూ అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయి, దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్, అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్.

0: తుమదిన రామ తుమబిన కృష్ణ తుమబిన ప్యారే తుమబిన హృదయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatramu kuda nu naaku kaligetundi kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangaina Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమారా దిల్ తుమారా మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu neeve aanandamundu chunduvani bindu sidara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు సీధర హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యనంద గోవింద వేగ బ్రోవర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీరమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant
1: singing his name.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: Kanuka ee oka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడాను కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు రెండు
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడాను ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయములోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani, inati prajalu, Krishna yokka leelalu kani, atani yokka charyalu kani, aneka vidhamulaga kodanu vimarsistu vacharu. Kani appatiki Sri Krishnudiki vayasu 6 samvatsaramle.
2: Then and now, people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramulu yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ 6
1: అట్ భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ది హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్.
1: భార్య కూడా లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాస్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ది డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూసి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హీ హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్ వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వి స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఇస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమర్పించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములు కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు.
0: దెర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరాకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ ఇన్ విచ్ విల్ బి స్వెప్ట్ ఆఫ్.
1: కాన గానము చేత అందరూ తరించడానికి ఇది ఒక చక్కని రాజమార్గం.
0: మ్యూజిక్ ఇస్ ద రాయల్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
1: కనుకనే ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు.
0: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వీ కెన్ సర్టన్లీ అటైన్ హిమ్, రీచ్ హిమ్.
1: ఈ విధంగా గాన సంకీర్తన చేసి హృదయాన్ని మర్చిపోయి ఆ గానములో లీనమై భగవంతుని అందుకు తాను పరిపూర్ణమైన యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని

0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive your
1: grace.
0: You have protected Pandavas. And you made that ugly Kubja look so beautiful. And you helped Kuchela.
1: Hey Krishna,
0: you came to their rescue, responding to their prayer.
1: Vacham gocharundani nee charitamulanu pogata brahmadulakunaina tarama.
0: Is it possible for Brahma to narrate, to describe, to extol in full your mystery?
1: Avang manasa gocharam aneetvanti tattvanni gurtinchetundi.
0: God is beyond comprehension, understanding.
1: Yado vacho nivartante apraapya manasa saha.
0: The word and the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane, samasthi gana sankirtanam chetane, marinta jagat vyapti gavinchadaniki, hrudayam vikasinchadaniki, విశాలంగా అవడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: బై సింగింగ్ టుగెదర్ దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు బ్లాసమ్ అవర్ డివోషన్ అండ్ టు రీచ్ అవుట్ టు ఎవరీబడీ.
1: ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: కలెక్టివ్ సింగింగ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ గురునానక్ హు స్టార్టెడ్ దిస్ కలెక్టివ్ సింగింగ్.
1: అతను అందరికీ ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
0: హీ స్టార్టెడ్ భజన్స్ కలెక్టివ్ కమ్యూనిటీ సింగింగ్.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుని చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు, తులసిదాసు, రామదాసు, వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: సచ్ గ్రేట్ మైటీ స్ట్రెంగ్త్ ఇస్ లేటెంట్ ఇన్ ది సింగింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: యు మే సే దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్ బట్ హీ హ్యాస్ ఎ నేమ్.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
1: పేరంటే ఏంటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద్ అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: Name is not Rama, Krishna, Govinda. You say God. God itself is a name.
1: Nama rahitudu antunnaru, roopa rahitudu antunnaru.
0: You say he is nameless and formless.
1: Nama roopamu lenatundi ee jagattulo kanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusvarupani kudanu roopamundi namamundi.
0: Even an atom has a name and a form.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంక పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: వితౌట్ నేమ్ అండ్ ఫార్మ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ థింగ్.
1: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్ ది బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ, యూ మైట్ బి వాచింగ్, they go on paying their obeisance, respects.
1: Sarvatra untundadi bhoomi.
0: Mother Earth is present everywhere.
1: Idi mother earth lenatvanti pradesame ledu.
0: There is no place where there is no earth.
1: Oka chinna katha untundadi.
0: There is a small story here.
1: Oka fox bhoomi daggara 5 rupayalu appu teeskundata.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: Rendo dinam lechetappudike earth adigindata, em 4 rupayalu na isthava ledha ani.
0: Second day earth asks, are you going to repay the loan?
1: Are dinni inka tritti pettadam chaala kashtam avutundani raatri raatri chaala parigetti ento adugu parigetti poyindata.
0: In order to evade payment, the fox went on running overnight.
1: Ee bhoomi yokka taapani nenu tappaka tappinchukunnanu, nenu inka haayiga undavachchu anukundata anakka.
0: The fox didn't want to be bothered or pestered by earth, therefore it went on running.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అడిగింది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యు గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వత పాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దేర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి,
0: స్వామి,
1: ఎలాంటి పాపములనైనాను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సిన్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
0: సో ఎర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వాళ్ళకు పంచాలి అనుకున్నాడట.
0: He wanted to distribute this 1 crore of slokas among the 3 worlds.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: They were all distributed equally.
1: 33 లక్షల, 33 వేల, 333 పంచాడు.
0: 333 were distributed.
1: ముల్లోకంలో వారికి పంచాడు.
0: They were distributed to all the 3 worlds.
1: 33 లక్షల,
0: 33 lakhs,
1: 33 వేల,
0: 33,333. 333.
1: ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
0: It reached all the 3 worlds.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: But one shloka remained.
1: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
0: How to distribute equally this shloka?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంతో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
0: 3 words must receive equally.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరు ముల్లోకాల వరకు పంచారు.
0: At the rate of 3 letters they were distributed to all 3 worlds.
1: మిగిలినాయి.
0: 2 letters remain.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words to
1: play.
0: Vishnu said,
1: "Amma, ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇక 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ, కృష్ణ, హరి, శివ, హర, సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపమని పెట్టింది.
0: So these 2 letters are to be shared.
1: కనుకనే ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: The whole world is a jewel.
1: కలుగునే దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు చెందుతుంటారు.
0: ది డ్యూయలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒకటూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ అట్ వన్ టైమ్ అండ్ నో అట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians కూడా నువ్వు జీసస్ 2 అక్షరాలు వచ్చేసింది.
0: Christians also said 2 letters.
1: Muslims కూడా అల్లా 2 అక్షరాలు వచ్చేసేసి.
0: Muslims say Allah 2 letters.
1: అన్నింటి ఎందరూ 2 అక్షరాలు.
0: Every religion speaks of God 2-lettered one.
1: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు.
0: So Chagra said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్
0: కాబట్టి దీంట్లో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ ఇందులో మకారమని లేకుంటే నశివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life Shiva. Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya ane tvandhi boi, Namah Shivaya, makaram lekuna bote, Nas Shivaya, mangalam kaane tvandhi, amangalam hoi pote.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku mukkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninna inchedira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivudavo or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రము నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా ఇక్కడను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: In this whole world, there are none who don't chant his name.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: In one form or other, he thinks of God.
0: పిల్లల పేరు పెట్టుకోలేనా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: At least they will have their children named after divine.
0: లేక స్నేహితుని పేర్లేదోనైనా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: At least he will be calling his friends who bear the names of gods.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: All names are divine.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపం లే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామం లే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your feeling.
0: కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your tongue.
0: న తీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే. సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: We have to redeem our lives, singing his glory, chanting his name.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా అయినా వర్ణించుకోవచ్చును.
1: Basing on your own

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: be
0: naam varinchandi.
1: And you be after his name.
0: Bhajana bina sukha shanti.

లను వ్యాపి అయి వెలయువాడు. భక్తి నొసంగి రచించడి

0: ఎత్తుకొనడు. పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ థింకింగ్ దాట్ హీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: Manavudu dhanam vallanu, tindi vallanu, gudde vallanu, inda vallanu thanu jeevisthunnadu anukuntunnadu.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Entamandi ee jagat lopala dharmantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kodunu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kodanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగాను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చేతనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: Goppa goppa degree pondinamani varu bhavistaru paapam.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kaani ivanni kevalam bookish knowledge li.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andaru kulanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kaani ee bookulu leni puramu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookulu valla telusukunnatundi gunamulu kevalamu education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కాని ఎడ్యుకేర్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుడు ఎందుకూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore he is able to be aware and know.
0: Kaani ee consciousness vaadu ye matramu gurtinchadam ledu.
1: But he is not aware of the consciousness immanent in him.
0: Ee consciousness ne sarva manavulu kodanu samrakshistundali.
1: It is this consciousness that sustains the entire humanity.
0: Taanu vidyavantulu kaani లేక ఇంకేం పండితుడైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడని దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వాడు సాధించింది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశములు చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటునే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్ప సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where, as you are, where you are, and experience the consciousness.
0: Kaluka educate anetunte anni andaru telusukovali.
1: Therefore it's absolutely essential for everyone to know educare.
0: Adi lopara nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu ostundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాని మాటలు ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణలను జరపవచ్చు.
1: We can converse with all the language known to us.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యు ఆర్ రియలీ, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on so forth, but he does not know himself.
0: Who are you ani tvadi telusukani, who am I ani tvadi em elthu gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Tane evaro telusukovatam cheppukunnappude adi nijamaina tvadi education.
1: Therefore the true education, the depth of it lies in understanding one's own true nature.
0: Ayani ekkadi nunchi vachavu, nenu India nunchi vachanu antaru.
1: If you put a question, where do you come from, the answer, I am from India.
0: Nenu India nunchi vachinanu cheppi akkada oka vidhamaitundi negative yerpadipoyindi.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani he is not he.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Taru vachinatundi ekkadi nunchi vacharu akkadi nunchi vacharu.
1: In fact the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi dehamu.
1: In fact the one that is born is body.
0: India nunchi prayanam ayyadi oka dehamu.
1: And he went around all India in this body.
0: Kani conscious anipindi అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐ ఆమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్ కిందనే చేరినటువంటిది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ యువర్ నేటివిటీ అండ్ రెస్పాండ్ లైక్ దిస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, దట్స్ ఆల్ నెగటివ్.
0: ఇది నా దేహము.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఇది నా మనసు. నా మనసు.
1: దిస్ ఇస్ మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: దిస్ మై ఇంటెలెక్ట్.
0: మా తెలివి.
1: మై ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధన చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఈ మైండ్ ఒక స్థిరంలో ఉన్నది కాదు.
1: However much you investigate going to the depth, it is clear and understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni neevu nenu nenu anukuntunnavu idi enta tappu.
1: What a mistake it is if you go by this mind, which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కాని ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మంకీ కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యు హావ్ దిస్ టైటిల్ మ్యాన్కైండ్.
0: కానీ ఆ మ్యాన్కైండ్ పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ us.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యం అనేటువంటి కనిపించదు.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion. The true educare, meaning to know one's own self, reality. In fact, when there is no thought, you cannot express in words. When you do not express out with words, you cannot be understood.
0: కనుక మొట్టమొదటి నీకు తెలుసుకోవడానికి మైండ్ అనేటువంటిది లేకుండా ఉండాలి.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: కానీ ఈ మైండ్ ని పట్టుకుని నీ ప్రయాణం చేస్తే ఎక్కడ పోయి చేతావో నీకు తెలిసేది.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ని పట్టుకుని చేయాలి.
1: And you should go by the real thought from within.
0: దీన్ని చాలా మంది ఇంతకూడదు ఆత్మ అన్నారు.
1: Many people call it ఆత్మ or the self.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: Without this ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆర్ ద సెల్ఫ్, నథింగ్ కెన్ బి అండర్స్టూడ్.
0: ఆత్మ గురించి తెలుసుకోవటమే, తెలుపుకోవటమే ఎడ్యుకేషన్.
1: ఆల్ దట్ ఈస్ థాట్ అండర్స్టూడ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ రిఫరెన్స్ టు ద సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: కనుక సెల్ఫ్ అంటే ఏమిటని?
1: What is self then?
0: నేను నేను అంటుంటాను.
1: We go on responding I
0: and I. అది సరైనటువంటి అర్థం కాదు.
1: It is not proper word.
0: నేను అనేటువంటి దానికి సెల్ఫ్ అని చెప్పకూడదు.
1: You cannot call I and the self synonyms.
0: ఇది I అనేటువంటిది అహం.
1: I is అహం.
0: అహం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: So long this I-ness is limited to అహం, you cannot get into the depth.
0: కనుక ఈ అహంని ఏనాడు ప్రక్కకు నెట్టి
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappudu,
1: with equal mindedness, you can
0: andari yendu kuda nu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kani andari yendu undetundi oka atma tappa marokati ledhi ledhu.
1: That which is present in everyone is only atma, nothing else.
0: Deeni kuda atma ane peru pettare gaani idi kuda atma kaadu.
1: Though just verbally it said atma, it's not so.
0: Kanuka idi fundamental I.
1: Therefore this atma I is fundamental I.
0: Ee fundamental okati undinappude,
1: with this fundamental I,
0: migitha vaatukanta kuda vidhistunnamu.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental anetundi lekapothe evvaru dehaniki viru.
1: Without this fundamental I, the atma, the self, you will not have any value.
0: దానిని మనం గుర్తించుకున్నప్పుడే మనం మానవులు అవుతాం.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: కానీ ఆ ఫండమెంటల్ ఐ తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: ఎన్నో పశుపక్షి మృగాలంతా ఉంటున్నాయి.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyatavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: Prachina kalam nundi kudanu manavulu prachina samskrutini anusaristu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Man ko ka roopam undi.
1: It has a form.
0: Man ko ka bhavam undi.
1: Man has a thought.
0: Man ko oka vidhamainatvanti artham undi.
1: And there is some meaning in this life.
0: Kaani fundamental deeniki artham em ledu.
1: But this fundamental I is beyond comprehension and interpretation.
0: Anni jeevulu enduku kodanu untundali.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: Kanuka fundamental I ni gurtinchukodaniki prayatninchali.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడాను మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక వర్డ్.
1: The very one, I-ness, I is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుల యందు కూడా ఉంటుంది.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుల యందు ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that needs to be understood.
0: అయితే కొన్ని సమయంలో ఈ ప్రపంచమునకు లౌకికమైనటువంటి అర్థములు కూడా అవసరమే.
1: However, in this transitory world, we need a kind of different approach.
0: ఇది కేవలము ఆకలి దప్పుల కోసమనే వచ్చింది.
1: This world we spend with food and drink.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ దిగా తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is a first senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహం కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాభయుడు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, that true I, that shines with all brilliant.
0: బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetvantidi vaadedo bichigaadaga undunnaru ani meer bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetvantidi daivaniki peru gani migitha vaariki peru gaadu.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోడ్స్టీన్కు నరేంద్రకు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: భగవాన్ puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: ఇదంతా కూడా కేవలము పొట్టకూటి కోసం చేసే పని.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: కనుక ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: This is not the thing that we are supposed to do.
0: మనం చేయవలసింది వేరే ఉంటుండాలి.
1: There's quite a different thing that we must do.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated? Without spiritual knowledge, can any education be true education by any standard? You may be a millionaire.
0: కాని ఎంత దక్షాధీశుడు అయినప్పటికీ
1: హీ మే బి రిచ్ మ్యాన్.
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు. కానీ
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్.
0: దేహాన్ని, దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఈస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్.
0: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతని మహారాజు
1: యు ఆర్ అన్ ఎంపరర్.
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే. కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీఈస్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్.
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా కూడా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: The worldly knowledge, secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి
1: keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: Who is the leader, top one above all?
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వుల యందు ఉంటుండాలి.
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉన్నది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక మనం అన్నింటి యందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every effort to know that fundamental I, which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental I consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental I consciousness is present in everyone. Everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు ఉంటే,
1: we say, who is the doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ ఎందుకు అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: దాని నీవు ఐ అనొచ్చు.
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందుకు ఉంటున్నాడు.
1: But where is God? God is present in everyone.
0: He says, sarva bhutanam.
1: God is present in all beings.
0: He says, avasyam idam sarvam.
1: God is present in the entire universe.
0: Kalka, deham anetvanti dani minatram neevu anukochun gaani, dehini matram nenu ani cheppadaniki veelledu.
1: You may say, it is from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబి ఇలాంటి తీపులు అన్ని అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యూ నో, మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్.
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే.
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
0: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: And you cannot call this sugar I.
0: Kanuka ee atma tattvam anetundi andari endu untundadi.
1: This atmic principle is universal.
0: Atta danni neevu nenu ani cheppochu.
1: That you can identify yourself with that cosmic principle.
0: Atte atma nenu ani cheppinappude prati manavudu kodanu aanandanga untadu.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: Aa sthitiki raavali ani manavudu.
1: Bhagavan says that man should reach that state of consciousness.
0: Purvam.
1: Prior.
0: Manavulandaru kudanu.
1: Yeah, all people.
0: Yogi varuluga undetundi varu. Yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi ani emti?
1: Who is yogi?
0: He is jogi.
1: And actually, a yogi has nothing with him, jogi.
0: కనుక యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
1: And we cannot simply say that he has given up all. For that reason he is yogi.
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: In fact, all are in you.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: We should know the differences between these three. Yogi is the spiritual aspirant.
0: The one you think you are.
1: Bhogi the affluent one and the jogi the pauper.
0: The one you think you are.
1: The one you think you are.
0: రెండు అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు నేను వాడు.
1: You and I and he there.
0: దీని అన్ని విధాలు కూడా ది వన్ యు రియలీ ఆర్.
1: Therefore we arrive at the conclusion the one you really are.
0: ఆ మూడు కూడాను తానే ఉన్నారు కానీ మూడుకి మూడు దేహాలు లేవు.
1: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not
0: me. కాలంలో యోగులందరూ కూడా ఈ రకంగా భావించి సంభాషించుకునేటువంటి వారు.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life.
0: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
1: Many things can be said on this.
0: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: This fundamental I, consciousness, is changeless.
0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు.
1: Doctors watch.
0: కానీ మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
1: They examine heart to begin with.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: It is the heart that maintains, sustains life.
0: ఈ హార్ట్ లేకపోతే
1: when there's no heart,
0: దేహమే లేదు.
1: The body cannot live.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: Therefore, that which is beyond the body is the true self, Atma.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: ఈ సన్ ఎవరు?
1: Who is your son?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Is the one who is staying there in America.
0: ఇండియాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Or is your son staying elsewhere?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: Basing on the form, you call him so-and-so is my son.
0: ఆ ఫామే లేకపోతే నీకు ఎవరు సన్?
1: When there is no form, how can you identify your son?
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so-and-so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీని నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరిని అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: Basing on the physical relationship only, you say, so-and-so is my friend, so-and-so is my relation.
0: Physical sambandhame nu pettukovadu.
1: Do not have these physical connections.
0: Nee physical ku aa physical shariram puttindi kani.
1: Just you are born physically, that's all.
0: Idi oka vidhamainatundi oka negative ne. Adi oka negative ne.
1: The very feeling at the physical level is negative.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: When once you go beyond the physical level, you can understand the indwella, the innate principle.
0: ఇప్పుడు మా పిల్లలు ఎవరినైనా అడగండి.
1: You ask any boy here or students.
0: Boys, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: You ask boys here, where is your God?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my God, I am your God.
1: Yes, you are my God, I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga ee physical body vachetappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical thirpaine mana jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kani ee physical ayi ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: అండ్ దిస్ ఫిజికల్ ఐ విల్ నెవర్ లాస్ట్ లాంగ్.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: ఇట్ మే బి అలైవ్ టుడే, మే నాట్ టుమారో.
0: రేపు నీవెవరు?
1: టుమారో హూ ఆర్ యూ?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: సో లాంగ్ దిస్ బాడీ ఇస్ దేర్ యూ సే ఐ.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఈజ్ గాన్ హూ కెన్ సే ఐ హియర్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు జీరోనే వస్తుండది.
1: దేర్ఫోర్ ఇఫ్ యు ఫైండ్ అవుట్ లైక్ దాట్ వీ గెట్ జస్ట్ జీరో ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world identified with the physical body is just a zero.
0: Zero ne manu hero ga bhavistunnamu.
1: And we consider this zero as hero.
0: Neevu zero kaadu.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: Neevu aneetundi ekkada neeku kanipinchukokunda untundo adhe neevu.
1: And in fact that you do not find the physical body, beyond that lies the true I-ness.
0: Kanuka మాంసము రక్తము కండరములు ఎదలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ ద ఫ్లెష్ బోన్ నారో అండ్ ద మజల్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది మెరించేది సృష్టించేది ఈ యొక్క బోన్స్ మజిల్స్ ఇవి రక్తము.
1: దేర్ఫోర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ద మజల్ ద బోన్ అండ్ ద బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ విల్ హెల్ప్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: అండ్ దిస్ మూవ్మెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వి గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము.
1: వీ హ్యావ్ దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఆన్ ద ఫ్లీటింగ్ థింగ్స్ అండ్ కాల్ అవర్ సెల్స్ ఐ.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: దిస్ ఈజ్ నెవర్ పర్మనెంట్.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దీని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమనే మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: ఇది ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యు నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకంపనింగ్ హిమ్.
0: ఈ మెవరు అంటే నా డాక్టర్ అంటాడు.
1: If anyone says, who is she? You'll say, she's my daughter-in-law. How long is she your daughter-in-law? Prior to the wedding, who is she? This title was not there before. At the end also, she doesn't remain. This state has come in between like a passing cloud.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
0: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
1: వి జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
0: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
0: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
1: And in fact, if you do not have body, you know the identity. And nobody will come to know you then you are in
0: here.
1: Nobody at home will be able to know you without the body.
0: Kani, telisedanta kuda nu ee body vallane.
1: All this identification is because of the body.
0: Kanuka prati manavudu kuda nu deha bhavanam pettukoni jeevitham gadupukovadu.
1: Therefore, we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడా దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యు విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ మీరు సంపాదించుకోండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్, గెట్ అవర్ సెల్స్ అటాచ్ టు దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: ఆత్మ అనే దానికి అటాచ్మెంట్ లేదు.
1: The true I, fundamental I, has no attachment.
0: అది నీ యందు ఉన్నది, నా యందు ఉన్నది.
1: That is present in you and in me as well.
0: అందరి యందు ఉంటున్నది అది.
1: It is present in everybody.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ వర్షిపింగ్ విత్ ఫ్లవర్స్, అబ్జర్వింగ్ రిచువల్స్.
0: కనుకనే సీత అనేక రకములుగా కూడా అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
1: మెనీ అప్రోచ్ సీత.
0: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: దే ఆస్కర్ వేర్ ఇస్ యువర్ శ్రీరామ.
0: ఆమె చెప్పింది నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: హీ రిప్లైడ్ మై రామా ఇస్ విత్ మీ.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక దేహం పేరు.
1: అండ్ హూ ఇస్ వన్ దట్ హస్ కమ్ దేర్? జస్ట్ దట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బాడీ.
0: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఇస్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్ దశరథ.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: మై రామా ఇస్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడీ.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: అండ్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్, కాలింగ్ ఎవ్రీబడి ది కా అంకుల్, ఆంటీ అండ్ సో ఆన్.
0: కానీ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ అంకుల్ హెస్ కమ్.
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఆల్సో ఆంటీ వేర్ డి షీ కమ్.
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారో చూస్తాము.
1: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ అస్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
0: ఏమీ చెప్పలేరు.
1: దే హ్యావ్ నో ఆన్సర్.
0: అంతా ఒక్కటే అంటారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్ అండ్
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ కాంప్రిహెన్సివ్ టోటాలిటీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము పూజించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అబ్సల్యూట్ రియాలిటీ విచ్ ఇస్ వన్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
1: దెన్ వీ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్.
0: అన్నింటినీ కూడా మేము విశ్వసించిన వారం అవుతాం.
1: దెన్ వీ కెన్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: వితౌట్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: ఇఫ్ యూ గో బై ప్లూరాలిటీ,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలోయనే ఉంటుంటది.
1: అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద హోల్ వరల్డ్.
0: యూఆర్ ఫాలోయర్.
1: అండ్ యూ జస్ట్ బికమ్ ఎ ఫాలోయర్.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీ ఫాలోయర్ కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ యూఆర్ నాట్ ద ఫాలోయర్.
0: యూఆర్ ఐడియల్ మ్యాన్.
1: యూఆర్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: యూఆర్ ఆత్మ.
1: యూఆర్ ఆత్మ ద సెల్ఫ్.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: యూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
0: అట్లా చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ ఇట్ గోస్ బై దిస్ ఫిజికల్ కన్సిడరేషన్స్, హీస్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ అటాచ్డ్ టు స్పిరిచువాలిటీ.
0: అందరితో కూడి నిలుస్తాము.
1: మింగిల్ విత్ ఎవ్రీబడి.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ట్రూ బ్లెస్.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you'll remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: without this experience,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: if he goes on claiming himself as the body,
0: చావు పుట్టుకలతో ఉన్నటువంటి వాడే,
1: He is just bound by birth and death.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టి వల్ల లేనట్టు శాశ్వతుడు ఆది మధ్యాత్రహితుడు అనాదివాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన్ వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన్ వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన్ వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెన్ అన్ని కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటివి.
1: And this is all confined to those limited places. America faced the situation quite unprecedented. And in fact, the whole place is at a level of 15 feet high. All towns are submerged today. We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్ ఇస్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్ ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను
1: సో లాంగ్ దిస్ వాటర్
0: అది ఏకత్వమే.
1: యు ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే
1: when once we understand this
0: janam akada abhivrishtaru
1: and there you find the jana the inhabitants
0: kanuka janam anetvati unnanta varaku kudalu idi kevalam oka jagat kaadu.
1: Therefore there is only jala water everywhere. You cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it? Jagat
0: janam tho vyapinchinatvanti de jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ippudu aa jagattu ledhe.
1: But that jagat is not present now.
0: కనుక అట్టి జన్మల లోపల ఇది కేవలం జగత్తు గాని జలం కాదు.
1: Therefore, this truly speaking is the world, not merely water.
0: ప్రేమ స్వరూపురాదా.
1: Embodiments of love.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: క్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
1: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ.
0: నిజంగా సాధన చేయండి.
1: And follow the true spiritual practice.
0: ఒక సాధన చేస్తూ ఉండేది.
1: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వంగా కనిపించదు.
1: And then you will not find this multiplicity. You find only unity.
0: Unity ni telusukovali.
1: It is this unity that has got to be learned.
0: A unity prati okkari endu kuda untundadi.
1: And this unity is present in everyone.
0: A unity ni meer unity ga bhavinchukondi.
1: And go by this unity.
0: Adi kevalam purity ga teesukokoddu.
1: And you cannot simply limit to that purity alone.
0: Aneka mandi 100 samvatsaralu tagudunu bratukutunnaru.
1: And people live long even for 100 years.
0: కాని 100 years కూడాను భిన్నంగా భావిస్తున్నారు కానీ ఏకంగా భావించుకోవటం.
1: All this period of 100 years of lifetime is spent in duality.
0: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి.
1: Therefore we should brush aside this duality.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: Then you will experience non-duality.
0: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: The one you experience this non-dualism, non-dualistic state, you are a true man.
0: Dualism unnanta varaku kodunu miru oka animal.
1: So long this duality is there, you are just a human being.
0: Animal.
1: You are just even animal.
0: The duality ni manam eppudu dooram chesukuntamo appude manam humanity.
1: The moment you rise above this duality, you belong to humanity.
0: Ee humanity ni miru sampadinchukondi.
1: Be worthy of this humanity.
0: Aa humanity kudanu mee ende untunnadi.
1: That humanness is within you.
0: Kaluku meeru unity ni sampadinchukoni
1: with this unity
0: appudu meeru bhinnatvam anetundi dooram chesukoni
1: being away from this plurality
0: ekatvamlone meeru aanandanni anubhavinchandi.
1: Enjoy the bliss in unity or oneness.
0: Unity is divinity.
1: This unity is the real divinity.
0: Our divinity is in the
1: from that divinity is in you.
0: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడాను యూనిటీ మీకు కనిపించదు.
1: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్ యూ కెన్ నెవర్ విజువలైజ్ యూనిటీ.
0: ఏకత్వాన్ని మీరు భావించి
1: కన్సిడర్ దిస్ నాన్ డ్యువాలిటీ.
0: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
1: డెవలప్ దిస్ యూనిటీ.
0: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
1: అచీవ్ దిస్ వన్నెస్ యూనిటీ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: ఈ ఏకత్వం అనేటువంటిదే
1: దిస్ యూనిటీ
0: నిజమైన ప్యూరిటీ.
1: Is the true purity.
0: Our purity ne nijamaina love.
1: And this purity is the true love.
0: Aa love anetuvanti ni oka dani meer pettukunte anni meer artham avutundi.
1: When once you have this, the center being love, you will understand all the rest.
0: Kaani ee vishayanni meer sakaga artha chesukovataniki edaina inkoka samayam vachinappudu meeku anni bodhisthanu.
1: At an appropriate time, Bhagavan will explain all the details.
0: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: విత్ ఆల్ ది వరల్డ్లీ అటాచ్మెంట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: దేర్ఫోర్ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్
0: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
1: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: At this moment, the whole world is rejoicing here in this sanctum sanctorum, Prashanti Nilayam. We consider some natives and some foreigners.
0: ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు.
1: Who are the natives of this country? Who are the foreigners for that matter? The place wherever the truth and righteousness are adhered to.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: You cannot call yourselves Bharatiyas having been born here.
0: Bharatiyulu yokka samskruti satyam vada dharmam chara. Ee rendinti yokka sutramulanu evaru anusaristaro vare Bharatiyulu.
1: The culture of Bharat stresses that one should speak truth and follow dharma. Whomsoever that adheres to these twin principles are Bharatiyas.
0: Prapanchamantayinu oka pedda bhavanamu.
1: The whole world is a big mansion.
0: Ee bhavanamulo aneka vidhamainatuvanti roomulu kalisi untayi, gadulu.
1: There are so many rooms inside.
0: Kabatti okoka desham kudanu okoka gadi vantide.
1: Each country is equal to a room.
0: Kaga yavat prapanchamantayi kudanu okka gruhame.
1: Therefore the whole world is just one home.
0: Sarvangamulaku dehamu aadharamainappudu ee dehamulo okka హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: జస్ట్ ఎస్ ద బాడీ హ్యాస్ గాట్ వేరియస్ లింబ్స్ దట్ యాక్ట్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద హార్ట్, దేర్ ఇస్ ఎ సెంటర్ విచ్ వీ హావ్ గాట్ టు నో.
0: సర్వాంగములకు ఈ హృదయమే అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి.
1: టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ సప్లైస్ బ్లడ్.
0: కనుక అన్ని దేశములకు కూడాను సత్యధర్మములనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి ఎందుకు కూడాను విలీనమై ఉంటుండాలి.
1: Therefore it is the truth and dharma righteousness that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making, it is the one of the devotee.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు

0: తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభం నందు నారసింహుని సృష్టింపజేశాడు.
1: ప్రహ్లాద కుడ్ సీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విత్ ఇన్ ద పిల్లర్ బికాస్ ఆఫ్ హిస్ సిన్సెరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్.
0: బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణుని అరణ్యము లోపల సృష్టింపజేశాడు.
1: ఇట్ వాజ్ ద టైనీ టాట్ ధ్రువ హూ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ నారాయణ డైర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్.
0: కనుక సృష్టికర్త ఎవరనగా ప్రతి జీవుడు కూడాను సృష్టికర్తనే.
1: Then who is the creator? Every living creature, being.
0: ప్రతి జీవుడు కూడాను దేవుడే.
1: Every individual is God himself.
0: కానీ దేహాత్మ భావమును పెంచుకోవటం చేతనే తాను ఒక పావరుడైన మానవుని వలె భావిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద వెస్ట్.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ దిస్ బాడీ ఆర్ ద వెస్చర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ స్టేస్ ఆన్.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఈచ్ కంట్రీ మే అబ్జర్వ్ ద ఫెస్టివల్ అకేషన్స్ అండ్ ఫాలో ద ట్రెడిషన్.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: చైనీస్ కన్సిడర్ దిస్ డే ద న్యూ ఇయర్.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: హవెవర్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భారత్ అండ్ చైనా.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ నార్త్వర్డ్ అండ్ సౌత్వర్డ్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: The same system is followed by Chinese there.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: In Bharat, in a particular area, when sun travels towards north direction, they consider it a festival period, auspicious.
0: ఇది చంద్ర మాసము అంటారు.
1: That they consider lunar period, చంద్రమాసం.
0: మరి కొంత ప్రాంతం వాళ్ళు సూర్య మాసం అంటారు.
1: While others consider it as solar, సూర్య మాసం.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ది సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: They also have these two, new year according to one system, new year according to another.
0: ఇవి రెండు కూడాను బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chatcho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: కనుకనే ఈ మనసుకు చంద్రునకు చాలా సన్నిహిత సంబంధం ఉంటుంది.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: మానవుని యొక్క జ్ఞాన చచ్చువుకును సూర్యునికును సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ సన్ అండ్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: లైక్ దిస్ వెన్ వీ గోయింగ్ టు ద డెప్త్ అండ్ ఎంక్వైర్ వీ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్.
0: అన్నింటికి మానవుని హృదయమే మూల స్థానము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఇస్ ద సెంటర్ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్.
0: కనుక మానవుని హృదయము లోపల సరి అయినటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సెటిల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ద ట్రినిటీ ఆఫ్ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వము లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: దే కుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ this principle of unity in this trinity in the divinity clearly.
0: Truth, goodness and beauty ani cheptu vachadu
1: Plato declared these three, truth, goodness and beauty.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు భారతీయుడు.
1: Bharatiyas called these three సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకును ఏకత్వంగానే ఉంటుండాలి.
1: Though there is an apparent difference so long as so far as language is concerned, the meaning being the same.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనినే పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం, ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu visishtadvaitamu moodintu tarvata vacheetvante turiyavastha annaru.
1: Therefore this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism and non-dualism.
0: I am in the light, I am in the light annaru.
1: Muslims also said, I am in the light.
0: Tadupari, the light is in me annaru.
1: Later they said, the light is in me.
0: Moodavadi, I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: Therefore human heart is the center of these three levels of thought, the non-dualism, dualism and qualified non-dualism.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: We may pray in a varied manner.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: It is the same reflection we find in all of the containers.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: ద డిఫరెన్స్ ఇస్ డ్యూ టు ద డైవర్సిటీ ఇన్ హ్యుమానిటీ.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్లీ ఇన్ ఎ వెరీడ్ మ్యాన్.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: హి సెడ్ ఓ మ్యాన్ యు ఆర్ దట్ అండ్ దట్ యు ఆర్ నాట్ దట్.
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: యు ఆర్ దట్ but that's not you.
0: Indulo undinatvanti okka vyathyasam emiti?
1: What is the difference here?
0: Oka neeti totti untundali.
1: Here is water tub.
0: Aa neeti totti daggariki nee velli nee pratibimbani aa neeti lo chustavu.
1: You go near the water tub and see your own reflection.
0: Adi nenenu antavu.
1: You say that I am the reflection.
0: Aithe aa pratibimbani pattukoni kottite neeku debbalu tagalavu.
1: Now if you beat your reflection you are not hit.
0: Neevu ade kaani ఆ దెబ్బను నీకు తగ్గటం లేదే కాబట్టి నీవు అదే కాదు.
1: యూ సే యు ఆర్ ది రిఫ్లెక్షన్ బట్ యు ఆర్ నాట్ హార్మ్, యు ఆర్ నాట్ హిట్, ఈవెన్ ది రిఫ్లెక్షన్ ఇస్ బీటన్, దేర్ ఫార్ యు ఆర్ నాట్ ది రిఫ్లెక్షన్.
0: అయితే దానిని నీవు తిట్టితివా నీకు కోపం వస్తుండాలి.
1: హవెవర్ ఇఫ్ యువర్ రిఫ్లెక్షన్ ఈస్ కోల్డెడ్ రిప్రమాండెడ్,
0: కొట్టినప్పుడు నీకు దెబ్బలు తగలవు కానీ తిట్టినప్పుడు మాత్రము రెండింటి యొక్క ఏకత్వం ఏమవుతుండాలి.
1: యు ఆర్ నాట్ హర్ట్ వెన్ ది షాడో ఆర్ రిఫ్లెక్షన్ ఇస్ బీటన్ బట్ వెన్ ఇట్ ఇస్ కోల్డెడ్ యు ఆర్ ఎఫెక్టెడ్.
0: అదే విధంగానే దేహంలో అనేటువంటిది ఒక పాత్రల వంటివి.
1: లైక్ వైజ్ బాడీ ఈజ్ ఎ వెసల్.
0: ఉపాధి ఇది కేవలం ఒక నెగిటివ్.
1: వెస్ట్ బాడీ ఇస్ నెగిటివ్.
0: కనుకనే దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన అని.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
1: Body is a temple.
0: దేహం అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్.
1: Body is a sort of instrument.
0: Mind అనేటువంటిది ఒక పనిముట్టే.
1: Mind is an instrument.
0: ఇంద్రియములు అనేటువంటివి ఒక పనిముట్లే.
1: Senses are instruments.
0: మనసు కూడాను ఒక పనిముట్టే.
1: So also the mind.
0: ఇవన్నీ కూడాను పనిముట్లే.
1: They are all instruments.
0: దీనిని నీవు వినియోగించుకునేటువంటి విధానంలో దీని యొక్క ఏకత్వం మనం గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇది నేను అంటున్నావా లేక ఇది నా దేహం అంటున్నావా?
1: డూ యూ ఐడెంటిఫై ద బాడీ ఆర్ యూ క్లెయిమ్ దట్ ద బాడీ బిలాంగ్స్ టు యూ?
0: ఇది నా దేహం అనుకుంటున్నావు.
1: యూ సే దిస్ ఇస్ మై బాడీ.
0: కానీ దేహమే నేను చెప్పడం లేదు.
1: బట్ యూ డోంట్ సే దట్ ఐఎమ్ ద బాడీ.
0: నా దేహము అనుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు.
1: When you say this is my body, you are separate from the body.
0: ఇది నా handkerchief.
1: This is my handkerchief.
0: It is separate, name separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ, ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ దీన్ని.
0: వేదాంతంలో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: దేర్ఫోర్ దిస్ మైండ్ ఇస్ మాయా ఆర్ ఇల్యూషన్.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రోమ్ యూ గెట్ దిస్ ఇల్యూషన్.
0: లేని దాని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: యు కన్సిడర్ ది నాన్ ఎగ్జిస్టెంట్ యాజ్ ద వన్ దట్
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: దిస్ ఇల్యూషన్ ఇస్ ద వెస్చర్ ఆఫ్ గాడ్.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతుంది.
1: దేర్ఫోర్ గాడ్ హింసెల్ఫ్ హస్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని, వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని, ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఈస్ డివైడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కాని ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కాని ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటారు.
1: In mental hospital you have many mad caps.
0: అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు ప్రతపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్, వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి బట్టి ఉంటారు.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్, దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: మ్యాన్ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ 12 టైప్స్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఈజ్ ఎ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: Family life is worried and death is worried.
0: Balyamantayu chinta.
1: The entire period of childhood.
0: Vardhakyamoka chinta.
1: Old age is worried.
0: Jeevinchutoka chinta. Chedupu chinta.
1: Life in general and failure, there are worries.
0: Karmalanniyu chinta.
1: All actions are
0: kashtamu
1: worried.
0: Kashtamuoka chinta.
1: Difficulties give you worry.
0: Santasamoka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi. Sarvesa chinta. Konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్,
0: దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ సీన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి,
0: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: ఇఫ్ యూ అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి అక్వైర్డ్ ఈజీలీ.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: If you knock the door, it will be opened.
0: Piriste palukutadu.
1: If you call, he responds.
0: Adigite istadu.
1: If you ask, thou shalt be given.
0: Ee moonu kudanu upanishattulu yokka satyame.
1: These three are the declarations of
0: upanishad. Aithe prathi manavudu kudanu talupulu tadutunnadu adugutunnadu.
1: However, every man knocks the door and asks.
0: Kaani denini adugutunnadu?
1: What is that he asks for?
0: Denini talupu kottunnadu?
1: What is that he knocks?
0: Kaani కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: బట్ ఈస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్ డోర్.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవమని తట్టాలి.
1: యూ షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్ హెల్.
0: కానీ మానవుడు ఈనాడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై పరితపిస్తున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
0: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ pray for the proximity of the divine wants to be near the world.
0: దైవాన్ని అడగాలి.
1: You should ask God.
0: జన్మాన్ని తరింప చేసుకోవాలి.
1: And you should redeem your life.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: And you should open the gates of heaven liberation.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: Today we are not asking God.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: We are asking Daya the demon.
0: ఇలాంటి మానవత్వంలో దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీకు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈజ్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ ఇస్ రిటన్ ఈజ్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: What you do belongs to you.
0: కరుగరి ఈనాడు చేయకుండా చెప్తున్నాము.
1: Today you don't do but you say.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: Without experience you write.
0: కరుగనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: So you are cut off from the bliss.
0: కరుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: So instead of saying better you do act and practice.
0: చెప్పడం చాలా సులభము.
1: It's so easy to say.
0: చేయటం చాలా కష్టం.
1: It's very difficult to act.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు,
1: ఇట్ ఇస్ ఈజీ టు డిక్లేర్.
0: చేయుట కష్టంబు,
1: వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: దాతకైన వాణి తాతకైన,
1: ఈవెన్ టు బ్రహ్మా ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్
0: టు అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియ రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యూ సే.
0: కానీ తలచటం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: టోటలీ డిఫరెంట్. కనుక ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్ముడు అన్నారు.
1: Is only the noble soul who will have harmony, integrity between what is said and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annar.
1: Is only the wicked man whose action is at variance with what he says.
0: Eenadu manam trikuna siddhini ekapachukovali.
1: Today we should
0: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop this unity.
0: భిన్నత్వాన్ని దూరం చేయాలి.
1: We should be far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: దెన్ ఆల్ ద డివినిటీ లేటెంట్ విదిన్ యూ విల్ బ్లాసమ్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈజ్ ఇన్ డ్వెలర్ ఇన్ యూ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country, it is attached to your own.
0: పాపం గాని పుణ్యం గాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటను అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటను అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యు ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మలను పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ సేక్రెడ్, దట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్ డిపెండ్ అపాన్ అవర్ యాక్టివిటీ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ టు టేక్ టు గుడ్.
0: ఏది పవిత్రమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ సేక్రెడ్?
0: ఏది అపవిత్రమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ ఇస్ అన్సేక్రెడ్?
0: విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Vyasa defined clearly what is a merit. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam,
1: harming others,
0: ఇదే పాపం అన్నారు.
1: దిస్ ఈస్ ద సిన్.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
1: ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సిన్.
0: కాదు కాదు. పరము, పరమనగా ఆత్మతత్వము.
1: Para means the spirit.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider this principle of unity of the spirit as a diversity
0: is sin. ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity
0: ఎవరినో హింసించడము ఎవరినో తిట్టడము ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: పరమనగా తిరిగి ఆత్మనే.
1: This param is spirit again.
0: ఉప ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు.
1: ఉప మీన్స్ ప్రాక్సిమిటీ టు దిస్ స్పిరిట్.
0: సమీపము
1: మీనింగ్ క్లోజ్నెస్.
0: ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము.
1: వెన్ యూఆర్ వెరీ క్లోజ్ టు ది స్పిరిట్
0: ఆత్మను భిన్నంగా మనం భావించడమే పాపము.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆత్మ ఇస్ ద సిన్.
0: కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది.
1: దేర్ఫోర్ స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్ ది సీక్రెట్స్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే.
0: కనుక దేశములు భిన్నము కాదు.
1: కంట్రీస్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: భాషలు వేరు కాదు.
1: Languages are not different.
0: కాని అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పాని.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యూ లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: we are carried away by the language.
0: ఇవి ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider this multiplicity, diversity, well, that is the
0: worst. ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచము లోపల
1: today in the world.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్ డే బై డే ద కన్సిడర్ డైవర్సిటీ.
0: భిన్నత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: Today we need individuals, people who will have this principle of unity
0: and diversity.
1: Then all problems of this country would be solved.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: దట్ డే వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ యూ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ద డైవర్సిటీ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సిన్.
0: క్రోధమే యమధర్మరాజు.
1: And this very anger itself is
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: And the desire is the river that takes you to the God of death.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: To go to that king of death, you have to cross this river.
0: వైతరిణి నది.
1: The river, this river is వైతరిణి, the desire.
0: క్రోధమే యమధర్మరాజు.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్ష స్థానము.
1: అండ్ ది స్పిరిట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ లిబరేషన్.
0: యమ అనగా ఏమిటి?
1: వాట్స్ ది మీనింగ్ ఆఫ్ యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
0: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this, you cannot be the recipient of God's grace.
0: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
1: The one who has got this nigraha control deserves anugraha. The
0: మానవుడు నిగ్రహ అనుగ్రహాన్ని సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha.
0: స్వరూపులారా, కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్.
0: సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు కూడాను ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగే కొలది దేహం పెరుగుతుండాలి.
1: As years pass by, that we also age.
0: దేహం పెరిగే కొద్ది ఆయువు తరుగుతుండాలి.
1: As we age, life span becomes short.
0: దేహం పెరిగేదాన్ని చూచి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూచి మనం విచారం చేయటం లేదు.
1: We are so happy that we age, but at the same time, lifetime diminishes.
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: The parents are so happy, now you are grown up.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ దట్ డిమినిష్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ దట్
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యంని కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన ఖాయమునే వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్ యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్ బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: talk. భగవంతుడు కాలస్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయ నమః అన్నాడు భగవంతుడిని.
1: Therefore, God is called time సంవత్సరాయ నమః.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: సంవత్సర ఇయర్ డజన్ మీన్ మియర్లీ 12 months.
0: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
1: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హిమ్సెల్ఫ్ బట్ ఆధేయాన్ని
0: చూస్తున్నామే కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: జస్ట్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ బేస్ బట్ నాట్ ద ట్రూ బేసిస్.
0: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: Table aadharanga untum chetani ee towel nilchagaligindi.
1: It's not present on the table, therefore it's there.
0: Kaani table lo chuttam ledu, kerchief ni maatrame chustunnam.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వము.
1: దేర్ఫోర్ ద ప్రైమల్ బేసిస్ ఇస్ డివినిటీ.
0: ఆ దైవం పైనే సర్వ ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద డివినిటీ.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ బేసిస్ అండ్ దట్ విచ్ ఇస్ బేస్.
0: దీనిని అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: కాదు.
1: నో.
0: ఇది ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఈస్ నాన్ జ్యూలిజం.
0: దారము, ప్రతి, బట్ట అని మూడు చెప్తున్నాము.
1: యు గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించటం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండదని బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: Jesus Christ, as he passed by, observed a man who is very hungry and gave him a fish.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు?
1: He said, look here, you have eaten that fish given yesterday. Today what
0: is left? ఎన్ని దినములు నీకు చేపలను ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది?
1: How long can I give you fish like this?
0: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
1: దేర్ఫోర్ బెటర్ యు నో ద స్కిల్ ఆఫ్ ఫిషింగ్.
0: అప్పుడు ఎవరిపైన నీవు అడగనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు బెగ్.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిపెండ్
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ ప్రిన్సిపల్ సో దట్ యు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. యు విల్ బి
0: ఆధారం ఏమిటి? ఆత్మవిశ్వాసమే.
1: ఫర్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: దట్ డే ది భారతీయస్ లాస్ట్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో this path of righteousness and speak truth basing on self confidence,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth, you cannot call yourself a Bharatiya.
0: ఈ దేశానికి ప్రాణ సమానమైనటువంటి ఈ మూడింటిని నీవు చక్కని అనుసరించాలి.
1: These are the life sustaining principles of Bharat. కనుక
0: విదేశీయులు స్వదేశీయులంటి భేదము కేవలం దేశాన్ని పురస్కరించుకుని కాదు చెప్పవలసింది.
1: సో యూ కెనాట్ సే వన్ ఈజ్ ఎ ఫారినర్, వన్ ఈజ్ ఎ నేటివ్ బేసింగ్ ఆన్ ద ల్యాండ్.
0: వారి విశ్వాసం గురించి మనం విచారించాలి.
1: వీ హావ్ టు ఎంక్వైర్ దేర్ ఫేత్.
0: అదే విశ్వాసము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసం పైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెరుగు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇంటు ది రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్.
0: ఈత అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్.
0: ఈతను నేర్చినటువంటి వాడు, గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈత ఆర్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీత ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈత ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరుగుపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రము పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు.
1: ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనిల్ కుమార్ సెడ్
0: సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి అవుతుందని.
1: హి సెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంక్రీజింగ్.
0: నాలెడ్జ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ నాలెడ్జ్?
0: తెలివి అంటున్నారు.
1: వి సే ఇంటెలిజెన్స్.
0: తెలివి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఇంటెలిజెన్స్?
0: ఒక విధమైనటువంటి అన్నింటి యొక్క పరిశీలన చేసి సత్యాన్ని గుర్తించుకునేటువంటిది అన్నారు.
1: దిస్ ఇంటెలిజెన్స్ మీన్స్ అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్ దట్ ఆర్ రౌండ్.
0: అది ఎక్కడనో మనం సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్.
0: నిరంతరము కూడా మన యొక్క దీంట్లో నిలిచి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ కంటిన్యూస్లీ.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను, గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఆ జ్ఞానం మనం నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: Teacherlu bodhinchetundidi kaadu.
1: It is not taught by a teacher.
0: Shopulu chikketundidi kaadu.
1: You cannot catch one.
0: Company supply cheseetundidi kaadu.
1: No one can supply.
0: Nee kottaga nechukuneetundidi kaadu.
1: It's not the one that you can learn afresh.
0: Inde untunnadi.
1: It is there within you.
0: Unna daani nee telusukolekapothunnavu.
1: That which is already latent should become patent.
0: Ee kerchief ikkade untundali.
1: Here lies the kerchief.
0: Kaani kannulu musukunnappudu
1: when you close your eye
0: ekkadekkado vetukutamu.
1: You go on searching for it all around.
0: Kaani unnadi unnadi ekkadadi.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: యాజ్ యూ ఆర్ నాట్ ఓపెన్డ్ యువర్ ఐస్ యూ గో ఆన్ సర్చింగ్ ఫర్ ద కర్చీఫ్.
0: ఎప్పుడు మన జ్ఞాన నేత్రములను మనం తెరుస్తామో అప్పుడు చేనేరుగా ఆ కర్చీఫ్ పైన పోతుంది.
1: ద మూమెంట్ యూ ఓపెన్ ది ఐ ఆఫ్ విజ్డమ్ నేచురల్లీ యూ లుక్ ఎట్ ది కర్చీఫ్.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: వీఆర్ నాట్ షోయింగ్ ఇన్ ఇంట్రెస్ట్.
0: ఈ లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులు మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ప్రాపర్టీస్ ఇఫ్ వీ షో 1000th ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ యూ నో ది స్పిరిచువాలిటీ.
0: కనుకనే మనము ఈ ఉండేటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహంతో అల్ప కాలంతో మనం కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: విత్ దిస్ లిమిటెడ్ లైఫ్, విత్ దిస్ లిమిటెడ్ బాడీ, వి షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: ఏ విధమైనటువంటి యొక్క వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకం గావించుకోవాలి.
1: వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్, మేక్ అవర్ లైఫ్ సీక్రెట్ వితౌట్ వేస్టింగ్ టైం.
0: పురస్కరించుకుని ఏ శంకర్ల వారు అస్థిరం జీవనం లోకే.
1: Basing on the Shankara said life is temporary.
0: Astiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Astiram dhara putradi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam stiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము, ఏ ధ్యానము, ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed.
0: సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced.
0: దీనికి మూడు కారణాలు ఉంటున్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore, the heart which is not polluted by attachment
0: asatyadunto dushitam kaanatvanti vaakku,
1: and the talk which is not polluted by falsehood
0: himsadunto dushitam kaanatvanti dehamu,
1: the body which is not polluted by violence,
0: idiye pavitramainatvanti janmamu,
1: that is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: The heart should not be polluted by any sort of attachment.
0: అసత్యాలతో దూషితం కానటువంటి యొక్క నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: And our speech or words should not be polluted by utter lies.
0: హింసాలతో దూషితం కానటువంటి యొక్క చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: And you should have your actions which are not polluted by violence.
0: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్
0: ఇంకా ఎన్ని తపములు, ఎన్ని జపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని చేసుకుంటున్నా ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ హావ్ టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఇది మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ, దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా, దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, యూ హావ్ టు ప్రే టు గాడ్ హూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: ప్రపంచంలో ఇన్ని సౌకర్యాలు అందించడం దేనికోసం?
1: Why all these conveniences are given to you?
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Manchi dental bed techi vesukunnavu.
1: You have got a very good dental bed.
0: Chakkani anukoolamainatundi dindlu parchukunnavu.
1: You have got a very good pillow.
0: Ceiling fan chakkaga tirugutundadi.
1: The ceiling fan is working.
0: Air condition manchi condition lo untundadi.
1: Air condition is perfect.
0: Kaani nidra raavatam ledhi neeku.
1: Yet you are not able to sleep.
0: Ivanni undi prayojanam emiti?
1: What is the use of all these conveniences?
0: Ee paru endukosam nenu techukunnavu?
1: Why have you brought
0: ee dindlu nee endukosam techukunnavu?
1: Why the pillow?
0: Ee fan endukosam vesukunnavu?
1: Why the fan?
0: Nidra kosam nenu vesukunnavu?
1: What for?
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యూ కాంట్ స్లీప్, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ కన్వీనియన్సెస్?
0: అదే విధంగానే దేహముంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses.
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without the state of bliss, what for all these senses?
0: కనుక ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: We have to make use of all these things in order to be blissful.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Mind should be used so as to be blissful.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Intellect is meant for inquiry.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: The senses should be kept pure.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: And with this body we should do sacred acts.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: Then you will have this good sleep of bliss.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize this.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఇస్ గిఫ్టెడ్ సో యాస్ టు ఎంజాయ్ దిస్ ఎటర్నల్.
0: కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటము, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మము సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యూ థింక్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఇస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్,
0: అంటున్నావు ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: Yavanena oka vidyarthini boyi ayya what is the purpose of life ani prashninchinappudu em untundadi ee sala sulabhamainatundi kada antaru.
1: If you ask any student what is the purpose of life, its answer is so simple.
0: Kana pina sona marna bas, idi purpose of life.
1: It's only eating and sleeping and dying, that's the purpose of life.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
1: యూ ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యూ ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యూనిక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in human nature.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: If has no wisdom, he is equal to an animal.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: So we should have that wisdom.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టెక్నాలజీ అదే టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్ దట్ ఈస్ టెక్నాలజీ
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో
1: టేక్ దిస్ నాలెడ్జ్
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్నో పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు
1: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్ హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్
0: కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ
0: తనపైన తాను ఆధారపడాలి
1: బీ సెల్ఫ్ రిలయంట్
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్
1: ది సెల్ఫ్ రియలైజేషన్
0: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి
1: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్
0: ప్రేమనే సర్వస్వరూపము
1: లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్
0: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి
1: Therefore, for the sake of love, we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలనే ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

0: ప్రేమింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళిగానముసే ఎగది ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది
1: గానము.
2: That is the melody of this music.
1: అది ఏని ఆనందము.
2: That is the bliss.
1: అది ఏని మధురానందము.
2: That is the
1: sweet. అది ఏని ప్రేమానందము.
2: That is
1: అది ఏని అద్వైతానందము.
2: That is non-dual.
1: అది ఏని సచ్చిదానందము. అది ఏన ఆత్మానందము.
2: That is the eternal bliss. That is the bliss of the spirit or the soul.
1: ఆ ప్రేమ యందే సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి.
2: It is in this bliss everything else is contained.
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి.
2: So through love you can achieve anything.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా. పరమ శాంతి సుఖ

ಮಾತ ಪಿತ ಬಂಧು ಸಖ ಸಬಹಿ ರಾಮನ. ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏ

சமிச்சியதி. காவத்ர போகஹ புருஷே ந புஜ்யதி கரோதி துக்கே.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ, మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatadi manasu, ee manasu kalavade manishi.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka

0: మొదటిది మనస్సు. ఈ మనస్సు కలవాడే మనిషి.
1: ఫస్ట్ వన్ ఇస్ మనస్ ద మైండ్. ద వన్ విత్ మనస్ ద మైండ్ ఇస్ మానవ ద హ్యూమన్ బీయింగ్.
0: యద్ భావం తద్భవతి అని. మనసు ఎట్టిదో మనిషి అట్టివాడు.
1: యాజ్ ఇస్ ద మైండ్ సో ఇస్ ద హ్యూమన్ బీయింగ్.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: This in English also said, the human being will be as he thinks.
0: Kanuka manavattvam yokka visishtata enta vishalamai unnadaneetundi satyanni vidyarthulu gurtinchali.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: Manavudu annamaya kosamu pranamaya kosamu manomaya kosamu aanandamaya kosamu విజ్ఞానమయ కోసము ఈ ఐదు కోసముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఎన్కేస్డ్ బై ఫైవ్ షీట్స్, ద ఫుడ్ షీట్, ద లైఫ్, ద మైండ్, ద బ్లెస్ అండ్ ద విజ్డమ్ షీట్.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: ద ఫిజికల్ బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే దీనికి స్థూల శరీరమని పేరు పెట్టారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద గ్రాస్ బాడీ.
0: రెండవది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద లైఫ్ షీట్, ద షీట్ ఆఫ్ ద మైండ్ అండ్ ద షీట్ ఆఫ్ ద విజ్డమ్ విచ్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: దిస్ ఇస్ ద బేసిస్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్ మ్యాన్.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ సార్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ సటిల్ బాడీ.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: నెక్స్ట్ ఈస్ దట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ బ్లెస్.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగా అనగా
1: హౌ
0: అన్నమయ కోశమునందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: ద సెల్ఫ్ ద సైన్సెస్ అవేర్నెస్ ద సెల్ఫ్ ఇన్ ది షీట్ ఆఫ్ ఫుడ్
0: బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
1: ఇస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: మీనింగ్ ద సెల్ఫ్ షైన్స్ ఇన్ ద బాడీ ఆల్సో.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు బాడీలీ కాన్షియస్నెస్ అన్నారు.
1: దట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద షీట్ ఆఫ్ ది లైఫ్ షీట్ ఈస్ కాల్డ్ బాడీలీ కాన్షియస్నెస్.
0: దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ నర్వస్ కాన్షియస్నెస్.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: దిస్ నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసెస్ ద లైఫ్ సోర్స్ అండ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ లైఫ్.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ ది షీట్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: దిస్ హాస్ గాట్
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడా పేరు పెట్టు వచ్చారు.
1: దిస్ హెస్ గాట్ టూ ఆస్పెక్ట్స్ ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్

0: in an effort to understand the nature of this aspect.
1: దీని తరువాత
0: later
1: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
0: Later comes the pure divine self, which is the main objective of human life.
1: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
0: Here a sort of power for the entire universe is contained.
1: All effective soul అన్నారు.
0: This is called all effective soul.
1: Infinite all effective.
0: Infinite
1: will.
0: All,
1: infinite. All effective will.
0: All infinite will.
1: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
0: It is this that protects the world.
1: దాని తరువాత
0: later
1: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
0: Saints started making effort to know the nature of the sheath of bliss.
1: ఈ ఆనందమనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడాను ఆశిస్తున్నాడు.
0: This bliss is aspired for by every human being.
1: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: How can we acquire this bliss?
1: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
0: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
1: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
0: మానవ human being meant self, ఆత్మ.
1: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
0: Out of this self only emanated the five elements.
1: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
0: Man has under his control all the five elements.
1: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
0: So man could become master.
1: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
0: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
1: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
0: యూ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
0: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self.
1: నిన్ను తెలుసుకొనుటకు తగిన కృషి చేయాలి.
0: You should make an effort to know thyself.
1: నీవనగా ఎవరు?
0: Who are you?
1: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
0: We should be away from this external view.
1: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
0: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
1: ఇవన్నీ కూడాను కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
0: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
1: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
1: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
1: మనసే హేతు.
0: The mind is the reason.
1: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
0: Mind is responsible for the name, for the pain and the pleasure.
1: మనసు ముక్తికి మూలము.
0: Mind is the cause for liberation.
1: మనసు నరకంబు దెచ్చు మైమరపించు.
0: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
1: ఈ మనసు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
0: It is only the mind that takes the man to the state of divinity and makes you forget the entire world.
1: కనుక ఈ యొక్క జగత్ అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
0: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఇది సత్యము కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ.
1: జగత్ జగత్ వచ్చి పోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
0: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్ గట్ దట్ విచ్ గోస్.
1: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నీదర్ కమ్స్ నార్ గోస్.
1: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
0: ద బాడీ దట్ హి హాస్ మే చేంజ్.
1: క్షీణించవచ్చును.
0: మే డికే.
1: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
0: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్. హి షల్ నెవర్ చేంజ్.
1: కనుకనే అతనికి నరహ అన్నారు.
0: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
1: రహ అనగా నాశనము.
0: రహ మీన్స్ దట్ ది జనరేషన్.
1: నా అనగా లేనటువంటి వాడు.
0: నా ద వన్ హూ హాస్ నో డెత్.
1: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
0: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హీ ఈజ్ హ్యూమన్ బీయింగ్ నర.
1: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
0: దట్ విచ్ ఇస్ డెత్లెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కనుకనే మానవుడు అనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
0: So when he says manava human being, he is the very true self, not the body.
1: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
0: The very same thing changes differently because of the effects of the mind.
1: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటది.
0: The mind also exists in four different positions.
1: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
0: The first is super mind.
1: Rendavadi higher mind annaru.
0: The second higher mind.
1: Moodavadi illuminated mind annaru.
0: Third one
1: illuminated
0: mind.
1: Inka nalugavadi over mind annaru.
0: The fourth one over mind.
1: Ee naligindi oka rahasyanni manavudu gurtinchinappude manavudu anaga evaru aneetundi thanu artham chesukogaladu.
0: If man recognizes the meaning of these four, he will understand who is manava, the human being.
1: Super mind.
0: The first super mind.
1: Idi antardrishtito manamu vicharam cheyataniki prayatnam cheyali.
0: But to make an effort to inquire with the inner view, vision.
1: Anaga tana yokka bhavamunu tana yokka drushtini bahirmukhamulo vismarinchi antarmukhamto vishwasinchi andulo vicharana chelapadaniki tagina krushi cheyali.
0: Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within.
1: Manamu cheyavalsinatundi inquiry anta kodanu lopala kaani bayata kaadu.
0: All the inquiry that we have to do is within, not around.
1: Inner divine.
0: That is the inquiry of the inner divine.
1: Anaga dehama nenu kaadu.
0: Meaning, are you the body? No.
1: Deham oka jadamainatundi.
0: Body is inner.
1: Manasa nenu kaadu.
0: Am I the mind? No.
1: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
0: This is just a reflection.
1: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
0: The reaction, reflection is sound. All these three make the ego and also the mind.
1: మార్పు చెందేటువంటిదే.
0: So all that is external is bound to change.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
0: However, there is a basis which is changeless.
1: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
0: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఈజ్ ద మెయిన్ వన్.
1: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
0: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, ద కాస్మిక్ డివైన్.
1: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే, చైతన్యమే, నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
0: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us ఇస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ద యూనివర్స్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనికంటే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
1: కానీ అన్నింటి ఎందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది ఏ విద్యుత్ శక్తి.
0: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు.
0: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
1: దాని తరువాత
0: ద నెక్స్ట్ వన్,
1: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ if you know your own self.
1: Nee muktini neevu maatram koratam valla sadhyam kaadu.
0: It is not possible to liberate yourself by aspiring for it.
1: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడాను నీవు ఏకంగా భావించాలి.
0: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
0: when we believe in that oneness,
1: mana manavattam manaku chakkaga artham avutundi,
0: we can understand the human life in full.
1: kani ee naati parinamam manavuni yokka parinamamu padarthamulu pranamu deham varike prayanam chestu unnadi.
0: But today all the material, all the thoughts just travel up to the body only today.
1: deeni taruvata ee prayanam stambinchi pothundadi.
0: Beyond this, the travel comes to a total halt.
1: Manasu varaku maatrame manavudu prayanam chestunnadu.
0: Man travels up to the position of mind.
1: Kani over mind. Aa manasuku atheetamainatundi oka sthitini kudanu manam pondali.
0: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
1: Ee manasu enta varaku prayanam cheyagaladu?
0: How far the mind can travel?
1: Manomoolam idam jagattu. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: The mind can travel up to the universe.
1: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
1: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
0: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
1: కానీ ఇది అమనస్కుడు కావాలి.
0: But he should withdraw the mind, amanaska.
1: Amanaskudanaga emi? Manasuku atheetamainatundi sthitiki povali.
0: Amanaska means one should reach the state beyond the mind.
1: Super mind lo praveshinchali.
0: He should step into super mind.
1: Ee super mind anetunte sukshma dehamulaku sambandhinchinatundi.
0: This super mind is related to the subtle body.
1: Ee yokka sukshma dehamulandu maatrame ivanni kudanu shariramu ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
0: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
1: కేవలం చేతనా శక్తుడై ఉంటుంటాడు.
0: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
1: దీనికి కూడా అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
0: ఇన్ దిస్ కాజల్ బాడీ,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
1: ఏతవాత సర్వశక్తులు కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
0: ఇట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఆల్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్.
1: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: మ్యాన్ హెస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: Man has got excellent power.
1: Manavulaku arthamu kaanatunte vishayamulu jagattulo levu.
0: In this world there is nothing that man cannot comprehend.
1: Kanukane adbhutamaina anantamaina arthavantamainatunte vaadu manavudu.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: Kaani ee naati manavudu,
0: but man today,
1: goppa vidyavantudai,
0: being highly
1: vantudai, vaigyanavantudai, sarvashaktimayuduga రాణిస్తూ ఉంటున్నాడు.
0: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్.
1: ఈ ప్రాప్తికృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్,
1: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
1: యూనివర్సల్ శక్తి.
0: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క శక్తియే మనయందు, మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
1: Kani aakaramnu puraskarinchukoni idi anuvuganu vishalatanu puraskarinchukoni idi antyamuganu manam bhavistunnam anantamuganu bhavistunnam.
0: But basing on its form we take it as microcosm and the macrocosm.
1: Sarvatra vyapinchinatvanti galini oka balloon lo katti దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ when it is blown into the balloon, it will be in a limited form.
1: Kani anantamaina galilo idi merge kavatam ledu.
0: But it doesn't merge into the infinite air around.
1: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
0: When does it become one with the infinite air?
1: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anekunti balloon burst aipothundi.
0: When you blow up this balloon more and more, the balloon bursts.
1: ఇది బస్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
1: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: Ano raniyan mahato mahiyan. Ee rendintu yokka ekatvam okkate.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: Kaani manasu chese chintana,
0: but the thinking of
1: the mind, chese pani,
0: the action of the body,
1: atma chuche satyabhutamu,
0: and the self which is
1: moodu bhinna bhinnamga kanipistayi.
0: They appear to be different.
1: Kaadu kaadu idi okadanito okati ekamai untuntayi.
0: No, they are interrelated.
1: ఆకారంలో భిన్నమే కాని
0: దే మే బి డిఫరెంట్ ఇన్ ఫార్మ్
1: ఆనందములో ఏకమే
0: బట్ ఇన్ బ్లెస్ జస్ట్ వన్
1: దీనిని ఉపనిషత్తులు
0: దిస్ ఉపనిషత్
1: అనంతములోని ఏకత్వమే అనేకత్వంలోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు
0: ఉపనిషత్ టాట్ దట్ దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: కనుక మానవత్వం అనగా
0: సో హ్యూమన్ లైఫ్
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు
0: సో హ్యూమానిటీ ఈస్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ డివినిటీ
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే
0: ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్
1: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది
0: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్ ది ఈక్వాలిటీ ఐఎమ్ గాడ్ ది యూనివర్స్ ఈస్ గాడ్ బోత్ ఆర్ వన్
1: ఇది డివైన్ universal form annaru
0: this is called divine universal form
1: ee universal form anetundi etla cherindi
0: how do you get this universal form
1: vastuvuli yokka bhinnatvamto kaadu
0: is not out of difference
1: shakti yokka ekatvamtone
0: it's only of oneness unity
1: kanaka shakti tattvanni manamu quality ga teeskovali
0: so we should take this power as quality
1: dehamulu kevalam oka quantity ga bhavinchali
0: we should take the body as quantity
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చు
0: దెర్ మే ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ
1: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి
0: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ ఆస్ ది చీఫ్
1: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము కాన్షియస్నెస్
0: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: దిస్ కాన్షియస్నెస్
1: సర్వత్రా వ్యాపించినటువంటిది
0: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
1: మనము గాలిని తీసుకుంటున్నాము
0: వీ బ్రీద్
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా ఇతనికి ప్రత్యేకంగా అతనికి ప్రత్యేకంగా రావటం లేదు
0: The breath, this air, is not separate to each and everyone here.
1: Sarvatra undinatundi gali lopalle evari capacity ki taginattiga vaaru teesukuntunnaru.
0: The air present all over is just inhaled depending on capacity.
1: Ee dehamulaku sambandhinchinatundi oka limit ga visvasistunnamu.
0: That we breathe into our body, we take it as limited capacity.
1: కనుకనే నే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి అల్పంగా భావించి కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు
0: Taking this, he considers himself very humble, is very simple.
1: Kaadu kaadu, manavudu alpudu kaadu, anantudu.
0: But man is not so limited, but he is infinite.
1: Kanukane at infinity ga undinatundi oka manavatvanni,
0: that human life which is infinite,
1: ee naadu manu deharitiga daarini adupulo unchatam chetane,
0: because we limit to the body, ee
1: divyatvamainatundi oka visharatvanni manamu artham chesukolekapothunnam.
0: We are not able to understand this broad identity with the divinity.
1: Motta mota nee divyatvanni neevu gurtinchali.
0: The first instance, understand your divinity.
1: Neevevaru neevu artham chesukovali.
0: Understand who you are first.
1: Kaani ee naati vidya vidhanam lopala.
0: But in the modern education system.
1: Tanantanu vadali.
0: Leaving one's own self.
1: Vishyanni gurtinchadaniki prayatnistunnadu.
0: They make an effort to understand universe.
1: Idi e pedda agnanam.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో
0: Today the science has progressed.
1: ఎంత విశాలమైనదో
0: It is so vast.
1: ఎంత విజృంభించినదో
0: It has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చుట్టలేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is not true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు భిన్నత్వములు శరీరం యొక్క కృషులు ఉంటున్నాను అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: So long man has got the feelings of differences and diversities. He is just ignorant but not the one of wisdom.
1: ఈ ఓవర్ మైండ్ ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: So he should reach that state over mind from finite to infinite.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: One may question, is that possible?
1: తప్పక సాధ్యమే.
0: Certainly it is possible.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: నీవు పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు అపరిమితుడవు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు
0: this I which is infinite
1: ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు
0: when we keep the body by its side
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: Then it becomes I am the body.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: Body is limited.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: I am limitless.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect only.
1: మన బలహీనతలకు,
0: for all our weakness,
1: మన సందేహములకు,
0: for doubts,
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: For all our doubts, for all our questions, body is the cause.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indweller is
1: left. గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death.
1: నిజము చూడా.
0: Truly?
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is verily God.
1: ఆ నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
1: కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
0: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్ర పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద నోవర్.
1: క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
0: When they have that self confidence they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యము కాదు.
0: Without self confidence nothing is possible.
1: ఏ కార్యము కూడాను చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self confidence means I am the true self.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అద్దము ఏది? అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
0: when we get away from this body
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: The reflection of the sheath of bliss lies in this unity, oneness.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: So all these five sheaths, the sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss and sheath of the wisdom, they are all just
1: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దాని కాదు.
0: They are merely your dress, but you are not that.
1: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
0: Simply because you travel by car, you cannot be the car.
1: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
0: Car is the chariot, you are the charioteer.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఈస్ వెరీ గాడ్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు, సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హి డస్ నాట్ మీన్.
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హి జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అదే నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in
1: practice.
0: We should become a human being in practice.
1: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము, పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం, భిన్నత్వం.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: There many surprising things going on in the field of atomic level electrons and computers.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: Man has accomplished in the realms of space.
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: He reached the state of excellence in discovering the atom bomb and hydrogen bomb.
1: పెరిగిపోతూ ఉంటుండాలి.
0: They are increasing day by day.
1: మరొక వైపున
0: on one hand
1: నైతికంగా
0: moral
1: భౌతికంగా
0: ఫిజికల్
1: ఆధ్యాత్మికంగా
0: స్పిరిచువల్
1: ధార్మికంగా
0: ధార్మిక్
1: దినదినములకు దిగజారిపోతుంది.
0: డే బై డే దే ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపు చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు
0: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతుండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: మానవంలో దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting making use of this skill?
1: Mana knowledge mana vidyam tutti telivitetalu kontha skill chesinappude idi kramakramida kudanu oka antarbhavanga roopondutundi.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: Ee shaktile manavudi endu nalugu roopamulu dharisthu untundali.
0: All these four powers latent in man as you perform.
1: Mottamodati knowledge.
0: The first one knowledge.
1: Rendavadi skill.
0: The second skill.
1: Moodavadi balance.
0: Third balance.
1: Nalugavadi insight.
0: Fourth insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జీ పెరుగుతుండాలి.
0: Among these four, the first one knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ni skill cheyatam ledu vidyarthulu knowledge ni kill chestunnaru.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ni kill cheyatam valle balance tappothundadi.
0: As they kill the knowledge, the balance is lost.
1: Ee balance tappipotam valle inside poi outlook vastundadi.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: Ee yokka outlooks ku moola karanam ide.
0: This is responsible for all the outlooks
1: externally. మనం నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: Continuously we indulge in the external vision.
1: కాదు బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not all that you find outside is not there, it is just a reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరు అని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుటింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
1: My body, my mind, my buddhi, మై చిత్త మై ఇంద్రియం బట్ హూ ఆ మై క్వశ్చన్ వేసుకుంటే నీకు తెలియటం లేదు.
0: దెన్ వెన్ యూ సే మై బాడీ మై ఇంటెలిజెన్స్ మై ఇంటెలెక్ట్ దెన్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ యూ డోంట్ నో హూ యూ
1: ఆర్ ఇల్లు అంటున్నావు.
0: సే దిస్ మై హౌస్
1: నీవెవరు దేహమనే నేను అనుకోవటం కలగదు నీ ఆ భావన పడుతున్నావు.
0: బికాస్ యూ మిస్టేక్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ బికాస్ యూ హావ్ దట్ ఫీలింగ్
1: ఈ యొక్క ఇంటి పైన ఏదైనా ఒక సినిమా వాల్ పోస్టర్ కనిపిస్తే నువ్వు వాళ్ళతో జగడ వేస్తున్నావు.
0: ఇఫ్ ఎనీ వాల్ పోస్టర్ ఇస్ స్టక్ టు ద వాల్ యూ ఫైట్ విత్ హిమ్.
1: ఇది ఎంతవరకు నీ అభిమానము?
0: How far you have
1: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
0: యూ ఫైట్ విత్ దట్ పర్సన్ బికాస్ యూ గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
1: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీవు విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్ ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణము.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక
0: without faith in yourself,
1: ఇంకా మిగిలిన దానింతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము అసాధ్యం.
0: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్.
1: అదే నిజమైనటువంటి గొప్పతనము.
0: దట్స్ రియల్ గ్రేట్నెస్.
1: నీ పైన నీకు విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: పైన విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్,
1: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గ్రేట్నెస్.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: వీ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో దట్ సీక్రెట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ యూ.
1: మీరు కేవలం అల్పులమని కాని,
0: యూ షుడ్ నాట్ టేక్ కన్సిడర్
1: కేవలం ఒక మానవ శరీర దారులు కాని భావించకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
1: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
0: బాడీస్ ఆర్ మియర్లీ వాటర్ బబుల్స్.
1: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
0: దెన్ కమ్స్ ద మైండ్ విచ్ ఇస్ మ్యాడ్ మంకీ.
1: కనుక మంకీ వంటి మైండ్ ను,
0: ద మైండ్ దట్స్ లైక్ ఎ మంకీ,
1: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
0: ద బాడీ వాటర్ బబుల్,
1: విశ్వసించవద్దు.
0: యూ షుడ్ నెవర్ రిలై ఆన్ దట్.
1: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్ఫిడెన్స్.
0: వాట్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఈజ్ ఆన్ కాన్ఫిడెన్స్.
1: ఆత్మవిశ్వాసం కలగాలి.
0: యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
0: వితౌట్ దట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్స్.
1: చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
0: ద బాడీ ఇస్ హైలీ డెకరేటెడ్.
1: కావలసినంత నగలంతా ధరించినాము.
0: యూ హావ్ గాట్ సో మచ్ ఆఫ్ జ్యువెలరీ.
1: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
0: యూ హావ్ గాట్ వెరీ గుడ్ డ్రెస్.
1: కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
0: బట్ వెన్ దేర్ ఇస్ నో బ్రీదింగ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ వాట్ వాల్యూ ద బాడీ హ్యాస్.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: శ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: వితౌట్ ఫెయిత్ ఈవెన్ ఇఫ్ ది మైటీ థింగ్స్ ఆర్ అకంప్లిష్డ్ ఇన్ ది బాడీ, ఏదో
1: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కానీ
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: స్వయంగా ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
0: వెన్ యూ అప్లై ది కీ టు ద క్లాక్
1: లైఫ్ ఉందనా?
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: క్లాక్ కు కీ నే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యము సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness express physically?
1: ఓ

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్
0: అనగా దేహాత్మ భావమును జీవాత్మ భావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vesture, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి మెంట్ మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: ద సెకండ్ నేమ్ ఆఫ్ గాయత్రి
0: మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: ఈ
0: గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: ది గాయత్రి ఇస్ థర్డ్ నేమ్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్ కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్. ఐ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్సువః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Moodavadi, prajna.
1: Third awareness, prajna.
0: Dinini, radiation, vibration, materialization annar.
1: This is also called
0: radiation, adhe prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్సువః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్సువర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్సువః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్, ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటి.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడనగ వేరు, దేశమందును లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగ తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపమనగ వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యము పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరంటే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అవేర్నెస్?
0: పూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్, ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అనగా అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: సో అవేర్నెస్ ఇస్ ఆల్వేస్ ఇన్ కాంబినేషన్ విత్ దట్ పర్మనెంట్ వన్.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోల్చారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ యూ అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూపనామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: అయినప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిచువల్ పవర్.
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ది ట్రూత్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ది ట్రూత్ ఈజ్ వన్ ఫర్ ఎవ్రీబడి.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: ది ట్రూత్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్. ఇట్ కెనాట్ బి కాల్డ్, కెనాట్ బి లిమిటెడ్.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదా.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఈజ్ వన్. వన్
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి. మ్యాన్ హాస్ లాస్ట్ బోత్ ది ఐస్ టుడే. కనుక తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు. సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తూ ఉంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ ఆత్మ. నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that Atma, but you are not getting into Atma from this nature.
0: You may worship a picture as a God, but not God as a picture.
1: So Swami says, you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నిటిని పైకి పంపించేసి.
1: Just take them up to the heights.
0: అంతేకాని God is flower. God is cloth, God is plate, kindiki dimpadu dinni.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up, adi nee yokka stage.
1: So Swami says, look up, that is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime, adi nee paapam.
1: Low aim is crime, that is sin.
0: Nee lopaliki digavaddu, paiki pampinchandi.
1: Never go down, take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్,
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days, we'll be certainly thinking of the sacred powers latent in human life.
0: ఈ కొడను కేవలము ఒక విధమైనటువంటి outlines మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంత ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంత కేవలం raw material మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ raw material మనం తోక చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: ఈ world. సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడా చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: We should never pray that Bharat should be peaceful.
0: అదే narrow mind.
1: That is narrow mind.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: You should have a broad feeling, let everyone be happy.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడాను ఆవిర్భవిస్తుంది.
1: Your happiness lies in others'
0: happiness. అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: You should never pray with the feeling, what if, what may happen to the world, but I should be peaceful and happy.
0: లోకంలో ఉండే అందరి ఎందుకులను నీవు ఒక వ్యక్తి.
1: You are also a part and parcel of the entire world.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: with the community,
0: ఇలాంటి
1: feeling,
0: విశాల భావంతో,
1: with that broad feeling,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: infinite feeling,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that broad feelings.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have this worldly knowledge.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: What for is this education?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: It's only for the stomach to fill the belly.
0: ఈ స్టమక్ ని ఫిల్ అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్ అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారించు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all
0: chaala vivekiyai
1: being highly intelligent
0: magidi tannaru kuda mandamathudu
1: is a foolish one who does not know himself
0: enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way
0: heeruni gudambu manaledu
1: mean man shall never change
0: his mind chaduvu chaduva
1: with all the education
0: tarkavadame kaani
1: it's just argumentation
0: pura gnanam eppudu pondaledu
1: you will never get comprehensive
0: chaduvu chaduvu chadivi chaavanga netiki chaavu leni chaduvu chaduvale
1: why should one die with all this education he should study to be deathless
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్
1: what is your education
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది
1: because of education is more there is more of agitation also
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు
1: education should lead to elevation
0: అదే మన ఆదర్శము
1: that is the ideal
0: అదే నిజమైనటువంటి విద్య
1: that is the true education
0: ఆధ్యాత్మ విద్య విజ్ఞానం
1: the spiritual education is the true education
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే
1: the world education is necessary
0: ఇది వద్దని చెప్పకూడదు
1: you should say no
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది
1: you should do this also
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి
1: to eat food
0: అది ప్రధానమైనటువంటి మ్యాటర్
1: that is main
0: అది ఇంపార్టెంట్ మెయిన్
1: that is important item
0: అయితే దాంట్లోకి పులుసు రసము పచ్చడి పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా కొన్ని కలుపుకోవటానికి రుచికి
1: along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు
1: దే ఆల్ లాక్ టు యువర్ టేస్ట్
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు
1: బికాజ్ యు లైక్ ఇట్
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు
1: బికాజ్ యు డిజైర్
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యు పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్
0: అప్పుడే అమనస్కుడైపోతావు
1: దెన్ యు విత్డ్రా ద మైండ్
0: అప్పుడే ఓవర్ మైండ్
1: దట్ ఈస్ ఓవర్ మైండ్
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి
1: వీల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు
1: బికాజ్ యూ లైక్ ఇట్
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు
1: బికాజ్ యూ డిజైర్
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు

0: பூர்ண தத்துவம் ஏகமாய் போதும்.
1: When you understand meanings of all these, then you will have the total understanding.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: Spiritual path is most essential.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపరీతంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: Only to teach you clearly the spiritual path, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: ద రివర్స్ హావ్ డిఫరెంట్ నేమ్స్, దే ఫ్లో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: సముద్రం ఒక్కటే,
1: బట్ ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately they should unify with that ocean, the spiritual knowledge.
0: అది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరందరు చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord,
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల మీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts. And so an ideal
0: to live.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: To lead selfless life, spiritual path is the only way.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవునికి అహంకారం ఉండినంత వరకు కూడాను ఎవ్వరూ అతన్ని ప్రేమించరు.
1: సో ఫార్ వన్ ఈస్ ఈగోయిస్టిక్ హీ విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడి.
0: కట్టుకున్న భార్య మొదలు కన్న కుమారుడి వరకు కూడాను ప్రపంచ నిమిత్తమై వారు గౌరవిత్తురే కాని నిజముగా నీ అహంకారం చూచి వారు కూడా నువ్వు అసహించుకుంటు.
1: వైఫ్ అండ్ ద సన్ ఫర్ ది వరల్డ్లీ సేక్ ఎక్స్టర్నల్లీ దే మే సీమ్ టు రెస్పెక్ట్ యు బట్ దే డోంట్ లవ్ యు ఇన్ ట్రూ స్పిరిట్.
0: ఈ అహంకారం మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి కూడాను ఎట్టి ఆనందము లభించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో ఇన్ యు, యు కెన్ నెవర్ అటైన్ బ్లిస్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక మానవుడు మొదలు అహంకారమును నశింపచేసుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ కిల్ దిస్ ఈగో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: క్రోధం హిత్వా నశోచతి. క్రోధం ఉండేంత వరకు కూడాను ఇతనికి ఆనందం అనేటువంటిది లభించదు.
1: యు కెనాట్ బి హ్యాపీ సో లాంగ్ దేర్ ఇస్ యాంగర్ ఇన్ యు.
0: ఆ క్రోధము తన యందు తిరిగినంత వరకు కూడాను దుఃఖమే దుఃఖమే దుఃఖమే.
1: యు ఆర్ బౌండ్ టు బి మిజరబుల్ సో లాంగ్ యు ఆర్ యాంగ్రీ.
0: ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నో అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు.
1: The day you give up this anger, you will experience happiness.

0: వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు.
1: So long that desires infinite in you, you cannot think of plenty and prosperity at any moment.
0: ఏనాడు మానవుడు వాంఛనలు వదలను అప్పుడే సర్వ సంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి.
1: The day you give up desires, all forms of wealth will follow you.
0: లోభం హిత్వా సుఖీ భవతి. లోభం ఉండినంత వరకు మానవునికి సుఖం అనేటువంటిది కనిపించదు.
1: So long there is greed in you, you don't find any happiness in your life.
0: ఏనాడు లోభమును దూరం గావించుకున్నో ఆనాడే మానవుడు సర్వ సుఖములను అనుభవిస్తాడు.
1: The day you give up this miserliness, you will be happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచమంతా కూడాను అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది.
1: The whole world is based on this atomic power.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువు అగుచు, ఘనము కంటేను చూలమై ఘనము అగుచు. ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము.
1: The primary reason for the entire world is this: the mightiest, the biggest to the big, and the smallest to the small, even an atom, everything centers around this atomic power.
0: Anuye atma, atmane anuavu.
1: It is atma the spirit that is the atom, and vice versa.
0: Kanuka ee anushakti yokka shakti evaru kodanu gurtinchukonaleru.
1: No one can actually estimate the power of an atom.
0: అణు అనగా శక్తి శకముల యొక్క సమూహమే.
1: Atom is the combination of so many rays of power, energy.
0: పలికే పలుకు, చూచే చూపు, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక, సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే.
1: It is atomic power that lies behind in the words that we utter, the looks and glances, our walking and also our listening.
0: Patti prani yokka chalanam kudanu anu yokka samuhame.
1: Every movement of every living creature is on based on this atomic power.
0: Yedi anubhavinchina kudanu anu yokka prabhavame.
1: It is only the effect of the atomic power that gives us the experience.
0: Ee satyanni ఈనాటి సైంటిస్టులు 1000 సంవత్సరం తరువాత దీన్ని తెలుసుకోగలిగారు.
1: సైంటిస్ట్ కుడ్ నో దిస్ ట్రూత్ ఆఫ్టర్ ద ల్యాప్స్ ఆఫ్ 1000 ఇయర్స్.
0: ఈ యొక్క అణువు యొక్క శక్తిని గుర్తించడానికి సైంటిస్ట్ కు 1000 సంవత్సరం కాలం పట్టింది.
1: సైంటిస్ట్ టు రఫ్లీ అబౌట్ 1000 ఇయర్స్ టు నో ద పవర్, ఆటమిక్ పవర్.
0: కానీ ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు.
1: A long back Prahlada, the tiny tot, a student, could know the atomic power.
0: Indukaladandu ledane sandehamu ledu valadu sarva chakrapagatundu endendu vetaki chuchana andande kaladu ani taanu nirnayam chesadu.
1: Prahlada decided and declared, never doubt the presence of the divinity here and there. Wherever you search, you find the divinity.
0: Prahladudu ఎట్టి పరిశోధనలు కాని, ఎట్టి పరిశీలనలు కాని సలుపలేదు.
1: ప్రహ్లాద డిడ్ నాట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ నార్ మేడ్ ఎనీ ఆబ్జర్వేషన్.
0: నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్యస్వరూపమే గోచరిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ స్టడీ అన్పొల్యూటెడ్ విల్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్.
0: అణువు కంటే నువ్వు సూక్ష్మమై అణువు ఎగుచు,
1: స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఘనము కంటే నువ్వు ఘనమై అయి తాను వెలుగు.
1: He shines more brilliantly than the almighty things.
0: Atmaye anuvu, anuviye atmayagunu.
1: Atom is atma, atma is an atom.
0: Itti satyanni gurtinchinatvanti okka vidyarthi baludu prahladudu.
1: Prahlada is such a student who understood this truth.
0: Deenini aadharam cheskunna prapancham antayi kudanu daivamayame, దైవస్వరూపమే.
1: Basing on this principle, we can say the whole world, the cosmos, is basically divine.
0: ప్రతి పదార్థమునందు కూడాను అణు యొక్క శక్తియే ప్రచరిస్తూ ఉంటుండాలి.
1: In all forms of material objects, you find atomic power.
0: ఈ అణువులేనటువంటి వస్తువు కాని, అణువులేనటువంటి స్థానము కాని, అణువు కానటువంటి రూపము కాని ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: There is no place, there is no object, there is no form where there are no atoms.
0: సమస్త పదార్థములు కూడా అణు స్వరూపమే.
1: All forms of matter are just expression of atom.
0: సమస్త శక్తులు కూడాను అణు స్వరూపములే.
1: All powers reflect the atom.
0: ఈ భూమి అంతయి కూడాను కేవలం అణుమయమైనటువంటి స్వరూపమే.
1: The entire earth is full of atoms.
0: ఈ జగత్తునందు ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక చిన్న జనరేటరే.
1: In this world, every individual is a generator.
0: ఇతని ఎందున్నటువంటి ఒక అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నది.
1: The magnet in him transforms into electricity.
0: ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు.
1: Because of the electricity latent in man, he is able to speak, move, listen and see.
0: ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్సే.
1: In fact, the heart of every man is the source of a radio.
0: ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటమ్ శక్తియే.
1: The energy in every man is that of an atomic power.
0: ఇది కాంతి కిరణములే.
1: They are light rays.
0: ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి.
1: Because of light rays, we find this magnetic principle increasing.
0: దీనిని పరిష్కరించుకునే ఐన్స్టీన్,
1: బేసింగ్ ఆన్ దిస్ ఐన్స్టీన్,
0: మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు.
1: Decided matter and energy are one and the same.
0: ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్ట్ యొక్క పరిశోధన ద్వారా జగత్ అంతా కూడా బ్రహ్మమయమే.
1: Based on the experiments of scientists, we can say that the entire universe is divine.
0: కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులు అంతా కూడా బ్రహ్మమయము అన్నారు.
1: It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint called it as Brahman.
0: కనుక సైన్స్ చెప్పినటువంటిది సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే.
1: In fact, verily it is one and the same, that of the scientist and also the saint.
0: ఇక్కడ గణపతి అనే పదం ఉంటుండాలి.
1: Here we have this word గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా స్టాండ్స్ ఫర్ ఇంటెలెక్ట్.
0: నా అనగా జ్ఞానము.
1: నా స్టాండ్స్ ఫర్ విజ్డమ్
0: అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే.
1: Acquisition of knowledge and wisdom amounts to worship of ganapati.
0: గణపతి కూడాను శక్తి సకలములే.
1: Ganapati also is a combination of this all energy.
0: ఈ విధమైనటువంటి శక్తి సకలములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ ది పవర్ He is truly named as Ganapati.
0: Intiye kaaka.
1: Not only this.
0: Samasta ganamulu kuda nu thanu adhipati ainatunti vaadu kanaka Ganapati ani kuda nu peru vachindi.
1: Since he is the master of all ganas, he is called Ganapati.
0: Samasta shaktulu kuda nu thanu adhipati ainatunti vaadu.
1: He is the master of all faculties.
0: Idanne maroka roopam lopala Vinayaka ani pilustu vacharu.
1: Yes, another name Vinayaka.
0: Itaniki vere nayakudu ledu.
1: He has no master above him.
0: సర్వమునకు నాయకుడు ఇతనే.
1: He is the master of all.
0: ఇతన్ని మరొక రూపం లోపల విఘ్నేశ్వర అని పిలుస్తూ వచ్చారు.
1: He has another name, విఘ్నేశ్వర.
0: అనగా విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? సమస్త ఐశ్వర్యములకు నాయకుడు.
1: He is the master of all forms of wealth.
0: సకలైశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర is the very embodiment of all forms of
0: wealth. ఈ యొక్క అంతరాత్మను గురించి మనం విచారణ చేసినప్పుడు అన్నీ కూడా ఆటం యొక్క శక్తి స్వరూపంలే.
1: When we understand the inner significance like that, we'll understand that everything is atomic power.
0: ఏమిటి ఈ సకలేశ్వర్యము?
1: What are the forms of wealth?
0: శబ్ద బ్రహ్మము.
1: One that is the sound.
0: చరాచరము.
1: The movement.
0: జ్యోతిర్మయము.
1: Light.
0: విద్యామయము.
1: That of knowledge.
0: అణుమయము.
1: Atom.
0: సర్వము కూడాను ఈ యొక్క ఆటమ్ యొక్క శక్తులే.
1: Everything speaks of this atomic power.
0: జ్యోతిర్మయం.
1: That of light.
0: ఇది కూడాను ఈ అణు యొక్క స్వరూపమే.
1: It's also the form of an atom.
0: ఈ జ్యోతి అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where do you find this light?
0: ప్రాణి యందు కూడాను విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: Light is present in every living creature in the form of electricity.
0: ఈ విద్యుత్ శక్తి లేనటువంటి ఒక ప్రాణి కనిపించటం లేదు లోకంలో.
1: There's no living creature in this world without latent
0: electricity. ప్రతి ప్రాణి యొక్క శరీరం కూడాను ఒక విధమైనటువంటి ఒక జనరేటరే.
1: Therefore the body of every creature is like a generator.
0: కనుక మనం విద్యుత్ శక్తికి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి సాధించనక్కర్లేదు.
1: We don't need to make an effort to acquire electricity separately.
0: ఈ దేహమంతా కూడాను కేవలము ఒక విధమైన అయస్కాంత స్వరూపమే.
1: Body is a form of a magnet.
0: ప్రకృతి అయస్కాంత స్వరూపమే.
1: Nature is a magnet.
0: అయస్కాంతి నుంచి అయస్కాంతియే వస్తుంది కానీ మరొక కాంతి రాదు.
1: You get only the power of the magnet out of the magnet.
0: నాయి వీటి రూపములు వేరు వేరు కావచ్చును కానీ శక్తి ఒక్కటే.
1: The forms may vary, but the power is one.
0: బల్బు వెలిగినా, ఫ్యాన్ తిరిగినా, స్టవ్ వంట చేసినా, మిషన్ వర్క్ చేసినా, కరెంట్ ఒక్కటే.
1: Bulb might illumine, fan might revolve, and you may cook with the help of the stove, but the electricity is same.
0: కనుక దీన్ని విద్యుత్ శక్తి అన్నా, కాంత శక్తి అన్నా, ఉష్ణ శక్తి అన్నా, అయస్కాంత శక్తి అన్నా, లేజర్ శక్తి అన్నా,
1: you may call it electricity. Or the energy of the light, or the power of the heat, you may give it any name.
0: Leka oka vidhamainatundi oka divyamainatundi oka prabhavanni gurinchi ee oka ayashanti prabodhisthu vachindi.
1: This principle, the divine principle, is very much spoken, referred to by this magnetic power.
0: Prati manavuni yendu untunnatundi vidyut shaktini x-ray kirananga chustundadi.
1: The electricity in every man is viewed as x-rays.
0: Dinni inner being annaru.
1: This is called inner
0: reflection
1: being.
0: Of the inner being.
1: Reflection of the
0: palike paluku chuche chupu vine shabdamu nadche nadaka tine tindi trage neeru anni kudunu vidyut shakti yokka lakshamle.
1: The words that you speak and the listening and everything, the walk, everything is nothing but this energy only.
0: ఈ జలం నందు కూడాను బడభాగ్ని అనేటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ వాటర్ బడభాగ్ని.
0: అది ఏ విద్యుత్ శక్తి?
1: దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ ఇన్ వాటర్.
0: ఏ అగ్నిని జలము ఆర్పుతగలుగుతుండదో అలాంటి ఆర్పగలిగేటువంటి ఒక జలము నుండి ఈ విద్యుత్ శక్తి అమితంగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ద వాటర్ దట్ ఎక్స్టింగ్విషెస్ ఫైర్ బట్ యట్ దేర్ ఇస్ ఫైర్ దేర్ ఇన్ వాటర్.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం. ఈ జగమంతయు సర్వం బ్రహ్మమయం.
1: సో యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనిని పురస్కరించుకొని వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు.
1: Basing on this, Vedanta says the whole world is divine.
0: Vishwam Vishnumayam Jagattu annaru.
1: The Jagat is of Vishnu.
0: Kanuka Ganapati veru, Vishnu veru, Shivudu veru, Shakti veru, aneetundi manavudu veru, aneetundi bhedamulaku manam dooram cheyali.
1: We should give up observing differences between Ganapati, Shiva, Vishnu, Shakti and man.
0: సర్వులు ఎందుకు మానవత్వం అనేటువంటిది సమానమై ఉంటుండాలి.
1: ద హ్యూమన్ నేచర్ ఈజ్ యూనిఫామ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి శక్తికి సరైనటువంటి యొక్క స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ది వరల్డ్.
0: అయితే ఇది ప్రవృత్తి యొక్క లక్షణమే కాని నివృత్తి యొక్క లక్షణం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ బట్ నాట్ ది ఇంటర్నల్ ట్రెయిట్.
0: ఈ నివృత్తి అనేటువంటిది రూపరహితంగా సర్వులు ఎందుకు ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వరల్డ్లీ ఇట్ మూవ్స్ అబౌట్ in a formless way.
0: Adiye anusakti.
1: This formless one is atomic power.
0: Ee bhautikamainatundi praktika shaktini poshinche nimittamai ee anusakti yandu aneka rakamainatundi konni margamulu vibhodinchu vacharu.
1: To sustain the outer world, the atomic energy, the power changes.
0: Ee vinayaka chavithi dinamu.
1: On this day of vinayaka chavithi,
0: vinayakuniki emi arpitam chestunnaru?
1: What is that we offer to vinayaka?
0: ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారం లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకుడికి అర్పితం చేస్తున్నారు.
1: ఆల్ ఆఫరింగ్స్ ఆఫ్ వినాయక టుడే డోంట్ హ్యావ్ ఎనీ ఆయిల్ కంటెంట్ దేర్.
0: బియ్యము ఉడికించి,
1: రైస్ ఇస్ బాయిల్డ్,
0: దాన్ని ముద్దగా చేసి
1: మేడ్ ఇన్ టు మాస్,
0: ఆ ముద్ద లోపల నువ్వులను ఉడికించి
1: and tills is are boiled.
0: దానిలో ఒక విధమైన బెల్లమును ఇమిర్చి
1: జాగరీ ఇస్ మిక్స్డ్
0: దీన్ని ఆ యొక్క బియ్యపు పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు.
1: మిక్స్డ్ ఇన్ రైస్ ఫ్లోర్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: ఈ బెల్లమునందు కాని నువ్వులు ఎందుకు కాని బియ్యమునందు కాని తైల సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు.
1: Either in till seeds or jaggery rice has no oil there.
0: దీనికోసమనే విజ్ఞాసి పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్లు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు.
1: Therefore on this day వినాయక చవితి కుడుములు ఉండ్రాళ్లు ఆర్ ప్రిపేర్డ్.
0: దానిల పేరు అనగా తైల సంస్కారం లేనటువంటివి.
1: Those that don't have oil content.
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of it?
0: వచ్చేటువంటి ఒక ఆదాయం ఏమిటి?
1: What is the profit?
0: అని విచారణ చేస్తే
1: if you investigate
0: తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి.
1: All these oilless preparations can be digested quickly.
0: ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త శేషాదులు తగ్గిపోతాయి.
1: బికాస్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ తిల్ సీడ్స్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద బైల్ అండ్ ద ఫ్లేమ్.
0: బెల్లం వల్ల కన్నుల్లో ఉండేటువంటి యొక్క శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి.
1: జాగరీ హెల్ప్స్ ఫర్ ఐ సైట్ ద విజన్.
0: ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమే ఏర్పడినటువంటి యొక్క ప్రసాదములే కాని నైవేద్య నిమిత్తమే ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ ద ఆఫరింగ్స్ మెన్ ఫర్ హెల్త్ అండ్ నాట్ మియర్లీ ఫర్ ఎన్ ఆఫరింగ్ యాజ్ సచ్.
0: కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది.
1: సో దాట్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ ద మ్యాటర్ అండ్ దట్స్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ సో టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్.
0: వినాయకుడికి కేవలము ఒక విధమైనటువంటి తెలివితేటలు చాలా గొప్పవి.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వినాయకుని చూస్తే చాలా మంది చాలా ఆనందిస్తుంటారు.
1: మెనీ ఫీల్ వెరీ హ్యాపీ.
0: ఆ రూపమే చిత్ర విచిత్రమైనటువంటిదిగా కనిపిస్తుంది.
1: ద ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్. ద
0: బొజ్జ
1: ఎ వెరీ బిగ్ స్టమక్
0: చక్కని తొండము
1: అండ్ ఎ వెరీ గుడ్ ట్రంక్
0: కళ్ళకు అవించేటువంటి ఒక కన్నులు
1: అండ్ ద ఐస్ అట్రాక్టివ్
0: మంచి చెవులు
1: అండ్ వెరీ గుడ్ ఇయర్స్.
0: ఇవంతా కూడా ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు.
1: The proportion doesn't seem anything contradictory, non-proportional.
0: Aithe deenini endukosam ee yokka yenugunu sirasunu uncharu.
1: Why he has the head of an elephant?
0: Anaga mana yokka gajamunaku telivitetam chaala goppavi.
1: Elephant is highly intelligent.
0: మృగముల్లో చాలా పెద్ద శరీరం కలిగినటువంటిది.
1: Of all the beasts, the elephant is mighty.
0: ఏ మృగము కూడాను ఈ ఎలిఫెంట్ శరీరం అంత శరీరము ఎక్కడా లేవు.
1: No animal has got that much of body as that of an elephant.
0: కానీ మృగరాజు అయినటువంటి సింహము యొక్క పాదములు కూడాను ఎనుగు పాదంతో తొక్కి కప్పివేస్తుంది.
1: The yes in the mighty lion also can be trampled under the feet of a lion.
0: ఎక్కడైనా అడవులు యందు సింహం సంచరించిందంటే
1: and lion moves about any form.
0: వాటి పాదములు గుర్తును పురస్కరించుకొని దాన్ని వేటవాళ్ళు బయలుదేరుతుంటారు.
1: The hunters will follow the footprints of the lion.
0: కాని ఆ పాదముల పైన ఏనుగు నడిచిందంటే ఆ పాదములు పూర్తి మూసివేస్తుంది.
1: When once the elephant starts moving in the direction, the footprints
0: are covered. మృగరాజు పాద ప్రింట్ను కూడాను మూసివేసేటువంటి ఒక పాద ప్రింట్ ఎలిఫెంట్ ఉంటుండాలి.
1: The footprints of an elephant will cover the footprints of a lion also.
0: దాని తెలివితేటలు మరొక మృగములకు లేవు.
1: The intelligence of an elephant no other animal has.
0: ఇంతే కాకుండా
1: not only this
0: మానవులకు అందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము.
1: ఇట్స్ ఎన్ ఎలిఫెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్ టు మ్యాన్.
0: అడవుల్లో ఎవరు సంచరించవలనన్నా కూడాను
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు మూవ్ అబౌట్
0: ఈ పొదల మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడా సులభంగా సంచరించలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఈజీ ఎనఫ్ టు మూవ్ అబౌట్ ఇన్ ఎ థిక్ డెన్స్ ఫారెస్ట్.
0: ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తున్నట్టే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది.
1: ఇట్స్ ఎలిఫెంట్ దట్ గోస్ ఫస్ట్ మేకింగ్ ఎ వే ఫర్ మ్యాన్ టు ఫాలో.
0: అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకుని పోవచ్చు.
1: ఎనీవన్ కెన్ ఫాలో దట్ ట్రాక్.
0: కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైన కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఉండేటువంటి పొదలు ఉన్నటువంటి ఒక అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ లాసెస్ అండ్ పెయిన్ విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ వి షుడ్ స్టార్ట్ ట్రేడింగ్ అలాంగ్.
0: ఈ గజము యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు.
1: బికాస్ గణపతి హాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు.
1: ఫాదర్ అండ్ మదర్ పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్
0: ఇరువురు కుమారులు కూడా సమీపించి నాయనలారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదర్శన చేసి రండి ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు.
1: They called both of the sons and wanted them to go around the earth and want to decide who will stand first.
0: ఈ రెండో మొదటివాడు ఎక్కడా పోలేదు. గణపతి,
1: గణపతి ఎల్డెస్ట్ డింట్ గో ఎనీవేర్.
0: రెండో కుమారుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం.
1: The second son Subramanya started moving on his chariot.
0: చాలా శ్రమ పడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు.
1: He strained and exerted, went round and ultimately returned.
0: సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి తక్షణమే లేచాడు. గణపతి తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు.
1: Watching that Subramanya is fast approaching, Ganapati got up, went round the parents and stood there.
0: తల్లి ఆశ్చర్యపడింది.
1: Mother was surprised.
0: గణపతి శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.
1: సుబ్రహ్మణ్య వెంట రౌండ్ ద హోల్ ఎర్త్.
0: ఎక్కడ కూడా కారు కదపలేదు.
1: You haven't put a step forward.
0: పొట్ట కదలలేదు.
1: Your stomach didn't move.
0: కడుప దాటలేదు.
1: You didn't move.
0: కాసు ఖర్చు కాలేదు.
1: You didn't spend any money.
0: నీవు ఎట్ట జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించింది.
1: How can you win? How can I call you a victor?
0: తల్లి,
1: మదర్,
0: ఈ జగత్తంతా ఇక్కడను జగత్ యొక్క సత్యము శక్తి పాణువు అనగా పరాత్మము ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు.
1: This world is a combination of matter and energy.
0: తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు.
1: ఇట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది మదర్ అండ్ ఫాదర్.
0: ఇలాంటి మీ ఇద్దరిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను.
1: ఇఫ్ ఐ సర్కంబులేట్ రౌండ్ యూ, ఇట్ అమౌంట్స్ టు సర్కంబులేటింగ్.
0: ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకరు లేరు.
1: ఎనీవేర్ ఐ ఫైండ్ యూ ఓన్లీ, నన్ ఎల్స్.
0: సర్వత పాణిపాదం త సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది.
1: వేర్ ఎవర్ ఐ వి సీ వి ఫైండ్ యు దేర్.
0: అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు.
1: బై గోయింగ్ రౌండ్ యూ, ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ ఎర్త్.
0: ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: ఈశ్వర వాస్ వెరీ సర్ప్రైజ్డ్.
0: చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు.
1: ది సన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నారు.
1: హీ హాస్ నోన్ ది ట్రూత్.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: వినాయక,
1: వినాయక,
0: సర్వులకు ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు.
1: యు ఆర్ ద సన్ హూ ఇస్ ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: నాకంటే ముందుగా కూడా నిన్ను పూజించురుగాక ఈ లోకులు.
1: లెట్ దిస్ వరల్డ్ వర్షిప్ యూ బిఫోర్ దే వర్షిప్ మీ.
0: నాకు కూడా ఇంత తెలివితేటలు లేదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యాజ్ యు ఆర్.
0: కేవలం తల నిండా జడలు ఉంటున్నాయి కానీ తెలివితేటలు తక్కువగా ఉంటున్నాయి.
1: వీఆర్ హియర్ ఎస్ పేరెంట్స్ బట్ వీఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యాజ్ యు.
0: తన యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ హిస్ ఓన్.

0: పగటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: All the four locks and the moon over there.
0: Nalla neredu vanti nallani meda thoda karamuna naga kankanamu thoda.
1: With a dark neck and also holding the snake.
0: Nadumuna chuttina naga charmamu thoda mainda nadu bhasmamu thoda.
1: With the skin of a snake and with all the ash covering the body.
0: Kudurudi ichina dodda kunkuma bottuto tambula raga dharambu thoda.
1: With the vermilion smeared in the forehead.
0: తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయా వృష్టితోడ.
1: విత్ ఆల్ కంపాషనేట్ లుక్స్
0: నల్ల గొలువలు దునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ. ఇలాంటి దేహాన్ని ధరించినటువంటి నేను కూడాను ఇంత తెలివితేటలు కలిగినటువంటి వాడు కాదు.
1: అన్ని ఉంటున్నాయి కానీ
0: తెలివితేటలు నీ అందే ఉంటున్నాయి.
1: With all the beautiful description of the body, I am not that intelligent as you.
0: కనుక శివ పూజ కంటే ముందుగా కూడాను గణపతి పూజ ముందు చేతుడుగాక.
1: Before people start worshipping Shiva, they worship.
0: ఈ వరాన్ని నేను ప్రీతితో అందించినటువంటిది అన్నాడు.
1: This is the boon I confer, I grant you.
0: అట్టి కుమారునకు ఇట్టి తనకంటే అధికమైనటువంటి ఒక స్థానాన్ని అందించినటువంటి తండ్రి ఈశ్వరుడు.
1: ఈశ్వర గేవ్ సన్ ఎ హైయర్ పొజిషన్ దాన్ హిస్ ఓన్.
0: కనుక గణపతి అనగా సామాన్య తత్వం కాదు.
1: సో గణపతి నేచర్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ.
0: సమస్త తెలివితో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ ఇంటెలిజెన్స్.
0: సరస్వతి తన యొక్క పొట్టలోని చేరి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది స్టమక్.
0: ఆయన చేరినటువంటి దాన్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పు రావడానికి వీలు ఉండదు.
1: వేర్ ఎవర్ హీ ఇస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ చేంజ్.
0: అలాంటి గణపతి యొక్క స్థానము సకలేశ్వర్య స్వరూపమైనటువంటి స్థానము.
1: గణపతి సింబలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఏ కార్యములకు ప్రారంభం చేసినప్పటికీ ఏ కార్యములకు ముందు పోయినప్పటికీ అవిఘ్నము, విఘ్నములే కలుగవు.
1: బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ వెన్ వి ప్రే టు గణపతి వి నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్.
0: అనేక మంది శ్రీమంతుడు, ధనవంతులు, విద్యావంతులు, గుణవంతులు ఇలాంటి వారందరూ కూడా గణపతిని పూజ చేస్తుంటారు.
1: మెనీ రిచ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, మెన్ ఆఫ్ క్యారెక్టర్ వర్షిప్ గణపతి టుడే.
0: విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని, విద్యలో ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరంలో కలగకుండా సాధించాలని తమ పుస్తకాలంతా కూడా వినాయకుని ముందు పెట్టి పూజిస్తుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి, ఆల్ స్టూడెంట్స్ కీప్ దేర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక వర్షిప్ సో దాట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మన
0: దేశమునకే ఈ సరస్వతి యొక్క పేరును ఇమిచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ఆఫ్ సరస్వతి, ది గాడెస్ ఆఫ్
0: భరత, అంటే కేవలం రాముని యొక్క తమ్ముడి పేరు భరతుడు, అతని పేరే ఈ రాజ్యమునకు పెట్టారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వై థింక్ దిస్ ఇస్ భారత్ నేమ్డ్ ఆఫ్టర్ భరత ద బ్రదర్ ఆఫ్ రామ.
0: ఎవరి పేరు కాదు.
1: It's not the name of anybody.
0: దైవం పేరే.
1: It's the name of God.
0: ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఆ పేరుకు ముందు ఈ పేరు ఉండాలి కదా ఎవరిదైనా ఒకటి.
1: If anyone is to be named, that name must be in existence before.
0: కానీ ఇది ఎవరికి పెట్టనటువంటి పేరు.
1: It's not the name given to anyone before.
0: ఏ విధంగా?
1: How?
0: సరస్వతి.
1: సరస్వతి.
0: నమస్తుభ్యం.
1: నమస్తుభ్యం.
0: వరదే.
1: వరదే.
0: కామరూపిణి.
1: కామరూపిణి.
0: విద్యారంభం. కరిష్యామి. చిద్దిర్భవతు. వతుమేషద. పద్మపత్ర. విశాలాక్షి. పద్మకేశరవర్ణని. నిత్యం పద్మ. లయం పద్మ. సామం పాతు. సరస్వతి. భగవతి. భారతీ పూర్ణేందు బింబానునా అన్నారు. భారతీ పూర్ణేందు బింబానునా. ఈ యొక్క పేరు సరస్వతి పేరే. భారతి.
1: భారతి ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ రామ. భారతీ పూర్ణేందు బింబానునా
0: అనగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం యొక్క పేరే ఈ భారతి.
1: భారతి నేమ్ స్పీక్స్ ఆఫ్ ద టోటాలిటీ.
0: ఎవరైనా గానం చేయాలంటే శృతి, తాళము, రాగము ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు సింగ్ దే నీడ్స్ టు బి ఏ ట్యూన్ ఇన్ ద బీట్.
0: భారతి.
1: భారతి.
0: భా అనగా
1: భా మీన్
0: కేవలం భాగ్యములతో కూడినటువంటిది కాదు, భావంతో కూడినటువంటిది.
1: నాట్ ది వన్ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్ ద భావము.
0: రా అనగా ఆ భావము రాగముతో చేరినటువంటిది.
1: భాద భావ ద ఫీలింగ్ ఇస్
0: ఆ రాగము తాళములకు తప్పుకోనటువంటిది.
1: అండ్ ఇట్ విల్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు ది బీట్.
0: కనుకనే భావ రాగ తాళములతో కూడినటువంటిది కనుకనే భారతి అని పేరు పెట్టారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ భారతి బికాస్ దేర్ ఇస్ ద ఫీలింగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఒక పాటలు పాడాలంటే లేక గాన సభ జరపాలనుకుంటే, ఒక సంగీతం ప్రారంభించాలనుకుంటే మొట్టమొదటి గణపతిని ప్రారంభిస్తారు.
1: సో ఇన్ ఎనీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ స్టార్ట్ సింగింగ్ దే ప్రే టు
0: గణపతి. గణపతిం భజేహం వాతాపి,
1: దే ప్రే టు గణపతి ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: మొట్టమొదటి వాతాపి,
1: ఫస్ట్ వాతాపి
0: అనగా గణపతిని పూజించే సర్వ విధమైనటువంటి యొక్క శక్తులను వారు అభివృద్ధి పొందుతారు.
1: They worship Ganapati first so that they'll be powerful thereafter.
0: కనుక గణపతి అనగా కేవలము ఒక విధమైనటువంటి ఒక కార్యములకు, ఒక విధమైన కర్మలకు, ఒక విధమైన శుభములకు, దీనికి మాత్రమే కాదు శుభాశుభములకు కూడాను, రెండింటి కూడాను గణపతి దీనికి పతి.
1: Ganapati is not merely master of all actions and auspiciousness, but he is master of both auspicious and inauspicious.
0: అతనికి శుభమే.
1: It may look like inauspicious.
0: శుభములు జరగని అతనికి శుభమే.
1: Auspicious uniform to everybody.
0: సర్వుల కుడును శుభమును అందించేటువంటి వాడు గణపతి.
1: గణపతి కన్ఫర్స్ దిస్ ఆస్పిషియస్ థింగ్.
0: సర్వకుడును సర్వైశ్వర్యములను కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి హు కన్ఫర్స్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఆన్ ఎవ్రీబడి.
0: బుద్ధి విజ్ఞానములు కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి గివ్స్ యూ దట్ కైండ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: పెంచేటువంటి వాడు గణపతి.
1: హి హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే విద్యార్థులకు ఏ విధమైనటువంటి మొట్టమొదటి ఉండాలంటే,
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్,
0: సద్గుణములు,
1: వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్
0: సత్య నిరతి,
1: ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ.
0: నేర్పుకున్నదే విద్య.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ దట్ టీచర్స్ ఆల్ దీస్ సిక్స్ ప్రిన్సిపల్స్. అట్టి
0: విద్యను నేర్పేటువంటి వాడే గణపతి.
1: గణపతి టీచర్స్ దీస్ సిక్స్ ప్రిన్సిపల్స్.
0: దుర్విద్యను నేర్పేటువంటి వాడు కాదు.
1: ఈ డజన్ టీచ్ ఎనీథింగ్ బ్యాడ్.
0: దురభ్యాసము నేర్పేటువంటి వాడు కాదు.
1: ఈ డజన్ టీచ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్.
0: కనుకనే సర్వులకు నువ్వు పతి అయినటువంటి వాడు గణపతి.
1: సో గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అన్నింటికీ పతి అయినటువంటి వాడే గణపతి.
1: హి ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి?
1: హౌ షుడ్ వి ప్రే టు గణపతి?
0: ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు. ఏ కార్యమూ వద్దు, నీవే నాకు కావాలి.
1: వి షుడ్ నాట్ ప్రే, ఓ గాడ్ ఐ వాంట్ యువర్ హెల్ప్ ఫర్ దిస్ అండ్ దట్.
0: గణపతి మన స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులు అయిపోతాం.
1: వెన్ వన్స్ యువర్ గణపతి విత్ యూ, యూ బికమ్ మాస్టర్ ఆఫ్ ఆల్.
0: బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారు నగలు చేయించుకోవచ్చు.
1: ద మూమెంట్ యూ హ్యావ్ ద గోల్డ్ విత్ యూ, యూ కెన్
0: ఎనీ ఆభరణములైనా చేయించుకోవచ్చు.
1: ఎనీ నంబర్ ఆఫ్ జ్యూవెల్స్ యూ కెన్.
0: కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు.
1: సో గణపతి ఇస్ గోల్డ్.
0: మన యొక్క భావములు, కోరికలు ఇవన్నీ కూడా కేవలము కొన్ని ఆభరణములు వంటివి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద డిజైర్స్ ఆర్ లైక్ జ్యువెల్స్.
0: కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు.
1: సో వి డోంట్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎ జాబ్ దాట్ అండ్ దిస్.
0: విఘ్నేశ్వర,
1: ఓ విఘ్నేశ్వర,
0: నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి.
1: లెట్ దర్ నాట్ బి ఆబ్స్టకల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద టాస్క్స్ ఐ
0: హావ్. నిమిత్తమై నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు.
1: ఫర్ దిస్ పర్పస్ ఐ ప్రే టు యూ.
0: ఈనాడు
1: టుడే
0: గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: ద నేచర్ ఆఫ్ గణపతి ఇస్ నాట్ క్లియర్.
0: కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకుని,
1: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్,
0: ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ,
1: దే ఓన్లీ గివ్ ఎక్స్టర్నల్ ఔటర్ ఇంటర్ప్రిటేషన్,
0: కాలములు వ్యర్థం చేస్తున్నారు. కానీ
1: దస్ వేస్ట్ టైం.
0: అంతర్భావమును గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: దర్ వెరీ ఫ్యూ హూ రిమైన్ ఇన్ పీస్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఏ దైవమును కూడాను. ఇప్పుడు రాముడు పుట్టాడు. రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగ చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: We celebrate the birthday of Rama, celebrate it all festivity and
0: Ramu ante evaru
1: ujara
0: aakaram maatrame kaadu,
1: not merely the form.
0: Atani pavitramainatundi gunamule manaku aadharamu.
1: The sacred qualities is
0: Rama bhaktulu kavalanukunte Rama gunamulo manam nadchukovali.
1: If you want to be a devotee of Rama, have those qualities.
0: Krishna bhaktulu kavalanukunte Krishnu vale nirantaram aanandanga navutu undali.
1: If you want to be a devotee of Krishna, you should smile, you should be blissful
0: Sai
1: all the time.
0: Kavalante nirantaramu premamayuluga marali.
1: If you want to be a devotee of Sai, you should be full of love all the time.
0: Andarni preminchali.
1: You love all.
0: Evvarni preminchakunda undakoodadu.
1: You should never hate anybody.
0: Aithe okkoka paryayamu preminchakunda undinattuga kanipistundi.
1: At times it appears as though we are loving.
0: Vahimanti prakirtistikaniki nijanga prema lokalu untundali.
1: It is only external appearance, but inner there is love.
0: Matti lo puttinatvanti kundalu enni rakamuluga chesina avi matte.
1: Pots and slates may vary, but it's made up of earth, mud, only clay.
0: Kanuka bangaratho chesinatvanti nagalu ekkada chusina bangare.
1: All the jewels are made up of gold.
0: ఈ విధమైనటువంటి భావాన్ని మనము హృదయంలో చిత్రించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ షుడ్ గెట్ ఇంప్రింటెడ్.
0: పరిపూర్ణంగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్.
0: కనుక గణపతి తత్వము చాలా గొప్ప అర్థంతో కూడినటువంటిది.
1: సో నేచర్ ఆఫ్ గణపతి ఇస్ మైటీ వన్, ద లార్డ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: రూపమే చాలా విచిత్రంగా ఉండేటువంటిది.
1: ద ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్.
0: కనుకనే చెప్పాడు భాగవతంలో,
1: ఇన్ భాగవతం
0: వ్యాసుడు, చిత్రంబులు
1: పెక్యూలియర్,
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: సీక్రెట్ ఆల్ వరల్డ్,
0: ప్రజల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అన్నారు.
1: దర్ మిస్టీరియస్, దర్ వండర్ఫుల్, సో క్లోజ్ టు ది ఆల్ సెయింట్స్ అండ్ సేజెస్. దట్ ఇస్ ద స్టోరీ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ.
0: అతని చరిత్ర చాలా విచిత్రమైనటువంటివి.
1: ది ఎంటైర్ నరేషన్ ఆఫ్
0: అలాగా దైవ చరిత్రలు అన్ని కూడా చాలా విచిత్రమైనటువంటివి.
1: అండ్ ఆల్ దట్ ఇస్ రిలేటెడ్ టు గాడ్ ఇస్ మిస్టీరియస్. ఆ
0: చిత్రంలోనే తన చరిత్రలంతా ఇమిడి ఉంటున్నాయి.
1: దేర్ లైస్ ది ఎంటైర్ డివినిటీ.
0: ఏ ఒక్క పదము కానీ ఏ ఒక్క అడుగు కానీ అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు.
1: There's no word without a meaning.
0: భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది.
1: వాట్ ఎవర్ గాడ్ సేస్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్.
0: సహితమైనటువంటిది,
1: ఇట్స్ ఫుల్లీ మీనింగ్ఫుల్.
0: పవిత్రమైనటువంటి ఒక అర్థం కలిగినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ సీక్రెట్ మీనింగ్.
0: కానీ ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి.
1: స్వామి సెడ్ వెన్ వన్
0: వెయిట్ వెయిట్ వెయిట్ అన్నాడు.
1: స్వామి సెడ్ వెయిట్ వెయిట్.
0: కానీ ఆ వెయిట్ చేయడానికి అతను ఓపిక లేక తిరిగి టికెట్ తీసుకున్నాడు, వెళ్లిపోయాడు.
1: హి వాస్ నాట్ పేషెంట్ ఎనఫ్ టు వెయిట్ బట్ హి పర్చేస్ ద టికెట్ అండ్ లెఫ్ట్.
0: కానీ అక్కడికి పోయాడు, నెలల కొద్దీ వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్ ఫర్ మంత్స్.
0: ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు.
1: హి హాస్ నాట్ వెయిటెడ్ హియర్.
0: అక్కడ పోయినాడు, వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్.
0: అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్
0: తిరిగి వచ్చాడు.
1: హి వాస్ నాట్ సక్సెస్ఫుల్. హి రిటర్న్డ్.
0: తిరిగి వచ్చాడు.
1: హి రిటర్న్డ్ అగైన్.
0: అయ్యా నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను.
1: భగవాన్ సెడ్ వై డిడ్ యు గో.
0: ప్రతి దాని ఎందుకు ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ హి సేస్.
0: కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు.
1: సమ్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: ఇప్పుడు కొంతమంది అంతా కూర్చొని ఉంటారు.
1: సమ్ ఆర్ సీటెడ్ హియర్.
0: నేను మధ్యలో వెళుతుంటాను.
1: భగవాన్ గోస్ ఇన్ ద మిడ్.
0: వాడు ఏదో అడుగుతుంటారు, స్వామి స్వామి స్వామి నాకు అది కావాలి ఇది కావాలని.
1: దే గో ఆన్ ఆస్కింగ్, స్వామి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దిస్.
0: వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు.
1: భగవాన్ సేస్ వెయిట్ వెయిట్ సిట్ డౌన్.
0: వాళ్ళు అనుకుంటారు నేను కూర్చొని వెయిట్ చేయలేమో అనుకుని అందరు పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు.
1: దే థింగ్ భగవాన్ సెడ్ వెయిట్. దే మీన్ లిటరల్ మీనింగ్ దే విల్ కంటిన్యూ టు వెయిట్. నేను సహజంగా
0: కూర్చో కూర్చో లేచినప్పుడు కూర్చో అంటుంటాను.
1: వెన్ దే గెట్ అప్ స్వామి ఆస్క్ యూ టు సిట్ డౌన్.
0: వెయిట్ వెయిట్ డోంట్ హేస్ట్ అని చెప్పి
1: వెయిట్ వెయిట్ డోంట్ బి హేస్ట్ హి సేస్.
0: తొందర పడద్దు, కొంచెం కాచుకొని ఉండు అంటుంటాను.
1: డోంట్ బి ఇన్ హేస్ట్ వెయిట్.
0: ఆ అర్థాన్ని వాడు ఇంకొక రకంగా తీసుకొని అందరూ పోయినప్పటికీ వాళ్ళు కూర్చొని ఉంటారు.
1: దే గో బై ది లిటరల్ మీనింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఎవ్రీబడి లీవ్ వాలంటీర్స్
0: పోయి అయ్యా నీవు లేమని అంటే లేదు స్వామి కూర్చోమన్నాడు.
1: ఇవి అదర్ వాలంటీర్స్ సే గెట్ అప్
0: ప్లీజ్. అర్థాలు
1: ఇట్ ఇస్ ఎ ఫూలిష్
0: ఇంటర్ప్రిటేషన్. సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ హావ్ టు అండర్స్టాండ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని కూడా పురస్కరించుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ ది కన్సిడరేషన్ ద టైం అండ్ ద
0: ఆస్తికులందరూ కూడా ఈ వినాయకుని అనేక రకంగా పూజిస్తుంటారు.
1: మోస్ట్ ఆఫ్ ది థీస్ వర్షిప్ వినాయక.
0: ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు?
1: హౌ డస్ ద థీస్ వర్షిప్?
0: శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపచాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం. శుక్లాంబరధరం అంటే ఏమి? తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు.
1: శుక్లాంబరధరం మీన్స్ ద వన్ హూ హస్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని.
1: విష్ణు ద వన్ సీన్ ఎవ్రీవేర్.
0: చతుర్భుజం నాలుగు పాదములు ఉంటున్నాయి.
1: అండ్ హి హస్ గాట్ ఫోర్ లింబ్స్.
0: ప్రసన్న వదనం.
1: సో కామ్.
0: ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటాడు.
1: ద ఫేస్ ఇస్ వెరీ కామ్.
0: అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీన్ని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు.
1: ఎథీస్ట్ టేక్స్ అనదర్ ఇంటర్ప్రిటేషన్.
0: శుక్లాంబరధరం విష్ణు. శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రాలు మోసేది గాడిది.
1: ఇట్ ఇస్ ద డాంకీ దట్ కేర్స్ దట్ క్యారీస్ వైట్ క్లోత్స్.
0: చూసారా గాడిది.
1: ఇట్ ఇస్ ద డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది. దాకలు వాడు కట్టేయడు దాన్ని.
1: డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్.
0: శశివర్ణం బూడిద రంగు గాడిదే.
1: శశివర్ణం యాష్ కలర్ ఇస్ ఓన్లీ డాంకీ.
0: కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగులో ఉండేటువంటి వాడు.
1: వినాయక ఇస్ ఆఫ్ దట్ కాంప్లెక్షన్.
0: ఆ బూడిదని గాడిదికి పోల్చుకున్నారు.
1: అండ్ హీ కంపేర్ టు దట్ ఆఫ్
0: చతుర్భుజం నాలుగు పాదం లేదు గాడిదే.
1: చతుర్భుజం ఫోర్ లెగ్డ్ వన్ డాంకీ.
0: ప్రసన్న వదనం ఎప్పుడు తిన్నా దానికి ఆకలైనా అన్నమై తిన్నా ఏ తిన్నా కూడా ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటుంటారు.
1: డాంకీ హ్యాస్ ది సేమ్ ఫేస్ వెదర్ ఇట్ ఇస్ హంగ్రీ ఆర్ నాట్.
0: కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయాన్ని గాడిదకు పోల్చుకున్నారు వాళ్ళు.
1: ది ఎథీస్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాంకీ.
0: కానీ వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్ పోల్చుకున్నారు.
1: బికాజ్ దట్
0: భావం తద్భవతి. వారి భావం పురస్కరించుకునే వారు పోలుస్తుంటారు.
1: యాజ్ దీస్ ఫెలోస్ ఆర్ డాంకీస్ దే గేవ్ డాంకీ ఇంటర్ప్రిటేషన్.
0: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకుని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి, అనర్థాల్లో నానార్థాలుగా పెంచి, నానార్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు.
1: దే గో బై డిస్టార్షన్స్, దే గో బై డిఫరెంట్ మీనింగ్స్, ఫర్గెట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది రియాలిటీ.
0: కనుక అనర్థాలు తీసుకుని అవస్థలు పడేటువంటి వారు కొందరు.
1: వీ షుడ్ నాట్ గో బై రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: పవిత్రాన్ని తీసుకుని ఆనందించేటువంటి వాడు కొందరు.
1: సమ్ పీపుల్ టేక్ సీక్రెట్.
0: అదే విధంగానే భగవత్ యొక్క శక్తి సామర్థ్యం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అణుస్వరూపుడే భగవంతుడు.
1: డివైన్ పవర్ ఇన్ రియాలిటీ ఇస్ ది అటామిక్ పవర్.
0: దీనిని గోపికలు కూడా ఆనాడు చెప్పారు.
1: గోపికస్ ఆల్సో సెడ్,
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, గణము కంటే అతి గణనీయుడవు, 84 లక్ష జీవముల అనయమున నెడబాయికుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడమై విరజుతువట, నిను గనుగొన్నగల్లమా కృష్ణ, నిను గనుగొన్నగల్లమా.
1: You are smaller than an atom, bigger than the biggest. You are always in the company of the 84 lakhs of the species. Right from the womb of the mighty one, you are always the infinite form.
0: ఎవరెవరు ఎవరెవరు వాళ్ళ శక్తి సామర్థ్యాలు తగినట్టుగా అనుసరిస్తూ ఆచరిస్తూ అర్థం చేసుకుంటూ వస్తుంటారు.
1: Each one started understanding and practicing in the way they understand.
0: కానీ గణపతి విషయంలో మాత్రము ఆస్తికులు కానీ నాస్తికులు కానీ సైంటిస్టు కానీ సెయింట్లు కానీ అందరి కూడా ఒకే భావమే.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గణపతి, వెదర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ థియస్ట్,
0: సర్వత్రా ఆదిశక్తి ఉంటుండాది, అణుశక్తి ఉంటుండాది.
1: అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ అణుశక్తి లేకుండా ఏ పదార్థము జగత్తులో ఉద్భవించడానికి వీల్లేదు.
1: వితౌట్ దిస్ అటామిక్ పవర్ దేర్ కెన్ నాట్ బి ఎనీ
0: మెటీరియల్. ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: ఇది మూలాధారమైన శక్తి దైవత్వమే.
1: ద ప్రైమల్ బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ డివినిటీ.
0: కనుకనే రామభద్రుడు చెప్పాడు.
1: రామభద్ర సెడ్,
0: అనగా భద్రాచలం లోపల రామదాసు రాముని పోల్చుకుంటూ రాముని ప్రార్థించుకుంటూ చెప్పాడు.
1: ఇన్ దట్ సెంటర్ ఆఫ్ భద్రాచలం రామదాసు,
0: రామమయం ఈ జగమంతా, రామమయం.
1: రామదాసు సెడ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ రామచంద్ర.
0: ఎక్కడ చూసినా రామమయమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ రామ.
0: రాముడు లేనటువంటి స్థానం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: అణువు లేనటువంటి స్థలం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: కాబట్టి సర్వత్రా అణుశక్తి ఉంటుండాలి, సర్వత్రా రామశక్తి ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ అటామిక్ పవర్, ద పవర్ ఆఫ్ రామ.
0: అయితే ఆ రామశక్తిని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి?
1: హౌ టు నో ద పవర్ ఆఫ్ రామ్?
0: జ్యోతిర్మయ స్వరూపుడు,
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చూసారా ఇంత జ్యోతిర్మయ స్వరూపుణ్ణి ఏ రీతిగా జ్యోతిర్ వెలుగుతుంది?
1: ఇట్స్ ఆల్ ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్. హౌ డు యూ నో దాట్?
0: రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: రామదాస్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా, పాటు దప్పి పట్టు విడచితే పరబ్రహ్మమే చేరురా, రామ భజన చేయురా, రాజ్యమంతా వెలుగురా, సారమైనది సమురురా, సత్యమైనది ఒత్తిరా.
1: ది ఎసెన్స్ ఇస్ ది ఆయిల్, ది ట్రూత్ ఇస్ ది విక్.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: వెన్ ది మూమెంట్ ది లైట్ ఇస్ పుట్ ఆఫ్, నోబడి విల్ ఫాలో యు.
0: ఎవరు రారు,
1: నోబడి విల్ ఫాలో యు.
0: ఇలాంటి తత్వము జ్యోతిది.
1: That is the nature of light.
0: Saramu, oil.
1: The essence, the oil.
0: Kani satyam otti.
1: The wick is the truth.
0: Ivu rendu poyetappudu evvaru velthare raadu.
1: The moment both are not there, you don't get any light.
0: Kota yedu chuttura, kota lopula totara. Kota yedu chuttura, kota lopula totara.
1: And there's a fourth all around the seven. And that there's been garden within.
0: Seven forts anta unnai.
1: There are seven forts.
0: కానీ ఈ మధ్య లోపల ఒక తోట ఉంటుంది.
1: దట్స్ గార్డెన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ట్.
0: అదియే సప్తస్వరములు,
1: దట్ ఇస్ సెవెన్ సౌండ్స్.
0: దాని మధ్య లోపలనే ఈ యొక్క దైవత్వం అనేటువంటి తోట ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద గార్డెన్ ఆఫ్ ద డివినిటీ ఎట్ ద సెంటర్.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎక్కరా.
1: ఇన్ ఆర్డర్ టు గో టు ద గార్డెన్ ఐ డోంట్ నో ద వే హౌ టు గో.
0: కానీ కోటలు తెలుస్తున్నాయి కానీ దారి తెలియటం లేదు.
1: ఐ సీ ద ఫోర్ట్ బట్ ఐ డోంట్ నో ద వే.
0: ఈ విధంగా భక్తులు ఒక్కొక్కరు వారి ఉద్దేశాన్ని పురస్కరించుకుని దైవత్వాన్ని అంత రహస్యంగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: డివోటీస్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ది డివినిటీ ఇన్ దేర్ ఓన్ వే.
0: అభిమన్యుడు కూడాను యుద్ధంలో ప్రవేశించాడు.
1: అభిమన్యు ఆల్సో స్టెప్డ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ పోవటం మాత్రమే తెలుసు అతనికి.
1: హి నోస్ హౌ టు గెట్
0: ఇన్, తిరిగి రావటం తెలియదు.
1: హి డజంట్ నో హౌ టు రిటర్న్.
0: తెలియకుండా పోవటం వల్లే అతని ప్రాణాన్ని అక్కడ కోల్పోతున్నాడు.
1: యాజ్ హి డజంట్ నో హౌ టు రిటర్న్, హి హాడ్ టు డై దేర్.
0: అదే విధంగా కోట ఏడు చుట్టూ ఉండేటువంటి తెలుసును.
1: Though there are seven forts we know,
0: కానీ దాంట్లో దారి తెలియకుండా ఉంటుండాలి.
1: బట్ వీ డోంట్ నో ద వే టు గెట్.
0: ఆ దారియే ప్రేమ జలము.
1: That the only way, the way of love.
0: Prema, prema, prema.
1: The love and love alone.
0: Premato ekkadaina kuda mana prayanam cheyochunu.
1: With love you can travel.
0: Premato ekkadaina mana praveshinchavachunu.
1: You can enter with love.
0: Kanukane love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: Till the day with love.
1: Till the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: You start cheyi premato.
2: You start with love.
0: నీ ప్రేమతో ఎండ్ చేయి.
2: End up with love.
0: ఈ మధ్యలో రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది ప్రేమమయమే.
2: In between the two is full of love.
0: ఈ ప్రేమను ఏ రీతిగా మనం పెంచుకోవాలి?
2: How to develop this love?
0: ప్రేమను పెంచాలంటే మరొక మార్గం లేదు.
2: There's no other way.
0: ప్రేమను పెంచాలంటే ప్రేమ చేతనే పెంచాలి.
2: It's only love that grows love.
0: ఒక మొక్కను నాటాము.
2: Here you have put a sapling.
0: ఆ మొక్క పెద్దది అయిపోయి పళ్ళు ఇవ్వాలంటే
2: if it to yield fruit.
0: ఊరికి నాటినంత మాత్రం చాలదు.
2: It's not enough if you sow the seed.
0: నీరు పోయాలి, ఎరువు వేయాలి.
2: You have to water and manure it.
0: ఈ రెండు వేసినప్పుడే చెట్టు పెరుగుతూ వస్తుంది.
2: Then grows the tree.
0: కానీ ఈనాటి ఆధునిక పిల్లలు గాని, ఆధునిక స్త్రీలు గాని, పురుషులు గాని చెట్టు పెరగాలంటే ఏం చేస్తున్నారు?
2: మోడర్న్ మెన్ అండ్ విమెన్, వాట్ ఆర్ దే డూయింగ్ టు గ్రో ట్రీ?
0: చెట్టు నాటుతారు, దిన్నం సాగబెరకాలని పెంచుతారు.
2: దే జస్ట్ ప్లాంట్ ఎ సాప్లింగ్, దే గో అండ్ జస్ట్
0: అది చచ్చిపోతుంది.
2: డ్రాయింగ్ ఇట్ అవుట్, ఇట్ డైస్.
0: దాన్ని పెరగాలంటే ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీరు పోయాలి.
2: ఇఫ్ యూ వాంట్ ద ట్రీ గ్రో, వాట్ యూ షుడ్ యూ డూ? యూ షుడ్ వాటర్ అండ్ మ్యానూర్.
0: విశ్వాసం అనే ఎరువు వేయాలి, ప్రేమ అనే జలం పోయాలి.
2: సో యూ హ్యావ్ టు మెన్యూర్. ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ అండ్ వాటర్ ఆఫ్ లవ్ ఇస్ టు బి గివెన్.
0: ఈ ప్రేమ విశ్వాసముల వల్లనే ఆ ప్రేమ అనేటువంటి శక్తి పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫలపుష్పాలను అందిస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ and the manure of faith the tree grows.
0: Manam jagatlo anukuntunnamu,
2: we think in this world
0: edo talli tandrulu mama kosam ento paatu padutunnarani,
2: we think that our parents are struggling.
0: Kaani maatru devo bhava pitru devo, talli tandru daiva swaroopule.
2: Parents are divine.
0: Kaani vaari vaari paristhiti prabhavani puraskarinchukoni okoka samayamlo daniki viruddhanga pothuntaru.
2: Basing on the circumstances they act in the opposite way.
0: Oka goppa vidyarthi telivitegala vidyarthi,
2: a highly intelligent student,
0: దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు.
2: హి కేమ్ టు ఎ హెర్మిటేజ్ ఆశ్రమ దేర్ క్లోజ్ సెంటర్.
0: అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాములు వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు.
2: స్వామీజీ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ స్టార్టెడ్ టీచింగ్, ప్రీచింగ్.
0: ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది.
2: ద రెయిన్ స్టార్టెడ్, ఇట్ వాస్ డార్క్.
0: ఆ పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేకపోయాడు.
2: ద బాయ్ కుడ్ నాట్ రిటర్న్.
0: అప్పుడు చెప్పాడు ఈ స్వామి.
2: స్వామి సేడ్,
0: నాయన చీకటి పడింది,
2: ఇట్స్ నా
0: వర్షం కురుస్తుంటుండా,
2: రైనింగ్
0: కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు గో హోమ్, బెటర్ యూ స్టే బ్యాక్ టు నైట్.
0: ఆ పిల్లవాడు చెప్పాడు,
2: ద బాయ్ సేడ్,
0: స్వామి,
2: స్వామి,
0: నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు.
2: మై పేరెంట్స్ ఓన్ టేక్ ఫుడ్, దే డోంట్ స్లీప్ అంటిల్ ఐ గో.
0: నాకు భార్య కూడా ఉంటుండాలి,
2: ఐ హావ్ వైఫ్ టూ,
0: ఆమె కూడా నిద్రపోదు,
2: షీ టూ వోంట్ గో టు స్లీప్,
0: భోజనం చేయదు,
2: షీ డజంట్ టేక్
0: ఫుడ్. వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు,
2: దే సఫర్ ఎ లాట్,
0: కనుక నేను పోతాను అన్నాడు.
2: సో ఐ మస్ట్ గో.
0: పిచ్చివాడా,
2: ఓ మ్యాన్ క్యాన్,
0: నీవు ఈ విధంగా అరుస్తున్నావు,
2: యూఆర్ జస్ట్ షౌటింగ్ లైక్.
0: ఏదో ప్రాకృతమైన ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి.
2: వరల్డ్లీ లవ్ దే టు హ్యావ్,
0: కానీ నిజమైన ప్రేమ ఎవరికీ లేదు.
2: ట్రూ లవ్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీబడీ.
0: పెంచినారు, పెద్ద చేశారు, కనుక దేహతత్వమైన తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు.
2: దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హావ్ కమ్ టు దిస్ లెవెల్, దేర్ఫోర్ యూ హావ్ రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్.
0: అప్పుడు చెప్పాడు,
2: నీ
0: ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు.
2: అండ్ దెన్ స్వామీజీ ఆస్క్డ్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: నేను జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చానన్నాడు.
2: హి సేస్ ఐ యామ్ ఫ్రమ్ జితేంద్రియ కింగ్డమ్.
0: మా రాజ్యం పేరు జితేంద్రియ రాజ్యం.
2: ద వెరీ నేమ్ ఆఫ్ కింగ్ అవర్ కింగ్డమ్ ఇస్
0: జితేంద్రియ. మా తండ్రి పేరు జితేంద్రుడు.
2: మై ఫాదర్స్ నేమ్ జితేంద్రియ.
0: నా పేరు మోహచంద్రుడు, మోహేంద్రియ.
2: మోహేంద్రియ
0: అనగా సత్యజిత్తు అనేటువంటి దాన్ని సాధించినాను నేను అన్నాడు.
2: మై నేమ్ ఇస్ సత్యజిత్, ఐ కాంకర్డ్ ట్రూత్.
0: కనుక నేను ఇక్కడ వెళ్లే తీరాలి, నా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారన్నాడు.
2: హి సెడ్ ఐ మస్ట్ నెసెసర్లీ గో బికాజ్ మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ.
0: ఈ ఒక్క రాత్రి లోపల నీ తల్లిదండ్రుల ప్రేమని గుర్తుంచుకో, చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
2: దిస్ నైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విడవలేదు.
2: ద బాయ్ డిటర్మిన్ టు
0: వెళ్లే తీరాలి అన్నాడు.
2: ఐ మస్ట్ నెసెసర్లీ గో.
0: వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్ళే.
2: హి సెడ్ yes, certainly you go now, the parents have taken care of you.
0: నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను.
2: బట్ నౌ ఐఎమ్ టీచింగ్.
0: ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు.
2: యు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: ఒక మాత్ర ఇచ్చాడు, ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు.
2: హి గేవ్ హిమ్ ఎ టాబ్లెట్, బై టైమ్ యు గో హోమ్
0: నీవు మరణించినట్టుగా పడిపోతావు.
2: యు విల్ ఫాల్ యాజ్ ఇట్ వాస్.
0: నీవు మరణించవు,
2: బట్ యు డోంట్ డై.
0: వారు ఏమేం చేస్తున్నారో, ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాడు.
2: ఐ ఆల్సో గివ్ యు ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్.
0: సరే, చూస్తామన్నాడు, వెళ్ళాడు.
2: హి సెడ్ yes, I'll see and went.
0: భోంచేశాడు,
2: యాడ్ హిస్ ఫుడ్.
0: ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు.
2: అండ్ హి జస్ట్ swallowed that tablet.
0: తక్షణమే పడిపోయినాడు.
2: ఇమ్మీడియట్లీ ఫెల్ డౌన్.
0: మరణించినట్టుగా కనిపించింది.
2: ఇట్ అపియర్డ్ యాస్ దో హి డైడ్.
0: ఓ తల్లి తండ్రి భార్య బంధువులు మిత్రులు శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు.
2: ఆల్ కాంగ్రిగేటెడ్ అసెంబ్లడ్ దేర్ మదర్ ఫాదర్ వైఫ్ రిలేషన్స్.
0: ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు.
2: దే వెంట్ ఆన్ యు విల్ ఫాల్ యాజ్ ఇట్ వాస్ డెడ్
0: మరణించవు.
2: బట్ యు డోంట్ డై.
0: వారు ఏమేం చేస్తున్నారో ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాను.
2: ఐ ఆల్సో గివ్ ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్.

0: ఉన్నాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో, ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు.
1: దే వెంట్ ఆన్ షౌటింగ్ వెరీ మచ్ బాదర్డ్ వేర్ హి హస్ గాన్ టు విచ్ హెర్మిటేజ్ హి హస్ గాన్.
0: ఆ సమయానికి సరిగ్గా తిరిగి ఆ స్వామి వచ్చాడు.
1: ఎగ్జాక్ట్లీ అట్ ద టైం స్వామి అప్పియర్డ్
0: దేర్. అమ్మా ఎందుకు మీరు ఏడుస్తున్నారు?
1: హి సెడ్ వై ఆర్ యు క్రైయింగ్?
0: ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు.
1: ది బాయ్ కేమ్ జస్ట్ నౌ.
0: ఏం జరిగింది?
1: వాట్ హ్యాపెండ్?
0: ఎందుకోసం ఈ విధంగా మరణించాడు?
1: హౌ ఇస్ దట్ హి డైడ్ నౌ?
0: మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు.
1: సో వి డోంట్ నో వై హి డైడ్.
0: మీరు ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చాడు.
1: అండ్ ఆల్ స్టార్టెడ్ బ్లేమింగ్ స్వామి, యూ మస్ట్ హావ్ డన్ సంథింగ్ దట్ మేడ్ హిమ్.
0: చాలా పొరబడుతున్నారు.
1: యువర్ మిస్టేక్.
0: కొంచెం ఓపిక పట్టుకోండి.
1: వెయిట్ ఫర్ సమ్
0: టైం. నేను బ్రతికిస్తాను.
1: ఐ విల్ సీ దట్ హి విల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అయ్యో బ్రతికిస్తే నాకు అంతకంటే కావునా అని భార్య తల్లి తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు.
1: ఇఫ్ యూ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. దే ప్రేడ్ టు హిమ్ లైక్ దాట్.
0: అక్కడ పోయిన తర్వాతనే ఒక మాట చెప్పాడు.
1: హీ సెడ్ వన్,
0: ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి.
1: టేక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ జలం ఎవరు త్రాగుదరో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు.
1: హూ సో ఎవర్ దిస్ డ్రింక్స్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ డెడ్ మ్యాన్ విల్ గెట్ అప్.
0: తండ్రి దగ్గర తీసుకెళ్లాడు.
1: వెంట మదర్.
0: రాజా,
1: ది కింగ్,
0: నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి, ఇదిగో నీవు త్రాగి నీ ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నాడు.
1: ఇన్ ఫ్యూచర్ యువర్ సన్ ఇస్ టు బి ద కింగ్ నౌ. You drink the water, you will die and your son will come back to life.
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
1: The father said,
0: స్వామీజీ,
1: స్వామీజీ,
0: నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు,
1: వీళ్ళందరినీ
0: ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను తాగడానికి వీలు లేదన్నాడు.
1: The father king said, స్వామీజీ, I have the rest of the children to take care of. Who will take care of this kingdom? He is after all a young boy.
0: తల్లి దగ్గరికి వెళ్ళాడు.
1: Then he went to mother.
0: తల్లి, మాతృమనసు కదా,
1: ఎస్ యువర్ మదర్,
0: నీరు త్రాగి నీ కుమారుని బ్రతికించుకోమన్నారు.
1: మదర్, యూ డ్రింక్ దిస్ వాటర్, సీ దట్ యువర్ సన్.
0: అయ్యో, ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి, నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు, ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది.
1: ది మదర్ వెంట్ ఆన్ టెలింగ్, ఐ గాట్ సో మెనీ డాటర్స్, ఐ షుడ్ సీ దట్ దే గెట్ మ్యారీడ్. ఏ హౌస్ వితౌట్ ఏ ఉమెన్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ ఫారెస్ట్. Well, how am I to die now? No.
0: సరే, వీరిద్దరు లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు.
1: స్వామీజీ షూర్ దట్ ది వైఫ్ విల్ సర్టన్లీ క్రై ఫర్ ద లాస్ ఆఫ్ ది హస్బెండ్.
0: అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి పరి ప్రారంభమైంది.
1: అండ్ నౌ యూ బికమ్ ఎ విడో.
0: విడో కాబోతున్నావు నీవు ఇప్పుడు.
1: అండ్ యూఆర్ గోయింగ్ టు బి విడో నౌ.
0: కనుక నీ భర్త కోల్పోయినాడు.
1: అండ్ యూఆర్ లాస్ట్ యువర్ హస్బెండ్.
0: దారి లోపల ఏదో సింహం కరిచేసి లేక మృగం కరిచేసి నీ ప్రాణం విడిచిపెట్టాడు తను.
1: అండ్ ఆన్ ద వే యాజ్ యువర్ హస్బెండ్ వాస్ రిటర్నింగ్ హి వాస్ కిల్డ్ బికాజ్ ఆఫ్ ది అటాక్ ఆఫ్ ది బై ఎ లయన్.
0: మీరు త్రాగండి, మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు.
1: యూ డ్రింక్ దిస్ వాటర్, యువర్ హస్బెండ్ విల్ కమ్ బ్యాక్.
0: అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను.
1: The wife started telling, I am the only
0: one. నేను మరణించేటట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు.
1: If I die, my both of my parents will die.
0: మా ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో.
1: What will happen to all the property?
0: దయచేసి నేను త్రాగను అనింది.
1: Please, I am not ready to drink the water.
0: ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు.
1: And all the three said.
0: ముగ్గురు ఏం ప్లాన్ వేశారు? విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు.
1: All the three planned, the master plan they had of the విశ్వేశ్వరయ్య.
0: ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు.
1: All the three.
0: స్వామి, మాకంతా ఎన్నో బంధనలు అంతా ఉంటున్నాయి.
1: Swami, you have so many attachments.
0: మీకు ఏ బంధన లేదు.
1: యూ డోంట్ హ్యావ్ ఎన్ అటాచ్మెంట్ స్వామి.
0: మీకు ఏ బంధన లేదు.
1: యూ హ్యావ్ నో అటాచ్ బాండేజ్.
0: ఏ విధమైనటువంటి బాధ్యత లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి.
1: లెట్ యూ డ్రింక్ దిస్ వాటర్ అండ్ సీ దట్ మై సన్ కమ్ బ్యాక్.
0: ఇంతే కాదు, పక్క తల్లి చెప్తుంటుంది.
1: మదర్ వెంట ఆన్ టెలింగ్,
0: స్వామి, మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము.
1: మదర్ స్టార్టెడ్ టెలింగ్, స్వామి, వి ఆర్ రెడీ టు మేక్ దిస్ టౌన్ మేడ్ అప్ ఆఫ్ మార్బుల్ ఫర్ యు.
0: మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము.
1: And they said, we build the tomb made up of marble.
0: ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు.
1: Went on speaking of their future plans.
0: తక్షణమే ఆ గురు పిల్లవాడిని లేమన్నాడు.
1: The moment guru wanted this boy to get up, he got up.
0: అన్ని విన్నాడు వీళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా.
1: He heard all that transpired.
0: చెప్పింది పరమ సత్యము.
1: He said, Swamiji, what you said is supreme.
0: లోకమంత మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాప్తమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు.
1: There's worldly love. In fact, there's no mother, no father, no relation.
0: కానీ నిజమైనటువంటి ప్రేమ ఒక భగవంతుడికి తప్ప ఎవరికి ఉండదు.
1: It's only the divine love that is true love.
0: ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు.
1: ఐ వాంట్ ద డివైన్ లవ్, నాట్ ది వరల్డ్లీ లవ్.
0: ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాస్ దో దట్ ఎవరీవన్ ఇస్ లవింగ్.
0: కానీ ఏది ప్రేమనో ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్.
0: అయినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది.
1: However, we love the parents.
0: వాళ్ళని మనం ఆనంద పెట్టాలి.
1: We should make them happy.
0: సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి.
1: We should make them happy to a certain
0: కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి.
1: But we should never forget.

0: అదియే శాశ్వతమైనటువంటిది, అదియే సత్యమైనటువంటిది, అదియే నిత్యమైనటువంటిది. ఈనాడు ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా మరణించవచ్చును.
1: అండ్ పేరెంట్స్ దట్ లవ్ యూ విల్ డై సమ్డే.
0: కానీ దైవములకు ఎట్టి మరణము లేదు.
1: బట్ గాడ్ ఇస్ డెత్లెస్ ఇమ్మోర్టల్.
0: అలాంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు దైవము.
1: గాడ్ ఇస్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ గాడ్.
0: దాంతో పాటు దైవాన్ని తల్లిదండ్రులు కూడా ప్రేమించండి.
1: అండ్ వి షుడ్ లవ్
0: బంధుమిత్రులను ప్రేమించండి.
1: లవ్ యువర్
0: రిలేషన్స్ ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీబడీ.
0: అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి.
1: బట్ వి షుడ్ హ్యావ్ అన్వేవరింగ్ స్టడీ లవ్ ఫర్ గాడ్.
0: ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దట్ ఎటర్నల్ ట్రూత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: అట్టి ప్రేమనే గణపతి స్వరూపము.
1: అండ్ గణపతి ఇస్ లవ్.
0: అట్టి ప్రేమనే విఘ్నేశ్వర స్వరూపము.
1: లవ్ ఇస్ విఘ్నేశ్వర.
0: అట్టి ప్రేమనే సర్వ స్వరూపము.
1: అండ్ లవ్
0: నీ స్వరూపం కూడా నీ భగవంతుడి స్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆల్సో ఎసెన్షియల్ డివైన్.
0: నీకు నేను భగవంతుని అని భావించుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ గాడ్.
0: నీకేమీ తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: నీవు నిజంగా శారీరకంగా నీవు మానవుడే కానీ
1: in form you are just a human being.
0: Atma drishtilo neevu daivame.
1: But from the point of spirit atma you are god.
0: Kankare aham brahmasmi anetindi bhavamto neevu jeevinchu.
1: Lead your life the feeling that I am brahma.
0: Sarira bhavamto nenu oka vyaktini.
1: Just at the physical level I am an individual.
0: Kani manasikatlo nenu oka dasunni.
1: But at the mental level I am a servant.
0: Ee hanumantu kuda ide cheppadu.
1: That's what hanuman said.
0: Ramulu hanumantunu oka paryayam pilichadu.
1: Rama asked hanuman to come close.
0: Hanuman, నీవు ఏ రీతిగా నన్ను ఆరాధన చేస్తున్నావు?
1: Yes, Hanuman, in what form are you worshipping me?
0: స్వామి,
1: స్వామి,
0: శారీరకంగా నేను మీ దాసుని, మీరు నా ప్రభువు అని ప్రార్థిస్తున్నాను.
1: ఫిజికల్లీ ఐఎమ్ యువర్ సర్వెంట్, యు ఆర్ మై మాస్టర్.
0: నా మానసికంగా నీవే నేను, నేనే నీవు అనుకున్నాను.
1: సైకలాజికల్లీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ యూ అండ్ యూ అండ్ ఐ.
0: కానీ ఆత్మరీతిలో మనం ఇద్దరు ఒక్కటేను అన్నాడు.
1: అండ్ ఆత్మిక్ లెవెల్ బోత్ ఆఫ్ అస్ ఆర్ వన్ అండ్ సేమ్.
0: ఇద్దరు కానే కాదు,
1: నాట్ టూ,
0: మనం ఇద్దరు ఒక్కటే ఉన్నాం.
1: బోత్ ఆఫ్ అస్ ఆర్ వన్.
0: ఈ విధంగా మూడు రకములైనటువంటి యొక్క భావాలతో మనం ప్రేమిస్తున్నాం.
1: అండ్ వి లవ్ విత్ దీస్ త్రీ ఫీలింగ్.
0: ఈ మూడు రకములు మంచివే.
1: ఆల్ దీస్ త్రీ.
0: కానీ కట్టకడపటికి మాత్రము మనం ఇద్దరు ఒక్కటే అనేటువంటి సత్యానికి మాత్రం రావాలి.
1: బట్ ది అల్టిమేట్ రియాలిటీ ఇస్ దిస్ దట్ ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దేహాలు వేరు వేరు కావచ్చును.
1: బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కానీ ఆత్మ ఒక్కటే.
1: బట్ ఆత్మ ఇస్ వన్.
0: దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు బ్రాహ్మలు.
1: And truth is one, not two. It's misinterpreted in different ways by scholars.
0: Kanuka, so, Vigneshwara yokka pandugante edo sarvasamanyamainatundi panduga manam bhavistunnamu.
1: This Vigneshwara festival is not an ordinary one.
0: Kaani samasta devatala yokka swarupamu, samasta devatala yokka shakti smattamu anta Vigneshwara yende untundadi.
1: All the faculties, the powers are latent in Vigneshwara.
0: Manam nirantaram kudunu ee naadu panduga maatrame, ee naadu maatrame poojinchadam prayojanam kaadu. నిరంతరము పూజిస్తూ రావాలి.
1: నాట్ ఎనఫ్ ఇఫ్ యు ప్రే టు గణపతి టుడే, హౌ టు ప్రే టు హిమ్ ఎవ్రీ డే.
0: కనుక భగవంతుడు క్షణ క్షణం నందు కూడాను దైవత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: దీన్ని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వి షుడ్ ఆఫర్
0: ఆల్ ఏ పని అయినా చేయి.
1: యు డు ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళు.
1: యు మే గో ఎనీవేర్.
0: ఎంత భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో.
1: లెట్ దట్ బి సాటిస్ఫైయింగ్.
0: ఏదో ఒక వస్తువు యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ యు టేక్ ఇట్ ఫర్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ రాంగ్.
0: ఏది చేసినా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు.
1: యు డు ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: అంతేగాని పదార్థ తృప్తి కోసం కాదు.
1: నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్.
0: పదార్థ తృప్తి కోసం ఎవరు కూడా చేయటం లేదు.
1: నో వన్ యాక్ట్స్ లైక్ దాట్.
0: ఇప్పుడు నేను ఒక యాపిల్ కొనుక్కొని తినాలి అనుకున్నావు.
1: టుడే యూ వాంటెడ్ టు ఈట్ ఎన్ యాపిల్.
0: యాపిల్ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావా?
1: ఆర్ యూ గోయింగ్ టు సాటిస్ఫై దట్ యాపిల్?
0: నీ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావు.
1: యూ వాంట్ టు హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హావింగ్.
0: నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వైట్ డ్రెస్ వేసుకుని పోవాలనుకుంటున్నావు.
1: యూ గో టు మందిర్ వేరింగ్ వైట్ డ్రెస్.
0: ఈ డ్రెస్ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా?
1: ఆర్ యూ వేరింగ్ డ్రెస్ ఫర్ డ్రెస్
0: కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు?
1: నో, ఫర్ యువర్ ఓన్.
0: అదే విధంగా ప్రతి కార్యములు ఎందుకు కూడా నువ్వు నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావే కానీ ఇంకో పదార్థం తృప్తి కోసం కాదు.
1: Likewise, every activity, every action is done to satisfy one's own self.
0: కనుకో ఏ పని చేసినప్పటికీ నీ దైవ ప్రేమతో నీవు పనులు చేయి.
1: Whatever you do,
0: సర్వము నీకు సద్దింపజేస్తుంది.
1: యు డు విత్ ఆల్ లవ్.
0: సర్వము నీకు విజయాన్ని అందిస్తుంది.
1: యు విల్ అచీవ్
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: అండ్ యు విల్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ పీస్.
0: సర్వము భగవంతుడిగానే భావించుకో.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.

0: ఆయురారోగ్యంబు అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప. ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప. అంతియే కాదు మోక్షమర చేత నిలచు ఇంతకన్నను వేరెద్దియరుగా పరతూ. సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా,
1: ఎవ్రీవన్ who is born into this world should be aware that company with bad people will bring him ruin, will ruin his life, will make his thoughts bad and will make his actions bad. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: Chadul nerchitinanchu గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
0: ఆల్దో దిస్ బేస్ డస్ నాట్ అపియర్ టు అస్ ఫర్ అవుట్వర్డ్ సీయింగ్ యాజ్ మ్యాటర్ డస్, ఇన్వర్డ్లీ ఇన్సైడ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ డిస్టింక్టివ్ ఇన్నర్ స్పిరిట్.
1: దానిని ఆత్మ అనియు జీవత్వమనియు పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ బీన్ కాల్డ్ ది ఆత్మ ఆర్ ది జీవ.
1: ఇట్టి జీవతత్వాన్ని ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకొని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అథ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
1: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎందే, నాలుగు వాక్యములు ఎందే ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: Today we should recognize the truth that all the essence of the philosophy and the Vedas is contained in these four words.
1: Brahma jignasi ainatunti vade brahma jnani kagaladu.
0: The one who is a brahma jignasi, who wants to understand Brahman, can become Brahman.
1: Brahma jnani e vidyavantudani cheppabadu.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam jarana maranamulaku moola karaname kaani ఆత్మతత్వమును అందించేటువంటి యొక్క మార్గము కానేరదు.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: అథ ఈ అథ అనేటువంటి పదము నానార్థములతో కూడి ఉంటున్నది.
0: The word అథ has got a manifold meanings.
1: మొదటి అర్థము మంగళాధ్యయనము, మంగళాచరణము.
0: The first meaning is to accept victory or prosperity.
1: రెండవది అనంతరము.
0: The second meaning is infinitude.
1: మూడవది ఆరంభము.
0: The third meaning is beginning.
1: నాలుగవది ప్రశ్న.
0: The fourth meaning is inquiry or question.
1: ఐదవది సర్వస్వము.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పదపదంకు.
0: Yet many more meanings are given to this one word అథ.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: But the word Adha, as it occurs in the Brahma Sutra in this context, we have to take the meaning that this is Anantara, that is something which has no limit.
1: Deni Anantaramu anetuvanti prashna tirigi manam vesukovalsi vastundi.
0: We should also have to ask the question, what is it the content of?
1: Sadhana chatushtayam anantarami anetuvanti jawabu kudanu deeniki spashtam avutu vachindi.
0: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
1: Ee sadhana chatushtayamlu anaga emiti anaga motta modatidi nitya anitya vishaya parisilanam anetuvanti jnanamu ade vijnanam.
0: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalamu aalu biddalanu aastipaastulanu visarjinchi aranyavasam cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
0: ది మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వైరాగ్య ఈజ్ టు రికగ్నైజ్ దట్ ది వరల్డ్ దట్ యు సీ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
0: ది థర్డ్ వన్ ఈజ్ ది ఎబిలిటీ టు గెట్ ఫర్బేరెన్స్.
1: తమదమాది సత్సంపత్తి అనగా అంతర్ఇంద్రియములను బహిర్ఇంద్రియములను అణగదొక్కి తద్వారా పవిత్రమైన సత్యమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క పవిత్ర భావములను అభివృద్ధి గావించుకునేటువంటి యొక్క పరిణామం.
0: ది థర్డ్ వన్ విచ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సమ అండ్ దమ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇట్ ఈస్ అక్వైరింగ్ కంట్రోల్ ఓవర్ ది ఇన్నర్ సెన్సెస్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అండ్ దేర్ బై అబ్టైన్ ఎన్ అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ.
1: ఇక నాలుగవది ముముచ్చత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటం.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ ముముక్ష, దట్ ఈస్ టు బి టు సీ.
1: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షం అనగా జన్మరాహిత్యం అనియు అనుకోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
0: దిస్ వన్ ఈజ్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్, బట్ టు థింక్ దట్ మోక్ష ఈజ్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఈస్ టు గెట్ రీడ్ ఆఫ్ వన్స్ లైఫ్, దిస్ ఈజ్ ఓన్లీ ఎన్
1: ఇల్యూషన్. మోహక్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఈజ్ మోహక్షయ, దట్ ఈస్ టు గెట్ రీడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: ఇంకా ఐదవది శ్రవణము.
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ లిసనింగ్, శ్రవణ.
1: శ్రవణం, దేనిని మనం శ్రవణం చేయాలి?
0: What is it that we should listen to?
1: చేస్తున్నాం, కావాల్సిన శ్రవణము చేస్తున్నాము.
0: We are listening to many things.
1: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: శ్రవణము చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములనంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: ది హ్యూమన్ ఆర్గన్స్ దట్ లిసన్, ది హ్యూమన్ ఆర్గన్స్ దట్ అటర్ వర్డ్స్ అండ్ ది హ్యూమన్ ఆర్గన్ దట్ స్మెల్స్, వీఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ దెమ్ టు అస్ ఫర్ ఇన్వాల్వింగ్ అవర్ సెల్స్ ఇన్ సేక్రెడ్ టాస్క్స్.
1: మీతీతి మాత్రహ అని, ఈ ఇంద్రియములకు మాత్రహ అని ఒక పేరు.
0: దీస్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బై వన్ నేమ్ మాత్ర.
1: మాత్ర అనగా రెండు అర్థములు.
0: ది వర్డ్ మాత్ర హ్యాస్ టూ మీనింగ్స్.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఏ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: Matra has another meaning, that is a standard measure.
1: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
0: One can also explain it by saying
1: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
0: It can be a yardstick or an evidence.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one example.
1: ఇతను అన్ని విధములు కూడా అంద చందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
0: we sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
1: అయితే అతని అందచందములను కొలిచినటువంటి యొక్క కొలతబద్ధ ఏది?
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: అదే కన్ను.
0: That is the organ which is the
1: eye. కనుకనే ఇట్టి కొలతబద్ధలతో కూడినటువంటిది కనుకనే ఇంద్రియములకు మాత్ర అని పేరు.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ధ ఏమిటి? నాలుకని.
0: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
1: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి యొక్క వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మని యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects and the creation of God. But forgetting the truth, we are using these organs for our
1: purpose. భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియు.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకుని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But He has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములు అనేటువంటి దాంట్లోపల ఈ శమద మాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ దే హావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడాను కొంతవరకును స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్ బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఏరోప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: Many of you know that when we travel in aeroplane, they give us first some cotton.
1: Aya, ee shabdamu vininappudu konta varaku kudanu nee yokka sahajamainatundi shabdamu stambinchipothundi kanuka atuvanti reetiga stambinchipokunda unde nimittamai neevu danni kaapadukomani cheppini aa prathi andistuntaru.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So, prevent and protect your ears with this cotton. The kind of listening which we should accept is to listen to God's
1: name.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసన్ టు.
1: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: ది థర్డ్ స్టేజ్ ఈజ్ నితిధ్యాస, దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్ టు అండ్ అబ్సార్బ్, యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this thvam padartha, what does thvam mean?
1: Thvam managa nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
0: Thvam means who am I? The investigation as to who am I is to be done first.
1: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prati vyakti kudanu vicharam cheyali.
0: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
1: Leka neevu manavudiga ni visheshistunte neevu danavudinlo praveshinchadaniki veelundade.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: Neevu manavudiga visheshistunnavu danava karyamulu aacharistunnavu.
0: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
1: Kanukane papamulu parvathamulu vale perigipothu vastunnayi.
0: This is the reason why sins are growing like mountains.
1: Manavudani visheshinchinappudu manava karmalane aacharinchali.
0: When you believe that you are a human being, you
1: manavuni karmalu daya dakshinyamto premato koodinatvanti sahanamto koodinatvanti yokka satsampatti.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: Kanukane ee vidhamainatvanti sadhana sampattini telisukunna taruvata అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ రియలైజ్డ్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ యూ విల్ డిజర్వ్ టు బికమ్ ఎ వైజ్ మ్యాన్, బ్రహ్మజ్ఞాని.
1: అంతేకాదు రెండవది అతహ అన్నారు.
0: నాట్ ఓన్లీ దట్, ది సెకండ్ వర్డ్ ఇన్ దట్ బ్రహ్మసూత్ర ఈజ్ అతహ.
1: ఈ అతహ అనగా ఈ కారణం వలన. ఏ కారణం?
0: దిస్ అతహ మీన్స్ ఫర్ దిస్ రీజన్. వాట్ రీజన్?
1: ఈ జగత్తునున్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. కనుకనే
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని ఇవన్నీ కూడా మార్పు చెందినవే కానీ శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్, ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ ట్రూ, ఆఫ్టర్ దాట్ దెన్ యు సీక్ విజ్డమ్ అండ్ సీక్ బ్రహ్మజ్ఞాన.
1: అత అత ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం ఉన్నారు.
0: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of brahman is the jignasa.
1: శేషవములో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాది.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: తన తల్లి వడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కాని అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మలపైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి వడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: ఈ స్థాయి క్రమక్రమేణ పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram aneetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nannala matalu kuda nu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokam yokka nindala nishturanni kuda nu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హీ విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హీ థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, oh God, why have I entered this family, why have I taken all these children on my head, I want to give up everything.
1: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamulo talli vadi pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastuvule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా అనేటువంటి లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరి అయిన మార్గమని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: Manamu cheseetundi sarva karmalu kudanu chitta shuddhi nimittamai chestunname kani moksha prapti kosam kadu.
0: All the work that we do is only for purification for chitta, but not for the final liberation.
1: Chitta shuddhi nandincheetundive kani karmalu mochaanni prasadincheetundivi kadu.
0: Work can only purify your chitta but cannot lead you to liberation.
1: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం నందుంచుకోవటం అత్యవసరం.
0: It is therefore very necessary that an individual who wants to get permanent bliss should be in work, be doing work, cleanse his chitta, but have his destination.
1: Chitta suddhi kaliginatvanti manavuni yandu atmakattam anetvanti aneka vidhamulaga kudanu prakatistu untuntadi.
0: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
1: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatvanti yokka అల్లకల్లోలములైనటువంటి భావములతో కూడినటువంటి చిత్తము ఈ ఆత్మతత్వాన్ని అణగదొక్కుతూ ఉంటాది.
0: దట్ మైండ్ విచ్ ఇన్వాల్వ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ వరల్డ్లీ వర్క్ అండ్ వరల్డ్లీ డిజైర్స్ గెట్స్ ఇన్ టు కన్ఫ్యూజన్ ఇన్ సో మెనీ వేస్ విల్ ప్రివెంట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ కమింగ్ ఫార్వర్డ్.
1: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
1: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
0: The photographs taken by him are called Kirlian photographs.
1: Russia ku ati samipamulo dakshina dishayandu nalla samudram untundadi.
0: Close to Russia on the western side there is the Black Sea.
1: Akkada aneka vidhamainatundi parishodhanalu chalipadu dehamul paina.
0: This person performed a great deal of investigation on the human body.
1: Ee deham yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrumistu prakashistu vastundayi.
0: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
1: Kanukani ee dehamanandu oka agamya gocharamainatundi artham kaanatundi oka divya shakti unnadi ani tharu nirupistu vachadu.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: హి హస్ ఆల్సో బీన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
1: అన్ని అంగములు ఎందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంట్ వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ ఫోటోగ్రాఫ్ దేర్ వాస్ సీన్ సమ్ బ్లేజింగ్ డివైన్ బ్లేజింగ్ లైక్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాది.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: That all the matter can exist in the form of energy was also established.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియన్ దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
0: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
1: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను చిక్కు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kirlian were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కిర్లియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తంగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kirlian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇదను ఒక దినము ఫ్లైయింగ్ సాసర్ అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
2: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ ఫ్లయింగ్ సాసర్. మెనీ పీపుల్ డూ నాట్ బిలీవ్ ఇన్ ఇట్ బట్ లేట్లీ సమ్ ఇన్వెస్టిగేషన్స్ హావ్
1: షోన్. ఒకనాడు ఈ కిర్లియన్ ప్లెయిన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
2: One day when Kirlian was traveling in a train, he saw a flying saucer.
1: Camera to switch on vesadu.
2: He took his camera and switched on.
1: Chuchi inka inniyo lokamlu untunnayi bhagavantuni yokka srishti lopala deenni telusukovataniki maaguniki asadhyam annadu.
2: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: Ee bhoomi paina ye vidhanga jeevulu అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలం నందు సూర్యమండలం నందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
2: లైక్ ది జీవాస్ స్పెండింగ్ దేర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సో ఆల్సో దేర్ ఇస్ లైఫ్ ఆన్ ది మూన్ అండ్ లైఫ్ ఆన్ ది సన్.
1: పాలు పొంతల అంటారు మిల్కీ వే అని.
2: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది మిల్కీ వే.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
2: Close to the Milky Way, there is also a cluster of stars.
1: దానిని కూడా కొంతవరకును అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
2: కిర్లియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడా గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
2: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
2: హీ వాజ్ ఎస్టాబ్లిషింగ్ దట్ ఇన్ దిస్ గెలక్సీ దేర్ ఇస్ సమ్ డివైన్ లైఫ్.
1: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే మరొక వైపున ధార్మికవాదము ఆధ్యాత్మికవాదము నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తుంటుండాలి.
2: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: నేడు కాకపోయిన ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
2: ఇఫ్ నాట్ టుడే sometime or other, sooner or later, all these atheists will turn into believers. There is no doubt whatsoever.
1: ఆస్తికులందరిని కూడాను కేవలం మూర్ఖులని వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
2: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులు గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
2: Truly, those who follow the material philosophy
1: and మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
2: They are taking foolish paths and blind paths.
1: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
2: They are not making an attempt to recognize the truth.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెందుతుంటున్నారు.
2: The students of today, all of them belong to this category.
1: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
2: Truly, they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏ నో ఏ ఎంఏ నో ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వెరివారి.
2: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
1: ఈ కూటి కోటి కూటి విద్యలన్నీ కూడాను కేవలం పట్టకూటిని అనుభవించడానికి చేస్తున్నాయని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
2: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ టు ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
2: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
2: Really, those students can be called students if they are good, if they do good and by their good work help the world in a good manner.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరం.
2: It is very necessary that amongst these we should accept certain paths.
1: Teni teegalu untuntai.
2: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandunnatunte makarandanni enta kudanu golutuntai.
2: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: ఈ మకరందమును మాత్రమే తీసుకుంటాయి కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
2: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
2: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
2: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేది వంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
2: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
2: What they hand over to others also consists of
1: sacrifice. ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
2: What they give away is also sacred honey.
1: నల్లటిగా ఉంటుంటాది. నల్లటి ఈగ.
2: There is a black fly.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థముల పైననే వాలుతూ ఉంటుంది.
2: This black fly always goes and rests on.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
2: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవ అశుద్ధంగా చేయటము ఈ రెండు కూడా చెడ్డ కార్యములు చేస్తున్నాయి.
2: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టూ డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలే తయారు కాక తేనెటీగల వలే తయారు కావాలని ఆశిస్తున్నాను.
2: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
2: You should seek good, get good and do good to others.
1: Aadarshavantamainatundi jeevithani andinchali mana yokka vidyarthulu.
2: Our students should show a life which is an ideal example. Dirty matter, it corrupts good matter into dirty matter. Both these are sins.
1: కనుక సత్యసాయి కళాశాల యందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలే

0: శక్తివంతమైనటువంటి జీవితాన్ని అందించాలి మన యొక్క విద్యార్థులు.
1: అవర్ స్టూడెంట్ షుడ్ షో ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్.
0: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హిమ్సెల్ఫ్.
0: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
1: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
0: Nigamamulu hariyinchi nindu dushana chese somakasurudemi sukamunundi.
1: The rakshasa somakasura, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
0: Parasati nasinche padithalal vaademi పట్టుకుపోయను గట్టిగాను.
1: ది 10-headed Ravana హ్యాస్ గాన్ ఆఫ్టర్ ఎ ఉమన్ హూ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ
0: ఇలా సూది మొనలంత ఈయజాలనటన్న దుర్యోధనుండేమి దోచుకుని ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్న దుర్యోధనుండేమి దోచుకుని.
1: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ plot on the earth, what is it that he has acquired and gained and taken with him?
0: Pasi papalanu batti kasi batti champina kamsundu ye matram kaachukoniye.
1: Kamsa, who has got hold of young children, ignorant young children, and killed them, what is it that Kamsa has acquired or gained?
0: Vodura babu ye aase peddaganu.
1: Do not have these desires in any large measure.
0: Neti durmarkulaku kuda nidiye gati.
1: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
0: Kani mundunnadira tondaloni musalitanammana musulla pandagani Ramasarma rasinatunte vaadu paapam.
1: But Ramasarma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all the real trial.
0: Kontamandi yuvakulu తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలనేటువంటిది వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
1: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
0: Kanuka manamu satfalthanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
1: So if we are individuals who want to have good consequences, we must do good work.
0: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

నాస్తికా బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే.

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికి స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending, and noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamanaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatuvanti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu nathudainatunte vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు తనకు తానే గురువు
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబౌవ్ హిమ్
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు
1: గణపతి హ్యాస్ అనదర్ నేమ్ మూషిక వాహన హూ హ్యాస్ మూషిక హ్యాస్ చారియట్
0: రాత్రికి చిహ్నము
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి, డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idiye nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvanti de vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారు ఉన్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
1: In this world there are many that worship Vinayaka, but you don't come across Vinayaka worshipping anyone else.
0: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైన వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudu ainatuvanti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti and the
0: community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వి ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ and bad do happen in this world.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేం కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: Because of bad feelings within we find bad thoughts.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: Good sentiments, good feelings will give rise to good thoughts.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there's perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింతలేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యమునకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింతా డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is a lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వి హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకునికి ఉడికినటువంటి యొక్క పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
0: నువ్వులు రుబ్బి,
1: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: ఎ స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
0: ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యంను అనుభవిస్తాడు.
1: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్ మ్యాన్ విల్ బి హెల్తీ.
0: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకిన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: The steam will help for proper digestion and assimilation of the food partaken.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: Things that are boiled and kept in steam will be curative for blood pressure and blood sugar.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: Because of this oil content there will be terrific heat in the stomach part
0: ee jatraagni cheta samasta rogamulu kudanu sambhavistuntai.
1: Out of this heat we suffer from so many types of diseases.
0: Kanukone aarogyavantanga undalatante manamu agni samskaramu oka vidhamaina aayana samskaramunu tagginchali.
1: Therefore in order to be healthy one should cut short, reduce the oil content and frying preparation.
0: Ide chiranjeevitattvamunaku moola aadharam.
1: This is the main principle for long life.
0: Karuka itti aaharamunu bhujinchetuvanti vinayakudu kanukane athadu enta bhujinchinappatikini potta perugutundi kaani rogamulu peragavu.
1: Vinayaka partake such food, he has got a very big broad stomach but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హి హస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ విల్ బి నో ఆబ్స్టకల్స్, దెర్ విల్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్ష్యములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ ద హార్ట్ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు పంప్.
0: మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: వెన్ ఎవర్ ద హార్ట్ బీట్స్ పంప్స్ ద బ్లడ్ ఇట్ వుడ్ రీచ్ 12,000 మైల్స్.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లైయింగ్ బ్లడ్ టు 12,000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: We should see that heart is not put to overwork.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: That is the job of Vinayaka.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: We eat all.
0: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: But Vinayaka has no problems.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: The actions of Vinayaka has got these subtleties relating to maintenance of health.
0: ఈ ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంలో మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: సో వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: వీ ఆల్సో హ్యావ్ దిస్ ర్యాట్.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: వీ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ర్యాట్ ఇన్ ద లిటరల్ సెన్స్ బట్ ఇట్స్ నాట్ సో.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: ఇట్ ఈస్ సో స్మాల్.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్.
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువైనటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
1: దర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ బిహైండ్ ద సెలబ్రేషన్.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: అండ్ టుడే దేర్ ఇస్ ఎ స్పెషల్ వర్షిప్ మేకింగ్ యూజ్ ఆఫ్ గ్రాస్ గరిక.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్?
0: ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
1: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: గాడ్స్ విల్ హ్యాపన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెడ్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్, వి లెట్ దెం ఫ్రీ టు మూవ్ అరౌండ్ ద లాన్.
0: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తనకు జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: We are misusing all these three facets.
0: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: Because of the misuse, we are losing energy by and large.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగున్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములు కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ నియర్ అండ్ డియర్.
0: కోపము కలిగిన వారికి
1: ద వన్ హూ ఇస్ యాంగ్రి
0: ఏ పని ఫలింపకుండు
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: ఎగ్గును గలుగును
1: యూ హావ్ డిఫికల్టీస్
0: పాపపు పనులను చేయొచ్చు.
1: హీ విల్ బి కమిటింగ్ సిన్ఫుల్
0: పొమ్మని పెంచుకున్నట్టు చేకూరుచుమే.
1: అండ్ హీ విల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
0: తన కోపమే తన శత్రువు.
1: His anger is his enemy.
0: తనకు కోపం తనకు శత్రు.
1: And in fact, then happiness gives you protection. And your compassion is your relation.
0: తన సంతోషమే స్వర్గము.
1: The very happiness is the hell.
0: తన దుఃఖమే నరకం అంటారు.
1: And your misery is the hell.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: Therefore, anger will lead to the decline and the ruin.
0: ద్వేషము.
1: అండ్ హెట్రెడ్
0: ఈ ద్వేషమైనటువంటి క్రోధమునకు మించినటువంటిది.
1: అండ్ హెట్రెడ్ ఈజ్ మోర్ డెవిలిష్ ఎవరిని
0: మనం ద్వేషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవులకు దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ద డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికు జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The lifespan today is cut short because of these evil traits.
0: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramlike cheenchipothunnadu.
1: Man who is supposed to live for 100 long years, his lifespan is cut short to 30 and 40
0: because
1: of his bad.
0: Ee kamakrodha deshamulo vallane thana yokka aayushanu kodanu arimpa chestundadi.
1: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we'll never lose our life.
0: మన దుర్గుణమరే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction,
0: కనుక ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
1: Therefore, we should kill these three evil traits, the anger, the desire, and hatred.
0: ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires. Grow more in this
0: ఈ వాంఛనను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: ఫోర్త్ వన్ రినన్షియంట్.
0: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదట పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ఎ ఫోర్ స్టోరీ బిల్డింగ్ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: ఈ ఫౌండేషన్ బ్రహ్మచర్యం.
1: ద ఫౌండేషన్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ సెలిబసీ.
0: ఈ యువకులు ఎందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: దిస్ షుడ్ బి సేఫ్ అండ్ సో స్ట్రాంగ్.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
0: ఈ బ్రహ్మచర్యమునందు ఈ నాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ నంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము.
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmachari means the one who moves about Brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య Its true sense lies in contemplation, constant contemplation.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
1: Under any circumstances,
0: we should not forget God. దివ్యత్వాన్ని స్మరించు.
1: We should think of God, chant His name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితమును అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఈ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: You see the wall.
0: భవనం కనిపిస్తుంది.
1: You see the building.
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: You see the beauty and elevation.
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: But foundation you do not see.
0: అది భూమిలో పడిపోతుంది.
1: Because it lies in the ground.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: That which is hidden, that which is not seen, will give the guarantee of the safety.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: The hidden foundation is the basis for the building which is seen from outside.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: The foundation does not need any
0: decoration. గోడలకు ఒక రాళ్ళంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారమంతా కూడా మోసేది ఇది.
1: బట్ ద హోల్ బర్డన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద
0: ఫౌండేషన్. కనుక భవనం యొక్క భారమంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రం యోచించడం లేదు.
1: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వి గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
0: నిరంతరం కూడా దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
1: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: ప్రిసెప్టర్స్ సే టుడే.
0: ఆచార్యుడు అంటాడు.
1: ఏ ప్రిసెప్టర్ ఇస్
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
0: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagate.
0: కాబట్టి
1: ఉపాధ్యాయుడు
0: కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
1: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
0: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
0: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ will help you to control your mind.
0: అందుకోసమే ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
0: భీష్మాచార్య.
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
0: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్టిస్ ఇన్ ఆర్చరీ.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
1: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ దేర్
0: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రం గావిస్తుంటూ వచ్చాడు.
1: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: హీ ఒబేయిడ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: And he was the recipient of the grace of the mother.
0: Kanukane atanu goppa gnani.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: Gnanaga emti?
1: What is wisdom?
0: Kevalam goppa goppa grandamanta chadatam kada gnanam.
1: It's not textual knowledge or information.
0: Advaita darshanam gnanam.
1: The vision of non-dualism is
0: ఒక్క దైవత్వం తప్ప అన్ని స్మరించకూడదు.
1: One should not think of anything other than
0: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
1: All accepts should be satisfying to God.
0: నీ ప్రీత్యర్థం కోసం నీవు పాటుపడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శతల్పం పైన పరుండినాడు.
1: హీ వాజ్ లయింగ్ ఆన్ ద బెడ్ ఆఫ్ యారోస్
0: 58 దినములు.
1: ఫర్ 58 డేస్
0: దేహమంతా కూడాను అంబులు దాటుకొని ఉన్నాడు.
1: అండ్ యారోస్ ఆల్ ఓవర్ పాయింటెడ్ యారోస్.
0: కానీ
1: ఎట్
0: ఒక నీరైనా కూడా గుటికి తాగలేడు.
1: హీ డింట్ డ్రింక్ ఈవెన్ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: కానీ తల్లి ప్రేమకు పాత్రుడు కావాలి.
1: బట్ he wants to receive the grace of
0: mother. Tanni anugrahaniki thanu guri kavali.
1: He should certainly enjoy the love of
0: mother. Kattagadiki poye munduga
1: before leaving the body
0: Arjunni pilchadu.
1: He summoned Arjuna.
0: Arjuna, he said, Arjuna ante emani artham? Oka peru pettam kaadu. Arjuna anaga nirmalamaina chittam galavadu.
1: Arjuna is not merely a name. He stands for purity.
0: ఇతనికి అనేక బిరుదులు ఇంత ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, వివిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఈ ధనుంజయ
0: అర్జున, అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ యారోస్ మేడ్ ది బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
0: ఈ యుద్ధ సమయంలో అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద
0: హార్మ్. నువ్వు వేశావు అందులు, నేను వేశాను అంబులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ యారోస్ ఎట్ మీ సో ఐ డి.
0: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది యారోస్ దట్ యూ షాట్
0: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
1: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
0: కానీ దీనికి మీరేమైనా వగుస్తున్నారా?
1: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్?
0: ఇది యుద్ధ సమయము.
1: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: డ్యూరింగ్ వార్
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: Bhishma wanted one.
0: నాయన, నాకు దాహము. ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
1: 58th day I'm leaving this body.
0: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
1: See that my mother shower water.
0: తల్లి గంగాదేవి.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
1: See that Ganga water is brought to me.
0: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అండ్ యారో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాజ్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మా ఇస్
0: అటువంటి జ్ఞాని. భీష్ముడు
1: ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: హీస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్.
0: సర్వవేద సంపన్నుడు.
1: హీ హస్ గాట్ ఆల్ ఫ్లూయెన్స్.
0: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
1: హీ డిడ్ ఎవ్రీథింగ్.
0: ఎవరికి అపకారం కోరడు.
1: హీ డిడ్ హార్మ్ ఎనీబడీ.
0: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
1: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ he ended his life.
0: Adiye Arjuna valla jariginatundi pramadamu Arjun thodane dinni samapti kuda jarigindi.
1: As he was put to that situation by Arjuna, the relief also was given to him.
0: Kani
1: by Arjuna.
0: Arjuna anetundi padamulu ento mandi pettukuntaru.
1: Many people have this name Arjuna.
0: Kaadi artham telisi pravartincharu.
1: But their conduct is not in accordance to the meaning of the name.
0: Sishayam lopara kudanu
1: there in Sishayam
0: Arjuna Mallikarjuna Brahmarambani untundadi.
1: And we have names బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల మల్లిక
0: మల్లికార్జున బ్రహ్మరాంబ
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగా ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: Mallikarjuna meaning pure white flower with nectar.
0: Brahmaramba.
1: Brahmaramba.
0: Amba anaga talli.
1: Amba is mother.
0: Brahmana anaga tummeda.
1: Brahmara is honey bee.
0: Aa tellani tummeda.
1: The honey bee.
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జున్ యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టార్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: యాజ్ దిస్ హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ఆఫ్ అర్జున ఇట్
0: జీవితాన్ని సార్థకం చేసుకుంది.
1: And then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వము చాలా అనేక అర్థాలకంతా కూడా మూల కారణము.
1: అర్జున హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: అర్జున ఇస్ ఎ గ్రేట్ సోల్.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జును మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ అర్జున ఇస్ ఎక్స్టోల్డ్?
0: ఎవరిపైన కూడా నిష్కారణంగా తన విల్లును ప్రయోగపెట్టినటువంటి వాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ంట్ ఫైట్ with anybody without any reason.
0: ఏదో యుద్ధములు చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
1: He had to fight in war times.
0: కానీ కృష్ణుడు కూడాను,
1: కృష్ణ
0: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
1: You are sending me as an emissary. Whom should I call?
0: యుద్ధము జరగకూడదు, యుద్ధము జరగకూడదు.
1: War should not happen.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: And that was the determination.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బి ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: You are omniscient, omnipotent. You know everything. See that the war is prevented.
0: Yuddham lekunda cheyamante emani?
1: What does it mean?
0: Dhritarashtra maatladamaneya?
1: Is it mean to consult Dhritarashtra?
0: Dhritarashtra guddi vaadu.
1: Dhritarashtra is blind king.
0: Kaani buddhi ledu.
1: But he has no intelligence.
0: Putraabhimanam adhikanga untundadi.
1: He has got attachment to his
0: son. Ee putraabhimanam tho putrulu cheppinattuga nadchukuntadu kaani taanu cheppinattuga putrulu evaru nadchukoru.
1: Because of his attachment to his sons, he will follow them, but he will not follow his intelligence.
0: Alanti dushputrulanta untundi Dhritarashtra yokka aadna manaki enduku?
1: Why should we think of Dhritarashtra who follows the dictates of his sons?
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జునకి,
0: అర్జున
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: దెన్ అర్జున వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. Those who are not in
0: Krishna's chakkan suchamainaatti vishayam cheppadu.
1: Who are not on the wrong side are going to be killed. Krishna said.
0: Arjuna.
1: Arjuna.
0: Yuddhamulaku vachinatunti vaaru yuddhamuku chestare kaani yuddhamulaku raanatunti vaadu ee yokka group lo cheraru.
1: Those who are ready to fight will be there on the battle front, not others.
0: Kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్.
0: కానీ కృష్ణ,
1: కృష్ణ
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: It's gross injustice because they are accepting to fight.
0: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: And they prayed to their brother.
0: ధర్మజాన్ దగ్గరికి పోయాడు.
1: They went to Dharmaja.
0: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: Dharmaja does not like any war or fight.
0: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: He too had to concede.
0: నకుల సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ,
1: కృష్ణ వర్ నెవర్ ప్రాపర్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: అండ్ దే ప్రే టు

0: కర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: యుద్ధము సిద్ధం అనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
0: యు సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హి సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నారు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం చెల్లించబేలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమును జల్ల వీలా?
0: And is it proper to
1: bite the avagilo malle poola vedadallu leela?
0: Is it possible to throw flowers on fire?
1: Mushkarunde brola
0: in front of if
1: he talktune meela
0: with the listen to good word
1: jala yele ee sandhi maatalika gopala.
0: Why this role of an ambassador, oh gopala? Because people are ready to fight.
1: Is it gopala?
0: No more of speaking anymore
1: an cheppadu.
0: He said so.
1: Siddham ayyaru.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికి
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున was fear stricken.
1: యుద్ధము చేస్తానో చేయను అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: కూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created
1: యుద్ధానికి
0: fear because
1: అవుతారే కానీ
0: good people also may be
1: చంపుతామో ఏమో.
0: Who are going to be killed? He doesn't
1: know. ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad
1: about this. ఈ బాధంతా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఇంక వద్దాం,
0: లెట్స్ గో,
1: ఇంటికి వెళదాం అన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళుదామన్నాడు.
0: లెట్స్ ఇట్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హ్యావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
1: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
0: వై షుడ్ యూ కమ్ హియర్ when you are fear stricken, afraid?
1: Indari bandhu putra purutu guru putrunu champi bharinchutettulu.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guru putrunu champi bharinchutettulu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Na kallulu tiruguchunnavika.
0: My head is reeling.
1: Kalamu gadupu kadalu intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachava neevu
0: Arjuna
1: piriki panda అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హావ్ యూ కమ్ ఫర్ దిస్ పర్పస్, వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
1: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
0: వై షుడ్ యూ కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ.
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యెట్ హీ కుడ్ నాట్ పికప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుంకాడు.
0: And Krishna jumped into the chariot too.
1: Nenu yuddham chestanu annadu.
0: I am ready to fight, he said.
1: Yuddham cheyanu ani cheppavu.
0: In the beginning you
1: meenu yuddham chesthe mee maatalu odipoyinattu avutundi. Krishna, meeru odipovachunu kaani mee maatalu maatram odipovakoodadu.
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back the promise given.
1: Neevu povakoodadu. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
1: చీయగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొరగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
1: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my

0: rescue and relief. No one can save me.
1: నేడు భీష్ముని చంపుదు.
0: I'm ready to kill
1: నిన్ను కాదు.
0: I'll protect you, Arjuna.
1: విడు అర్జునా అనుచు మద్విష్కృష్టి.
0: Arjuna, leave me, I am prepared to kill Bhishma.
1: కరని చలదంచు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: Therefore God only should come to my refuge.
1: ఎవరో నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna, who is prepared to kill me now, can only protect me.
1: చూచారా, ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
0: The killer will be the protector.
1: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
0: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
1: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
0: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్మునికి పూర్తి జ్ఞానమే.
0: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
0: భీష్మ ద వైజ్,
1: కట్టకడకు తన అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ పాసిఫైడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను,
0: ద హిస్టరీ విచ్ ఇస్ సీక్రెట్,
1: ఎన్నో అంతరాత్మంతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి.
0: Has got so many subtle secrets behind.
1: కాని పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
0: But the students do not read the history.
1: ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు.
0: But they read novels and stories.
1: ఈ కథల్లో ఏ మాత్రం కూడా మీనింగ్ ఉండదు.
0: The novel stories are meaningless.
1: ఈ కథలు చదవటం అంతా వ్యతనే.
0: It is all vyatha, the misery.
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: The history shows you the divine path.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: What is the history?
1: His story is history.
0: His story is history.
1: కరుగది దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: It is the history of God.
1: దాన్ని మనం చదవాలి.
0: We should read that.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: It is useless to read remaining.
1: కరుగనే మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకనే సర్వ దేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్థి
1: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్.
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడా వినాయకుని దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: వినాయక్ అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయుడే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వ జ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిత శాంతి నది. భజన వినాశిత శాంతి నది.

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dark or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ కుతరులైన అనాది భారతదేశీయులుగా పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated. We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one. What you see, the movement and the life in nature is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యం మనం గుర్తించవచ్చింది, కానీ మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకొని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింటుంది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి, దీని యొక్క సంకల్పములే దీనికి తగినటువంటి ఫలితములుగా గోచరిస్తున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన చింతాలు సమస్య స్వరూపంగా సాక్షాత్కరింపజేసేటువంటి యొక్క సత్వరూపమే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని సర్వభూతాంతరాత్మ ఇట్టి సత్యములను ఆదేన రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అతి సత్యమును గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందించినాడు. అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But
1: today, దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితం ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుంది.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట దృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖ సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూనుకోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self. So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా ఎట్టి బలవంతుడైనా ఎట్టి గుణవంతుడైనా ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా అన్నపానాలను నిమిత్తమే ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితం అర్థం చేసుకోలేని యజ్ఞంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఎ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఎ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు స్వామిగుణులు ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహారం నిమిత్తమే వెతికేటువంటిది అన్నము వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమైన అన్వేషించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను గురువుల యొక్క సందేహం నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కాని ఈ అన్నిటికీ ఈ కామ కోపము అనేటువంటి మహాపిశాచులు మానవుని వెంట ఈ దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానికిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making him a beast.
1: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి ఇట్టి కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్రవించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ బై లవింగ్ అవర్ సెల్ఫ్ టు సబ్సర్వియంట్ టు దెమ్ వీఆర్ ఓన్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటీ ప్రతి పదార్థము మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వెళ్ళడం వల్లే లేక ఎండబావడం వల్లే మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కానీ ఈ మానసిక శాంతి ధనం వల్ల కానీ పదం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటిది కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status.
1: ఒక్క దైవ భావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అవర్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఓన్లీ బై అవర్ ఫీలింగ్ అబౌట్ గాడ్ దట్
1: ఆధ్యాత్మిక మార్గం అంటే మానవుని దైవం వైపు మరల్చే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవము మానవీయంలో అవతరింపజేసేటువంటి సత్యానికి మాత్రమే గుర్తించి దివ్య జీవితమైన ఎక్కువగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: దట్స్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈజ్ పర్సూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈజ్ టు ఎక్స్ప్రెస్, ఈజ్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
1: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగలో అనేటువంటి సత్యం వాడు చేస్తూ కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తన సత్యం తెలియదు కాదు కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపమై తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్ బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: అట్టి సత్యమార్గమును మనం అవలంబింపజేసి సత్య స్వరూపాన్ని సందర్శింపజేసి సత్య ప్రకటన చేయనాడు మనం ఆచరించినప్పుడే మనకు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృష్టియే కాక యావత్ ప్రపంచంలో కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి వీ విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ వర్ది వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గం ప్రవేశింపజేయడానికి తగినటువంటి యొక్క సులుకొలు మనం చేసుకుంటుండాలి.
0: ఇట్ ఈస్ టు ఎనేబుల్ అస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ లైక్ దిస్ come occasionally and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
1: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుస్తుంది.
0: Today, for this sacred day of Mahashivaratri, there is a separate inner meaning.
1: Sir, Bhotra, Shivaratri Nadu, Tanak Telisiyo, Telikino, Bhagavat Aradhan, Sarvatan Chetanu, Mukti Kondo Vachanu, Lega, Marapu Nidamele Kundi, Samskaram Cheta, Tanaku, Kunta Parinamam Kalabu Vachanani Kudamu, Nis Andishyari. Antiyai Kasa, భగవంతుడు ఆరాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకడం చేత శివరాత్రి అనే పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరికి సందర్భాలను వేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అదవ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: జస్ట్ యాజ్ ఈవెన్ ది మూన్ విచ్ వీ కెనాట్ రీచ్, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా పోతుంది కానీ వీలవుతుంది కానీ భగవంతుని కేవలం ఒక ఆధారంగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలు అందుకునేటువంటి
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: ఇట్టి ఆడంబరమైనటువంటి ఆచారములకే ప్రధానమైనటువంటి స్థానం అందించి తన చిత్తశుద్ధిని మాత్రమే మరచి భగవంతుని యొక్క సత్య స్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాల కొన్ను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలకు భగవత్ ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship. We must develop with great care our own confidence and belief.
1: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రం తమ యొక్క భక్తి సిద్ధులు ఆ రెండు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే our belief and our faith in God gets somewhat strong if what you want comes about, if some good happens to you or if you have some prosperity. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కూడా వేరువేరైనటువంటి కాదు. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీని విడదీయని ఎవరి ధర్మము కాదు. సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము. కష్టము ఫలించలేని సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: సర్వకాలమైన కష్ట సమయమునందు దీనికి కొన్ని కర్మలయందే సుఖ సమయం కొన్ని మనకు ప్రాప్తిస్తుందని అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: భగవంతుని నమ్మి చెందినటువంటి వారు లోకంలో లేరు.
0: There is no one in this world who has really been let down if one had developed faith.
1: భగవంతుని సర్వమానటువంటి యొక్క కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీలోనే ఉంటుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వన్ గెట్స్ ఇన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ వన్ ఫీల్స్ సమ్ పెయిన్. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైన విగ్రహమునే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవ ప్రాప్తించలేదు.
0: While we are accepting and praying to stones, idols, and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
1: Kanaka Ishvara Sarvabhutana Ishvara Sarva endu kuda untunnaru kanaka sarvamu kuda manamu oka vidhamaina sthi bhagavat tattvanga manam visheshinchi ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులు కష్టపెట్టక, ఇతరులు ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక, సర్వనిందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్థులు కూడా నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు, వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే కాని భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసం చేయవాలని కోరుతాము.
0: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
1: Okaaga prashni oka adhikara saramandunnatundi yokka guru garu prashinchinaraga nayana nimu nityamu ye naamamu nee smaristu untunnaa ani prashinchaaru.
0: A teacher who was in the position of a teacher asked one of the devotees, my dear boy, on all days what is the name which you utter and worship?
1: మీరు నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నాడు.
0: హిస్ రిప్లై వాస్ ఎవ్రీ డే హీ హాస్ బీన్ అటరింగ్ ది వర్డ్ శివోహం శివోహం
1: శివోహం శివోహం అనడం లోపల అర్థం ఏమిటి అని మరొక ప్రశ్న వేశాడు.
0: ది టీచర్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ సేయింగ్ శివోహం శివోహం
1: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అనేటువంటి యొక్క అర్థంగా తాను వెలుగుచ్చాడు.
0: His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva.
1: Nive Shivuda, Nive Shivuda ani mari guru untundi kontu vachin chesadu.
0: The teacher again pressed him and asked him, I see, are you Shiva, are you Shiva?
1: Avunu anna.
0: He said yes.
1: I can Parvati meeku em kavali annadu.
0: The teacher then asked, if that is so, what is Parvati to you?
1: Mahamrava, Mahamrava, Parvati, Mahasakti annar.
0: The devotee realized that he had fallen into a trap and he said, oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great Shakti, great power.
1: Anaga, శివుడు పార్వతి భర్త మాత్రమే అనేటువంటి విశ్వాసం తాను పెట్టుకోవడం చేతనే పార్వతి మహాశక్తి అని నేను శివుడు కాదని తన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ the belief and the feeling in him about Shiva, that Shiva is the husband of Parvati, who is the Mahashakti. To have looked at Shiva in that limited concept as the husband of Parvati, the Mahashakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: Kanuka bhagavantudu ye vatinono ye amarnathlono ye tirupatilono ye badrakanulo untunnada anekunte yokka bhavamunu manam hrudayam nunchi poorthi teesukovali. Bhagavantudu sarva hrudayavasi sarvantaryami anekunte satyanni manam aadarana roopamlo manam prakatinchadaniki prati okka vyakti kodunu prayatnam kalpali. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిత్యమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానమందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానం కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానం చేస్తున్నటువంటి వారమైపోతాము.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent. It is that faith that must become our very life breath. That life breath, we should be able to see and recognize it as our true self. It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the shivam, has the mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes shivam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath. Today is Sivaratri. Siva means bliss and happiness. Ratri means it is darkness. To talk of darkness is to talk of it as a symbol of ignorance. It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri. In our body, we are full of ignorance. In our mind, we are full of desires and pleasures. In our stomach, we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss. Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎక్కడ ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా రిగింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పరిపూర్ణ ప్రేమతో నిరూపించి జయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేగాని లేఖను కట్టడమే సర్వేంచుకోవాలంటే అప్పు పట్టావు, లేక కాఫీ తీసుకున్నారనే ఇంకొక కుక్కుపై కోపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
0: In the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
1: ప్రారంభంలో ఒకళ్ళే కోపతాపంలో మనం తోటిచ్చినప్పుడు ఇంకా అంత్యమంతాపడు నువ్వు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
0: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
1: Kanuka manaku prarambhamu antyamu rendu kodanu sakramaneetundi margani avalambichinaniki koorukovali.
0: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
1: Soham soham ani puttinatundi kitta కొన్ని కొన్ని లోకం లోపల కోహము కోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు తన సార్థకత పొందుకోగలుగుతున్నారు.
0: The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
1: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయం ఆకుందంటే కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్లో దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైన జన్మ సార్థకం అవుతుంది. కానీ మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకును ధన కనక వస్తువు అహనాలతో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Nama Smarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram. The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri.

ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. ప్రేమం

0: అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును అద్వితీయము. అద్వితీయమునందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీజ్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chit.

0: इति श्रुति प्रेम स्वरूपुलर
1: embodiments of love.
0: మోక్షం అన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు.
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై.
0: పాతాళ లోకం నుండి పుట్టి రాదు.
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది ఎర్త్. పాతాళ
0: భూమి నందు మనకు లభ్యం కాదు.
1: యు డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్.
0: అజ్ఞానమును మనం దూరం గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహోచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్ అండ్ ది హైయెస్ట్ full of fragrance and all abilities.
0: Aneka janmala punya phalamunu progu chesi andinchi andukunnatvanti oka janmam ee manava janmam.
1: Human life is the result of merits of the past lives.
0: Enta tapasru chesi enni prarthanalo salipi enni vidhamaina shramalako manam oorchi tattukoni nettukoni munduku saagi vastunnadi ఈ మానవ జీవితం.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ ద అండ్ ద స్ట్రగల్.
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: హ్యావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్ వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ for its redemption.
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of human life?
0: దీని యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the purpose of life?
0: దీని యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఎందు నిమిత్తమై మనం ఈ మానవ జన్మం ధరించాము?
1: Why have we taken upon ourselves?
0: ఈ సత్యాన్ని మానవుడు కూడాను గుర్తించవలసిన అవసరం.
1: Everyone has to recognize this truth.
0: కానీ దురదృష్టవశాత్తు మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఫర్ టు అచీవ్ ఇట్స్ పర్పస్.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు, చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ డిఫరెంట్ బర్డ్స్ బీస్ట్ the ants and the mosquitoes also discharge their own duty.
0: Gora krura mrugamulu kudanu tama yokka kartavyanni tam nirvartistu vastunnayi.
1: The wild and the cruel animals also do their duties.
0: Kani manavudu tama kartavyanni tam nirvartinchadam vismarinchadu.
1: But man has forgotten to discharge his responsibilities.
0: Kalamu prachanda marutam vale ati veganga kadiripothunnadi.
1: The time is passing off like the whirlwind.
0: దేహములకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనమేమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము. ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏ మాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: factor. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: Inta pavitramainatvanti ee janmamunu manam enni vidhamainatvanti oka sadupayogamu chesukovali.
1: We have to make full use, good use of this sacred life.
0: Kani ee sadupayogam jaragatam ledu.
1: But we are not making proper use of
0: mana kalamunu karmamunu kayamunu kudanu manam vyartham gavinchukuntunnam.
1: We are wasting time, action and the body.
0: Karanam emiti?
1: Why
0: ee bhautikamaina laukikamaina prakrutamainatvanti ఈ విషయ భోగములు ఎందే మన జీవితంను అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు ఎందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇది ఏమన లక్ష్యమని భావించి, ఇది ఏమన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కాని మానవుని యొక్క సహజ లక్షణం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is the inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatana chereneni.
1: Then wicked thoughts are there in your head.
0: Enda barunu buddhulu bendu baru. Enda barunu buddhulu bendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్ ఆఫ్
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ ఇట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడాను భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి ఆల్సో వర్షిప్డ్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహముతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఇస్ ఫాలోడ్ విత్ ఫిజికల్ వరల్డ్లీ.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిగినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరం అవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైనటువంటి తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హావ్ టు శాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియలీ యర్నింగ్, పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెజెంట్.
0: శాంతి భద్రతలు తన యందే ఉన్నవి.
1: Peace and security are with him.
0: సర్వము తనయందే ఉన్నది.
1: Everything is within you.
0: కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
1: Man is forgetting this truth.
0: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావముల చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయ కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు, ఇవన్నీ కూడా బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ,
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kalukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudunu chakkaga artham chesukunte ee vidhamaitundi okka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo enthu chuchinappudikini oke vidhamaitundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ అన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వాన్ని నుంచి పశుత్వానికి రివర్స్ వెనుకకు తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ అనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది అనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వేర్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాతా.

0: ஷட விஷயே ஜனபந்தவகா.
1: ஜனులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
2: ది ట్రూ మదర్,
1: సత్యమే తల్లి.
2: ట్రూత్ ఈజ్ ద మదర్.
1: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
2: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
1: త్రికాల భాగ్యం సత్యం.
2: It's indivisible in all three periods of time. దీని
1: మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడాను పనికి రావు.
2: It's beyond time and space, unchangeable.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
2: That eternal truth, divinity, is forgotten today.
1: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
2: In order to visualize divinity, you don't need to exert yourself.
1: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
2: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
1: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములే పెద్ద గ్రహములు.
2: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
1: ఈ రాగద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
2: When once you give up these two, you become Brahman.
1: సర్వం విష్ణుమయం జగత్,
2: the whole universe,
1: జగత్ అంతా కూడాను దైవ స్వరూపంగా రూపొందుతుంది.
2: The entire universe will transform into the divine.
1: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know a fraction of the divinity at least.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: నిజంగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
2: You think that spirituality is very difficult.
1: మీరు నేర్చే విద్యలకంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
2: The spirituality is much easier than your education. Just 1,000.
1: ఈ విద్యలకంటే, లౌకికమైన విద్యలకంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత చాలా సులభమైనటువంటిది.
2: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
1: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
2: As you do not know, you find it difficult.
1: ABCD నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
2: How much you struggle to learn the alphabets ABCD?
1: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికీ ఈ ఏబీసీడీ చాలా లోగా కనిపిస్తాయి మనకు.
2: As you age and advance in study, the ABCD becomes so simple.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
2: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మారల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్.
1: దేవుని హితమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
2: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఎక్కువైనందున వేదశాస్త్రములంత పేదబడియే.
2: As this modern education, ABCD learning, has become more and more, people have forgotten the Vedashastra.
0: ఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గలిగే.
2: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
1: ఏది MA BA?
2: What are these degrees? Amazing.
1: MBA plus D mad. BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
2: MBA plus D mad. BA plus D is bad. Is that you learn?
1: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
2: దే ఆల్ మిస్లీడ్ యూర్.
1: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
2: We just study to carry out our living, to earn our daily bread.
1: Manasu nindali, hudayam pandali.
2: The heart should fructify, the mind should be gratified.
1: Adi jnano manaku hudayaveshanga vastuntadi.
2: And then there comes the real trait in you.
1: Ye ek degree teeskunnappudiki employment office lopala register chestadu. Inka daniki tirigatam lopale tana kaalam anta vyaktam chesukuntadu.
2: Whatever degree one might receive, he registers his name with the employment office.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
2: దిస్ నాట్ ద వన్ దట్.
1: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
2: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
2: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
1: అన్నింటికి కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
2: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
2: Without the truth, the righteousness, love, peace and non-violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
2: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just become null and void.
0: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్నా.
2: Without these human values, there's no value in occupying the exalted positions of authority.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
2: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
2: ఫర్ దిస్ ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ మ్యాన్షన్ ఆఫ్ ధర్మ టు లివ్ అండ్ సస్టైన్ దీస్ ఆర్ ది పిల్లర్స్ ద ఫౌండేషన్.
1: కనుకనే ఈ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక జీవితం మనది.
2: అవర్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్.
1: ప్రతి నివాసములకు నాలుగు గోడలు ఉండాలి.
2: Every house should have four walls.
1: ఈ నాలుగు గోడల మధ్యలో నివసించేటువంటిది మన యొక్క జీవితం.
2: Our life is spent at the center.
1: ఈనాడు గోడలు కూలిపోయినాయి.
2: Today walls.
1: నివాసం జరగలేకపోతుండాలి.
2: There's no life actually.
1: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం గడుపుతున్నాము.
2: We're just spending our lifetime under the shade.
1: ఈ మానవత్వము.
2: Is that the human life?
1: పక్షులు బ్రతకడం లేదా?
2: Don't you find birds?
1: తిమికీటి కాదులు బ్రతకడం లేదా?
2: Don't you find insects living?
1: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
2: వైల్డ్ యానిమల్స్.
1: అవి ఏ బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
2: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
1: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
2: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
1: ఏమీ లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
2: The birds are not bothered of tomorrow.
1: Kani manavudu 5 years plan, 10 years plan varaku kudanu inka vruddhi chesukunte untuntadu.
2: But man thinks of 5 year plan and more
1: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
2: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కుల నుండుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగా నేల.
2: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness.
0: Chikkulanunduchu
2: to fill this small belly
0: koti vidyalan punika meera nechi
2: with all the determination we study
0: paripurna sukhamunu pondaleka
2: we are not able to get the total happiness.
0: Ee manava jati dukkhamuna braggaga netiki
2: why should this human society be full of grief?
0: Manava.
2: Oh man, understand this.
1: ఏమిటి మనం చేస్తుండేది?
2: What is that we do?
0: నిద్ర నుండి లేచి
2: right from the time
0: మరి నిద్ర పోయడు దాది
2: until we retire
0: పొట్టకై హద్దును పద్దులేక
2: without any limits for our living
0: యయమందగ జీవితు జీవితంబు
2: we spend all our life
0: నీ విద్య దారమోసి
2: we dedicate spend all our life
0: అరవిందద లాక్షుని విస్మరించి
2: we forget God
0: ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు manava.
2: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
0: Preetiga yochana cheyu manava. Preetiga yochana cheyu manava.
2: Oh man, understand clearly, examine clearly.
1: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక ధార్మిక ఆధ్యాత్మికం ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
2: What are essentially required are the moral, ethical and spiritual values.
1: ee naadu prapanchamulo ee naitika dharmika aadhyatmikam lane kunti adugantipoyinayi.
2: Today in society, you don't find even a trace of moral, ethical and spiritual
1: value.
2: You don't find them anywhere.
1: ఈ ధర్మమును న్యాయమును అంతా కూడా అడవి పాలైపోయింది.
2: యు ఫైండ్ ద మొరాలిటీ అండ్ ద
1: అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా గ్రామములో నిండిపోయినాయి.
2: Villages are full of injustice and cruelty.
1: ఏ రోగములకైనా నివారణకు మందున్నది కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
2: There is a cure and a remedy for any sort of a disease.
1: స్వార్థము సప్రయోజనమే.
2: The reason is selfishness and self-interest.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: స్వార్థము అవసరమే.
2: You need to be
1: సప్రయోజనము అవసరమే.
2: Self-interest or
1: కానీ ఒక పరిమితం ఉండాలి.
2: But there should be under certain limits.
1: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
2: Because they are not kept under check under certain limits, therefore we are grief stricken more and more limitlessly.
1: ఏమిటి ఈ పంచభౌతికమైన దేహమునకు సుఖం?
2: What kind of happiness you have in this
1: body?
2: What is happiness?
1: తినటం సుఖమా?
2: Eating?
1: నిద్రించటం సుఖమా?
2: Sleeping?
1: బిడ్డలు కనటం సుఖమా?
2: Or have progeny, children?
1: ధనము సంపాదించటం సుఖమా?
2: Or money?
1: లేదు, లేదు.
2: Nothing.
1: దేని యందు సుఖం లేదు.
2: There is no happiness anywhere.
1: ఆ సుఖములంతా కూడాను క్షణవంతం.
2: All this happiness is momentary.

0: ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೇ ಭಜ ಗೋವಿಂದಂ ಮಾ ಕುರು ಧನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni.
1: Will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big. Nenu
0: MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MBA.
0: MTech kavali. ఎంఎఫ్ఎం కావాలి అని ఇప్పుడు పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ ఎంఎఫ్ఎం డిగ్రీ ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్ ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషనే వస్తుందో మోషనే వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ది ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్.
0: ఆనందం అనుకుంటారు.
1: యు థింక్ దట్ దట్స్
0: కానీ మ్యారేజ్ అయిపోయింది.
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్ నౌ.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మగడికి జబడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టంను నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివి.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు. కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకడ్డకి ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగం నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్. ఈజ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద
0: మనీ? అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: ఆల్ ది కన్వీనియన్సెస్ సాక్రిఫైస్.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: హి వాంటెడ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: ఆల్ దిస్ థింగ్స్ మేక్
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: బట్ వీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ గోల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: kali mitimirinatvanti sukhamulu manaku korakodu.
1: But it should not be in excess.
0: Enta varaku anta enough.
1: You should have the extent enough.
0: Avasaramainanta maatrame undali.
1: To the extent enough needed.
0: Manam bhujistunnamu.
1: You eat.
0: Baaga bhujistunnamu.
1: You eat more.
0: Enta bhujinchavo anta tirigi neevu velapulu pampakapothe nee stomach paadaipothundi.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Poorge bujistu bujistu bujistu untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvanti dani modalali.
1: That which has to be is partaken with the sense of.
0: Galini teeskuntunnamu, teeskunna galani tirigi visarjinchali.
1: You breathe in and that must be exhaled.
0: Aa galani akkade nilipukodaniki veelu kaadu.
1: It's not possible to
0: hold. Adhe vidhamga namam sampadinchali dhanaanni.
1: We must earn money like
0: aa sampadinchina dhanaanni tyagam cheyali.
1: All that earned must be sacrificed.
0: ధర్మమో ఒక ధర్మమో దీనులకు దిక్కు లేని వారికి తన సద్వినియోగం చేయాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది మనీ దట్ యు ఎర్న్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ.
0: కరుణీయ మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ ఎన్ని యజ్ఞాగాధికతం చేసినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్
0: నా ప్రజయ ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ
1: యు మే హ్యావ్ చిల్డ్రన్ ఏ బిగ్ ఫ్యామిలీ
0: నా ప్రజయ ధనేన ఎంత నీవు సంపాదించినప్పటికీ
1: యు మే ఎర్న్ ఏ లాట్ అమాస్ వెల్త్
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: Immortality
0: there
1: is bliss in
0: sacrifice.
1: That immortality is there.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: And the bliss there in the sacrifice.
0: ఏమిటి త్యాగం చేయాలి?
1: What is the sacrifice?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: ఆస్తిపాస్తులు త్యాగం చేయాలా?
1: Or should we sacrifice your property?
0: కాదు కాదు కాదు. భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు.
1: God never tells you to sacrifice these things.
0: ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి.
1: Give up, sacrifice the bad quality.
0: భగవంతుని కూడా నీ ఇవ్వవలసినటువంటి నీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
1: God doesn't want your good qualities or virtues.
0: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరు కూడా అంగీకరించరు.
1: Nobody will
0: relish. ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: students,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు పొరపాటు పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No, the supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుకా అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు దుర్గుణాన్ని చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూములో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: చాలా పనికిరానటువంటిదిగా ఉంటుండాలి.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: చాలా మాలిన్యం చేరి ఉంటుండాలి.
1: It is very dirty.
0: ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు.
1: You don't want to look at it.
0: ఆ యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడదు.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అవుట్ సైడ్
0: అంగీకరించడు.
1: నోబడి విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యు సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: Nobody will accept you the note of your dirty mind.
0: తండ్రి కాని పుత్రుడు కాని భార్య కాని బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: No matter your father, mother, son or a daughter or wife.
0: కాని రిజర్వ్ బ్యాంక్ దాన్ని గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ రిసీవ్
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్. అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్ నాట్ రేజ్ గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: Keep those bad qualities in the God
0: raise almara. జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: And you will be happy and the world will be happy then.
0: కొంచెం చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: Don't keep anything bad.
0: ఎవరికి అందించకండి.
1: Don't pass it on.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: Offer it to God.
0: భగవంతుడా, అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: ఓ గాడ్, ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్స్ ఫస్ట్ టు ప్లీజ్ యూ.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి
1: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ హూ ఇస్ యువర్ మదర్ యువర్ ఫాదర్.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: అర్పితం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ది సరెండర్ ఆఫరింగ్?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: నాట్ టు సిట్ లైక్ లేజీ ఫెలో.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: అది తమ తానే అందిస్తాడు.
1: అండ్ హీ విల్ గివ్ యూ ద రివార్డ్.
0: రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: యు మస్ట్ రైట్ యువర్ లెటర్.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్
0: యు. అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటుగానే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు అమెరికా.
0: దేర్ ఇస్ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ ఎ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నువ్వు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యు డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
1: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా నువ్వు ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యు షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: దర్ ఇస్ ఎ స్టూడెంట్.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హూ వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బై.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెట్, స్వామి, ఎ ప్రిసెప్టెడ్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో
0: మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: స్వామి, ఓ టీచర్, దేర్ మే బి మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బట్ మై వైఫ్ ఇస్ డిఫరెంట్.
0: నా తల్లిదండ్రులు లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్, ఇట్ ఇస్ మీనింగ్లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఏ పిల్.
0: నీవు ఇంటికి పోతాను ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేని వాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first semester, second semester, third semester, post, you want the test loop, any test loop.
1: You have got so many tests, first semester, second semester and so on.
0: Even then, the pillar could test and test all our tests.
1: Oh, students have got taste in these tests.
0: Velladu vesukunnadu.
1: Well, he swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, wife
0: ayyo naagati emiti ani ayame edustundadi.
1: He was also crying for the loss of the son.
0: Naa talliki okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: Even at the time of the death of her husband, she's worrying, crying for her own security.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: All others assembled in the meantime.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది పాపం.
1: They were all feeling, they were sympathizing because the fellow who died is one of spiritual value. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయాని సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: Swami, my son died.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవింత దుఃఖిస్తున్నావని.
1: He asked the wife, why do you cry?
0: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి?
1: The person who died is my husband, what will happen to me?
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: Then he told the father.
0: లోపలికి వెళ్ళి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: He asked father to bring a tumbler full of water.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి, కొంచెం నాటకం ఆడాడు.
1: This Swami acted a drama there and he closed his eyes.
0: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు, మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్, ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I am the only daughter of my parents.
0: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
1: If I die, my parents will not be able to live.
0: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
1: So I am not prepared to drink this tumbler water.
0: నీ భర్త బ్రతుకుతాడమ్మా, నీవు చావు.
1: Your husband will come back to life. Better you die.
0: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు, తానే పోని స్వామి, నేను పోతాను.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: సరే తల్లికి చూపించాడు, అమ్మా నీవు త్రాగుతావా అని.
1: Then he asked mother, are you ready to drink?
0: అయ్యో నాయనా, ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది, ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు, వాళ్ళకి పెండింటి కావాలి, ఇవన్నీ నా బాధ్యతగా ఉంటుండాలి, నేను ఎట్లా చచ్చిపోయేది.
1: The mother said the first daughter came for delivery. There are 2 more daughters kept in waiting to be married. How am I to die now?
0: సరే తండ్రికి చెప్పాడు.
1: Then he told father.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: And he thought for a moment.
0: ఇంటికంతా పెద్ద నేను.
1: I am the head of this family.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: And 2 ladies will be remaining.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: And the daughter
0: నా భార్యకు ముండం వస్తుంది.
1: And so also the wife.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: So there is no man to look after.
0: కాబట్టి ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: All the 3 have gone in.
0: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
1: They devised a master plan.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: They said, Swami,
0: మీరెంతో దయామయుడు.
1: You are one of compassion.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: బాబు నీ ధర ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, కట్టగడపు నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, life is misery, death is misery, no one has
0: ఏదో
1: got దేహాభిమానం
0: వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: దేర్ఫోర్ లెట్ ఆల్ ది లవ్ టు బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫార్మ్.
0: అందరిని సేవించు.
1: సర్వ్ ఆల్.
0: అందరిని భజించు.
1: లవ్ ఆల్.
0: అందరిని నీవు విశ్వసించు.
1: హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ యూ షుడ్
0: దేహము పంచభౌతికము.
1: ద బాడీ ఇస్
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడుతింపక. దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Actually speaking, the indweller has no the insignia or the prince like birth and death.
0: దేహియే దేవదేవుడు.
1: That indweller is God Almighty.
0: క్షేత్రం ఇది.
1: This is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: వారినపు కొంప.
1: The body is full
0: of రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates like a
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across the ocean fly.
0: దలంప.
1: Therefore it's full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనసు.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయములో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్, ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుంది.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: ధార్మికమైన సమాజంలో ప్రవేశించండి.
1: అండ్ డెవలప్ ఎథికల్ వాల్యూస్
0: అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: లౌకిక మీకు సుఖంగా ఉంటుంది.
1: అండ్ దెన్ యూ ఎంజాయ్ దిస్ వరల్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు ఈ యొక్క పాఠశాల ఎందుకు కానీ కళాశాల ఎందుకు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలచగలదు?
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యు ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైం థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ది సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బి ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడా హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యూ లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ one or two.
0: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: In fact, you may not be able to contain all that you listen.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ వైనా మీరు దాచుకోండి.
1: At least preserve one or two important points.

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Kattadayayinayetti Nijakarmamu chuttuchuvachi ఏ గతిం పెట్టును పెట్టినట్టనుభవింపక తీరదు. కట్టడయైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిం పెట్టును పెట్టినట్టనుభవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down closer to the tree?
1: బయట తిరిగేటువంటి యొక్క పక్షులను ఎవరైనా పట్టి తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: Have anybody tied up the trees, the birds to the tree?
1: అవి దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అటునే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: Therefore, similarly the situation with every living creature, be that a human being or any other tiny creature, the bird or the beast or an animal.
1: Kani lokamulo prati manavudu kudanu emti idi chittamu nenu emi cheyaledi cheyakapoyinappudiki ee kashtam anipinchutadani anubhavinchatam vachindi ani anukuntunnaru.
2: Everyone begins to wonder what is it that he is facing. How is that he is facing all that in life? Because he is not aware of the past actions.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టస్కములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: Therefore the pleasure and pain are the consequences of one's own actions.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: Every man gets into one action and also faces the rewards or consequences of action.
1: కానీ ఇప్పటికీ కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది? ఈ కర్మ నేను చేసిస్తే వస్తున్నదా, లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పక్షాదులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: Not only mankind, the old birds and beasts, insects, they have to necessarily pass through this destiny.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనుష్య సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: Man is trying to know the secret behind this destiny and watching all the happenings around him.
1: ఇట్లా అనుభవించకూడను, గుర్తించకూడను, తాను ఇంకనూ తెలుసుకోలేకపోతున్నాడు.
2: దో హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, యట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, దట్ ఎవ్రీ యాక్షన్ యీల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె, ఆమె గొప్ప శ్రీమంతురాలు, తానకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వుల కూడా ధారపోస్తూ, ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకుని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డినరీ డివోటీ, ఏ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యెట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
2: He desired in prayer to Swami that Bhagavan should be there by her side when the last moment approaches, and that he should make her sip water.
1: Tappaka nenu anadu maata ichchanu.
2: Bhagavan promised.
1: Ee maata ichchina tarvata 6 samvatsaramu tarvata nenu Madras ku vellanu.
2: 6 years passed. Bhagavan had been to Madras.
1: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
2: హీ వాస్ వెరీ హెల్దీ విత్ నో ఎయిల్మెంట్స్ వాట్స్ ఎవర్.
1: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
2: హీ హ్యాడ్ నో థాట్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: అప్పుడు వార్ టైం.
2: ఇట్ వాస్ వార్ టైం.
1: ఆ మెడ్రాసులో అన్ని ఇండ్లు కూడాను మూతలు మూసిపోయినాయి.
2: ఇట్ వాస్ ది టైం వెన్ ఆల్మోస్ట్ ఆల్ ది రెసిడెన్సెస్ వర్ క్లోజ్డ్ బికాజ్ ఆఫ్ ది వార్.
1: పునామల్లి హైరోడ్ లోపల 16 నంబర్ ఇంటి లోపల ఒక భక్తుడు నా కోసం కాచుకొని ఉంటున్నాడు.
2: అలాంగ్ ది పూనమల్లి హైవే రోడ్, రెసిడెన్స్ 16 నంబర్, ఏ డివోటీ వాజ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఆ ఇంటి ఎందుకు ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ కూడా ఎక్కడికో పంపించాడు.
2: అండ్ హీ మేడ్ ఎవ్రీబడి ఆల్ ద రెసిడెన్స్ లీవ్ ది రెసిడెన్స్.
1: ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నాడు.
2: The devotee was staying there all alone.
1: Sare appudu nannu aa intilo dimpukunnadu.
2: And he received Bhagavan.
1: Chala garavanga oka vantavanni pettaru naaku vaddistu vachadu.
2: And he employed a cook to make all the preparations for Bhagavan.
1: Nenu 3 dinamulu akkada unna tarvata nenu tirigi vachesanu.
2: Bhagavan stayed there for 3 days and returned.
1: Vachi కారులో వచ్చాను.
2: హీ రిటర్న్ ఇన్ హిస్ కార్.
1: కారులో వచ్చి బుక్కపట్నంలో దిగి నేను అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తికి వస్తున్నాను.
2: భగవాన్ గాట్ డౌన్ దేర్ నియర్ బుక్కపట్నం అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్.
1: కానీ ఆ రోడ్డు లోపల జనం చాలా చింతగా ఉంటున్నారు.
2: బట్ సమ్ పీపుల్ వర్ నోటీస్డ్ ఆన్ ద వే సైడ్ హూ వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నేను అప్పుడు ఆ రోడ్ లోపలనే జట్కా బండిలో కూర్చొని వస్తున్నాను.
2: భగవాన్ వాజ్ ట్రావెలింగ్ బై జట్కా ప్రెసెంట్ దోస్ డేస్ అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి.
1: అప్పుడు కార్లు కూడా పుట్టపర్తికి వచ్చేటువంటివి కాదు.
2: ఇన్ దోస్ డేస్ ఈవెన్ కార్స్ డిడ్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ప్లేస్.
1: అప్పుడు బండిలో వస్తుంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ బండి తోడేటువంటి ఒక వ్యక్తి, స్వామి మీకు తెలియదా అన్నాడు.
2: వైల్ భగవాన్ వాజ్ ఆన్ హిస్ వే టు పుట్టపర్తి, ద జట్కావాల టోల్డ్ భగవాన్, డోంట్ యు నో దిస్?
1: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
2: స్వామి హస్ట్ వాట్ ఇస్ ఇట్?
1: కాను సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
2: అండ్ భగవాన్ హస్ట్ వేర్ ఇస్ సుబ్బమ్మ?
1: వారి తల్లిగారి ఇంట్లో నేను వరండాలో పెట్టారు స్వామి డెడ్ బాడీని అన్నారు.
2: అండ్ ఆన్సర్ దట్ మ్యాన్ గేవ్ వాస్ దిస్, ద బాడీ వాస్ దేర్ రెస్టింగ్ అట్ ది రెసిడెన్స్ ఆఫ్ హర్ మదర్ ఇన్ ద వరండా.
1: నేను గట్టికి నవ్వాను.
2: స్వామి లాఫ్డ్ లౌడ్లీ.
1: నేను ఆమెకి ఇచ్చిన మాటను నేను మరవలేదు, తాను మరవలేదు, కనుక తానింకా ప్రాణం పోలేదు అని నేను నాలో నేను తలుచుకుంటున్నాను.
2: స్వామి హ్యాస్ నాట్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు హర్ అండ్ షీ టు ఆల్సో ఈస్ క్వైట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ప్రామిస్ రిసీవ్ ఫ్రమ్ భగవాన్, సో ఇట్ ఈస్ క్లియర్ దట్ షీ హ్యాస్ నాట్ డైడ్.
1: నేను నేరుగా ఆ బండిని సుబ్బమ్మ ఇంటికి తీసుకుని పోయాను.
2: అండ్ స్వామి వెన్ స్ట్రైట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ సుబ్బమ్మ.
1: కడపటి వరకు తమను తలుచుకుంటూనే వెళ్ళింది సుబ్బమ్మ అన్నారు.
2: దే ఆల్ సెడ్ ఇన్ వన్ వాయిస్ దట్ సుబ్బమ్మ లెఫ్ట్ హర్ బాడీ థింకింగ్ ఆఫ్ స్వామి టిల్ ద లాస్ట్ మూమెంట్.
1: ఎక్కడ పోయింది అన్నా నేను తెలియనట్టుగా.
2: స్వామి ఇన్నోసెంట్లీ హాస్ పుట్ దిస్ క్వశ్చన్, వేర్ హ్యాస్ షీ గాన్?
1: అది ఎక్కడ పోయిందో మాకు తెలీదు, ఆమెలో ప్రాణం లేదు.
2: దే సెడ్ వేర్ షీ హాస్ గాన్ వీ డు నాట్ నో, బట్ షీఈస్ నాట్ అలైవ్.
1: డాక్టర్స్ అందరూ చూచారు.
2: Doctors examined.
1: ఆనాడు బ్రాహ్మణ కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
2: Brahmins in those days didn't allow anybody to come close to them.
1: ఒళ్ళంతా చీమలు పట్టినాయి.
2: And the body is full of ants all around.
1: కప్పినటువంటి ఒక దుప్పటి తీసి పారవేశారు.
2: And the blanket covering the body was removed.
1: ఒళ్ళంతా చీమలు.
2: And the body is full of ants all around.
1: అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలిచాను.
2: భగవాన్ వెన్ క్లోజ్ టు ద బాడీ అండ్ సెడ్ సుబ్బమ్మ సుబ్బమ్మ.
1: కనులు తెరిచింది.
2: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: స్వామి ఎప్పుడు వచ్చారు అని ప్రశ్నించింది.
2: షీ ఆస్క్డ్ స్వామి వెన్ డిడ్ యు కమ్?
1: ఇప్పుడే వచ్చాను సుబ్బమ్మ అన్నా.
2: అండ్ భగవాన్ సెడ్ సుబ్బమ్మ ఐ హావ్ కమ్ జస్ట్.
1: ఆమె కనులు తెరిచి స్వామి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండేటప్పటికి తన సోదరులు తన సిస్టర్స్ తన తల్లి గబగబ ఇంటి లోపల చూడారు.
2: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
1: ఎందుకంటే స్వామికి వంటలు చేయాలని.
2: Because they were all there to make preparations for Swami.
1: నాకు వంటలతో పని లేదమ్మా.
2: Swami said, I am not bothered about it.
1: సుబ్బమ్మ చూడటానికి వచ్చాను.
2: I have come here to see Subbamma.
1: ఆమెను చూచాను.
2: I have seen her.
1: నేను ఇక నేరుగా పుట్టపర్తికి పోవచ్చు.
2: And I can go straight to Puttaparthi now.
1: తెరిచి చేయి పట్టుకొని సుబ్బమ్మ ఏం తలుచుకుంటున్నావు అని ప్రశ్నించాను.
2: స్వామి కట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్ అండ్ సెడ్ సుబ్బమ్మ వాట్ ఈస్ ఇట్ యువర్ థింకింగ్ అబౌట్?
1: సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను స్వామి అనింది.
2: అండ్ సుబ్బమ్మ రిప్లైడ్, స్వామి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సాయిరాం సాయిరాం సాయిరాం.
1: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
2: అండ్ స్వామి విత్ హిస్ కర్చీఫ్ వైప్డ్ అవుట్ హర్ టియర్స్.
1: తుడిచినప్పటికీ ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
2: అండ్ షీ వాజ్ స్మైలింగ్.
1: స్వామి ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట నప్తి అని ఉంది కదా అంది.
2: భగవాన్ యు స్టిల్ రిమెంబర్ ద ప్రామిస్ యు మేడ్ టు మీ?
1: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు. డాక్టర్స్ అందరూ కూడా వచ్చేశారు.
2: ఇన్ ద మీన్ టైమ్ ద బ్రదర్స్ సిస్టర్స్ మదర్ డాక్టర్స్ ఆల్ హావ్ అసెంబ్ల్డ్ దేర్.
1: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటి ఇది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
2: దే వర్ ఆల్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్ నో బ్రీతింగ్ సిన్స్ లాస్ట్ నైట్. షీ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. హౌ ఇస్ దట్ షీ ఈస్ టాకింగ్ నౌ? మేబీ ద పవర్ ఆఫ్ భగవాన్ బాబా.
1: ఆమె చేయి తీసి నా చేయి పట్టుకుంది.
2: అండ్ దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్.
1: స్వామి ఎంతటి మరపు లేదు మీకు, ఈ ఎరుక అంతా కూడాను మీకు ఎక్కడి నుంచి వచ్చింది?
2: స్వామి యు నెవర్ ఫర్గెట్. హౌ ఇస్ దట్ యు హావ్ గాట్ దట్ రిమెంబరెన్స్?
1: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
2: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
1: తన పేరే సత్యం.
2: హిస్ నేమ్ వెరీలీ ఈజ్ సత్య.
1: చెప్పినంత కూడా సత్యమే కాని అసత్యంగా మారదు.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఈస్ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్.
1: చెయ్యి తీసుకుంది, తన నొసట బ్రాస వేసుకుంది.
2: అండ్ షీ కెప్ట్ ద పామ్ ఆఫ్ భగవాన్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: నేను అప్పుడు విభూతి తీశాను, ఆమెకు నొసట వ్రాశాను.
2: భగవాన్ మెటీరియలైజ్ విభూతి ఫర్ అండ్ స్మియర్డ్ ఇట్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: ఇంకా సుబ్బమ్మ నువ్వు క్షేమంగా కన్ను మూసుకో.
2: అండ్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ యూ కెన్ బి సో పీస్ఫుల్.
1: నీకు ఇంతవరకు ఏ చింత ఉండినాదో ఆ చింత ఇప్పుడు తీరింది.
2: ఆల్ దట్ యు హావ్ బీన్ వరీయింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దట్ ప్రామిస్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: స్వామి లేడే అనేటువంటి చింత నీకు ఎక్కువ బాధ పెడుతూ ఉండేది. స్వామిని చూచావు, స్వామి మాటలు విన్నావు, స్వామి చేయి పట్టావు.
2: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ దట్ యు హ్యావ్ టు లీవ్ ఎట్ ఎ టైమ్ వెన్ స్వామి ఇస్ నాట్ హియర్, దట్ యు కుడ్ నాట్ టాక్ టు హిమ్, దట్ యు కుడ్ నాట్ హ్యావ్ సిప్ ఆఫ్ వాటర్ యాజ్ ప్రామిస్ గివెన్ ఎర్లియర్. నౌ యూ కుడ్ హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: నేను అప్పుడు సుబ్బమ్మతో చెప్పాను, సుబ్బమ్మ నేను ఇంకా పుట్టపర్తికి వెళ్ళొస్తాను అన్నాను.
2: దెన్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ ఐ విల్ నౌ గో టు పుట్టపర్తి.
1: మంచిది స్వామి, మంచిది.
2: హి సెడ్ yes స్వామి, yes.
1: నన్ను కూడా ఎక్కడ పంపాలో అక్కడ పంపించేసి మీరు పుట్టపర్తి చేరండి అనింది.
2: హి సెడ్ భగవాన్ సెండ్ మీ టు దట్ ప్లేస్ వేర్ ఐ హావ్ గాట్ టు బి సెంట్ అండ్ దెన్ యూ లీవ్ దిస్ ప్లేస్.
1: నాకు ఆ మాట చెప్పింది, కన్ను మూసుకుంది.
2: సో సేయింగ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కర్మలంతా వారు చేసుకుంటూ వచ్చారు.
2: అండ్ ఆల్ ది రైట్స్ అబిచ్యూరీ సెరమనీ దట్ హస్ టు బి ఫాలోడ్ ఇట్ వాస్ డన్.
1: నేను వెళ్లి పుట్టవతి చిత్రావతి నది వరకు వెళ్లాను.
2: భగవాన్ వెంట్ క్లోజర్ టు చిత్రావతి రివర్.
1: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
2: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
1: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
2: సుబ్బమ్మ గాట్ ద బులక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
1: ఆ ఎడ్ల బండిలో కూర్చున్నాను, పుట్టపర్తి మందిరం చేరాను.
2: స్వామి రీచ్ పుట్టపర్తి ఇన్ దట్ బులక్ కార్ట్.
1: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
2: బై దట్ టైమ్ ద బాడీ వాజ్ బ్రాట్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
1: పొగ వస్తూ ఉండాలి.
2: అండ్ స్మోక్ వాజ్ అబ్జర్వ్డ్.
1: నేను చెప్పాను, ఇప్పుడు సుబ్బమ్మ మరణించింది, ఆమెకు అగ్ని సంస్కారం కూడా జరిగింది, అది ఈ పొగ అని చెప్పాను.
2: భగవాన్ సెడ్, దిస్ స్మోక్ ఇస్ బికాస్ ఆఫ్ ద బాడీ దట్ వాస్ లిట్ నౌ ద ఫైర్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
1: ఈ బండి లోపల గృహమమ్మాయి తమ్ముడు ఉన్నాడు.
2: దేర్ ఇన్ ద సేమ్ బులకాట్ హ్యాపెన్ టు బి ద బ్రదర్ ఆఫ్ గృహమమ్మాయి ఈశ్వరమ్మ.
1: ఉండి స్వామి, ఇంతసేపు ఉండినటువంటి వారు ఆమెను చూసుకుని వచ్చిండకూడదా అన్నాడు చంద్రమౌళి.
2: చంద్రమౌళి సెడ్, ఆబ్వియస్లీ దట్ షీ కుడ్ వెయిట్ సో లాంగ్, కుడ్ షీ నాట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం.
1: చంద్రమౌళి, నేను మాట తప్పేవాడిని కాదు, ఇచ్చిన మాటను తక్కించుకున్నాను. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
2: భగవాన్ సెడ్, చంద్రమౌళి ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్. యాజ్ పర్ మై ప్రామిస్ వెల్ ఐ కేమ్ హియర్ టు సీ హర్ లాస్ట్ మూమెంట్.
1: అప్పుడు చంద్రమౌళి కూడాను చాలా ఆనందించాడు.
2: చంద్రమౌళి వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ.
1: గ్రామంలోకంతా పెద్ద సుబ్బమ్మ.
2: అండ్ సుబ్బమ్మ ఇస్ ఎల్డర్ టు హర్.
1: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడాను సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
2: ద హోల్ ప్రాపర్టీ ఇన్ దట్ విలేజ్ బిలాంగ్స్ టు హర్.
1: అలాంటి పెద్ద ఆమెను అందరు కూడా గౌరవించేటువంటి వారే.
2: ఆల్ రెస్పెక్టెడ్ సుబ్బమ్మ.
1: కానీ స్వామి వచ్చి చేరించిన తర్వాత ఎవరి ముఖము చూచలేదు ఆమె.
2: బట్ ఎవర్ సిన్స్ షీ మెట్ స్వామి షీ డిడ్ంట్ కేర్ ఎనీ.
1: తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే, స్వామి పనులే, స్వామి పనులే.
2: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ షీ అటెండెడ్ ఆల్ జాబ్స్ వర్క్స్ అసోసియేటెడ్ విత్ స్వామి.
1: నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడైనా బయటికి పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె.
2: దెన్ భగవాన్ లెఫ్ట్ దిస్ ప్లేస్ విదౌట్ టెలింగ్ ఎనీబడి. షీ యూస్ టు సర్చ్ ఫర్ భగవాన్.
1: ఒక బ్యాగ్ లోపల
2: బ్యాగ్
1: ఒక టిఫిన్ క్యారీ పెట్టుకుని
2: విత్ ఎ టిఫిన్ క్యారియర్ ఇన్ సైడ్
1: ఉప్మా, దోశ, వడ ఇడ్లీ ఇవన్నీ చేర్చుకొని పెట్టుకునేటువంటిది పాపం.
2: విత్ దట్ క్యారియర్ ఉప్మా, వడ, ఇడ్లీ షీ వాజ్ క్యారీయింగ్ దట్.
1: దోశ కుడలు పెట్టుకునేటువంటిది,
2: ఇంక్లూడింగ్ దోశ.
1: అక్కడ పోతానే, స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
2: Supposing Swami asks, what is that you brought for me? Well, she should be in a position to say, Swami, whatever your relation.
1: నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను.
2: Swami said, give me dosa.
1: నన్ను ఒక తట్టలో పెట్టి నాకు అందించింది.
2: She served it in a plate and gave it to Bhagavan.
1: Subbamma, ఈ దోశ నాకు బాగలేదు.
2: Swami said, Subbamma, this dosa is not nice.
1: నాకు ఇడ్లీ పెట్టు అన్నాను.
2: I want idli.
1: ఇడ్లీ కూడా వడ్డించింది.
2: షీ సర్వ్డ్ ఇడ్లీ ఆల్సో.
1: నాకు ఈ ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను.
2: స్వామి సార్, ఐ డోంట్ వాంట్ ఇడ్లీ నౌ.
1: ఉప్మా పెట్టు అన్నాను.
2: దెన్ ఐ వాంట్ ఉప్మా.
1: ఉప్మా కూడా పెట్టింది.
2: షీ సర్వ్డ్ ఉప్మా.
1: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల పిండి వంటలు అంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
2: ఇన్ ఫ్యాక్ట్ షీ ప్రిపేర్స్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు.
2: Because she was not sure what Swami would ask.
1: Subbamma, neevem bhayapadanakkaledu.
2: And Bhagavan said, Subbamma, don't fear.
1: Nee yokka bhakti prapattulu bhavishyattulo itharuku cheppalani uddeshamtone nee ninni prashnalu vesanu.
2: I asked this question. I have put these questions because in future the world should know your sincerity of devotion.
1: Appudu tarvata Swami meeru teesukunnaru కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
2: భగవాన్, యూ యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
1: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అడ్డి కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
2: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
1: ఈ విధంగా ఆమె అంత సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
2: హి స్పెంట్ ఆల్ దీస్ డేస్ ఇంక్లూడింగ్ ద లాస్ట్ మూమెంట్ బ్లిస్ఫుల్లీ.
1: ఇద్దరు బండిలో కూర్చున్నాము, చంద్రబాబుడు మెత్తోలుతున్నాడు, స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
2: అండ్ చంద్రబాబు సెడ్, స్వామి హౌ కంపాషనేట్ యు ఆర్
1: టువర్డ్స్. మీ దయను మేము ఇంత అని వర్ణించడానికి మాకు భాష లేదు.
2: వి కెనాట్ ఎస్టిమేట్ అండ్ డిస్క్రైబ్ యువర్ కంపాషన్ ఫర్ డివోటీస్.
1: ఆ భాష కూడా మాకు లేదు.
2: వీ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్.
1: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయాకరుణ ఇంత అంత అని కాదు.
2: And your love and compassion for Subbamma is beyond all our estimate.
1: Subbammaku swami pai unnatundi oka bhakti prapattudu ittivi attivi ani cheppadaku veelu kaadu.
2: So also the faith and devotion of Subbamma towards Swami also
1: itti
2: great
1: karanam Subbamma yokka gatini prahladudiki devotte ekkuga kanipinchindi vaadaku. Subbamma yokka bhakti prahladudu vane kanipinchindi.
2: Subbamma devotion is comparable to the devotion of Prahlada.
1: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
2: Both of them sat in the cart.
1: తిరిగి వెనక్కి వస్తున్నాము.
2: And they were returning.
1: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
2: And the cart stopped in front of the house.
1: అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటికి వచ్చాను.
2: Both of them got in after some time. Swami came out.
1: ఈనాటి నుంచి ఆనాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
2: ద డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ ఈజ్ వెరీ వెల్ నోన్ టు ద హోల్ వరల్డ్ నౌ టుడే.
1: రెండవ దినమే బెంగళూరు నుంచి ఒకదానిపైన ఒకటి కార్లు అన్ని వచ్చినాయి.
2: రైట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డే మోటార్ కేడ్ నమ్ మెనీ కార్స్ రీచ్ దిస్ ప్లేస్.
1: సుబ్బమ్మ బ్రతికిందట, సుబ్బమ్మ పిక్నిక్ తీసుకెళ్లాడట సాయిబాబా మాట్లాడుతూ వచ్చారు.
2: పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ దట్ బాబా బ్రాట్ సుబ్బమ్మ బ్యాక్ టు లైఫ్ దట్ షీ వాజ్ రిజరెక్టెడ్.
1: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
2: ఇన్ ద మెయిన్ టైమ్ ద హోల్ హౌస్ ఆఫ్ సుబ్బమ్మ వాస్ ఫుల్ ఆఫ్ డివోటీస్.
1: ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
2: Everyone started complimenting her, how lucky you are.
1: ఇతరులకు ఇచ్చినటువంటి మాటలు ఎట్టుండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
2: వాట్ ఆర్ అదర్స్ మే సే బట్ భగవాన్ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్.
1: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండమరాజు.
2: ఆల్ దిస్ ఈస్ నోటీస్డ్ బై కొండమరాజు.
1: ఈ కొండమరాజు అంతా గమనించేసి కట్టకడపటికి ఆయనకు ఈ కోరిక వచ్చింది.
2: కొండమరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ డిజైర్.
1: స్వామి మా కులంలో పుట్టారు.
2: యు ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
1: మా వంశంలో పుట్టారు.
2: యు ఆర్ ఇన్ అవర్ క్లాన్.
1: మా వంశములకు తగినటువంటి ఒక కీర్తిని సంపాదించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ది నేమ్ టు ది హోల్ క్లాన్.
1: అయితే నాకు ఈ జన్మ తరించాలి.
2: ఐ వాంట్ లిబరేషన్.
1: నా నోట్లో నీరు పోయాలి అంత సమయంలో.
2: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
1: తప్పక దానిని అనుకోవలసినటువంటి విషయం లేదు.
2: In fact, there is nothing more to ask.
1: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
2: And Swami said, yes, I'll certainly be with you.
1: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
2: And he was so happy because Swami will certainly stick to his promise.
1: సరే ఒకనాడు రాత్రి ఆయన ఇంటికి నేను వెళ్ళాను, నడుచుకొని పోయాను.
2: One day night Swami went there walking along.
1: అప్పుడు కొత్త మందిరం నుంచి ఊర్లోకి నడుచుకునే పోవాలి.
2: That was the only way to reach. One has to walk the distance.
1: పోయేటప్పటికి చూచాడు.
2: And he noticed
1: కొండమరాజు.
2: కొండమరాజు saw Swami.
1: ఈశ్వరమ్మ అని పిలిచాడు.
2: He said, ఈశ్వరమ్మ.
1: అనగా ఈ దేహానికి తల్లి.
2: The mother of Bhagavan.
1: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
2: And ఈశ్వరమ్మ started reaching that place saying, what is it you want?
1: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
2: He said, I am not going to live any longer.
1: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
2: And got the some rice pudding be ready.
1: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఒక ఓడిగ చేసి పెట్టు.
2: And also make certain other preparations also.
1: ఎవ్వరికి తెలియదు ఆమెనే చేసి పెట్టింది.
2: She alone made these preparations.
1: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైటి బయటికి పోయినట్టుగా పోయాడు.
2: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
1: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: పెట్టి ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకెళ్లి తట్టను పెట్టాను.
2: అండ్ స్వామి కెప్ట్ దిస్ ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: స్వామి ఏమి మీ శక్తి సామర్థ్యములు మాకేమీ అర్థం కావటం లేదే.
2: కొండమరాజు సెడ్ స్వామి హౌ powerful you are, how mysterious you are, we are not able to comprehend.
1: ఇప్పుడు పెట్టి దాన్ని కొంచెం కలిపి ఆయన నోట్లో పెట్టాను.
2: స్వామి మిక్స్డ్ అండ్ మేడ్ హిమ్ ఈ.
1: అప్పుడు ఆయనకు 102వ సంవత్సరము.
2: హి వాస్ ఏజ్ 102 అట్ ద టైం.
1: అట్టి వారైనప్పటికీ నడుచుకొని కొత్త మంది ఆయనకు వచ్చేటువంటి వాడు.
2: అట్ దట్ ఏజ్ ఆల్సో హీ కుడ్ వాక్ వెల్.
1: ఎందుకు నీవు ఇట్లా వస్తావు, పశువులంతా తిరుగుతుంటాయి, ఏమైనా నెట్టితే కూడాను నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
2: భగవాన్ యూజ్ టు కాషన్ హిమ్, వై డు యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
1: స్వామి నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పసి వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
2: అండ్ హిస్ రెస్పాన్స్ వాస్ దిస్, వెన్ స్వామి వెన్ యు ఆర్ బై మై సైడ్ యాజ్ ఎ సపోర్ట్ నో అదర్ థింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
1: ఇంకా కొండమరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాను.
2: And Swami went to the residence of Kondamaraju.
1: Atta poi cheppi tatta iskonu vachindi Eeswaramma.
2: Eeswaramma brought the plate.
1: Idigo tata ee rotte meer tinandi ee vodiga meer bhujinchandi.
2: And Bhagwan said, grandfather, you eat these preparations.
1: Noor techadu.
2: And he opened his mouth.
1: Nene tunchi konchi notla pettu vachanu.
2: Swami made him eat bit by bit.
1: Ba enta maduranga untundali Eeswaramma. నీవు ఏనాడు కూడా ఇలాంటి ఓడిగ చేయలేదు కదా, ఈనాడు ఎందుకు ఇంత గొప్ప ఓడిగా ఉంటుండాలి అని చాలా మెచ్చుకున్నాడు.
2: అండ్ కొండమరాజు ప్రైజ్ ఈశ్వరమ్మ, యు నెవర్ ప్రిపేర్డ్ లైక్ దిస్, ప్రిపరేషన్స్ ఆర్ ఎక్సలెంట్ హీ సెడ్.
1: స్వామి నేను కోరి చేస్తుంటే అన్ని తప్పులే జరిగేటువంటిది, ఈనాడు ఏ విధంగానూ నేను కోరలేదు, తమరు చెప్పారు స్వామి ఇచ్చాడు అని నేను చేస్తున్నాను.
2: When I do it purposefully, things are not in the way as they are today.
1: ఇది నా శక్తి సామర్థ్యం ఏమీ కాదు మామా అనింది.
2: These are not my skills and capacities, no.
1: అప్పటికి పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు అతని కుమారులు వాళ్ళిద్దరు కూడా వచ్చారు.
2: ఇన్ ద మీన్ టైమ్ పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు సన్స్ రీచ్డ్ దేర్.
1: వచ్చేటప్పటికి వారికి కూడా కొంచెం పెట్టాడు.
2: అండ్ స్వామి సర్వ్డ్ దెమ్ ఆల్సో.
1: అంతా తిన్న తర్వాత నీళ్లు త్రాగాడు. అమ్మా నాకు నిద్ర వస్తా ఉంది అని పండుకున్నాడు.
2: దెన్ హీ డ్రాంక్ వాటర్ అండ్ సెడ్ ఐఎమ్ స్లీపీ అండ్ రెస్టెడ్.
1: ఆమె చెప్పింది, ఈశ్వరమ్మ ఇది నిద్ర కాదు.
2: ఈశ్వరమ్మ సెడ్ దిస్ నాట్ స్లీప్,
1: ఇది స్వామి యొక్క సంకల్పమే.
2: దిస్ ఇస్ స్వామీస్ విల్
1: అని చెప్పింది. ఇంకందరూ పోండి అని చెప్పారు.
2: అండ్ స్వామి సెడ్ లెట్ ఆల్ ఆఫ్ యు గో.
1: నేను చెప్పాను పెద్ద వెంకమరాజుకు చిన్న వెంకమరాజుకు కట్టెలు గిట్టెలంతా తయారు చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను.
2: Swami instructed Pedavenkamaraju, Chinnavenkamaraju to make all the preparations ready. All could know this.
1: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండవరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
2: అండ్ కొండవరాజు పబ్లిష్డ్ అట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్.
1: అతని పేరే సత్యము.
2: హిస్ వెరీ నేమ్ ఇస్ సత్య.
1: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
2: హిస్ నేమ్ ఇస్ సత్య. కొండవరాజు యూజ్ టు కాల్ స్వామి సత్య సత్య.
1: అందరు కూడాను ఏదేదో ఇంకొక పేరుతో పిలుస్తుంటే ఈయన మాత్రం ఆ పేర్లు ఉపయోగపెట్టలేదు.
2: అదర్స్ మే కాల్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే బట్ కొండమరాజ్ ఆల్వేస్ అడ్రెస్ హిమ్ ఎస్ సత్య
1: సత్య సత్య సత్య.
2: హి ఆల్వేస్ కాల్డ్ హిమ్ సత్య.
1: కానీ గృహమమ్మాయి కూడాను ఇంకొక పేరు పోయలేదు. సత్యం సత్యం సత్యం అనేటువంటిది.
2: బట్ ద మదర్ ఆల్సో అడ్రెస్ హిమ్ సత్యం సత్యం ట్రూత్.
1: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడాను ఏదో పేరు పెట్టుకునేది. నారాయణ సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
2: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్ సత్యనారాయణ అండ్ సోన్.
1: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురు జన్మలు సార్థకమైపోయినాయి.
2: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే దోస్ టు ఆర్ లిబరేటెడ్.
1: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటం కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
2: భగవాన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ యూ గో టు ఎనీ.
1: కానీ చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కానీ నా మాట వారికి తగ్గించుకోరు.
2: బట్ మెనీ పీపుల్ మేక్ ప్రామిస్ బట్ దే డోంట్ స్టిక్ టు దేర్ ప్రామిస్.
1: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
2: వెన్ భగవాన్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ వీ అపియర్ టు హ్యావ్ బిలీవ్డ్ దాట్ అట్ దట్ మోమెంట్ అండ్ ఫర్గెట్ లేటర్.
1: కనుక ఈ విధంగా తప్పించుకుని పోయేటువంటి వారు.
2: దట్స్ హౌ ది పీపుల్ ఆర్, దే డోంట్ బిలీవ్.
1: నాకు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకుని వాళ్ళని దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
2: స్వామి రియల్లీ ఇంటెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్, దోస్ హు ఆర్ లెఫ్ట్ విత్ నన్, భగవాన్ ఈజ్ దేర్ రిఫ్యూజ్.
1: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు సూచించారు. పుట్టపర్తికి దగ్గర లోపలనే,
2: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి,
1: వారికి ఒక ఇండ్లు కట్టించి,
2: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్,
1: వాళ్లకు వంటలంతా చేపించి,
2: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ టు దెమ్,
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
2: అండ్ భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
2: హౌ ఆర్ దే టుడే,
1: చిన్న చిన్న పిల్లలు,
2: స్మాల్ చిల్డ్రన్.
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే డింట్ గెట్ త్రూ ఫస్ట్ క్లాస్. ఈవెన్
1: ఫస్ట్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆ పిల్లలు 10th క్లాస్ లో పాస్ అయినారు.
2: అండ్ టుడే దే కుడ్ పాస్ 10th క్లాస్.
1: వాళ్లే ఇంగ్లీష్ నేర్చుకోవటం, వాళ్లే తెలుగు నేర్చుకోవటం, వాళ్లే అన్ని విధాల పాటలు పాడుకోవటం, అన్ని విధాల వాళ్లే ఇప్పుడు 10th క్లాస్ పాస్ చేశారు.
2: దే హ్యావ్ లెర్న్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు, దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్ అండ్ దే పాస్ సక్సెస్ఫుల్లీ ద 10th క్లాస్.
1: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కులేనటువంటి వారికి దేవుడే దిక్కు అని.
2: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్న్. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
1: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పోనుకుంటే ఎన్నైనా కానీ చెప్పచ్చు.
2: దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ కుడ్ బి షేర్డ్ విత్ యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు కూడా నాకెంతో ప్రేమ.
2: స్వామి లవ్స్ యూ వెరీ మచ్.
1: కనుకనే మీరందరూ కూడా మంచి అభివృద్ధికి వచ్చి మంచి పేరు తెచ్చుకోండి.
2: యూ షుడ్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ ఇన్ లైఫ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆ పేరు తెచ్చుకున్నటువంటి వారికి నేను ఎంతైనా కృతజ్ఞతగా ఉంటాను.
2: అండ్ స్వామి విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: మీకు ఏదడినా కూడా నేను ఇస్తాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: నన్ను నేనే మీకు ఇచ్చుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీ ప్రేమతత్వము నా యొక్క అనురాగతత్వమునకు అంటుకొని రెండు విధాలా కూడాను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుండయి.
2: ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ heart to heart, love to love between Swami and his students.
1: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకి తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
2: Many people had shikshana, training, rakshana, protection from the divine hand.
1: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
2: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడీ.
1: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే ఆయన నువ్వు ఈ పని చేసావా మంచిది పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
2: ఇఫ్ ఎనీ బాయ్ కమిట్స్ ఎనీ మిస్టేక్ హీ జస్ట్ వార్న్స్ హిమ్ డోంట్ డూ దట్ డోంట్ రిపీట్ ఇట్.
1: కనుక నాకు కోపం అనేది ఎక్కడా లేదు.
2: స్వామి హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఎట్ ఆల్.
1: కానీ కొంతమంది ఈ కోపం లేకుండా ఉంటాడు సాయిబాబా అంటారు. వారి కోసమే కొంతవరకు గట్టిగా చెప్పవలసి వచ్చేది.
2: అట్లీస్ట్ ఫర్ ద సర్కమ్స్టాన్సెస్ హీ హ్యాడ్ టు పిక్ అప్ యాంగర్ అండ్ స్పీక్ హార్ష్లీ.
1: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ నాట్ ట్రూలీ దేర్ విద్ ఇన్
1: నోటి నాలుగు నుంచి వాడిని ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పెద్దవాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ టు కరెక్ట్ పీపుల్ వెర్బల్ ఓకల్ ఓరల్ ఎక్స్ప్రెషన్.
1: అందరిపైన నాకు ప్రేమనే.
2: స్వామి లవ్స్ ఆల్.
1: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
2: అండ్ దిస్ లవ్ ఇస్ నోన్ ఎ పేరెంట్.
1: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తిపోతుంది.
2: దిస్ లవ్ విల్ బీ విత్ యూ. యూ మే బి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హియర్.
1: కనుక మీరు నా పైన ఏ ఉద్దేశం మీరు పెట్టుకోవద్దండి. స్వామికి మా పైన కోపమేమో, స్వామికి మా పైన అయిష్టమో ఏమో అని మీరు ఏమాత్రం తలచండి.
2: నెవర్ థింక్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ యూ. నెవర్ థింక్ ద స్వామి డిస్లైక్స్ యూ. నో, హీ లవ్స్ ఎవ్రీబడి ఆల్ ద టైమ్.
0: యు ఆర్ లిస్నింగ్ టు ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద 9th ఆఫ్ మార్చ్ 2005 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ మహాశివరాత్రి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదనకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: ది యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మ భావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం మెడిటేషన్ హెల్పింగ్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
2: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
1: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani kudanu cheppabadutundi.
2: Dvai chintayam refers to the remembering of the Lord.
1: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanamu kaneradu.
2: Thinking of the Lord now and then cannot become meditation.
1: Satatam chintana cheyatam sarvakalamulu yandu sarvavastani yandu sarva pradeshamulu yandu kudanu daiva chintana cheyatevanti oka sthitiki dhyanamu ani kudanu cheppavachu.
2: Thinking of the Lord in all circumstances, in all places and at all times may be described as dhyanam, and it is not thinking of now and then alone.
1: అభ్యాసం అనేటువంటిది కాలముతో, కర్మముతో, కారణంతో కూడి ఉంటుంటారు.
2: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: కాలకర్మ కారణములకు అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది.
2: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
1: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
2: దేర్ఫోర్ మెడిటేషన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సుపీరియర్ టు ప్రాక్టీస్.
1: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
2: నాలెడ్జ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి సుపీరియర్ టు మెడిటేషన్.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: నాలెడ్జ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎన్క్వైరీ.
1: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: ఇట్ ఈస్ looking into and inquiring about the nature of object.
1: Kramakramina ee yokka sopanamulu daati sarvasanga parityagamunaku polukunnatundi sthitike shanti ani cheppabadutundi.
2: Gradually crossing over different stages and reaching the stage of peace, and that is described as the last and the most important one.
1: Deenini puraskarinchukoni sushya suktamanandu na karmana na tajaya సరైన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అది ఏ శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఇస్ యునిక్ అండ్ విచ్ ఇస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందు కూడాను ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: Therefore, in the very first place, one has to enter into the stage called jignasi.
1: Jignasi nundi sadhakudu anetundi deentlo pravesistundi.
2: From the stage of jignasi, one enters the stage of sadhaka.
1: Akkada nundi arududu anetundi gamyamu cherutuntadu.
2: After that, he reaches the goal of arudha.
1: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నట్లో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular stage, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
1: Tattvamasya tattvanni vichara dwara telusukovadam.
2: Trying to understand the principle of tattvamasya through inquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini dinini rendintini gurtinchukoni rendinti yokka ekatvanni kudanu telusukoneetundi yokka prayatnam.
2: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
1: Ilanti danni telusukunna tarvata sadhaka anaga deenini practical lo pettetundi yokka vinyoginchukuneetundi vidhanamlo pravesistadu.
2: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
1: Ee sadhaka sthayini ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: ది సాధక స్టేజ్ ని కంపేర్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్, ప్రాక్టీసింగ్.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేటువంటిది లభించదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి, సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
1: Arududu anetundi pensioner madri untadu.
2: The next stage, arudha, arududu, may be compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu, udyogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
2: One gets employment only after one acquires education and qualification.
1: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: These three stages are the stage of the studentship, the second is employment stage, and the third one is
1: arudhasthaye paramacham janga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinchetundi sthiti.
2: Aruda stays away compared to the stage wherein one would enjoy complete peace of mind and you would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీంగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: Meer chakkaru gurtincharo ledo. Brothers and sisters of Sai family ani cheptuntaru. Ikkada brothers and sisters of half. Ikkada brothers and sisters half lo untuntaru.
2: I don't know whether you have keenly observed this or not. In the while addressing, it is said, brother,
1: I family lo full brothers and sisters ane rujiga led ikkada half brothers and sisters ga untundali.
2: The word brothers and sisters of my family, it is not of my family, it is half my family.
1: Deenne part time devotees ani cheppavachu.
2: And this stage is described as the stage of part time devotees.
1: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad Gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతి మీకు అమ్మని బోధించింది.
2: ఇట్ హస్ థాట్ కంప్లీట్ సరెండర్.
1: ఈ శరణాగతి తత్వములకు కాలము ప్రధానం.
2: ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ ది టైం ఫ్యాక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు కాలమును ఆధీనం ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈ్ నాట్ నియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం బట్ హీ హస్ kept the entire time under his controller.
1: Kalavashudu jeevudu.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukristudu jeevudu.
2: The one who is mortal is
1: amaravasarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivatvamunu aashrayinchinappude kalamuto koodinatundi jeevatattvamu sarthakavanundutundi.
2: Only when you take shelter in divinity, you would be able to transcend the element of time.
1: Kalakaludu ani Bhagavantudu oka peru.
2: One of the names of God is Kalakala.
1: Kalakala prapannanam kalakrimla karishyati ani kalamu jeevunni dringutu untundali.
2: Time is consuming man.
1: Kalamune mringeetuvanti vaadu devudu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి.
2: Therefore, man has to base his activity on the principle of time and worship.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హస్ డిస్క్రైబ్డ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యమునకు కాని పాపమునకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా నన్ను పవిత్రమైనటువంటి రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: దుష్టకల్పితమైనటువంటి జగత్ అంతయ కూడాను కాలముతో లీనమైనటువంటిది.
2: The entire world, which is the result of the sight itself, is
1: కాలంలో చేరినటువంటిది.
2: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
2: Genies are life, people, the moment of time, and reach thy lotus feet, and spend my time in thy sannidhi.
1: Dushtakalpitamainati jagat dantayi kudanu, kalamuto leenamainatvatti.

0: కాలము అనుసరించదు. సీరీస్ ఆర్ లైఫ్ పీపుల్ ది మెన్ విల్ హావ్ టు ఫాలో ద టైమ్. టైమ్ డస్ నాట్ ఫాలో మెన్. కాలము పెద్ద ప్రవాహం వంటిది. టైమ్ మే బి కంపేర్ టు ఏ ట్రెమెండస్ ఫ్లో. సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవి. ఓన్లీ లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్ మెన్ ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ టైమ్. ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరి ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు. A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: Tanu tanu aashrayinchinatundi padarthamu rendu kudanu pravahamlo kottukone poyetundi vastuvule.
0: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
1: Kanuka kruttivalini kruttivalu aashrayinchinattiga untundi ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
0: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
1: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలడు.
0: ఇఫ్ వన్ వర్ టు టేక్ షెల్టర్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ ఆన్ ఎ బ్యాంక్, వన్ మే బి ఏబుల్ టు సేవ్ గెట్ సేవ్.
1: ఆ ఒడ్డే దైవం.
0: And that particular person or that
1: guy, gatte daivam,
0: that is God.
1: At daivani aashrayinchinatundi vyakti ee pravahamulaku dooramai baadhalaku dooramai dukkhamulaku dooramai vicharamulaku dooramai aanandamuto tana kaalamunu ankitam gaavinchukuntadu.
0: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
1: Kanukane nayana, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
1: pray sadhakudu anyada charanam nasti tvameva charanam mama. Neevu tappa naaku anyam ledani charanagata avutadu. Ee vidhanga avutadu madiya dhanam dharadi sarvapara samarpitam ఆత్మానాం దశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
0: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్, ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్, హిస్ ప్రాపర్టీ, హిస్ ఎంటైర్ వైఫ్, చిల్డ్రన్, ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
1: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
0: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్చర్.
1: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక దైవమునకు అర్పితం చేయలేక తన మనతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
0: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
1: అదే మాయాని.
0: That curtain is delusion.
1: ఈ మాయ అనగా ఏమిటి?
0: What is the meaning of illusion?
1: ఈ మాయ అనేటువంటిది లేనిది. యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అదే మాయ.
0: మాయ ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫ్రమ్ ద వరల్డ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయ.
1: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయ.
0: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయ.
1: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
0: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
0: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికీ.
0: Remember that always there is only one thing which is true.
1: Leni dayenu lokamu chudarayya.
0: Truly speaking, the world really does not exist. Please see.
1: Manamu oka traadunu chusi idi paavu ani bhramistunnam.
0: We see a rope and mistake.

0: Then to me, a snake. Kani Babu did. There is no snake there.
1: Lady Babu, one of the representative gentlemen, by a grandson of Kuria Utunad.
0: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
1: ఈ భయమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this fear?
1: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
0: Imagining things which really do not exist as existing, that is
1: ఈ భ్రమనే బాధలకు కారణం.
0: This particular feeling is responsible for all the troubles.
1: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వములో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాగుగా మనకు పొందుతుంది.
0: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
1: అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుంది.
0: Then there will be no fear whatsoever.
1: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు.
0: To reach it, to hold it, and to feel it, you will not be afraid because it is only a rope.
1: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపమనేటువంటి సత్యం గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
0: We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be.
1: Manavu ee jagatnu vishaya drishtito chustunnam.
0: We are viewing it from the point of view of the objective world.
1: Vicharana drishtito manavu chudatam ledu.
0: We are not looking through enquiry.
1: Dinni vicharana drishtito chuchinappudu ee jagat aneetundi pravahika satyam.
0: If you were to look at the world through the eyes of inquiry, this is only a truth of a flow as such.
1: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
0: Pravahika satyam or continuously refers to a continuous change which will be taken.
1: Nadiloni jalamu pravahinchutune untuntadi.
0: The waters in a river will be continuously flowing.
1: Aithe aa yokka pravahinchinatvanti jalamu ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలం చేరిపోతూ ఉండాలి.
0: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
1: ఇది నిరంతరం ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
0: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
0: Whether there is water in the river or not, it is still described as a river.
1: నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో
0: whether you live, exist in the world or you do not exist, still it is the world.
1: Ini satyam.
0: This is the truth.
1: Marpu chendakame pravahyam.
0: Change itself may be flow.
1: Kanuka pravahyam satyame ee jagat.
0: Therefore, this particular truth associated with
1: anaga satyamuto cheyina nityamu ani.
0: This is truth associated with a untruth.
1: Nityamuto koodinatvantide satyam.
0: Associated with untruth is truth.
1: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
0: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
1: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
0: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరిన్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
1: ముడిగట్టితో చేరినటువంటి దర్బను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
0: సాధన రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ బై విచ్ వి సెపరేట్ ది ట్రూత్ అండ్ అంట్రూత్ అండ్ టేక్ ది ట్రూత్.
1: దీనినే భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
0: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
1: Kanukane, ee trigunatmaka swarupamainatvanti maya.
0: Maya is associated with three attributes.
1: Ee maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule kaani, ee anni okkati.
0: Illusion, ignorance, well, all these are synonyms tamas. And tamas, all these are
1: tamasanna mayani.
0: Tamas
1: ajnanamanna mayani.
0: Tamas also refers to
1: prakruti anna mayani.
0: Nature also refers to ignorance.
1: Maya anna mayani. అనగా లేని దానిని భ్రమించి దానిని సత్యముగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం.
0: థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ ఎగ్జిస్ట్ అండ్ కమింగ్ అండర్ ఇట్స్ స్పెల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మాయ.
1: అనేక మంది బ్రహ్మ సత్యం జగత్ విద్య అని చెప్తుంటారు.
0: క్వైట్ అ ఫ్యూ పీపుల్ డిస్క్రైబ్ యాజ్ బ్రహ్మ సత్యం, బ్రహ్మ ఇస్ ట్రూత్ అండ్ జగత్ విద్య ఓన్లీ ఇస్ అట్రూత్.
1: జగత్తు భావం మాత్రం విద్య కాదు, జగత్ విద్య కాదు.
0: The feeling of the world is not true, but world itself is not is true.
1: కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
0: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
1: కనుకనే భగవద్గీత యందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
0: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యు ఆర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, యూఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ మీ.
1: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
1: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా బాధించదు.
0: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
1: Chinna udaharanam.
0: One small example.
1: Petta petta srimantulu bhavanamulo undu oka petta kukkaru unchadaru.
0: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
1: Ee kukka anni bazaar kukkala vantidi kaadu.
0: This dog is not like a street dog.
1: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
0: This has been brought up by a person who has been showing such an affectionate.
1: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
0: This dog does not go on barking when it sees people moving around.
1: ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపై చర్య తీసుకుంటుంది కుక్క.
0: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
1: enter. మంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
0: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
1: అయితే కొంతమంది టీచర్ పోని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
0: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ ది స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
1: ఆ యజమాని ఉన్నత భవనంపై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
0: దట్ ఓనర్ ఫ్రమ్ ది బంగ్లో హీ లుక్స్ అట్ ద పర్సన్ హు ఇస్ అట్ ద గేట్.
1: అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను క్రిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల.
0: ద ఓనర్ రికగ్నైజెస్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ హి కమ్స్ డౌన్ అండ్ గోస్ టు ద గేట్ టేక్స్ హిమ్ అలాంగ్ విత్ హిమ్సెల్ఫ్.
1: ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
0: When the stranger who has come goes with the master of the house, this dog does not bark or harm.
1: అదే విధముగానే మోక్ష సౌధములకు, భక్తి సౌధములకు, ఆనంద సౌధములకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
0: ఇన్ ది సేమ్ ఫ్యాషన్ దిస్ ఇల్యూజన్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద డాగ్ విచ్ వి హావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ నౌ, దట్ వుడ్ బి దేర్ టు ది బంగ్లో ఆఫ్ మోక్ష ఆర్ దేవరన్ అండ్ ప్లీజ్.
1: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ ఇఫ్ హి కమ్స్ దేర్ ది డాగ్ క్యాచ్ హోల్డ్.
1: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అట్టే వెనుకకు వెళ్లిపోతారు.
0: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
1: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడనే నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
0: But a person with a firm resolve, firm determination, doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow.
1: Kanuka, dhudanityudai, saranagutudainatunti vaadu, ee yajamanudaneetunti mitrulato koodi, ee shanti saudhamunu cherutadu.
0: Therefore, the one with a firm resolve and who has decided to just see the master to stay there and enter the palace of peace.
1: Kanukare, Arjunudi, Nayana, Neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatunti yokka, krishnakalpitamaina jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
0: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
1: ఏకాగ్రచిత్తుడు కాలేకపోతున్నావు.
0: You have not been able to develop concentration.
1: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
0: You have not been able to establish me in your heart.
1: అభ్యాస యోగము చేయి.
0: Continue cultivate practice, constant practice.
1: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
1: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణ దొరుకుతావు.
0: ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సర్వ్.
1: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
0: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ, థింక్ ఆఫ్ మీ.
1: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
0: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్, థింక్ ఆఫ్ మీ.
1: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
0: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్, డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
1: మామను స్మరించు. యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
0: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్, యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: ఇది యుద్ధం కాదు.
0: దిస్ ఇస్ నాట్ వార్.
1: కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
0: This is not something like a ordinary quarrel with the individual.
1: Nee indriyamulato, nee durgunamulato, nee duraalochanalato, nee durbuddhulato, neevu yuddham chesinattuga bhavinchu, nanne smarinchu.
0: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
1: Meeru cheyavalsinatuvanti yuddham parulato kaadu, vyaktulato kaadu, jeevulato kaadu.
0: You need not wage a war with others, with individuals, with a person.
1: నీవు అంతర్హిత్యములతో నీవు యుద్ధం చేయాలి.
0: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: వాటిని నీవు సాధించాలి.
0: యు హావ్ టు కంట్రోల్ దెమ్.
1: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
0: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
0: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ఇన్ ఎ ట్రైల్.
1: ఇంద్రియాలోకము గెలువజాలవు.
0: బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
1: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రమే నీవు రాజు కావచ్చును.
0: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్,
1: నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనికి రాజ, మహారాజా రాజ, నీవు మహారాజుగా అవుతావు.
0: Only when you control and completely against
1: విష్ణువునికి అధిపతి అవుతావు.
0: యువర్ సెన్స్ యూ విల్ బికమ్ ది కింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట దిగుల నెక్కి పట్టగలడు.
0: బట్ ఇఫ్ యూ ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్స్, హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ.
1: నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీ వేరీగా పోరాడగలవు.
0: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
1: If you are the lowly indriyalu nu sadhinchalaniki prayatninchu.
0: Inner enemies if you win, you can win the external enemy.
1: Adi eppudu sadhyam avutundi? Sharanagatine pondinappude sadhyam avutundi.
0: When it is possible, only when you surrender.
1: Nadi, nenu, navaru aneetundi bhavalu untinanta varaku kudanu neeku sharanagati bhavam neeku labhyam kaadu.
0: My objects, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
1: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
0: This is only an activity in భూతాకాశ.
1: భూతాకాశము జయించాలి.
0: You have to విన్ ది భూతాకాశ
1: చిత్తాకాశమును సాధించాలి.
0: యు హావ్ టు విన్ ఈవెన్ ది చిత్ ఆకాశ ఆల్సో.
1: చిదాకాశములో ప్రవేశించాలి.
0: అండ్ యు హావ్ టు ఎంటర్.
1: అందులో ప్రవేశించిన తర్వాత నీళ్ళవన్నీ తానే చూసుకుంటాడు.
0: వన్స్ యు ఎంటర్ చిదాకాశ ఆల్ ది అదర్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్.
1: రైలు స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కాను, ఒక రిక్షాను, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
0: అంటిల్ వి రీచ్ ది రైల్వే స్టేషన్ వి హావ్ టు క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏ టాంగ ఆర్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
1: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తల అయినా చేతిలో పెట్టుకుని.
0: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ వి హావ్ టు క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
1: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
0: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
1: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
0: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
1: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిత్య మీద పెట్టుకుంటాడు.
0: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే సిట్ ఇన్ ద ట్రైన్ బట్ స్టిల్ కీప్ ద లగేజ్ ఆన్ దర్ హెడ్.
1: కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి.
0: వన్స్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ ఆఫర్ ఎవ్రీథింగ్.
1: ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు.
0: వాట్ ఇస్ టు బి డన్ వెన్ ఇట్ ఇస్ టు బి డన్ హౌ ఇట్ ఇస్ టు బి డన్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బై హింసెల్ఫ్.
1: ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ యువర్ సెల్ఫ్.
1: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
0: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన
1: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
0: రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ అకంపెనీడ్ బై
1: భగవంతుడు. ఎప్పుడు కూడా లీలా మానస విగ్రహుడు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
1: అది కేవలం నటన సూత్రధారి.
0: He is only a perfect actor.
1: ఏ బాధలు ఏ దుఃఖము ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
0: He does not have any sorrow, any pain whatsoever. But still, sometimes he'll be acting as if he is having.
1: దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సదీస సంబంధుడవుతాడు.
0: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ది నేచురల్.
1: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
0: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
1: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: Rama acted as if he is tired and he
1: చాలా చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు.
0: He was removing sweat from his brow and telling Lakshmana, I'm tired, I'll not be able to move.
1: ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్వతాల కుటీరము నిర్మించు అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు.
0: You put up a hut somewhere here, we can take a little rest there.
1: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఆస్కర్ కాటేజ్
1: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
0: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
1: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అర్జునుడు.
0: లక్ష్మణ బిగాన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
1: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
0: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
1: లక్ష్మణుడు పడేటువంటి బాధం చూచి రాముడు తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
0: రామ న్యూ ది మైండ్ ఆఫ్ లక్ష్మణ్ అండ్ వై హి వాస్ టెలింగ్. బట్ స్టిల్ ఇన్ ఆర్డర్ టు మేక్ సీత అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ లైక్ లక్ష్మణ్ వాట్ మిస్టేక్ హావ్ ఐ కమిటెడ్, వాట్ ఇస్ ఇట్ దట్ ఐ హావ్ డన్, వై ఆర్ యు ఫీలింగ్
1: సో బ్యాడ్. చెప్పాడు అన్న, తల్లిని తండ్రిని భార్యను బిడ్డను రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమనే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు, నాకొక్కటి నేను.
0: లక్ష్మణ
1: నీ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు వేయమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు ఎంత క్రూరుణ్ణి అని తాను బాధపడినాడు.
0: లక్ష్మణ సేట్ దట్ హావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వైఫ్ ఫాదర్ మదర్ అండ్ కింగ్డమ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ కమ్ అలాంగ్ విత్ యూ థింకింగ్ దట్ యూ ఆర్ ద ఫాదర్ అండ్ సీత హర్సెల్ఫ్ ఇస్ ద మదర్ అండ్ దిస్ ఇట్ సెల్ఫ్ అయోధ్య అండ్ ఓన్లీ టు ఇంప్లిమెంట్ యువర్ విల్ అండ్ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ విల్ అట్ ఆల్ అండ్ యూఆర్ ఆస్కింగ్ మీ టు కన్స్ట్రక్ట్ అండ్ చూస్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ కన్స్ట్రక్ట్.
1: నాకు రెండో వాంఛ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం.
0: యువర్ కమాండ్ ఇస్ మై విష్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఇష్టం
1: ఏదో అదే నా ఇష్టం.
0: Whatever is your will, that is my wish.
1: నీవు ఏది చెప్పినా తిరసావహించడమే నా కర్తవ్యం.
0: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
1: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
0: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్స్.
1: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి రామ మరొక పర్యాయము లక్ష్మణుడు ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
0: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ There should not be a second chance.
1: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రం ఒక్కటి ఉండకూడదు.
0: దిస్ ఓన్లీ ఇస్ ఇల్లస్ట్రేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్
1: ఇటువంటి మ్యాన్. అంతా నీది, అంతా నీది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
1: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
0: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు బి డన్.
1: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
0: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage,
1: everything.
0: After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
1: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమనందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
1: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
0: Once you surrender, you'll be able to just get the grace of God wherever you are, and that will be in the form of permission. Grace will be flowing.
1: అనుభవ యందున్న
0: whether you are in the forest,
1: ఆకాశమునున్న
0: whether you are in the sky,
1: పట్టణమునున్న
0: whether you are in the town,
1: పల్లెనున్న
0: whether you are in the village,
1: మీదనున్న
0: whether you are
1: కట్టేటబడి ఉన్న
0: even if you are
1: in the river, దిక్కు అన్నాడు.
0: Wherever you are, I will be your shelter.
1: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
0: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
1: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
0: Therefore, we'll have to recognize that to sanctify the principle of time and to sanctify our work, we'll have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of world. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Shudram Hrudaya Daurbalyam.
2: Weakness of the heart is rather mean.
1: Arjuna, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ కమాండే అర్జున, గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
1: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
2: బాడీ కాన్షియస్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫెయింట్ హార్టెడ్నెస్.
1: ఈ దేహాత్మ భావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
2: ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బాడీ కాన్షియస్నెస్.
1: ఏ తర్వాత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
2: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
1: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
1: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు మాయామాత్మ బలహీనైన లభ్య అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
2: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ గీతా ఉపదేశ జస్ట్ సెడ్ దట్ ఎ వీక్ మైండెడ్ పర్సన్ కెనాట్ అచీవ్ అండ్ అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్. దిస్ హెస్ బీన్ రిపీటెడ్ బై హిమ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి.
2: ఎ పర్సన్ హూ ఈజ్ వీక్ మైండెడ్ విల్ బి హాంటెడ్ బై సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్.
1: దుఃఖము ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహం ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
2: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యుయేషన్ విచ్ ఈస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టు వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యుయేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
1: మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
2: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
1: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
2: ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ సారో.
1: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
2: దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీస్తున్నది.
2: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
1: నాది నేను నావారు అనేటువంటిదే ఒక మోహం.
2: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యుయేషన్.
1: ఎంత కాలమైనప్పటికీ నాది నావారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నావారు అనేటువంటి స్థానము నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ హీ హ్యాస్ టు గో ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ we, ours and our own people.
1: నేను నాది నా వారు అనేటువంటిది కేవలం స్వార్థపరమైనటువంటి.
2: I, my things and my people. This is saturated with selfishness.
1: ఈ స్వార్థం అనేటువంటిది బంధన.
2: Selfishness is bondage.
1: క్రమక్రమేణా ఈ స్వార్థం నుండి పరాత్మనకు మనం ప్రయాణం కావాలి.
2: From selfishness we must travel gradually to selflessness.
1: విద్యార్థులు చక్కగా గుర్తించేటువంటి విషయము, ఒక ఎస్ఎస్ఎల్సీ అని అనుకోండి లేక 10th class అనుకోండి, ఎగ్జామినేషన్ అయిన తర్వాత వారి రిజల్ట్స్ అంతా పేపర్లో వస్తుంటాయి.
2: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ 10th standard ఎస్ఎస్ఎల్సీ ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్.
1: న్యూస్ పేపర్ లోపల ఒక 2 pages కూడాను ఈ రిజల్ట్స్ నెంబరే ఉంటుంటుంది.
2: ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ 2 pages ది రిజల్ట్స్ ది నంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ పాస్ విల్ బి
1: కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ.
2: దేర్ కుడ్ బి ఎ ల్యాక్ ఆఫ్ పీపుల్ ది నంబర్స్ విల్ బి అనౌన్స్డ్ దే.
1: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడడు, తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు.
2: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్, హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్.
1: ఇన్ని నంబర్స్ వచ్చినాయే, నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావము ఈ విద్యార్థిలో రాదు.
2: A student doesn't have that feeling of broad-mindedness, seeing the, all the numbers. So many of my friends have passed.
1: పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు.
2: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
1: ఇదే స్వార్థం.
2: This is selfishness.
1: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమునందు ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
2: Based upon this selfishness, we should try to understand selflessness also.
1: మరొక ఉదాహరణం.
2: One more example.
1: 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు.
2: 10 friends have taken a photo.
1: ఈ ఫోటోలో 10 మంది వచ్చారని నా ముఖం ఎక్కడుంది, నా ముఖం ఎక్కడుంది, ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు.
2: Anyone is interested in identifying his own photo among the 10.
1: ఇది కూడాను కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి.
2: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్.
1: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడాను చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలను కూడాను మనం గమనించాలి.
2: అలాంగ్ విత్ హిస్ సెల్ఫిష్ ఫీలింగ్ ఆఫ్ లుకింగ్ అట్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇన్ దట్ పర్టికులర్ ఫోటో, హి హస్ టు ట్రై టు ఫైండ్ అవుట్ హౌ ది అదర్స్ ఫోటో హెస్ కమ్.
1: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడాను చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం.
2: విత్ ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్, వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్.
1: పూర్వము అర్జునుడు కాండవనము దహించాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ అర్జున డిస్ట్రాయ్డ్ ఎడ్ ఫారెస్ట్ ఆఫ్ కాండవ.
1: ఇంకా ఎన్నెన్నో యుద్ధములు గావించాడు.
2: హి హస్ వేజ్డ్ ఏ నంబర్ ఆఫ్ వార్స్.
1: ఆ పరిస్థితి యందు తనకు ఈ విధమైనటువంటి యొక్క మమకారం కాని శోకము కాని రాలేదు.
2: అట్ ద టైమ్ ఆఫ్ ఫైటింగ్ దోస్ వార్స్ హీ నెవర్ గాట్ ఎయిదర్ ది సారో ఆర్ అటాచ్మెంట్.
1: అయితే ఈ మహాభారత యుద్ధం నందు మధ్యస్థానంలో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరుతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు.
2: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్, హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్, హిజ్ ఓన్ టీచర్స్, హిజ్ ఓన్ అంకుల్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్.
1: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహమునకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు.
2: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైండ్నెస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాచుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
1: రాయబారమునకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
2: When Krishna was sent on peace mission, Arjuna was very much interested in waging a war and he was trying to provoke Krishna to see that this mission fails.
1: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
2: అర్జున టోల్డ్ కృష్ణ విత్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ హిస్ హార్ట్ దట్ అర్జున కృష్ణ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సెటిల్డ్ బై
1: కౌరవులు రాయబారంకు కుదిరేటువంటి వారు కాదు.
2: కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ మిషన్.
1: ఎట్లనగా?
2: As to how this could be described.
1: కాలకూటమున అమృతము సృజింపవీలా.
2: నెక్టర్ కెనాట్ అరైజ్ అవుట్ ఆఫ్ ది పాయిజన్.
1: భయదదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
2: హౌ కెన్ యూ గెట్ ఎ పీస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ టెర్రర్.
1: ముష్కరుని మ్రోల హితోక్తులు మేళా ఈ సంధి మాటలిక గోపాల.
2: హి సెడ్ గోపాల వై ఆల్ దీస్ వర్డ్స్ ఆఫ్ పీస్ దే విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ టు దెమ్. లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పీస్ మిషన్.
1: కురచ బుద్ధులా కౌరవులర బర తొరగి మన పొత్తు కొత్తురా.
2: దోస్ మీన్ మైండెడ్ కౌరవాస్ వుడ్ దే అగ్రీ ఫార్ అండ్ యాక్సెప్ట్ అవర్ ప్రపోజల్స్.
1: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
2: ఈజ్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ టుగెదర్? సిమిలర్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బ్రింగ్ పీస్ మిషన్. వై డూ యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్? ఓ కృష్ణ,
1: పాండవులు ఉత్తర దిశ ఎందున్నారు, కౌరవులు దక్షిణ దిశ ఎందున్నారు. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడవరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
2: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ అట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్ దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. అండ్ దట్ వే హి జస్ట్
1: ఆర్ హెవెన్ ఆర్ హెల్.
2: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
1: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
2: అర్జున వాస్ ట్రైంగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాస్ ట్రైంగ్ టు షోస్ ఎలిటల్.
1: కారణమేమి? తన బంధువులను తన మిత్రులను తన యొక్క గురువులను తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see any one of his relatives, grandparents and none so ever.
1: Drushti kontavarakunu vikasinchaka puramu idi vishalamainatti bhavanga undinadi Arjunaku.
2: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
1: Yuddha bhoomilo madhya bhagamlo ninchina samayam lopala andarni drushtini prasarinchadu.
2: Once he stood in the middle of the war field, took a look at the relatives.
1: Anadu yuddhamunaku purukalpinatuvanti oka arjunude ee madhyasthanam nandu nilchi krishna indari bandhu mitru guru putrula jampi barinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
2: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
1: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
2: The moment
1: విద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని.
2: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he admonished him by telling, it is mean-mindedness.
1: ఈ విధమైన పిరికిపంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
2: Such a timid fellow as you are, why did you get ready for the war?
1: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
2: You posed as if you are a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
1: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
2: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
1: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడు అని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
2: I feel ashamed of accepting you as my disciple.
1: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
2: War did not arise suddenly.
1: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
2: The mission has been going on for the past 3 months and preparations also.
1: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
2: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
1: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలం చేసుకుంటున్నావు.
2: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of ఛాత్ర.
1: నీవు దౌర్బన్యుడు, దౌర్భాగ్యుడవు.
2: You are an unfortunate fellow and a faint-hearted one.
1: అంతే కాదు నీవు పిరికి పందవు అన్నాడు.
2: You are extremely timid fellow.
1: నీబోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
2: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
1: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
2: యు హావ్ టేకెన్ ది నేమ్ ఆఫ్ అర్జున.
1: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
1: ఈ అర్జున అనగా పవిత్రము అని నిర్మలము అని దీనికి అర్థం.
2: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
1: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
2: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున హూ ఇస్ ప్యూర్ అండ్ హూ ఇస్ సేక్రెడ్,
1: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
2: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సకు పూనుకుంటున్నాడు.
2: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్ హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
1: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము ఏ ధర్మయోగము ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
2: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
1: అసలు కృష్ణుడు మాట్లాడడానికి ప్రారంభించటమే 2వ అధ్యాయం.
2: Krishna commenced speaking only in the 2nd chapter.
1: మొదటి అధ్యాయం అంతా కూడాను అర్జును యొక్క గొడవ ఏడ్చుకోవటంలోనే సరిపోయింది.
2: The entire 1st chapter is devoted to the record of the weeping and the crying of
1: ఏ మాత్రము అందులో కొంచిత్ కించిత్ మాట అయినా కూడాను తాను ఉపయోగపెట్టలేదు.
2: కృష్ణ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్ ఈవెన్ ఫర్ ఎ స్మాల్ వైల్ ఫర్ ఎ లిటిల్.
1: 2వ అధ్యాయములో ప్రారంభించింది 11వ శ్లోకం.
2: ఇన్ ది 2nd chapter ఫ్రమ్ ది 11th శ్లోక కృష్ణ బిగన్ టీచింగ్.
1: అంతవరకు ఓపిక పట్టుకున్నాడు కృష్ణుడు.
2: కృష్ణ ఎక్సర్సైజ్ పేషెన్స్ అంటిల్ సచ్ టైమ్.
1: అయ్యా నీ సరుకు ఇంకా అయిపోయిందా అని ప్రశ్నించాడు.
2: He questioned, have you exhausted all your stock?
1: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillalu examination hall lo poi paper lo ichchutnattuga empty head ayipoyindi Arjunuki.
2: Just as students' head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of 1st chapter.
1: Appudu prarambhinchadu Krishnudu.
2: Then Krishna commenced,
1: nee endu karpanya doshamu praveshinchindi?
2: In you the defect of mean-mindedness, weakness has entered.
1: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
2: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
1: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
2: ఇగ్నోరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
1: అప్పుడే సాంఖ్య యోగమును ప్రారంభించాడు.
2: దెన్ హి కమెన్స్డ్ సాంఖ్య యోగ.
1: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
2: సాంఖ్య యోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటినెంట్ అండ్ ఇన్సెంటియంట్, ఆప్టికల్.
1: అజ్ఞానంలో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
2: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్ హౌ కుడ్ హి అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
2: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
2: When a patient is in great danger, doctor has to see that he goes out of danger.
1: తదుపరి తగినటువంటి ఉపచారం చేయాలి.
2: After that, he can undertake the other treatment.
1: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
2: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
1: much. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారంలో ప్రారంభించాలి.
2: First save him from the danger and then give the other treatment.
1: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
2: If a person is getting drunk, take him out, bring him to the bank, then you can give the other treatment.
1: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయటానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
2: When he is getting drunk, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
1: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
2: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
1: కనుక మనం శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
2: Therefore, in the first place, the treatment will have to be to deal
1: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
2: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ సారో.
1: ధైర్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
2: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్ హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
1: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
2: అర్జున, విత్ ఫియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక నీవు ధైర్యంతో నిలిచాలి.
2: స్టాండ్ కరేజియస్లీ.
1: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
1: బీ ఫియర్లెస్.
2: బీ ఫియర్లెస్ సార్.
1: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
2: ఓన్లీ వెన్ యూఆర్ లైక్ దాట్ ఐ కెన్ మేక్ యూ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: కృష్ణుడు ఆ సమయం నందు కూడా నవ్వుతూనే ఉంటున్నాడు.
2: ఈవెన్ అట్ దట్ టైమ్ కృష్ణ వాజ్ ఫౌండ్ స్మైలింగ్.
1: అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు.
2: అర్జున వాజ్ క్రైయింగ్.
1: నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అని.
2: ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ హీజ్ నారాయణ, ద వన్ హూ క్రైస్ ఈజ్ నర.
1: ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని.
2: ఎ క్రైయింగ్ పర్సన్ ఈజ్ ఇగ్నోరెంట్. ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్.
1: జ్ఞానాజ్ఞానములు అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
2: ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్ కెన్ బి సీన్ దేర్ ఇట్సెల్ఫ్.
1: కృష్ణుడు ఆత్మ,
2: కృష్ణ ఇస్ ఆత్మ.
1: ఇంకా అర్జునుడు అనాత్మ,
2: అర్జున ఈజ్ అనాత్మ.
1: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
2: కృష్ణ సే థింగ్స్ రిలేటింగ్ టు మీ అండ్ టు యూ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్.
1: నేను నీవు కావాలా, నీవు నేను కావాలా?
2: ఐ షుడ్ బికమ్ యూ అండ్ యూ షుడ్ బికమ్ మీ. హీస్ కృష్ణ సే.
1: నేను నీవు కావాలనుకుంటే నేను ఒక దౌర్బల్యుడు కావాలి.
2: ఇఫ్ ఐ షుడ్ బికమ్ యూ ఐ షుడ్ ఆల్సో బికమ్ వీక్ మైండెడ్.
1: నాకు ఇట్టి దౌర్బల్యం నాలో ఏమాత్రం కూడా ప్రవేశించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ ఎంట్రీ ఆఫ్ సచ్ వీక్నెస్ ఇన్ మీ.
1: లేక నీవు నేను కావాలని ఆశిస్తున్నావా, నన్ను ఫాలో చేయి.
2: ఇఫ్ యూ వాంట్ బికమ్ మీ దెన్ యూ హావ్ టు ఫాలో మీ.
1: అప్పుడే కరిషే వచనం తవా అన్నాడు అర్జునుడు. స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
2: దెన్ అర్జున సెడ్, స్వామి, ఐ వుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో యువర్ కమాండ్.
1: ఈ విధముగా ముందు అతనికి ధైర్య సాహసములను అందించి కార్యములు ఎందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
2: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
1: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ, థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
1: అర్జున, నీవు చూసినటువంటి వారందరూ నీ బంధువులని, నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
2: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్, యు ఆర్ థింకింగ్ ద that they are your relatives and friends.
1: ఎవరు బంధువులు ఎవరు మిత్రులు.
2: Who is relative and who is a friend?
1: ఎవరు దేహి ఎవరు దేహము.
2: Who is body and who is the indwelling?
1: దేహములంతా కూడాను కేవలం నీటి బుడగల వంటివి.
2: All the bodies are like water bubbles.
1: నీ బంధువులు నీ మిత్రులు చర్మలు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు చేరినటువంటి వారు కాదు.
2: All your relatives or friends, they are not present only today.
1: అనేక జన్మల నుండి వారు నీవు నేను కూడాను వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం.
2: For a number of births, all of them or two, all of them existed and you existed and we also existed.
1: దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
2: Body, mind, intelligence, these are all only the these are only adjuncts of a person.
1: ఇవి ఉపాధి అనగా మనము ధరించినటువంటివి వస్త్రముల వంటివి.
2: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
1: ఇవి మనము ఇవి జడములైనటువంటివి.
2: దిస్ ఆర్ ఆల్ ఇనర్.
1: ఈ జడములైనటువంటి దానికోసము సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహమునకు గురి కావద్దు.
2: వై డు యు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సెట్ అండ్ యూ ఎగ్జిస్టెడ్ అండ్ మీ ఆల్సో ఎగ్జిస్టెడ్.
1: దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.

0: with such inner things and subject yourself to sorrow and indignation.
1: Ee kartavyanni neevu nirvartinchu.
0: Discharge your duty.
1: నీ బంధువులకు నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చు.
0: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
1: అయితే
0: బట్
1: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా నువ్వు సంబంధం ఉండదు.
0: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
0: దేర్ ఆర్ టూ పార్ట్స్, వన్ అపోజిట్ టు ది అదర్.
1: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
0: There are only two objectives.
1: Kanuka ee vidhamainatunti oka bandhu mitrulu oka sambandham anetunti ee yuddha bhoomilo e maatram kodanu vayu varsalu antaniki pendindu kaavu ani cheppin cheppadu.
0: To have such kind of feeling in a battlefield, it is not something like a marriage function.
1: Kanuka neevu yuddha bhoomilo unnava leka bhadra bhoomilo unnava?
0: Are you in a battlefield or are you in any other place?
1: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
0: యు హావ్ కమ్ ఫర్ ఫైటింగ్, ఫైట్.
1: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవ శివ కిం కురువత్ సంజయ అన్నాడు. సంజయుని చూచి
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ what are my people doing and what are Pandavas doing?
1: Dharma Kshetri, Kurukshetri, ee rendu kaadu, dharma kshetram ainatundi kurukshetram nandu.
0: In the battlefield, which is the battlefield of based on dharma, what are they doing?
1: Yagya yagadi kratamulu acharinchatam cheta adi dharma kshetranga maarindi.
0: It is a place where sacrifices have been done and therefore it may be described as
1: Kurunandanulu aadukunnatundi pradesham kanaka deeniki Kurukshetram ani peru vachindi.
0: Children of Kuru have played on that particular field, therefore it is
1: kanuka dharmakshetram ainatundi Kurukshetramulo. Dharmakshetram anaga emi? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటి
0: ఆల్ సీక్రెట్ ఆస్పిషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ఫోర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాస్
1: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం.
0: వి కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది.
0: When this body was born, it is pure and unblemished.
1: ఎట్టి కామక్రోధ లోభ మోహ వాత్సల్యమైనటువంటి ఈ అరిషడ్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిస కాదు.
0: It was not a victim of any of these six enemies of man.
1: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాయి చంటిబిడ్డ.
0: A small child just born could always be happy.
1: ఒక ఆకలికి మాత్రం ఏడుస్తుంది గాని అన్య భావాలకు ఏమాత్రము తాను యోచన చేయదు.
0: ఇట్ క్రైస్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ హంగ్రీ, అదర్వైజ్ నాట్. ఇట్ విల్ ఆల్వేస్ బి హ్యాపీ.
1: దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ.
0: When a beat a thief or beat a king, whoever takes a look at it, it smiles at them.
1: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దు ఎట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
0: ఇట్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లింగ్.
1: అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహము.
0: చైల్డ్ యాజ్ ఇట్ బి ప్యూర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
1: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
0: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
0: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్, ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Jealousy, hatred and infatuation, attachment, when all these things develop, this becomes Kurukshetra.
1: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
0: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడా మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
0: Both good and bad are, they find a place in our heart.
1: పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
0: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 18 days.
1: మంచి చెడ్డల యొక్క గుణముల యుద్ధము జీవితం అంతా జరుగుతూ ఉంటుంది.
0: But the war between good and bad, it goes on throughout the life.
1: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
1: కనుకనే అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన